శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మా ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబరు నెల 9వ తేదీ శుక్రవారం, సమయం 5 గంటల 58 నిమిషాల నాటి 38 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు ప్రబోధ గీతం.

భక్తిరంజన్ కార్యక్రమంలో దేవీ కీర్తనలు నాతీయ కలం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఈ ప్రసారాలు వింటున్నారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:30. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. డాక్టర్ పి అబ్దుల్ గఫార్ గారి వ్యాఖ్యానంలో.
1: నేడు ప్రపంచములో ఎటు చూసిన అవినీతి, బంధుప్రీతి, అన్యాయం, అక్రమం, అధర్మం విలయతాండవం చేస్తున్నాయి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు సమాజంలోని ఏ రంగము దీనికి మినహాయింపు కాదు. కాలక్రమంలో వీటి నిరోధానికి అనేక చర్యలు చేపట్టడం జరిగింది. అయినా ఈ దుర్మార్గాల నిర్మూలన జరగలేదు. నేడు సైన్స్ మరియు టెక్నాలజీ పరంగా మనము గణనీయమైన ప్రగతిని సాధించిన విషయం అందరికీ తెలిసినదే. కానీ నైతికంగా మనము ఎక్కడున్నామన్నది ప్రధాన ప్రశ్న. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి మానవుని విలువలను మంటగలిపి ఆధ్యాత్మికతను భ్రష్టుపట్టించిన ఫలితంగానే మానవ సమాజం ఈ విధంగా అధోగతి పాలవుతోందన్న విషయాన్ని మనం గమనించలేకపోతున్నాం. అందుకే ఇస్లాం ధర్మశాస్త్రం మన జీవితాలలో అన్నిటికంటే నైతికతకు ఉన్నత స్థానం ఇచ్చింది. మానవులకు నైతికతను నేర్పేదానికి అల్లాహ్ సుబ్హాన తాలా మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని పంపినాడు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా అనేక హదీసు గ్రంథాలలో ఈ విషయాన్ని ఈ విధంగా ధృవీకరించారు. నేను మానవాళి నైతిక సంస్కరణ కోసం పంపబడ్డాను. అందుకే మమతల మూర్తి చివరి ప్రవక్త అయిన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ బోధనల్లో ఈమాన్ తరువాత నైతికత పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. విశ్వ మానవ కళ్యాణం కోసం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అందించిన ప్రవచనాలలో నైతికత అత్యంత ప్రాముఖ్యం కలిగిన అంశం. కనుక మనమందరము నైతిక విలువలతో కూడిన జీవితం గడుపుతూ అనైతికతకు దూరంగా ఉండటం తప్పనిసరి. అల్లాహ్ సుబ్హాన తాలా పవిత్ర ఖురాన్లో ఈ విధంగా సెలవిచ్చాడు, నిస్సందేహంగా మీరు సల్లల్లాహు అలైహి వసల్లం నైతికత యొక్క ఉన్నత శిఖరంలో ఉన్నారు. ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద శక్తి ఏది అన్న ప్రశ్నకు సమాధానంగా కొందరు సంపద అంటారు కానీ సంపద కాదు, కొందరు ప్రభుత్వం అంటారు కానీ ప్రభుత్వము కాదు, కొందరు ఖడ్గము మరికొందరు అణుబాంబు అంటారు కానీ ఇవి కూడా పెద్ద శక్తులు కావు, కొందరు కలమును పెద్ద శక్తి అంటారు. ఒక విధంగా కలమును పెద్ద శక్తి అని చెప్పవచ్చును. అయితే

0: అన్నిటికంటే పెద్ద శక్తి ఒకటి ఉంది, అదే నైతికత. నిస్సందేహంగా ఇది అన్నిటికంటే పెద్ద శక్తే. ఈ శక్తికి ముందు ప్రపంచములోని అన్ని శక్తులు హీనమే. నైతికత లేకుండా ఏ వ్యక్తి మంచి మనిషి అనిపించుకోలేడు. ఇతరులతో మాట్లాడేటప్పుడు మంచి పదజాలం ఉపయోగించుట, వినయ వినమ్రులతో మాట్లాడుట, ఇతరుల కష్ట సుఖాలలో పాలు పంచుకునుట, ఇతరుల మనసులను నొప్పించకుండా ఉండుట, ఇతరులను నీచంగా చూడకుండా వారిని గౌరవించుట, ఇతరుల ఆందోళనను దూరం చేయుటకు ప్రయత్నించుట, ఇవన్నీ నైతికత యొక్క భాగాలే. ఇతరులతో కలిసిమెలిసి వారితో మంచిగా ఉండి వారిని మంచి పదజాలంతో పలకరిస్తే అది మంచి విషయమే అవుతుంది. కానీ మనం తీసుకునే ఆహారం ధర్మ సమ్మతం కాకుండా అందులో దొంగతనము, మోసము, దగ లాంటి దుర్గుణాలు దాగి ఉంటే అది ఎన్నిటికీ ధర్మసమ్మతమైన ఆహారం కాజాలదు. ప్రతి ఒక్కరూ తీసుకునే ఆహారం ధర్మసమ్మతం అయ్యి ఉండేటట్లు చూసుకోవాలి. ఈ విధంగా మన దైనందిన జీవితంలో ప్రతి వ్యవహారంలోనూ నైతిక విలువలు ఉండేటట్లు చూసుకోవాలి. వ్యాపార లావాదేవీల్లో, ఉద్యోగ నిర్వహణలో, ఇచ్చి పుచ్చుకోవడాల్లో, పరస్పర సంబంధాల విషయంలో, బాధ్యతల నిర్వహణలో, విధులు హక్కులు మున్నగు విషయాలలో ఇది అది అని లేకుండా నిత్య జీవితంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు నైతికతను విస్మరించరాదు. అల్లాహ్ ఆదేశాలు, దైవ ప్రవక్త ఉపదేశాల వెలుగులో జీవితం గడిపినట్లయితే అంతకు మించిన నైతికత మరొకటి ఉండదు.
1: డాక్టర్ పి అబ్దుల్ గఫార్ గారి వ్యాఖ్యానంలో సూక్తి ముక్తావళి విన్నారు. శ్రోతలు, ఈ ఉదయం 7:15 ప్రసారమయ్యే ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలు, ఈరోజు విశేషాలు కొన్ని ప్రసారమవుతాయి. ఆ తర్వాత సర్వేజన సుఖినో భవంతు నాటిక వింటారు. తర్వాత ప్రపంచ తపాలా దినోత్సవం గురించిన కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఈ ప్రసారాలు వింటున్నారు.

0: సమయం 6:35. ఇక పొలం కబుర్లు.
1: శుభోదయం రైతుమిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో పంటలలో యూరియా వినియోగం, మెలుకవలు, రసాయన కలుపు మందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అట్లే వివిధ పంటలలో జిప్సం ప్రాముఖ్యత అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

పంటలలో యూరియా వినియోగం, మెలకువలు అన్న విషయానికి వస్తే, ప్రస్తుతం రైతులు అధికంగా యూరియాను ప్రతి పంటలోనూ వాడుతూ ఉన్నారు. పంట కొద్దిగా పసుపుగా మారినా లేదా పక్క రైతు ప్రభావంతోనో రైతులు యూరియాను వాడుతూ ఉన్నారు. మొక్కలు యూరియాను కేవలం 30% మాత్రమే గ్రహిస్తాయి. అందుకనే యూరియాను దఫాలుగా, అంటే 3 లేదా 4 దఫాలుగా వేయవలసిందిగా సిఫార్సు చేయడమైంది. దీనికి కారణం, మొక్క యూరియాను తనకు కావలసిన మోతాదులో మాత్రమే గ్రహిస్తుంది, మిగిలిన అధికంగా వాడిన యూరియా అంతా భూమిలో విస్తరించి మొక్కకు అందుబాటు కాకుండా పోతుంది. కొంత యూరియా అధికంగా ఎండ కాస్తే నీటిలో కరిగి ఆవిరి రూపంలో వ్యర్థమవుతుంది. దీనిని నివారించి వేసిన యూరియాను మొక్కకు అందేటట్లు చేయడానికి గాను సన్న యూరియా స్థానంలో లావు యూరియాను రైతులు వినియోగించినట్లయితే మొక్కలు యూరియా వినియోగ సామర్థ్యం పెరగడం వల్ల అధికంగా వాడిన యూరియా ఉపయోగపడుతుంది. రైతులు సన్న యూరియా వేసిన వెంటనే కరిగి మొక్క పచ్చబడుతుంది, కానీ చాలా భాగం వ్యర్థమవుతుంది. లావు యూరియా నెమ్మదిగా కరుగుతుంది, మొక్క నెమ్మదిగా పచ్చగా తిరుగుతుంది. కావున రైతన్నలు ఇప్పుడు చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకొని లావు యూరియాను వాడడం వల్ల మొక్క

లో నత్రజని పోషకం వినియోగ సామర్థ్యం పెరుగుతుంది, అట్లే రైతుకు ఖర్చు తగ్గుతుంది. ఇక రసాయన కలుపు మందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్న విషయానికి వస్తే, పంటకు సిఫార్సు చేసిన కలుపు మందును సిఫార్సు చేసిన మోతాదులో, సిఫార్సు చేసిన సమయంలో, సిఫార్సు చేసిన విధంగా వాడాలి. సిఫార్సు చేయని, పూర్తి వివరాలు తెలియని మందులు వాడకూడదు. అలా వాడితే కలుపు నిర్మూలన సరిగ్గా జరగకపోగా కొన్ని సందర్భాలలో పంటలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు కలుపు మందులను హ్యాండ్ స్ప్రేయర్తోనే పిచికారీ చేయాలి. ఎండ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, అలాగే గాలి ఎక్కువగా వీస్తున్నప్పుడు, వర్షం వచ్చే అవకాశం ఉన్నప్పుడు పిచికారీ చేయకూడదు. పిచికారీ చేయడానికి, వర్షం పడడానికి మధ్య కనీసం 5 నుండి 6 గంటల వ్యవధి ఉండాలి. మిశ్రమ పంటలు వేసినప్పుడు ఆ పంటలకు అనువైన కలుపు మందులను వాడుకోవాలి. కలుపు మందు పిచికారీ చేసే ముందు మనం పిచికారీ చేసే కలుపు మందు వల్ల పక్క పొలంలోని పైరుకు ఏదైనా నష్టం ఉంటుందో లేదో ముందే తెలుసుకోవాలి. వరి పొలంలో కలుపు మందులను ఇసుకతో కలిపి చల్లుకోవచ్చు. అదే మెట్ట సాగు, ఆరుతడి పైర్లలో కలుపు మందులను పిచికారీ చేసుకోవాలి. పైర్లలో కలుపు మందులు వాడేటప్పుడు ఆ మందు అవశేషాలు మిగిలిపోయి తరువాత వేసే పంటపై దుష్ప్రభావం చూపించవచ్చు. ఉదాహరణకు, మొక్కజొన్న పంటలో కలుపు నివారణకు అట్రజిన్ వేసుకోవచ్చు, కానీ అట్రజిన్ అవశేషాలు ఎక్కువ కాలం నిల్వ ఉండి మొక్కజొన్న తరువాత ఒకవేళ కాయగూరలు వేస్తే అవి పూర్తిగా ఈ అవశేష అట్రజిన్ వలన దెబ్బతింటాయి. కావున ఇటువంటి పరిస్థితులలో వాడే కలుపు యొక్క అవశేషాలను కూడా గమనించి తరువాత పంటను నిర్ణయించుకోవాలి. కొన్ని రకాల కలుపు మందులు, ఉదాహరణకి పెండిమితాలిన్, అట్రజిన్ వంటివి నేలలో తగినంత తేమ ఉంటే బాగా పనిచేస్తాయి. కావున వీటిని వాడేటప్పుడు నేలలో తేమను గమనించుకోవాలి. పిండిమితాలిన్, అలాక్లోర్, అట్రజిన్ వంటి కలుపు మందులు పంట మొలకెత్తక ముందే వాడాలి, పంట మొలిచిన తర్వాత వాడకూడదు. కొన్ని రకాల రసాయన కలుపు మందులు పైరు కలుపు రెండూ మొలిచిన తర్వాతనే పిచికారీ చేయాలి. మొలవక ముందు పిచికారీ చేసిన ఉపయోగం ఉండదు. ఆహార పంటలపైన, పశువుల మేతకు వాడే పైర్ల మీద కలుపు మందులను వాడినప్పుడు వాటికి సూచించిన పనిచేసే కాలపరిమితి తరువాతే పంటను కోసి వాడుకోవాలి. పంట దశను బట్టి వాడే కలుపు మందు, వాడే కలుపు మందు మోతాదు, కలుపు మందు వాడే సమయము, వాడే పద్ధతి మారుతాయి. కావున కలుపు మందులను వాడదలిచినప్పుడు వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ శాస్త్రవేత్త యొక్క సలహాను తప్పక తీసుకుని దానిని అనుసరించి వారు సూచించిన విధంగా కలుపు మందులు వాడుకోవాలి. ఇక వివిధ పంటలలో జిప్సం ప్రాముఖ్యత అన్న విషయానికి వస్తే, జిప్సం అనేది కాల్షియం, సల్ఫర్ అంటే గంధకం అను రెండు స్థూల పోషకాలను నేల యొక్క ఉదజని సూచికలో అంటే పిహెచ్లో మార్పు లేకుండా పంటకు అందించే ఎరువు జిప్సంను ప్రధానంగా భూమి యొక్క ఆరోగ్య స్థితి, భౌతిక స్థితిని మెరుగుపరచడానికి, అధిక దిగుబడిని సాధించడానికి వాడతారు. జిప్సం నేల గట్టిపడకుండా చేస్తుంది. కావున ఇది వేసిన పంటలలో వేరు వ్యవస్థ బాగా విస్తరించి అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల మొక్కలు అధిక పోషకాలను గ్రహించి అధిక దిగుబడిని ఇస్తాయి. జిప్సం నేల కోతను నివారిస్తుంది, నేల నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. అందువల్ల జిప్సం వేసిన పంట నీటి ఎద్దడికి అంటే బెట్టకు తట్టుకుంటుంది. జిప్సంను నేల యొక్క చౌడు స్వభావాన్ని తగ్గించడానికి, కరిగిన భాస్వరం యొక్క వినియోగంను మొక్కలో పెంచడానికి వాడతారు. జిప్సం, సల్ఫర్ అంటే గంధకము పోషకము కలిగి ఉండడం వల్ల ఇది మొక్కలలో రోగ నిరోధకత్వమును పెంచుతుంది. ఇది టొమాటో పుచ్చలో బ్లాసమ్ ఎండ్ రాట్ అంటే పూత తొటిమ దగ్గర కొల్లడం ఇటువంటి వ్యాధుల నివారణలో ఉపయోగపడుతుంది. జిప్సంను వేరుశనగలో 35 నుండి 40 రోజుల పంట దశలో మొక్కల మొదళ్ల వద్ద ఎకరాకు 200 కిలోల చొప్పున వేసి భూమిలోకి కలిపి వేసినట్లయితే, అంటే ఓడలు భూమిని తాకినప్పుడు జిప్సం లభ్యమైతే వేరుశనగలో నాబలు, చిన్న కాయలు, బొడ్డలు ఏర్పడవు. కాయలు బాగా వృద్ధి చెందుతాయి, కాయ నిండుగా విత్తనం ఏర్పడుతుంది.
జిప్సంలోని గంధకం

0: వల్ల గింజలలో నూనె శాతం అధికమవుతుంది. ఈ విధంగా బహుళ ప్రయోజనకారి అయిన జిప్సంను రైతన్నలు సద్వినియోగం చేసుకుని పంట దిగుబడిని పెంచడంతో పాటు భూమి యొక్క ఆరోగ్య స్థితిని మెరుగుపరుచుకోవచ్చు.
1: పొలం కబుర్లు విన్నారు. బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
2: శ్రోతలు, ఈరోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ, అధునాతన చికిత్స ఈ అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నవారు దంత వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చెల్లా. గుర్తుంచుకోండి, ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 6:30

ఈరోజు సాయంత్రం 5 గంటలకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా ఆత్మనిర్భర్ భారత్ వికసిత్ భారత్కు పునాది ఈ అంశం గురించిన కొన్ని విశేషాలు వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఈ ప్రసారాలు వింటున్నారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:45. ఇక ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: అమరావతి, విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్టాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. భూ సమస్యలు లేని రాష్టంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట అభివృద్ది, ఆర్థిక పరిస్థితి, వ్యవసాయం, సాగునీరు, మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు అంశాలపై ప్రధానమంత్రితో చర్చించారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానం జరిగితే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్టాలకు నీటి లభ్యత పెరుగుతుందని తెలిపారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్, విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు నిన్న ప్రారంభించారు. అనంతరం ఫ్లైఓవర్పై ప్రయాణించి ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆర్ఓబీ నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన మంత్రి మిగిలిన పనులను పూర్తిస్థాయిలో పూర్తి చేసి దసరా నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ,

0: అధ్యాపకులతోనే మేము అందరూ కూడా కృషి చేస్తున్నాం. మేము మరింత ఉత్సాహంగా మరింత బలంగా మేము పనిచేయాలంటే మీ తాలూకా సహకారం మాకు ఎల్లప్పుడూ కూడా ఉండాలని మళ్ళీ మళ్ళీ సభాముఖంగా కోరుకుంటున్నాం. దేశ విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగాలు చేసి తెలుగు వారి కీర్తిని ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపిస్తూ వాళ్ళందరూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి.
1: వస్తుసేవల పన్ను జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లుభట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన నిన్న పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ పన్నుల ఆదాయంలో జీఎస్టీ వాటా సుమారు 35% ఉందని, ఈ ఆదాయం తగ్గితే సంక్షేమ కార్యక్రమాలు మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుందని అన్నారు. పన్నులు చెల్లించేవారికి అనుసరణ ప్రక్రియను సరళీకరించాలని, పన్ను ఎగవేతకు పాల్పడేవారిపై కఠిన చర్యలు కొనసాగించాలని స్పష్టం చేశారు. జీఎస్టీ అమలులో స్పష్టత, ఏకరూపత కోసం అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్రాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ అమలు చేస్తున్న ఏఐ ఆధారిత జీఎస్టీ పరిపాలనా విధానాన్ని జీఎస్టీ కౌన్సిల్ ప్రత్యేకంగా ప్రశంసించింది. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విధానాన్ని అభినందించారు. జీఎస్టీ పరిపాలన, పన్నుల ఎగవేత గుర్తింపు, ఆదాయ వనరుల పెంపులో ఏఐ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తున్న తీరును కౌన్సిల్ ప్రశంసించింది. ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అనుసరించవచ్చని జీఎస్టీ కౌన్సిల్ సూచించింది. 2027 మార్చి నాటికి ప్రభుత్వ పరిధిలోని భూ సమస్యలను పరిష్కరించి ఆంధ్రప్రదేశ్ను భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: వట్టిగుడిపాడు కన్సన్పండి గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం చేశాం. అనాదిగా రెవెన్యూ సమస్యలతో సతమతమవుతున్న పేదవాళ్ళకి ఎంతో మందికి ఉపశమనం కలిగే విధంగా ఈ రెవెన్యూ సమస్యల పరిష్కారం చాలా త్వరితగతిన జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎటువంటి అన్యాయం జరిగినా కూడా దాన్ని పరిశీలించి రెక్టిఫై చేయడానికి రెవెన్యూ శాఖ ప్రభుత్వం సిద్ధంగా కూడా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.
1: ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ప్రధానమంత్రి గతశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని జరుగుమల్లి మండలం నర్సింగోలులో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తారు. అనంతరం రైతులతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. తరువాత పార్టీ శ్రేణులతో సమావేశమవుతారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్ మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు దామచల్ల జనార్దన్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ,
4: సబ్స్టేషన్స్ అన్ని కూడా వేగంగా పూర్తి చేసి ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తా ఉన్నాం. మన పవర్ జనరేషన్ ఒక ఎత్తు జనరేట్ అయిన పవర్ ని గ్రామాల్లో ప్రజలకు గాని వ్యవసాయానికి గాని దాంతోపాటు పరిశ్రమలకు గాని ప్రజలకు గాని సక్రమంగా 24 గంటలు అందించడమే జయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. 4 సబ్స్టేషన్స్ మళ్ళీ రిక్వైర్మెంట్ ఉందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 6,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ సబ్స్టేషన్స్ కట్టడానికి ఖర్చు పెడుతున్నాం.
1: హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ను తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి ఇతిహాసాల్లో విలువిద్యకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. విలువిద్య వంటి క్రీడలతో యువతలో ఏకాగ్రత, క్రమశిక్షణ, పట్టుదల పెంపొందుతాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన సహకారం అందిస్తుందని మంత్రి వెల్లడించారు.

0: ఆంధ్రప్రదేశ్ను దేశంలో ప్రముఖ మారిటైమ్ పోర్ట్ లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడుతున్నామని మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మహారాష్ట పోర్టులు మత్స్యశాఖ మంత్రి నితేష్ రాణేతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా గ్రీన్ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, షిప్ బిల్డింగ్, లాజిస్టిక్స్ రంగాల అభివృద్దిపై ఇరువురు మంత్రులు చర్చించారు. మారిటైమ్ రంగంలో రెండు రాష్ట్రాలు పరస్పరం ఉత్తమ విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాలని ఇరువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. సంక్షేమం, అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బాపట్ల జిల్లా పడచూరులో 75 కోట్ల రూపాయల అభివృద్ది పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, గంజాయి వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈగల్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని మంత్రి తెలియజేశారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు దైనందిన జీవితంలో తపాలా సేవల ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1874 అక్టోబర్ 9 స్విట్జర్లాండ్లోని బెర్న్ నగరంలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏర్పాటైన సందర్భంగా ప్రతి ఏటా అక్టోబర్ 9 ప్రపంచ తపాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి, విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో లో ఓల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్తు మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వార్తా శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం మహిళా బాల వికాస విభాగీయ శిఖర సమ్మేళనస్య సమాపన సత్రే సహభాగం కరిష్యతి. ह्यः आरब्धे अस्मिन् द्विदिवसीय सम्मेलने सर्वेषां राज्यानां महिला बाल विकास क्षेत्रैः सम्बद्धानां राजनीतिक नेतृणां अधिकारिणां च सहभागिता भवति. प्रधानमन्त्रिणा परिकल्पितानां विभागीय शिखर सम्मेलनानां शिखायाः इदं द्वितीयं सम्मेलनमस्ति. अस्य सम्मेलनस्य उद्देश्यं सहकारी संघ व्यवस्थायाः सुदृढीकरणं, राष्ट्रिय प्राथमिकतानां पूर्तये सामूहिक दायित्व भावनायाः प्रवर्धनं तथा केन्द्र राज्ययोः परस्पर सहकारेण कार्य परिणामानां त्वरित साधनमस्ति. सम्मेलने चतुर्षु प्रमुख विषयेषु ध्यानं केन्द्रितमस्ति: पोषणं, प्रारम्भिक शिक्षा, बाल संरक्षणं तथा महिलानां सुरक्षा सशक्तीकरणञ्च. वस्तु सेवाकर परिषदा नवदिल्ल्यां सम्पन्ने स्वकीयस्य 75वें उपवेशने करदातृभ्यः अनुपालन प्रक्रियां सरलीकर्तुं विविधाः उपायाः अनुमोदिताः. एतेषु निर्णयेषु वस्तु सेवाकर व्यवस्थायाः अन्तर्गतं कराधिकारिणां निगडीकरणं, अधिकाराणां निरसनं तथा अभियोजनस्य सीमायाः 1 कोटिरूप्यकेभ्यः 5 कोटिरूप्यकाणि यावत् वर्धनं सम्मिलिताः सन्ति. वित्तमन्त्री निर्मला सीतारमण राष्ट्रिय राजधान्यां नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन्ती एतस्य घोषणाम् अकरोत्. प्रत्येकस्मिन् प्रकरणे दण्डस्य निर्धारणं, सः अर्थदण्डः भवतु, कारावासः भवतु उत वा उभयम् न्यायालयस्य

0: विवेकाधिकाराय त्यक्ष्यते। वित्तमन्त्री उक्तवती यत् उपवेशने वस्तु सेवा करस्य मानेषु किमपि परिवर्तनं न कृतं तथा वर्तमानः मूल्य निर्धारण क्रमः स्थिरः अस्ति। तया सूचितं यत् वस्तु सेवा कर परिषदा सूचना पत्राणां प्रेषणाय कार्य संचालनाय च समान मानकानां अनुशंसा कृता अस्ति। संस्कृत वार्तायाः संस्करणमिदं आकाशवाणीतः प्रसार्यते।
1: अद्यतनाः तिष्ठन्तु, अग्रेसराः भवन्तु। एक्स्पटले @AIRNewsHindi अथ इंस्टाग्राम माध्यमे AIRNewsAlerts इत्यत्र अस्मान् अनुसरन्तु।
0: भारतेन विगतेषु कतिपयेषु दिवसेषु आभा अन्ताराष्ट्रिय विमानस्थानकं तथा रियाद नगरे स्थितं किंग खालिद अन्ताराष्ट्रिय विमानस्थानकं लक्ष्यीकृत्य जातानां आक्रमणानां निन्दा कृता। एतेषु आक्रमणेषु नागरिकाणां मृत्युः अभवत् तथा अनेक जनाः व्रणिताः जाताः। विदेश मन्त्रालयेन एकस्मिन् वक्तव्ये उक्तं यत् नागरिकोपयोगी आधारभूत संरचनां लक्ष्यीकृत्य आक्रमणं सर्वथा अस्वीकृतं वर्तते। रियाद नगरे स्थितेन भारतीय दूतावासेन सऊदी अरब देशे निवसतां भारतीय नागरिकाणां कृते परामर्शः प्रसारितः। वर्तमानस्थितिं दृष्ट्वा भारतीय नागरिकाः सतर्काः भवेयुः, आवश्यकतायां च गृहेषु एव तिष्ठेयुः इति दूतावासेन परामर्शः प्रदत्तः। भारतीय नागरिकाः प्रवर्तमान घटनाभिः सम्बद्धानां दृश्य श्रव्य चित्राणां वार्तानां च सामाजिक माध्यमेषु प्रसारणं पुनः प्रसारणं च न कुर्युः इति दूतावासेन अनुरोधिताः। स्थानीयाधिकारिभिः आधिकारिक माध्यमैः प्रसारितानां निर्देशानां पालनमपि कर्तुं तान् सूचितम्। प्रवासी भारतीय सहायता केन्द्रस्य अहोरात्रम् उपलब्धा दूरभाष सहायता सेवा निःशुल्क दूरभाष संख्यायां 8002741234 इत्यत्र उपलब्धा अस्ति। क्रिकेट क्रीडायां भारतम् अद्य रांची नगरे वेस्ट इंडीज दलं सम्मुखी करिष्यति इति वार्ताः।
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలలోని అంశాలు. ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ప్రసారమయ్యే ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఈ పూట ముందుగా చరిత్రలో ఈరోజు విశేషం వింటారు. ఆ తర్వాత సర్వేజన సుఖినో భవంతు నాటిక వింటారు, రచన కృష్ణ దాసరి గారు. తర్వాత ప్రపంచ తపాలా దినోత్సవం గురించి కొన్ని వివరాలు వింటారు. 7:45 ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 విజయవాడ కేంద్రం నుంచి వార్తా వ్యాఖ్య ప్రసారమవుతుంది. ఈ ఉదయం 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలోని చిత్రగీత కదంబం ప్రసారమవుతుంది. 9:00 ఈ ఉదయం చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 ప్రజాసేవతో దేశసేవ, ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్పై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథి బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మగారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. తిరిగి ఈ కార్యక్రమాలను మధ్యాహ్నం 12:10 12:40 1:30 వినవచ్చు. మధ్యాహ్నం 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 12:30 హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 1 గంట 20 నిమిషాలకు ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి. ఇక సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా ఆత్మ నిర్భర్ భారత్ వికసిత్ భారత్ కు పునాది ఈ అంశం గురించిన విశేషాలు వింటారు. తరువాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి. 5:30కు యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. తర్వాత టెరిటోరియల్ ఆర్మీ దినోత్సవం గురించి కొన్ని వివరాలు వింటారు. సాయంత్రం 6 గంటలకు ప్రసార విశేషాలు, 6:05కు ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి ఈ వార్తల ప్రసారం. 6:10కి ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారంలో వింటారు. 6:20కు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఈ సాయంత్రం 6:30కు సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నవారు దంత వైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చల్లా. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి. రాత్రి 7:15కు పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పెసర మినుము పంటల్లో సస్యరక్షణను గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్లాంట్ పాథాలజీ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ టీఎం హేమలత గారి ప్రసంగం ప్రసారమవుతుంది. రాత్రి 7:45కు వికసిత భారత్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో వింటారు. రాత్రి 8 గంటలకు దార్శనిక భారతం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారంలో వింటారు. 8:15కు 8:40కు చిత్రకుసుమాలు సినిమా పాటలు. ఇక రాత్రి 9:30కు ఏకచిత్ర గానం కార్యక్రమంలో చంద్రముఖి 2 చిత్రం నుంచి పాటలు. రాత్రి 10 గంటలకు హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ వింటారు. ఇవండి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 7:05. ఇక తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డుకు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. భారత్ వెస్టర్గే మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. నిన్న ప్రారంభమైన ఈ 2 రోజుల సదస్సులో అన్ని రాష్ట్రాల నుంచి మహిళా శిశు అభివృద్ది రంగానికి చెందిన రాజకీయ నాయకులు అధికారులు పాల్గొంటున్నారు. సహకార సమైక్య విధానం బలోపేతం చేసేందుకు జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యత పెంపొందించడంతో సహా పోషకాహారం, ప్రాథమిక విద్య, బాలల రక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 ప్రధాన అంశాలపై ఈ సదస్సు దృష్టి పెట్టింది. ఈ సదస్సు రంగాల వారి ప్రాధాన్యతలపై చర్చించేందుకు, ఉత్తమ విధానాలు పంచుకునేందుకు, అమలులో ఎదురయ్యే సవాళ్లు పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వాములు ఒకచోట చేర్చడంతో పాటు మెరుగైన పాలన, సేవ అందించే ప్రక్రియ వేగవంతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ పేర్కొంది. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించిన కొత్త విడత జీఎస్టీ సంస్కరణలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. నేర విముక్తి, సరళమైన విధానాలపై కౌన్సిల్ సిఫారసులు ఎంతో సానుకూల ప్రభావం చూపుతాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. వేగవంతమైన నిర్ణయాలు, తక్కువ సమ్మతి ఖర్చులు, ఆటోమేటెడ్ ఆఫీసులు, అలాగే నమ్మకం ఆధారిత పాలనపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. జీఎస్టీని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, స్నేహపూర్వకంగా మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం చేస్తున్న ప్రయత్నాలకు ఈ సంస్కరణలు అనుగుణంగా ఉన్నాయని మోదీ వెల్లడించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో భారత వాయుసేన 94వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

0: ఈ సందర్భంగా ఎయిర్ వారియర్స్ మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. భారత వాయుసేనలో MiG-21 విమాన సేవలు ముగింపును పురస్కరించుకుని ఒక స్మారక పోస్టల్ స్టాంపును రాష్టపతి విడుదల చేశారు. జీఎస్టీ నిబంధనల్లో పన్ను అధికారులకున్న అరెస్ట్ చేసే అధికారాలు ఉపసంహరిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రాసిక్యూషన్ పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచింది. జరిమానా, జైలు శిక్ష లేదా 2 విధించే అంశాన్ని ప్రతి కేసులోనూ న్యాయస్థాన నిర్ణయాలకు వదిలిపెట్టింది. పన్ను చెల్లింపులు ఆలస్యం చేసిన, పొరపాట్లు దొర్లినా లేదా చెల్లింపులో పెండింగ్లు ఉన్న పన్ను చెల్లింపుదారులు రికవరీ, వడ్డీ, దామషా ప్రకారం జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమాపేశం అనంతరం విలేకరులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, వస్తుసేవల పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని స్పష్టం చేశారు.
1: The council recommended removing arrest powers under GST. Council recommended raising the prosecution threshold from 1 crore to 5 crore. So prosecution is not going to happen for anything below 1 crore. Till now that's been the threshold. Now it's taken up to 5 crores.
0: America, Germany, Norway deshalu nunchi 40 payiga naukal nirmananiki Cochin shipyard orders vachani Kendra Mantri Sonowal teliparu. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దేశంలో నౌకా నిర్మాణానికి అనుకూల వాతావరణాన్ని తమ మంత్రిత్వశాఖ సృష్టిస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ షిప్ బిల్డర్స్ అపార విశ్వసనీయతను సంపాదించేందుకు ఇతర దేశాల నుంచి వస్తున్న ఇలాంటి ఆర్డర్స్ నిదర్శనమని సోనోవాల్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టెక్నాలజీ, టెలికాం ఆపరేటర్లు, పరిశ్రమల అధిపతులు, విద్యావేత్తలు, పరిశోధనా సంస్థలు హాజరయ్యారు. కమ్యూనికేషన్ సాంకేతికతలు అభివృద్ది చేయడంలో సహకారం పెంపొందించడం, భారత్ 6G ఆశయాలు ముందుకు తీసుకెళ్లడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ గ్లోబల్ ఇండస్టీ వర్గాలతో భాగస్వామ్యం బలోపేతం చేసేందుకు భారత్ 6G అలయన్స్ 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. పరిశోధన, ఆవిష్కరణ, ప్రమాణాల అభివృద్ది, టెక్నాలజీ అమలు, తదుపరి నెట్వర్క్స్ రంగాల్లో అంతర్జాతీయ సహకారానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సదస్సులో వివిధ అంశాలపై చర్చలు జరగనున్నాయి. గ్లోబల్ 6G విజన్, స్టాండర్డ్స్, ట్రయల్స్, AI నేటివ్, సస్టైనబుల్ నెట్వర్క్, స్పెక్ట్రమ్, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలు వీటిలో ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాంచీలో గర్ ఖటాంగాలో ICAR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ బయోటెక్నాలజీలో వివిధ నూతన సౌకర్యాలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. అడ్మిన్ కమ్ స్కూల్ భవనం, బిర్సాముండా బహుళ ప్రయోజన హాల్, జైపాల్ సింగ్ ముండా స్పోర్ట్స్ కాంప్లెక్స్, నెక్స్ట్ జెన్ బ్రీడింగ్ సౌకర్యం వీటిలో ఉన్నాయి. అలాగే 119 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జార్ఖండ్లో శాస్త్రీయ వ్యవసాయం, మెరుగైన విత్తనాలు, సమగ్ర వ్యవసాయం, ఆధునిక సాంకేతికతల ప్రాముఖ్యతను మంత్రి చెప్పారు. సాంప్రదాయ విజ్ఞానంతో పాటుగా ప్రస్తుత వ్యవసాయ సవాళ్లు ఎదుర్కొనేందుకు శాస్త్రీయ పద్దతులు అవలంబించాలని కోరారు. పరిశోధనా సంస్థల నుంచి సరైన సాంకేతికత రైతుల పొలాలకు చేరవేయాలని సూచించారు. కూరగాయలు, తృణధాన్యాలు, పశుపోషణతో కూడిన సమీకృత వ్యవసాయం ప్రోత్సహించాలని తెలిపారు. నిన్న ప్రీ రబీ కిసాన్ గోష్ఠీ కార్యక్రమంలో రాంచి, కుంటి ప్రాంతాలకు చెందిన సుమారు 1500 మంది రైతులు పాల్గొన్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణదేవి అధ్యక్షతన 2 రోజుల పాటు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ శిఖరాగ్ర సమాపేశం న్యూఢిల్లీలో నిన్న ప్రారంభమైంది. ఈ సదస్సు కేంద్ర రాష్టాల మధ్య సమన్వయం మరింత బలపరుస్తుందని, మహిళా సాధికారిత, పిల్లల సమగ్ర అభివృద్ది లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాల అమలు నిర్ధారిస్తుందని మంత్రి తెలిపారు. మహిళా సాధికారిత, శిశు అభివృద్ది, పోషకాహారం, భద్రత, సంక్షేమంపై ప్రధాన చర్చలు ఉంటాయని పేర్కొన్నారు. వివిధ రాష్టాల మహిళా శిశు అభివృద్ది మంత్రులతో పాటు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారని అన్నపూర్ణదేవి వెల్లడించారు. షెడ్యూల్ చేయిన్ క్యాన్సర్ మందుల లాభాల మార్జిన్ గరిష్ట రిటైల్ ధరలో 30% పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ చర్య ద్వారా మందుల ధరలు 70% వరకు తగ్గుతాయని, దీనివల్ల క్యాన్సర్ రోగులకు ఏటా 2500 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. షెడ్యూల్ జాబితాలో అత్యవసర క్యాన్సర్ మందులపై ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణ ధరలు ఉండగా, ఈ కొత్త నిర్ణయంతో షెడ్యూల్ చేయిన్ మందులకు ధరల రక్షణ లభిస్తుంది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ జాబితాను ఖరారు చేశాక నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుందని దేశంలో

0: క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ధరల నియంత్రణ రోగులపై ఆర్థిక భారం తగ్గిస్తుందని, లాభాలు ఆర్జించే వ్యాపార ధోరణులు అడ్డుకుంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరల్లో మందులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లాలో పేలుడు పదార్థాలు నిర్వీర్యం చేస్తే ఆపరేషన్ సమయంలో నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. బేర్జీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలార్మడుగు క్యాంప్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జగదల్పూర్ నుంచి వినీషియన్ టెక్నీషియన్ బృందం, సీఆర్పీఎఫ్ సిబ్బంది ఈ పనిగాని పేలుడు పదార్థాలు నిర్వీర్యంచేసే ప్రక్రియలో భాగంగా సమీపంలో పేల్చిన ఒక పేలుడు పదార్థం తూటా తాలూకు శకలం తగలడంతో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. వీరులిద్దరికి తీవ్ర గాయాలు కాగా మరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. నలుగురు సిబ్బందికి ప్రాథమిక చికిత్స అందించాక మెరుగైన చికిత్స కోసం కోంటాలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. ప్రముఖ నటుడు నానా పటేకర్ భౌతికకాయానికి పూణే సమీపంలో దోంజలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ నానాచీవాడిలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానుల సమక్షంలో రాత్రి 11:30 ఆయన కుమారుడు మల్హార్ పటేకర్ అంత్యక్రియలు జరిపారు. అంత్యక్రియలకు ముందు నటుడికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. నానా పటేకర్ పార్థివ దేహం పూణే విమానాశ్రయం చేరుకున్నాక ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఇగ్నాస్ షిండే, సునీత్ర పవర్ ఘన నివాళులు అర్పించారు. నానా పటేకర్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హిందీ, మరాఠీ చిత్రసీమకు ఆయన చేసిన సేవలు, చిరస్మరణీయ పాత్రలు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, లక్షద్వీప్, సిక్కింలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. సౌదీ అరేబియాలో రియాద్లో ఉన్న అబా అంతర్జాతీయ విమానాశ్రయం, కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న దాడిని భారత్ ఖండించింది. ఈ దాడిలో సామాన్యులు మరణించడం, గాయపడడం పట్ల విచారం వ్యక్తం చేసింది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డుకు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 2 T20 మ్యాచ్ ఈరోజు రాంచీలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 7:15 నాటి 27 సెకండ్లు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఈ పూట మీరు వినబోతున్న అంశాలు చరిత్రలో ఈరోజు విశేషం, ఆ తర్వాత సర్వేజన సుఖినో భవంతు నాటిక, ఆ తర్వాత ప్రపంచ తపాలా దినోత్సవం గురించిన కొన్ని వివరాలు. ఇప్పుడు చరిత్రలో ఈరోజు విశేషాల్లోకి వెళ్దాం. 1945 సంవత్సరంలో ఇదే రోజున, అంటే అక్టోబర్ 9వ తేదీ, భారతీయ సర్వద్విద్వాంసులు అంజద్ అలీ ఖాన్ గారు జన్మించారండి. వీరి పూర్తి పేరు ఉస్తాద్ అంజద్ అలీ ఖాన్. సరోద్ను ప్రత్యేకమైన శైలిలో వీరు అభివృద్ధిపరిచారు. గాత్ర సంగీతంలోని క్లిష్టమైన తాన్లను ఆరోహణ అవరోహణ క్రమంలో సరోద్పై అలవోకగా పలికించగలిగిన ప్రత్యేకమైన శైలి వీరిది. 2001 సంవత్సరంలో వీరికి పద్మవిభూషణ్ పురస్కారం కూడా లభించింది. 1984 సంవత్సరంలో మసాచూసెట్స్ April 20వ తేదీని అంజద్ అలీ ఖాన్ రోజుగా ప్రకటించింది. సరోద్ను ప్రత్యేకమైన శైలిలో అభివృద్ధి పరచడానికి వీరి కృషి చెప్పుకోదగిందిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చరిత్రలో మరొక విశేషం, 1877 సంవత్సరంలో అక్టోబర్ 9వ తేదీ, అంటే ఇదే రోజున ఉత్కలమణి గోపబంధుదాస్ గారి జయంతి అండి. వీరు ఒడిశాలోని పూరీ జిల్లాలో సువాన్ గ్రామంలో జన్మించారు. వీరు స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్త, విద్యావేత్త, జర్నలిస్ట్, కవి, రచయిత, ప్రజాసేవకులు కూడా. గోపబంధుదాస్ విద్య ద్వారా సమాజాన్ని మార్చాలనే ఆలోచన కలిగిన వారు. విద్య ద్వారా సమాజాన్ని మార్చాలనే వీరి ఆలోచనే 1909లో సత్యబాడిలో గురుకుల పద్ధతిలో పాఠశాలను ప్రారంభించడానికి దారితీసింది. కుల భేదాలకు అతీతంగా పిల్లలు కలిసి చదువుకోవడం, కలిసి భోజనం చేయడం వంటివి ఆచరణలో పెట్టారు గురుకుల పాఠశాలలో వీరు. సహాయ నిరాకరణ ఉద్యమంలో ఒడిశాలో ప్రజలను చైతన్యపరచడంలో వీరు కీలక పాత్రను పోషించారని చెప్పాలి. పేదలు, బాధితులు, విపత్తుల్లో ఉన్న ప్రజలకు సేవ చేయడం ఆయన జీవితంలో ప్రధాన లక్ష్యంగా ఆయన నిర్దేశించుకున్నారు. పూరీ సేవా సమితి ద్వారా కలరా బాధితులను ఎంతగానో ఆదుకున్నారు గోపబంధుదాస్ గారు. వీరిని ప్రజలు ప్రేమగా ఉత్కలమణి అని పిలిచేవారు. స్వాతంత్ర పోరాటమే కాదు, విద్య, సమాజ సంస్కరణ, పేదల సేవ, సాహిత్యం, ఈ రంగాలలో ఆయన చేసిన సేవ ఆయనను ప్రజాజీవితానికి దగ్గర చేసిందని చెప్పాలి. ఇక చరిత్రలో ఈరోజు విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. 1562 సంవత్సరంలో ఇదే రోజున శరీర నిర్మాణ శాస్త్రవేత్త వైద్యులు గాబ్రియల్ ఫెలోపియో మరణించారండి. వీరు 16వ శతాబ్దపు ఇటలీ దేశానికి చెందిన వైద్యులు. మానవులలో ఫలదీకరణం జరిగే ఫెలోపియన్ నాణాలు వీరి పేరునే పిలువబడుతున్నాయి ఇప్పటికీ కూడా. చరిత్రలో జరిగిన కొన్ని విశేషాలు తెలుసుకున్నాం.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

0: పాట విన్నారు కదా, ఇక వినండి.
1: సర్వే జనా సుఖినో భవంతు. నాటిక రచన శ్రీ కృష్ణదాసరి. ఇందులో పాల్గొన్నవారు తాయారు శ్రీమతి మట్టా విజయలక్ష్మి, ఆండాళ్లు శ్రీమతి ఈజే స్వర్ణలత, సుబ్బారావు శ్రీ పి నాగరాజారావు, అప్పారావు శ్రీ జి శోభనాద్రిరావు, సన్యాసి శ్రీ తంగిరాల దక్షిణామూర్తి. వినండి సర్వే జనా సుఖినో భవంతు నాటిక.
2: అయ్యయ్యో, తాళింపులో మెంతులు వేయడం మర్చిపోయాని. మెంతుల డబ్బాలో మెంతులు లేవు, ఇప్పుడెలా ఉండు, పక్కింటికెళ్ళి అప్పారావు బావని అడిగి తెస్తాను. అప్పారావు బావా, అప్పారావు బావా.
3: ఆ ఎవరు, సుబ్బారావా?
2: అవును, నేనే అప్పారావు బావా.
3: ఏమిటి బావా ఇలా వచ్చావు, వంట పని అయిందా?
2: ఇంకా అవలేదు బావా, ఆ పని మీదే వచ్చాను. పప్పుచారులోకి తాళింపు వేస్తున్నాను, తీరా చూస్తే తాళింపులో మెంతులు లేవు. మెంతులు లేకపోతే మా ఆవిడ అసలు పప్పుచారుని ముట్టుకోదనుకో. బావా, కొద్దిగా మెంతులుంటే ఇస్తావేంటి, తెచ్చిన తర్వాత ఇచ్చేస్తా.
3: దాన్నే ఉందిలే బావా, అలాగే పట్టుకెళ్ళు. ఇక్కడే ఉండు బావా, తెస్తా. ఇదిగో బావా.
2: చాలు చాలు బావా చాలు.
3: అవును, ఈరోజు ఏం కూరలు చేసావు బావా?
2: పెరట్లో తోటకూర ఉంటేను కోసి పులుసు చేశాను బావా, నంచుకోవడానికి వడియాలు వేయించా. నీవేం వండావు అప్పారావు బావా?
3: బంగాళదుంప ఇగురు, చారు కాశాను బావా. అవును గాని ఈరోజు ఆదివారం కదా, ఏదైనా సినిమాకి వెళదాం బావా.
2: మా తాయారిని అడిగి చెబుతా బావా.
3: అలాగే బావా, తప్పకుండా వచ్చేలా చూడు, మిస్ అవ్వకూడదు. మరి తెలిసిందా?
2: అలాగే బావా, తప్పకుండా వస్తాలే.
4: ఏమండి, ఏమండో, ఎక్కడ తగలడ్డారు మిమ్మల్ని? ఏమండోయ్,
2: వస్తున్నా వస్తున్నానే. మళ్ళీ కలుద్దాం బావా, నా శ్రీమతి పిలుస్తుంది. వస్తున్నా వచ్చేశానే. చేతులు ఆ చీపురు కట్టెందుకే, వంట అయిపోగాని ఇల్లు నేనూడుస్తాగా, నీకెందుకే శ్రమ? ఏది ఇలా ఇవ్వు.
4: ఇది ఇల్లు ఊడ్చటానికి కాదు, పొయ్యి మీద తాళి పెట్టి ఇంతసేపు ఎక్కడికెళ్ళారు చెప్పండి, ఎక్కడికెళ్ళారు?
2: అదే అది అది, తాళింపులోకి మెంతులు లేకపోతేను పక్కింటి అప్పారావుని అడిగి తెద్దామని వెళ్ళాని. ఇదిగో మెంతులు.
4: పక్కింటికెళ్ళి మెంతులు తేవటానికి ఇంతసేపు? నిజం చెప్పండి, ఇంతసేపు ఏం చేస్తున్నారు?
2: ఆ చీపురు కట్ట అవతల పారవయ్యవే, నాకు అసలే భయం వేస్తుంది, మాటలు కూడా తడబడుతున్నాయి.

0: పారేస్తా గాని ఎంతసేపు ఏం చేస్తున్నారో చెప్పండి.
1: నీ మీదొట్టే తాయారు, నేను నిజంగా మెంతులు తేవడానికే వెళ్ళాను.
0: అబద్ధం ఆడితే నా ఒళ్ళు మండిపోతుంది. నేను కిటికీలోంచి చూస్తూనే ఉన్నాను, మీరు అప్పారో గుసగుసలు ఆడుకోవటం. నిజం చెప్పండి, మీరేం మాట్లాడుకున్నారు?
1: అదే అది అదేమో మరి అప్పారావు బావేమో, సుబ్బారావు బావా సుబ్బారావు బావా, మనం సినిమా చూసి నెల రోజులైంది కదా, సాయంకాలం పెందలాడే వంటలు చేసేసుకుని సినిమాకి వెళదామా అని అడిగాడు.
0: మరి మీరేమన్నారు?
1: మా తాయారుని అడిగి చెబుతాలి అప్పారావు బావా అన్నాను. తాయారు తాయారు, మంచి సినిమా వచ్చిందట, సాయంకాలం మొదట చూసొస్తామే.
0: ఆ సినిమా నేను చూశాను కాని కథ చెప్తాను, మాటలాడకుండా వంట త్వరగా చేయండి.
1: తాయారు తాయారు, సాయంకాలం సినిమాకి వెళ్తామే.
0: అబ్బా సాయంకాలం టీవీలో సినిమా ఉంది, అది చూస్తూ ఇంటి దగ్గరే ఉండండి.
1: ఆ టీవీలో హిందీ సినిమా నాకు అర్థమై చావదే.
0: సాయంకాలం ఆలోచిద్దాం గాని వంట త్వరగా చేయండి, అవతల నేను మహిళా మండలి మీటింగ్ కు వెళ్ళాలి.
1: అప్పారావు బావా, ఇన్నాళ్ళకి అబద్ధం ఆడి భలే పసందైన సినిమా చూశాం బావా.
2: నిజమే సుబ్బారావు బావా, సతీష్ ఎక్కువాయి అని చెప్పకపోతే మా ఆందాళ్ళు అస్సలు పంపదు బావా. ఆ మహాపతివ్రత ఎక్కడుందో కాని ఆమెకు శతకోటి నమస్కారాలు.
1: ఆ ఇల్లు దగ్గరికి వచ్చేసాయి, మరి ఉంటాను బావా.
2: అలాగే సుబ్బారావు బావా.
1: ఇదేమిటి, ఈరోజు గుమ్మంలో నిలబడింది ఏమిటబ్బా, ఎందుకు? అమ్మో, చేతిలో అప్పడాల కర్ర కూడా ఉంది. ఈ టైంలో పూరీలు ఏమన్నా చేస్తుందా ఏమిటి? తాయారు ఏంటి తాయారు అప్పడాల కర్ర, పూరీలు గానీ బొబ్బట్లు గానీ చేస్తున్నావా?
0: మీకోసమే, నువ్వు రాగానే వడ్డిద్దామని.
1: అయ్య బాబోయ్, నా మీద ఎంత ప్రేమే నీకు, మేము చూసిన సతు సక్కుబాయిలో కూడా నీలానే అచ్చం, నీలానే భర్తకి ఎంతో సేవలు చేస్తుంది ఆ మహాపతివ్రత. నిజంగా ఆ పతివ్రతకు నీకు అసలు తేడా లేదనుకో తయారు. నడు, ఇద్దరం కలిసి తిందామా పూరీలు?
0: నిజం చెప్పండి, మీరే సినిమాకి వెళ్ళారు?
1: అదే అది అది చెప్పానుగా తయారు, సతీ సక్కుబాయి అని.
0: నా చేతిలో ఏముందో తెలుసా?
1: అది అప్పడాల కర్ర, దాంతో ఎంచక్క పూయిలు బొబ్బట్లు అప్పడాలు చేసుకుని తింటారు.
0: ఇప్పుడు మీరు నిజం చెప్పకపోతే నేనేం చేస్తానో తెలుసా?
1: చచ్చాన్రా దేవుడా. అదే అది మేము వెళ్ళింది సతీ సక్కుబాయికైనే, కానీ ఆ సినిమా నిన్నటితోటి వెళ్ళిపోయిందట. అక్కడికి నేను ఇంటికి వెళ్ళిపోదామంటే పక్కింటి అప్పరా బావ అన్నాడు, ఇంటికేం వెళ్తావులే బావా, ఏదో సినిమా చూసి వెళ్ళిపోదాం అన్నాడు. నేను సరే అన్నాను.
0: అన్నాడు అంటాడు అంటాడు, నేను గమనిస్తూనే ఉన్నాను మీరు అప్పారావుతో కలిసి ఎలాంటి చెడు తిరుగులు తిరుగుతున్నారు. ఇంట్లో నడవండి, అప్పారావు సంగతి రేపు చెబుతా.
1: తాయారు అన్నం వడ్డించనా?
0: నీకు ఆ శ్రమ అక్కర్లేదు, నేను ఇందాకే భోంచేసి మిగిలింది ముష్టోడికేశా, కాళ్ళు చేతులు కడుక్కుని మంచినీళ్ళు తాగి పడుకోండి.
1: అయితే ఈరోజు ఫుడ్ నిల్లన్నమాట. హరి దేవుడోయ్.
3: స్వామి కాపాడండి, రక్షించండి స్వామి.
4: బిడ్డలారా, ఎవరు మీరు, ఏమిటి మీకొచ్చిన ప్రమాదం?
1: స్వామి, మేము పెళ్లి చేసుకుని సంసారమనే నరకంలో చిక్కుకుపోయాము స్వామి, మమ్మల్ని రక్షించండి.
4: వివరంగా చెప్పండి బిడ్డలారా.
5: స్వామి, మా పెళ్ళై సుమారు 10 సంవత్సరాలయ్యిందండి. అప్పట్నుంచి మా బ్రతుకంతా ఇంట్లో వెట్టి చాకరీతో సాగుతోంది. ఇంటి పనులు వంట పనులు మేమే చెయ్యాలి, పిల్లలకి స్నానాలు మేమే చేయించాలి. ఇన్ని చేసినా మాకు స్వేచ్ఛ లేదు, మా భార్యల పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. ఇది స్వామి మా సమస్య, మీరే కాపాడాలి.
4: అర్థమైంది బిడ్డలారా, అర్థమైంది. నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి.
5: అడగండి స్వామి.
4: మీరు మీరు పెళ్లి చేసుకునే ముందు కట్నాలు తీసుకున్నారా?
1: అదే అది అది తీసుకున్నట్లు జ్ఞాపకం స్వామి.
4: ఎంతెంత తీసుకున్నారు?
1: మా మామగారు బాగా ఉన్నవారు లేండి, అయినా నాకు 50 చాలులేండి అంటే పర్వాలేదు ఉంచవయ్యా అని 1.5 ఇచ్చారులేండి స్వామి.
4: మరి నీవో

0: నాకు అంతే, అంత ఇంత అంతగా ముట్టింది స్వామి.
1: ఓం హరోం హరహర, హరోం హరహర. లేవండి, పైకి లేవండి, పోండి, ఇక్కడి నుంచి బయటికి పోండి. మీ సమస్యకు నేను దారి చూపలేను.
0: అలా అనకండి స్వామి, మీరు అలా అంటే మేము ఇప్పుడే నుయ్యో గుయ్యో చూసుకుంటాం.
1: మీరు మీ భార్యల దగ్గర కట్నం తీసుకుని చాలా తప్పు పని చేశారు. ఎప్పుడైతే మీరు కట్నం తీసుకున్నారో అప్పుడే మీరు మీ భార్యలకు అమ్ముడుపోయినట్లే. ఇప్పుడు నాలాంటి పెద్ద మనిషి తగువ చెప్పినా మా ఇష్టం, మా భర్తల్ని లక్షల కోసి కొనుక్కున్నాం, నువ్వెవరు చెప్పడానికి అని నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి? అందుకే మీ ఇళ్లకు పోయి మీ భార్యల దగ్గరే ఉండండి.
0: స్వామి, స్వామి, మేము ఆ చాకరీ చేయలేము స్వామి.
1: ఆ బుద్ధి కట్నం తీసుకుని పెళ్ళిళ్ళు చేసుకునే ముందు ఉండాలయ్యా. అసలు కట్నం తీసుకోవడం ఎంత నేరమో తెలుసా? పైపెచ్చు భార్యలతో ఇలాంటి సమస్యలే ఎదురవుతాయి. ఎదిరించి మాట్లాడితేనో, నేను నిన్ను డబ్బు పెట్టి కొనుక్కున్నాను, నోరు మూసుకుని నేను చెప్పినట్లు చెయ్యండి అని నీచాతి నీచంగా చూస్తారు. అందుకే మీరు స్వేచ్ఛగా ఉండాలంటే మీరు వెంటనే మీ భార్యల్ని వదిలేయండి.
0: అయ్యా బాబోయ్, మా ఆందోళన అన్యాయం అయిపోతుందండి.
2: నిజమే స్వామి, మా తాయారు కూడా చాలా బాధపడిపోతుందండి. దానికి అసలే వంట చేయడం రాదు, తిండి లేక మలమల మాడిపోతుంది.
1: నోరు ముయ్యండి. మీ భార్యల మీద అంత ప్రేమ ఉన్నవాళ్ళు నా దగ్గరకు ఎందుకు వచ్చారు? వింటే నేను చెప్పినట్లు వినండి, లేదా ఇప్పుడే పోయి మీ ఇళ్ల దగ్గర వంట చేసుకుని బతకండి. పోండి.
2: కోప్పడకండి స్వామి, మీరు చెప్పినట్లే వింటాం.
1: నిజానికి నా గురించి మీకేం తెలియదు. నేను నా భార్యను 5 లక్షలు తీసుకుని వివాహం ఆడాను. అప్పటి నుంచి నా కష్టాలు అంతా ఇంతా కాదు. నా భార్య నన్ను నీచంగా చూసేది. ఆ బాధలు భరించలేకే నేను సన్యాసం పుచ్చుకున్నాను. ఇప్పుడు చూడండి ఎంత స్వేచ్ఛగా ఉన్నాను.
0: స్వామీజీది మా జాతకే అన్నమాట. చెప్పండి స్వామి, తమరేది చెబితే అది చేస్తాం.
2: స్వామి, మేము మా భార్యల దగ్గర కట్నం తీసుకున్నందుకే ఈ వెట్టి చాకరి అంటారా?
1: అంతేనయ్యా, ముమ్మాటికే అంతే. ఎప్పుడైతే కట్నం తీసుకుని అమ్ముడుపోయారో అప్పుడే భార్యలకు బానిసైపోయినట్లే లెక్క. అప్పట్నుంచి వాళ్ళు తిట్టినా పడాలి, ఏం చేసినా పడాలి.
2: చెప్పండి స్వామి, అందుకు మమ్మల్ని ఏం చేయమంటారో?
1: మీరేం చేయనవసరం లేదు, అంతా నేనే చేయిస్తాను. మీరు నా ఆశ్రమంలోనే ఉండండి. 4 రోజులు కల్లా మీ భార్యలు మీ దగ్గరకొచ్చి క్షమాపణలు వేడుకునే విధంగా చేస్తాను. ఓం హరోం హరహర, హరోం హరహర.
3: స్వామి కాపాడండి, స్వామి కాపాడండి.
1: బిడ్డలారా, ఎవరు మీరు? ఏమిటి మీకు వచ్చిన ఆపద?
3: మేము ఈ ఊరి వాళ్ళమే స్వామి. మా భర్తలు ఇంటి నుంచి వెళ్లిపోయి 2 రోజులయ్యింది స్వామి. ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు?
1: ఇంటి నుండి ఎందుకు వెళ్లిపోయారో?
3: ఏమో స్వామి.
1: నిజం చెప్పండి, ఇక్కడ కూడా అబద్ధాలాడితే కుదరదు. మీరు మీ భర్తల్ని ఏం చేశారో చెప్పండి.
3: సినిమాకి వెళ్లారని కాస్త దండించా స్వామి.
1: వాట్, సినిమా? ఆఫ్టర్ ఆల్ సినిమాకి వెళ్లారని దండించారా? వచ్చే జన్మలో మీరు.
3: స్వామి క్షమించకండి, మమ్మల్ని క్షమించండి స్వామి.
1: ఇంకా మీ భర్తలతో ఏమేం చేయించారు?
3: అది అది
1: చెప్పండి.
3: పొద్దుటే లేచి ఇంటి పని వంట పని మావారే చేసేవారు. లక్ష్మమ్మ బట్టలు ఉతకడానికి రానప్పుడు మావారే ఉతికేవారు స్వామి.
1: ఘోరం, పాపం, మహాపాపం. ఓం హరోం హరహర. మీరు మీరు వచ్చే జన్మలో.
3: వద్దు స్వామి, వద్దు, మమ్మల్ని శపించకండి. మాకు బుద్ధి వచ్చింది, మా సమస్యకు మార్గం చూపించండి స్వామి.
4: లక్షలకు లక్షలు కట్నం ఇచ్చామన్న గర్వంతో మేము అలా ప్రవర్తించాం స్వామి.
1: అసలు కట్నం ఇమ్మని మిమ్మల్ని ఎవరన్నారు? కట్నం పుచ్చుకోవడం ఎంత తప్పు, ఇవ్వడం కూడా అంతే తప్పు, తెలుసా?
4: తెలిసింది స్వామి, ఇంకెప్పుడు కట్నం ఇవ్వం.
1: చూడండి, భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళను గౌరవించుకున్నప్పుడే ఆ సంసారానికి అర్థం పరమార్థం ఉంటుంది.
4: స్వామి ఇంకెక్కువగా చెప్పకండి స్వామి, మమ్మల్ని క్షమించండి.

0: బుద్ధి వచ్చింది, మా భర్తలు మా దగ్గరికి వచ్చేట్టు చేయండి స్వామి.
1: స్వామి, కలలో కూడా మా భర్తని చులకనగా చూడు, మమ్మల్ని నమ్మండి స్వామి.
2: అయితే ఒక్క క్షణం ఆగండి. హరోం హర హర. సుబ్బారావు, అప్పారావు, ఎక్కడున్నా వెంటనే ఇక్కడికి వచ్చేయాలిగాక.
3: అండాళ్ళు.
0: ఏమండి, నన్ను క్షమించండి.
3: తాయారు.
0: ఏమండి, నన్ను మన్నించండి. ఇంకెప్పుడూ మిమ్మల్ని చులకనగా చూడండి. నిరంతరం మీకు సేవ చేసుకుంటానండి.
4: మీరింతవరకు సర్వే జనాః సుఖినో భవంతు నాటిక విన్నారు. రచన శ్రీ కృష్ణదాస్ సరి. ఇందులో పాల్గొన్నవారు తాయారు శ్రీమతి మట్టా విజయలక్ష్మి, ఆండాళ్లు శ్రీమతి ఈజే స్వర్ణలత, సుబ్బారావు శ్రీ పి నాగరాజారావు, అప్పారావు శ్రీ జి శోభనాద్రిరావు, సన్యాసి శ్రీ తంగిరాల దక్షిణామూర్తి.

శ్రోతలు, ఇప్పుడు ప్రపంచ తపాలా దినోత్సవం గురించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 9 ప్రపంచ తపాలా దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. స్విట్జర్లాండ్లోని బెర్న్లో 1874 యూనివర్సల్ పోస్టల్ యూనియన్ స్థాపనకు గుర్తుగానే అక్టోబర్ 9 అంటే ఈ రోజునే స్థాపించారు. కాబట్టి ఈ ప్రపంచ తపాలా దినోత్సవాన్ని మనం ఈ రోజున జరుపుకుంటాం. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇతరులకు రాయడానికి, సమాచారాన్ని అందించడానికి అనుమతించే గ్లోబల్ కమ్యూనికేషన్ విప్లవపు ఆరంభం అనే చెప్పాలి. అయితే భారత్ విషయానికి వస్తే, తపాలా వ్యవస్థ అనేది లేకపోతే ఆ రోజుల్లో సమాచార వ్యవస్థే స్తంభించిపోయిండేది. ప్రజాజీవనం సహజంగా సాఫీగా సాగడానికి తపాలా వ్యవస్థ ఒక ముఖ్యమైన వ్యవస్థ అని మనం తప్పకుండా చెప్పుకోవాలి. తపాలా వ్యవస్థను నమ్మకంగా ప్రజల కోసం పనిచేసే వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు.

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: ఇప్పుడు మరొక చిత్రగీతం.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈ ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు ఉదయరాగం. ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు.
1: థ్యాంక్ యూ, కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
2: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాణ్ణి.
0: సో ఫ్రెండ్స్, ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు వినడానికి సమయం మరి స్టార్ట్ అయిపోయింది కదా. మనసుకు నచ్చిన పాటకు వయసుతో సంబంధం లేదు కదండి, మంచి వైబ్ ఉంటే చాలు. ఆ ఎనర్జీ లెవెల్ వేరే లెవెల్లో ఉంటుంది. మీరు హెడ్ ఫోన్స్ విన్నా కూడా డైరెక్ట్గా ఈ పాట మీ హార్ట్కి చేరిపోవాలి. అలా చేరే పాట ఇది. మరి శ్రోతలు, పాట మొదలయ్యే ముందు జాగ్రత్త, ఈ బీట్కి మన కాళ్ళు మన మాటే వినకపోవచ్చు. అంత ఉత్సాహమైన పాట వినండి మరి మీకోసం.

మీరు వింటున్న ఈ పాట విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం నుంచి సుభాషిణి గానం చేసిన పాట. రామజోగయ్య శాస్త్రి గీతానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతంలో. వినండి.

శ్రోతలకు ఒక ప్రకటన. ఈరోజు అంటే అక్టోబర్ 9వ తేదీ శుక్రవారం, ఈరోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స ఈ అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఆకాశవాణి తిరుపతి. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2246606 మరొక నెంబర్ 2246606 STD కోడ్ 0877. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి. శ్రోతలు గుర్తుపెట్టుకోండి, ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 6:30 ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నాం. ఉత్సాహంగా మరి ఉల్లాసంగా మంచి పాటలు వింటున్నాం ఉదయరాగంలో. మరి అదే ఉత్సాహంతో టెన్షన్స్కి బ్రేక్ వేసేసి డైరెక్ట్గా ఉత్సాహానికి క్లియరెన్స్ ఇచ్చేద్దాం. ఊరుకుంటామా మరి ఈ పాట వినండి.

మీరు వింటున్న ఈ పాట వినురవేమ చిత్రం నుంచి. విజయప్రసాద్ మనోజ్ఞ నాగుల పాడారు. పూర్ణచంద్ర బియరి సంగీతంలో.

ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు మిత్రమండలి చిత్రానికి ధనంజయ్ వేణ వాగ్దేవిల గానం వినండి. కొన్ని పాటలకి కథ ఏం అవసరం లేదండి, మొదటి బీట్ పడగానే ఏం స్టోరీ రాయాలి, ఎలా మనసుని ఉత్సాహపరచుకోవాలి మీకే అర్థమైపోతుంది. వినండి ఈ పాట.

0: స్టాండ్.
1: శ్రోతలకు ఒక ప్రకటన. ఈరోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2246605, మరొక నెంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. మరి శ్రోతలు తప్పకుండా ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. గుర్తుంచుకోండి, ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 6:30 103.2 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. ఉదయరాగం కార్యక్రమంలో ఉత్సాహంగా మీకు ఇష్టమైన పాటలన్నీ వింటున్నారు. లైఫ్లో కొన్ని మూమెంట్స్ రిపీట్ కావు, కాలం మళ్లీ రాదు కదా, కానీ మంచి ఫీలింగ్స్కి మాత్రం మనం తలుచుకోవాలంటే కాలంతో పనేముంది. మంచి పాట వింటుంటే ఆ జ్ఞాపకాలు కూడా మేం కూడా నీతోనే ఉన్నాంలే అని మన మనసులోకి చేరిపోతాయి. ఈ పాట వినండి.

0: కట్ చేస్తే చిత్రం నుంచి ఈ పాటను విన్నారు. గానం శ్రీకృష్ణ, గీతామాధురి, పూర్ణచింద్ సంగీతంలో.
1: మనసులో మెదిలే జ్ఞాపకానికి మధురమైన ఓ పాట తోడైతే
2: ఆ పాటకు ముందు మనకు నచ్చిన వారి పేరు పలికితే ఆ అనుభూతే వేరు.
1: మీ మనసులోని మాటలను ఓ ఉత్తరంగా రాయండి.
2: మీకు నచ్చిన పాటను కోరుకోండి.
1: మీ ఆత్మీయుల కోసం ఆ పాటను అంకితం చేయండి.
2: మీ ఉత్తరం, మీ కోరిక, మీకు నచ్చిన పాట,
1: అన్నీ కలిసే మధురమైన వేదిక చిత్రలేఖ.
2: ప్రతి మంగళ శుక్రవారాలు ఉదయం 9 గంటలతో పాటు,
1: సోమ గురువారాలు రాత్రి 9:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
2: తప్పక వినండి. మీ ఆకాశవాణి తిరుపతి FM 103.2 107.5 MHz పై
1: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం.
0: ఆకాశవాణి తిరుపతి FM ప్రసారాలు వింటున్నారు. ఉదయరాగం కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నాం. ఇప్పుడు 35 చిన్న కథ కాదు చిత్రం నుంచి భరద్వాజ గానం వినండి. వివేక్ సాగర్ సంగీతం. కొన్ని బీట్స్ వింటే మనం పాట వినం, పాటలు భాగమైపోతాం. వినండి ఈ పాట.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేరాఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఉదయరాగం కార్యక్రమంలో ఇంతవరకు సినిమా పాటలు విన్నారు కదా. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 8:15 కావస్తుంది. ఇక కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.
3: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ షగున్ చోప్రా. ది హెడ్లైన్స్. Prime Minister Narendra Modi to participate in valedictory session of Departmental Summit on Women and Child Development in New Delhi today. Government caps trade margins on non-scheduled anti-cancer drugs at 30% of MRP. Prices may fall by up to 70%. Counting of votes begins for by-elections to 5 assembly constituencies in Tamil Nadu, Puducherry and West Bengal and 1 Lok Sabha seat in Assam. Last rites of veteran actor Nana Partikar performed with full state honours at his Pune farmhouse. Houthi launches fresh attacks on airports in Saudi Arabia. India asks its nationals residing in that country to remain alert and vigilant. And in cricket, second T20 international between India and West Indies to be played in Ranchi this evening. And now the news in detail. Prime Minister Narendra Modi will participate in the valedictory session of Departmental Summit on Women and Child Development in New Delhi this evening. The two-day departmental summit, which began yesterday, is witnessing participation of political leadership and officials dealing with the women and child development sector from all states. More from our correspondent.
4: It is second in the series of departmental summits envisioned by the Prime Minister to strengthen cooperative federalism, foster collective ownership of national priorities and accelerate outcomes through closer centre-state collaboration. The summit is focusing on 4 key themes including nutrition, early education, child protection, women's safety and empowerment. The departmental summit model is bringing together stakeholders from the union and state governments to deliberate on sectoral priorities, share good practices, address implementation challenges and agree on time-bound actions for improved governance and service delivery. With Priya, Saklan Akhtar, Akashwani News, Delhi.
3: Government has approved a cap on the margins charged for the supply and sale of non-scheduled anti-cancer drugs, limiting them to 30% of the maximum retail price or MRP, a report.
5: The Ministry of Chemicals and Fertilizers expects this measure to reduce medicine prices by up to 70%, helping cancer patients save 2,500 crore annually. While essential cancer medicines on the scheduled list are already subject to strict government-set ceiling prices, this new decision extends price protection to non-scheduled cancer medicines by limiting their margins. Once an expert committee under the Directorate General of Health Services finalizes the list of medicines to be covered, the National Pharmaceutical Pricing Authority (NPPA) will issue the official notification. Cancer incidence is rising in India, affecting

0: irrepressible icon who challenged the hero stereotype with unmatched raw intensity. And with that, it's back to you, Shagun.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to participate in valedictory session of Departmental Summit on Women and Child Development in New Delhi today. Government caps trade margins on non-scheduled anti-cancer drugs at 30% of MRP. Prices may fall by up to 70%. Counting of votes begins for by-elections to 5 assembly constituencies in Tamil Nadu, Puducherry and West Bengal and 1 Lok Sabha seat in Assam. Last rites of veteran actor Nana Patekar performed with full state honours at his Pune farmhouse. Houthi launches fresh attacks on airports in Saudi Arabia. India asks its nationals residing in that country to remain alert and vigilant. And in cricket, second T20 international between India and West Indies to be played in Ranchi this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి వార్త వ్యాఖ్య వింటారు.
3: వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధిపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. దేశాభివృద్ధికి, అంతర్గత భద్రతకు, సామాజిక స్థిరత్వానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్న వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం భద్రత, అభివృద్ధి, హక్కుల పరిరక్షణ, స్థానిక పరిపాలన పెంపుదల అనే బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి కృషి చేస్తున్నాయి. సురక్షితమైన రక్షణ వలయంతో పాటు మౌలిక వసతుల కల్పన, ఉపాధి, విద్య, వైద్యాన్ని విస్తరించడం ద్వారా ఈ ప్రాంతాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువస్తున్నారు. అటవీ, కొండ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలను సమీప పట్టణాలతో అనుసంధానించేందుకు వేల కిలోమీటర్ల మేర పక్కా రోడ్లు, వంతెనలను నిర్మిస్తున్నారు. రక్షణ దళాల సమాచార వ్యవస్థతో పాటు స్థానిక ప్రజలకు డిజిటల్ సేవలు అందించేందుకు వేలాది 4G 5G మొబైల్ టవర్లను ఏర్పాటు చేశారు. వేలాది పోస్టాఫీసులు, బ్యాంకింగ్ కరెస్పాండెంట్లను నియమించి ప్రభుత్వ పథకాల నిధులను నేరుగా లబ్దిదారులకు జమ చేస్తున్నారు. రహదారులు, తాగునీరు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తదితర మౌలిక సదుపాయాలు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రతి ప్రభావిత జిల్లాల్లో పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు, నైపుణ్యాభివృద్ది కేంద్రాలను నెలకొల్పి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. మారుమూల గ్రామాల్లో పోలీస్ స్టేషన్లు, సీఆర్పీఎఫ్ క్యాంపులతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విస్తృత భద్రతా చర్యలు, మౌలిక వసతుల అభివృద్ది వ్యూహాల వల్ల అనేక నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో హింస తగ్గి సాధారణ స్థితి నెలకొంటోంది. రాష్టంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద ప్రభావం కారణంగా అభివృద్ది కార్యక్రమాలకు పలు సవాళ్లు ఎదురయ్యాయి. అయితే భద్రతా చర్యలతో పాటు ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలను విస్తరించడంతో మారుమూల గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. కొండలు, అటవీ ప్రాంతాల్లోని గ్రామాలను సమీప పట్టణాలు, మండల కేంద్రాలతో అనుసంధానించేందుకు రహదారులు, వంతెనల నిర్మాణం చేపడుతున్నారు. విద్యుత్, తాగునీరు, మొబైల్ నెట్వర్క్, పాఠశాలలు, ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో గిరిజన ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారులకు నేరుగా అందించడం ద్వారా మారుమూల ప్రాంతాల్లో సుపరిపాలనను బలోపేతం చేసే చర్యలు కొనసాగుతున్నాయి. ఒకప్పుడు మావోయిస్టులకు కేంద్రంగా ఉన్న ప్రాంతాల్లో 30కి పైగా కొత్త సెక్యూరిటీ క్యాంపులు ఏర్పాటయ్యాయి. దీనివల్ల రోడ్లు, నెట్వర్క్ విస్తరణ సులభమయ్యింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళిక ప్రకారం దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే క్రమంలో ఆపరేషన్ కాగర్ అత్యంత నిర్ణయాత్మకమైనదిగా చెప్పవచ్చు. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాకుండా అడవుల్లో ప్రభుత్వ అభివృద్ది పథకాలు వేగంగా అమలు కావడానికి మార్గం సుగమం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నక్సల్ ప్రభావం పూర్తిగా తగ్గిపోగా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనూ ప్రభావం తగ్గింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర విధానం వల్ల నక్సలిజం ప్రజల మద్దతును కోల్పోయి అంతిమ దశకు చేరుకుందనే చెప్పాలి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను పటిష్టం చేయడంతో పాటు గిరిజనుల్లో నమ్మకాన్ని పెంచడానికి అటవీ హక్కుల గుర్తింపు చట్టం, పునరావాస విధానాలు అత్యంత కీలకమైన సాధనాలుగా పనిచేస్తున్నాయి. నక్సలైట్లు ప్రధానంగా గిరిజనుల భూమి హక్కుల అసంతృప్తిని ఆసరాగా చేసుకుని ప్రాబల్యం పెంచుకున్నారు. దీనికి పరిష్కారంగా అటవీ హక్కుల చట్టాన్ని వేగవంతం

0: చేశారు. అడవుల్లో తరతరాలుగా సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాదారు పాసపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. దీనివల్ల వారికి భూమిపై చట్టబద్దమైన యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. అటవీ హక్కుల గుర్తింపు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా పొందిన రైతులకు నేరుగా పీఎం కిసాన్, ఉపాధి హామీ పథకం, బోరుబావులు, బిందు సేద్యం వంటి సదుపాయాలను అందిస్తున్నారు. ఇప్పపూలు, తేనె, తమలపాకులు, చింతపండు వంటి అటవీ ఉత్పత్తులకు గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ది సమాఖ్య ట్రైఫెడ్ ద్వారా మద్దతు ధర ఇచ్చి దళారుల అక్రమాలను అరికట్టారు. స్థానిక ఎన్నికలు సజావుగా సాగడంతో గిరిజన గ్రామాలు నిధుల కేటాయింపుల్లో స్వయం నిర్ణయాధికారం సాధిస్తున్నాయి. హింస తగ్గుముఖం పట్టడం, సుపరిపాలన చేకూరడం వల్ల ఈ ప్రాంతాలు తీవ్రవాదం నీడ నుంచి బయటపడి వేగంగా అభివృద్ది పదంలో పయనిస్తున్నాయి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్దిపై వార్తావ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు. నిలయంలో సమయం 8:35. కార్యక్రమంలో ఇప్పుడు వరద గుడి
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: వరద గుడి కార్యక్రమంలో ఈరోజు దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలోని చిత్రగీత కదంబం ఈ కార్యక్రమంలోకి వెళ్దాం. దర్శకులు ఒక కథను వినిపించవచ్చు, ఒక కథను తెరపై చూపించవచ్చు, కానీ ప్రేక్షకులు ఆ కథలో మళ్లీ మళ్లీ లీనమై ఎంజాయ్ చేసేలాగా కొంతమంది దర్శకులే చేస్తారు. అలాంటి దర్శకులే ఎస్ఎస్ రాజమౌళి గారు. అసాధారణ దర్శకునిగా కోట్లాది మంది తన చిత్రాల కోసం ఎదురు చూసేలాగా ఆయన దర్శక ప్రతిభను నిరూపించుకున్నారు. ఆయన దర్శకత్వంలోని చిత్రాల గురించి చెప్పుకోవాలంటే మనం అందరం ముందుగా చెప్పుకోవాల్సింది ఆర్ఆర్ఆర్. ఇద్దరు స్వాతంత్ర సమరయోధుల కల్పిత కథ, ఇద్దరు కథానాయకుల స్నేహం, పోరాటం, త్యాగం కలిస్తేనే ఈ సినిమా. ఈ సినిమాలోని పాట నాటు నాటు నాటు. ఈ పాట ప్రపంచాన్ని ఊపింది, అది అందరికీ తెలుసు. మనం కూడా ఊగాం ఆ పాటతో పాటే. తెలుగు పాట భారతీయ సినిమా నుంచి ప్రపంచ వేదికకు చేరి చివరికి అకాడమీ అవార్డును కూడా అందుకుంది. ఇది ఒక్క పాట విజయమే కాదండి, తెలుగు సినిమా సృజనాత్మకతకు ప్రపంచం ఇచ్చిన గుర్తింపు. వినండి ఈ పాట.

కుమిత కరిల్లేలా ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు. అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా

2001లో స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో దర్శకునిగా ఎస్ఎస్ రాజమౌళి గారు తొలి అడుగు వేశారు. సింహాద్రిలో మాస శక్తి, సైలో యువత ఉత్సాహం, ఛత్రపతి సినిమాలో భావోద్వేగం, విక్రమార్కుడులో యాక్షన్, యమదొంగలో ఫ్యాంటసీ, ఇలా ప్రతి కథకు ఒక ప్రపంచం ఉంది మనం శ్రద్ధగా గమనిస్తే. అయితే 2009లో వచ్చిన మగధీర సినిమా ఆయన కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్లిందని చెప్పవచ్చు. ప్రేమకు కాలం అనేది అడ్డురాదనే థీమ్తో తీసిన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ తరహా సినిమా మరి ప్రేక్షకులకు కొత్త తరహానే కదా. వినండి ఈ పాట.

వరదగుడి కార్యక్రమంలో దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలోని చిత్రగీత కదంబం వింటున్నాం. మర్యాద రామన్నలో భారీ యాక్షన్ మాత్రమే కాదండి, ఒక సాధారణ కథలో కూడా హాస్యం భావోద్వేగం ఉంటుందని, అలాగే 2012లో ఈగ సినిమాతో ఒక అసాధారణమైన ఊహాశక్తితో ఒక చిన్న జీవిని తెరపై పెద్ద హీరోగా నిలబెట్టింది. ఈ రెండు కూడా చెప్పుకోదగిన సినిమాలే. ఇప్పుడు ఈగ చిత్రం నుంచి ఈ పాట వినండి.

మర్యాద రామన్న భారీ యాక్షన్ చిత్రం మాత్రమే కాదు, సాధారణ కథలో హాస్యం భావోద్వేగం ఉంటుందని చెప్పుకున్నాం కదా, అయితే అందులో హాయ్ అయిన పాటలు కూడా ఉన్నాయండి. ఆ పాత్రలతో పాటే ఆ పాటలు మనల్ని ఆ చిత్రంలోనూ వెంట వెంటనే తమతో పాటే తీసుకెళ్తాయి.

వరదగుడి కార్యక్రమంలో దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలోని చిత్రగీత కదంబం వింటున్నాం. ఒక తెలుగు సినిమా కథ దేశమంతా వినేలా చేసింది. ఆ సినిమాయనే బాహుబలి చిత్రం. మాహిష్మతి రాజ్యం, దేవసేన, శివగామి, భల్లాలదేవ, బాహుబలి వంటి పాత్రలు భారతీయ ప్రేక్షకుల ఊహల్లో ఎప్పటికీ ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆ మొదటి భాగంలో, అంటే బాహుబలి మొదటి భాగంలో, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నతో ముగిసి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. వినండి ఈ పాట.

పాట విన్నారు కదా. అయితే బాహుబలి మొదటి భాగంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నతో ఆ చిత్రం ముగిశాక ఆ ఉత్సుకత బాహుబలి 2 సినిమాతో థియేటర్లో కూర్చునే వరకు ప్రేక్షకుల్ని వెంటాడింది. బాహుబలి 2తో ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఆ సినిమా దేశ సరిహద్దుల్నే దాటిన సినిమాగా మనం చెప్పుకోవచ్చండి. అయితే రాజమౌళి గారి సినిమాల వెనక ఆయన తండ్రి కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ గారి ఆలోచన, సంగీతంలో ఎంఎం కీరవాణి గారి స్వరాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిసి విజయానికి దారితీశాయి అని చెప్పాలి. ఈ పాట వినండి.

ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలోని కథానాయకులు శక్తిమంతులే కాదు, ధైర్యం, ప్రేమ, ఆపై బలహీనతలు, తల్లిపై మమకారం, అనురాగం, ఇంకా స్నేహం, త్యాగం కలగలుపుకున్న వ్యక్తిత్వం ఉన్నవారు. అందుకే ఆయన సినిమాల కోసం మనం అంతలా ఎదురుచూస్తాం.

0: పై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెకి తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ
1: ఎస్ఎస్ రాజమౌళి గారి మరిన్ని చిత్రాలు మనల్ని భవిష్యత్తులో ఇంకా ఇంకా అలరించాలని ఆయనకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఈ పాట.

వరదగుడి కార్యక్రమంలో ఇంతవరకు దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలోని చిత్రగీత కదంబం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 9 గంటలు దాటి 15 సెకండ్లు. ఇప్పుడు చిత్రలేఖ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు. మరి శ్రోతలు, ఎప్పుడో ఏదో పనిలో ఉంటాం, కానీ తిరుపతి ఆకాశవాణి నుంచి శ్రావ్యంగా మంచి అనుభూతినిచ్చే పాటలు వినవస్తూనే ఉంటాయి. ఆ అనుభూతి, ఆ శ్రావ్యతను మళ్ళీ మళ్ళీ పొందాలనుకుంటే మరి ఆ ఊహకు మీరు అందమైన అక్షరాలను జతచేసి చిత్రలేఖగా మార్చేయండి. మీకిష్టమైన పాటను కోసం మీరు చిత్రలేఖకు రాయొచ్చు. చిత్రం పేరు, అది ఏ పాట, మీరు ఎక్కడి నుంచి రాస్తున్నారు, ఇవన్నీ పొందుపరుస్తూ మీరు చిత్రలేఖ కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి తిరుపతి, అన్నమయ్య సర్కిల్, 517501. సరేనండి, అయితే చిత్రలేఖలో ఇప్పుడు మొదటి పాట ఆనంద్ చిత్రం నుంచి శ్రేయా ఘోషాల్, రాధాకృష్ణన్ పాడిన పాట. వేటూరి గీతానికి రాధాకృష్ణన్, ఎంఎం రాధాకృష్ణన్ గారి సంగీతంలో. వినిపించమంటూ ఈ పాటను రాస్తున్నారు చిగరపల్లి ఐరాల మండలం చిత్తూరు జిల్లా నుంచి కోండూరు సాయిలీల, మహేష్ కుమార్, ఈశ్వర్ కుమార్, శ్రావణి, హృతిక్, తేజ, రిషిధర్, సిద్ధయ్య, ధనలక్ష్మమ్మ. చిత్రలేఖ కార్యక్రమంలో ముందుగా ఈ పాట మీరందరి కోసం వినండి.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
4: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
5: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. తెలియని యాప్ తో జాగ్రత్త.
6: ఆర్బీఐ అంటుంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
8: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
7: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
8: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
9: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
7: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
8: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన

0: సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
0: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: శ్రోతలకు ఒక ప్రకటన. ఈరోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2246605, మరొక నెంబర్ 2246606, STD కోడ్ 0877. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి. శ్రోతలు గుర్తుంచుకోండి, ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 6:30 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM ప్రసారాలు వింటున్నారు. చిత్రలేఖ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నాం. ఇప్పుడు సుందరకాండ చిత్రం నుంచి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం వినండి. వేటూరి గీతానికి MM కీరవాణి గారి సంగీతంలో వినిపించమంటూ ఈ పాటను కోరారు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుంచి ఎం నాగేశ్వరరావు, బాబూరావు, సుధీర్, గృహలక్ష్మి, దేవాన్వి, స్వరూపరాణి, లక్ష్మణరావు, కోటి రాము, పైడితల్లి, మహమ్మద్ ఇనాయతుల్లా, పాపారావు, ప్రసాద్, రవికుమార్, రాజశేఖర్, పువ్వుల ఈశ్వరరావు, రజని, చంద్రగిరి వీరందరి కోసం ఇప్పుడు ఈ పాట.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరి అయిన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: చిత్రలేఖ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమాలను మీరు 103.2, 107.5 MHz పై వింటున్నారు. చిత్రలేఖ కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట, నువ్వు నేను చిత్రం నుంచి ఎస్పి చరణ్, ఉషా బృందం పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. గీత రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్. వినిపించమంటూ కోరిన శ్రోతలు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం శ్రోతలు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాసియా, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలమరెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి, వీరంతా కోరుతున్నారు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి. ఈ పాట వీరందరి కోసం వినండి.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2246605, మరొక నెంబర్ 2246606, ఎస్టిడి కోడ్ 0877. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి. శ్రోతలు గుర్తుంచుకోండి, ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 6:30 ప్రకటన విన్నారు. 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. చిత్రలేఖ కార్యక్రమంలో శ్రోతలు

0: చిత్రలేఖ కార్యక్రమంలో ఇప్పుడు మీరు విన్న పాటను తిరుపతి పంటవీధి శ్రోతలు శ్యామల, లక్ష్మి, విజయ, మంజీర, నీలిమ, మాధవి, లావణ్య వీరంతా వినిపించమన్నారు. జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రం నుంచి ఈ పాట విన్నారు. ధనుష్, ప్రియాంక మోహన్ ఈ పాడిన ఈ పాటకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
1: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
2: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
1: ప్రతి గురువారం ఉదయం 8:35
2: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
1: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
2: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
1: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
2: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
0: నూట 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. చిత్రలేఖ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుతున్న సినిమా పాటలు వింటున్నారు.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: చిత్రలేఖ కార్యక్రమంలో ఇప్పుడు వినండి విష్ణు చిత్రం నుంచి పాట, గానం సోను నిగం, సాధన సర్గం, సుద్దాల అశోక్ తేజ, గీతానికి ఇస్మాయిల్ ధర్బాల్ వీరు సంగీతం అందించారు. ఈ పాటను వినిపించమంటూ అడుగుతున్నారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం శ్రోతలు ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీరంతా. ఈ పాట వీరందరి కోసం.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స ఈ అంశం మీద ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2246605, మరొక నెంబర్ 2246606, ఎస్టీడి కోడ్ 0877. మరి శ్రోతలు తప్పక ఫోన్ చేయండి. మీ

సొంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. గుర్తుంచుకోండి, ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 6:30 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. నిలయంలో సమయం 9:34:58. మరి శ్రోతలు, చిత్రలేఖ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు కదా. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం శ్రోతలు కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరంతా ఠాకూర్ చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. గానం హరిహరన్, చిత్ర చంద్రబోస్ గీతానికి మణిశర్మ సంగీతం.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: చిత్రలేఖ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుతున్న సినిమా పాటలు వింటున్నాం. ఇప్పుడు మామిడి కుదురు మండలం మోరిపొలం శ్రోతలు పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు తాండ్ర పాపారాయుడు చిత్రం నుంచి కేజీ యేసుదాస్, సుశీల పాడిన పాటను వింటారు. రచన సి నారాయణరెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాట మీరందరి కోసం.

కిరాయి రౌడీలు చిత్రం నుంచి సుశీల పాడిన పాట విన్నారు. వేటూరి గీతానికి చక్రవర్తి సంగీతంలో వినిపించమంటూ ఈ పాటను కోరారు తిరుపతి జిల్లా నుంచి టీసీ అగ్రహారం శ్రోతలు మునిలక్ష్మి, మంగమ్మ, ఉమా, కోమలి, సునీత, పల్లవి. వీరందరి కోరికపై మీరు ఈ పాట విన్నారు. చిత్రలేఖ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుతున్న సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపులపల్లి గ్రామం శ్రోతలు నరేంద్ర రెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత వీరందరి కోసం నరసింహుడు చిత్రం నుంచి పాట వినండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటకు భువనచంద్ర గీతం, మణిశర్మ సంగీతం.

చిత్రలేఖ కార్యక్రమంలో చివరిగా నెల్లూరు జిల్లా రాంపురం శ్రోతలు శ్రీనివాసులు, సుధా, శ్రీహరి, శ్రీనిధి, మీరందరూ లంకేశ్వరుడు చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. నాగురుబాబు జానకి పాడిన ఈ పాటకు దాసరి నారాయణరావు రచన, సంగీతం రాజ్కోటి.

చిత్రలేఖ కార్యక్రమంలో ఇంతవరకు శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 10 గంటలు కావస్తోంది. ఇక మరికొద్ది క్షణాల్లో ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి.

0: ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ప్రధానమంత్రి గతశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ పై ప్రత్యేక కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: శ్రోతలకు నమస్కారం. పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ భారతదేశంలో మౌలిక వసతుల కల్పన, సమగ్ర అభివృద్ది కోసం అక్టోబర్ 13, 2021న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక బృహత్తరమైన డిజిటల్ ప్రణాళిక వేదిక. 100 లక్షల కోట్ల రూపాయల అంచనాతో ఈ పథకాన్ని రూపొందించింది. రైల్వేలు, రహదారులు, పోర్టులు, జలమార్గాలు, విమానాశ్రయాలు, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ వంటి 7 ప్రధాన రంగాలు పరస్పర సమన్వయంతో పనిచేసేలా చేయడం పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఉద్దేశం. మరి ఈ పథకం గురించి మరిన్ని విషయాలు మనకు వివరించేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, అలాగే రాష్ట అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ గారు ఈ రోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సాధినేని యామిని శర్మ గారు.
3: నమస్కారం.
2: యామిని గారు, గతంలో వేరువేరు రవాణా ప్రాజెక్టుల మధ్య సమన్వయం లోపించేది. పీఎం గతిశక్తి ప్లాన్ ద్వారా మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పనలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయంటారు?
3: భారతదేశ ఆర్థిక వ్యవస్థని తదుపరి అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్లడానికి మౌలిక వసతుల కల్పన ఏదైతే ఉందో అది చాలా అవసరం. ఏ దేశానికైనా సరే అది అభివృద్ధి సాధించాలంటే అది గ్రామమైనా, జిల్లా అయినా, ఊరైనా, రాష్ట్రమైనా, దేశమైనా. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, అందరికీ ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి బాగా అనుభవంలో ఉన్నటువంటిది. మన దగ్గర ఒక పెద్ద సమస్య ఉండేది, రోడ్ల శాఖ ఒక రోడ్డు వేసేవాళ్ళు, వచ్చి తెల్లారి చూసేటప్పటికీ టెలికాం శాఖ వాళ్ళు వచ్చి ఆ రోడ్డు తవ్వేసేవాళ్ళు కేబుల్ వేయడానికి అని చెప్పాను. లేదా మళ్ళీ వచ్చి వీళ్ళు ఆ రోడ్డు వేసేస్తారు, అంటే మళ్ళీ వచ్చిన తర్వాత ఎప్పటికో వెంటనే వచ్చేవాళ్ళు కదా, ఎప్పటికో వచ్చి వేసేవాళ్ళు. ఆ తర్వాత వెంటనే మళ్ళీ దాన్ని మురుగునీరు కోసం, డ్రైనేజీ పైపుల కోసం అని చెప్పని మళ్ళీ దూవుతూనే ఉండాలి. ఇలాగా శాఖల మధ్య సమన్వయం లేకుండా ఉండడం వల్ల అటు సమయము ఇటు డబ్బు వృధా అయ్యేది. అదంతా ప్రజల డబ్బే కదా, పైగా పనులు ముందుకు వెళ్లేవి కాదు అసలు, అంటే ముందుకు సాగేవి కానే కాదు. అటువంటి పరిస్థితులలో ఈ శాఖల మధ్య ఉన్నటువంటి సమన్వయ సమస్యని తొలగించి పూర్తిగా అందరూ కూడా అంటే ఒకే టేబుల్ పైకి తీసుకుని వచ్చండి, ఒక చోటికి తీసుకుని రావడం అనేది దానికి తీసుకుని వచ్చి మౌలిక వసతుల యొక్క ప్రాజెక్ట్స్ కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మరింత వేగాన్ని జోడించడం కోసమే ప్రవేశపెట్టింది మనకి 2021 అక్టోబర్లో ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్. దాన్ని పీఎం గతిశక్తి అని కూడా అంటాం మనం. ఇదేంటంటే మల్టీ మోడల్ కనెక్టివిటీ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఎలా అయింది అంటే, గతిశక్తి అనేది సుమారు 16కి పైగా ప్రభుత్వ శాఖలను, మేజర్ ప్రభుత్వ శాఖలను, అందులో రైల్వేలు, రోడ్లు, రవాణా, షిప్పింగ్, విమానయానం, పెట్రోలియం మొదలైనవి ఇలా 16 శాఖలను సమన్వయం చేస్తూ ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకుని వచ్చారు వాళ్ళని. అంటే దీని కిందకి ఏంటంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక చోట రోడ్డు వేస్తున్నారు ఈ ప్రాజెక్ట్స్ లో భాగంగా, అది రైల్వే వాళ్ళకి తెలుస్తుంది, కరెంటు వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. సో దట్ వెళ్ళగానే అది వేయగానే వచ్చి వీళ్ళు ముందే తవ్వి వెయ్యరు. వాళ్ళ పనులు ఏవైనా ఉంటే గనక వాళ్ళందరూ సమన్వయం చేసుకుని వాళ్ళ పనులన్నీ వేసేసిన తర్వాత అప్పుడు రోడ్డు పూడ్చేవాళ్ళు. అంటే అలాంటిది ఉదాహరణకు చెప్తున్నాను, అలా సమన్వయం చేసుకోవడం అన్నమాట. ఇందులో భాగంగా ఏంటంటే ఒక బృహత్తర ప్రణాళిక, ఇది జీఐఎస్ ఆధారిత మ్యాపింగ్ టెక్నాలజీ తోటి జరుగుతుంది. దీనివల్ల ఏ ప్రాజెక్ట్ ఎక్కడ జరగబోతుంది అనేది అన్ని శాఖలకు కూడా ముందు తెలిసిపోతాయి, తెలియకుండా ఏ శాఖ ఉండదు అందరికి తెలుస్తాయి. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే మల్టీ మోడల్ కనెక్టివిటీ, అంటే రోడ్డు మార్గము, రైలు మార్గము, జల మార్గం, వాయు మార్గాలు, ఈ 4 ఒకదానితో ఒకటి అనుసంధానించబడతాయి. ఈ 4 మనకి మార్గాలు, సో ఏదైతే ట్రావెల్ కి ఉంటుందో ఈ 4 ఒకదానితో ఒకటి అనుసంధానించడం వల్ల ఒక పారిశ్రామిక ప్రాంతం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విశాఖపట్నం ఇండస్ట్రియల్ జోన్ ఉంది అనుకుందాం, అక్కడ నుంచి ఆ ప్రాంతం నుండి వస్తువులు అనేవి డైరెక్ట్ గా పోర్టు, విశాఖపట్నం పోర్టు కి వెళ్ళాలి. సో దానికి సంబంధించిన మొత్తము ఆ రోడ్డు అంతా కూడా అలాగనే కలిపి కడతారనమాట. అంటే ఇక్కడ నుంచి మొదలుకొని అక్కడికి, సో ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ అది రోడ్డు మీద వెళ్ళడానికి ఇబ్బంది పడి, అక్కడ నుంచి మళ్ళీ విమానాల దగ్గరికి వెళ్ళడానికి ఇంకా ఇబ్బంది పడి, అటువంటి వ్యవస్థ లేదు. అండ్ ఇది భారతదేశంలో అమలవుతున్నటువంటి అత్యంత ఒక అద్భుతమైనటువంటి నిజంగా ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఈ రోజున ప్రతిరోజు కూడా మీరు చూస్తే 22 కిలోమీటర్ల రైల్వే లైన్ అవుతుంది. ఒకప్పుడు కేవలం 1 కిలోమీటర్ కూడా రైల్వే లైన్ అయ్యేది కాదు, పూర్తయ్యేది కాదు. అలానే రోడ్లు కూడా చూడండి, ఎంత అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు. కాశ్మీర్ దగ్గర నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు, నార్త్ టు సౌత్, ఇటు వెస్ట్ టు ఈస్ట్ అన్నట్టుగా మొత్తం, అసలు అంతెందుకు చాలా కష్టమైనటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మౌలిక వసతుల ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. చాలా కష్టమైనటువంటి ప్రాంతాలు అవి. అక్కడ రైళ్లు బ్రిడ్జిలు కట్టడం కానీ, రోడ్డు ఇప్పుడు ఆర్మీ వాళ్ళు వెళ్ళడానికని అక్కడ మనకి బార్డర్ ఏరియాస్లో రోడ్లు అంత మంచుతో ఉంటుంది. అసలు అటువంటి చోట్ల కూడా మంచి రోడ్లు అంటే వేస్తూ ఉన్నారు. ఇంకోటి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే సమయమును అలానే డబ్బు ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. ఒకదానికొకటి సమన్వయం చేసుకుంటూ ఉండడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో లాజిస్టిక్ ఖర్చులు అంటే వస్తువులు రవాణా ఖర్చులు ఏవైతే ఉంటాయో దాదాపుగా జీడిపిలో 13-14% ఉన్నాయి. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో 7-8% మాత్రమే ఉంటుంది. సో మనకి మటుకు ఇది బాగా ఉపయోగపడేటటువంటి ప్రాజెక్ట్ అన్నమాట. అలానే రవాణా ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల అంతర్జాతీయ వస్తువులు ధరలు బాగా పెరిగిపోయాయి. అక్కడ నుంచి వచ్చేవి అంటే ఇంపోర్ట్ చేసుకుంటే దిగుమతి చేసుకునేవి, ఆ వస్తువుల యొక్క ధర అధిక ధర మనకి వినియోగదారుల పైన పడేది. అలాంటిదంతా మొత్తం తగ్గించేసి ఈ రోజున అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్లో రేట్లు ఎంత పెరుగుతున్నా కూడా మన దగ్గరకు వచ్చేటప్పటికి అటు స్పీడ్గా ఇటు తక్కువ ధరకి రావడానికి కూడా ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి. పీఎం గతి శక్తి ద్వారా రవాణాలో ఉన్న అడ్డంకులు మొత్తం తొలగించేసి ఈ లాజిస్టిక్ ఖర్చులను మొత్తం సింగిల్ డిజిట్కి, అంటే అడ్వాన్స్డ్ దేశాల్లో ఉన్నట్టుగా మన దగ్గర కూడా సింగిల్ డిజిట్కి తీసుకుని రావాలనేది దీని యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే భారతీయ ఉత్పత్తులకి ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం పెరుగుతుంది. అంటే ఈరోజు చూడండి, ఈ కామర్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ కామర్స్ బాగా పెరిగిపోయింది. ఇందాక అనుకున్నట్టుగా వస్తువులు, బట్టలు, మనం ఆఖరికి చిన్న బొట్టు బిళ్ళలు, నెయిల్ పాలిష్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా చీపురు కట్ట దగ్గర నుంచి ఆన్లైన్లో పెడుతున్నాం. అసలు ఇక్కడే అమ్ముతున్నారు, ఇక్కడ తయారు చేస్తున్నారు అవి కాదు, ఎక్కడెక్కడో గుజరాత్లోనో, ఇంకెక్కడో ఢిల్లీలోనో, ఇంకెక్కడో జైపూర్లోనో, ఇంకెక్కడో వచ్చే వాళ్ళు కూడా మనం అవన్నీ కూడా చూసుకోము. అసలు మ్యానుఫ్యాక్చరర్ ఎక్కడ ఉన్నాడని కూడా చూసుకోము. డైరెక్ట్ గా ప్రోడక్ట్ నచ్చింది కొనేస్తున్నాం, రెండో రోజు వచ్చేస్తుంది, ఒకటో రోజు, 2 రోజులు, 3 రోజులకు మామూలుగా వచ్చేస్తున్నాయి అవన్నీ. ఇంత ఫాస్ట్ గా ఎలా వస్తున్నాయి అంటే మెరుగైనటువంటి కనెక్టివిటీ వల్ల. దాని ద్వారా ఏంటంటే కాస్టింగ్ కూడా మనకు తగ్గుతుంది. లేదంటే ఒకప్పుడు రవాణా ఖర్చే చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు అది కూడా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ రహదారిని తీసుకోండి మీరు, మనకి ట్రావెల్ టైం ఎంత తగ్గుతుంది, చాలా తగ్గింది. ఒకప్పుడు 10-12 గంటలు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే, ఏదైనా జరిగిందంటే ఇంక అంతే సంగతి, ట్రాఫిక్ జామ్. అది ఇలా రకరకాలుగా అటు ఆరోగ్యము, ఇటు డబ్బు, అటు సమయము, మూడు కూడా ఇబ్బంది అయ్యేది. ఈ రోజున 3-4 గంటల్లో వచ్చేస్తున్నాం. అట్లాగా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి జలమార్గం ద్వారా వెళ్ళిపోతున్నాయి, పెద్ద పెద్ద ఒకేసారి 3 టన్నులు 5 టన్నులు వెళ్ళిపోతున్నాయి. అంటే కాస్ట్ కూడా తగ్గిందిగా, ఇప్పుడు మనకి మ్యాన్ పవర్ తగ్గింది, కాస్ట్ తగ్గింది, సమయం తగ్గింది. ఇలాగంటే ఉదాహరణకి చాలా జలమార్గాలు, పోర్టుల దగ్గర అంటే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ జరుగుతూ ఉన్నాయి. దీంతో మనకి మేక్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో అది కూడా సక్సెస్ అవ్వడానికి ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కూడా చాలా ఉపయోగపడింది.
2: మేడం, అలాగే భారతదేశంలో వ్యాపార, లాజిస్టిక్స్, రవాణా ఖర్చులను తగ్గించడంలో, సరుకు రవాణాను వేగవంతం చేయడంలో ఈ మాస్టర్ ప్లాన్ పాత్ర ఏ రకంగా కీలకంగా మారింది?
3: ఈ ప్రాజెక్టులో కేవలము రోడ్లు, రైల్వేల నిర్మాణమే కాకుండా మామూలుగా మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా లాజిస్టిక్స్ ఖర్చు, పెట్రోల్ అంటే డీజిల్ పెట్రోల్ కానివ్వండి, ముడి చమురు ఏదైతే ఉంటుందో తగ్గుతుంది. ఎందుకంటే స్లోగా ఉన్నటువంటి గుంతలు గుంతలు ఉన్నటువంటి రోడ్లపైన స్లోగా వెళ్తుంటే ఎక్కువ రోజులు ప్రయాణం చేస్తే ఎక్కువ మ్యాన్ పవర్ కాస్ట్, ఎక్కువ చమురు కాస్ట్ అవుతూ ఉంటుంది. అది వినియోగదారుడి పైన పడేది, వస్తువులు అంటే అది కంపెనీ పైన పడేది, కంపెనీలు వస్తువుల పైన వేసేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా చాలా త్వరితగతమైనటువంటి రహదారులు అనుకోండి, లేదంటే ఇప్పుడు మనకి అసలు ఇది ఎవరు ఊహించలేదు, ట్రైన్ గూడ్స్ రైలు అంటాం కదా ఉదాహరణకి, ఇదివరకు మొత్తం బొగ్గు తీసుకొని పోతూ ఉండేది. అలానే ట్రైన్ కంటైనర్ ట్రైన్స్ ఉంటాయి, రకరకాల పాలని అన్ని తీసుకుని వెళ్లే వస్తువులు తీసుకుని వెళ్లేవి. ఇప్పుడు డబుల్ డెక్కర్ వచ్చింది. అంటే మోదీ గారు ఆలోచన ఎలా చేశారు, ఆల్రెడీ ఒక రైలు ఒక టైంకి అలా వెళ్తూ ఉంది కదా, అదే డిస్టెన్స్ వెళ్తుంది, దానిపైన ఇంకొక దాన్ని కూర్చోబెడితే ఏమవుతుందని ఆలోచన చేసి డబుల్ ది కెపాసిటీ కదా, అంటే పెరిగినటువంటి రెట్టింపైనటువంటి కెపాసిటీ. డబుల్ డెక్కర్ ట్రాన్స్పోర్ట్ అంటే ఫ్రైట్ అంటాం, అట్లాంటి ట్రాన్స్పోర్ట్ భారతదేశంలో ఎవరు ఊహించారండి అసలు? అది జరిగింది చక్కగా, అలా ఒకటే సమయానికి రెట్టింపు సరుకుని తీసుకుని చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ కూడా ఆ ప్రజల పైన ఖర్చుని, అదనపు ఖర్చుని ప్రభుత్వం

0: పైన ప్రజలపైన తగ్గిస్తూ ఉంది. అండ్ ఇది మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఈజ్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది ఇప్పుడు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కావాల్సిన ప్రోడక్ట్ చాలా తొందరగా వస్తుంది, దాంతో ఈజ్ ఆఫ్ లివింగ్, వ్యాపార సులభతర అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇవన్నీ కూడా బాగా మెరుగయ్యాయి. ఇంకోటి ఏంటంటే ప్రాజెక్టుల ఆలస్యం. అమ్మో, దీని గురించి చెప్పాలంటే గనక అసలు ఒక ప్రాజెక్ట్ 6 నెలల్లో పూర్తవుతుంది, దానికి ఒక 1000 కోట్లు బడ్జెట్ అని అనుకుంటే గనక ఒకప్పుడు మామూలుగా ఈ వాటిలోకి వచ్చి ఇప్పుడు నేను ఒక బ్రిడ్జ్ కట్టాలి లేదంటే ఒక రోడ్ వేయాలి, దానికి ఒక 6 నెలల సమయము 100 కోట్లు అని అనుకుందాం దాని బడ్జెట్. ఈ దానికి తీసుకొచ్చే ముడి సరుకుని తీసుకొచ్చే వాటిలకి రవాణా లేట్ అవుతూ ఉంది అనుకోండి, అది 6 నెలల్లో కట్టాల్సింది, సంవత్సరం 2 ఏళ్ళు అవుతుంది. అండ్ 4 రోజుల్లో రావాల్సినటువంటి సరుకు లారీ 10 రోజులకు వస్తుంది. ఈ 10 రోజులు డ్రైవర్లకి, ఆ చమురుకి, అలానే కాస్ట్ ప్లస్ అక్కడ పనిచేసే ప్రాజెక్టులో పనిచేసే వాళ్ళకి లేబర్ కి కాస్ట్. ఇలాగా గవర్నమెంట్స్ కూడా ప్రాజెక్ట్స్ చాలా వ్యయంగా మారిపోతుంటాయి. ఇవన్నీ చాలా తగ్గాయి అంటే దీని నుంచి వచ్చినటువంటి లాభాలు అవి. మనం ఈ పిఎం గతిశక్తిని గనక చూస్తే భారతదేశ మౌలిక స్వరూపానికి ఇదొక అంటే దాని శక్తిని మార్చేటటువంటి ఒక దిక్సూచి లాగానే మనం చూడవచ్చు. అలానే దాని ప్రాజెక్టుని గురించి చూస్తే నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది, ఎన్పీజీ అనేది. దాని ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటికీ మనకి 16.10 లక్షల కోట్ల విలువైన 352 ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఆన్లైన్ ఉన్నాయి, అంటే జరుగుతున్నాయి. ఆల్రెడీ గతంలో చాలా పూర్తయినాయి, ఇప్పుడు 16 లక్షల కోట్ల ప్రాజెక్టులు. అందుకే మనం భారతదేశంలో ఏ మూలకి వెళ్ళినా రోడ్ వర్క్ జరుగుతూనే ఉంది, కొత్త రైళ్లు నెట్వర్క్ డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ అవుతున్నాయి, కొత్త రైళ్లు వస్తూనే ఉన్నాయి. అంటే ప్రతిదీ కూడా పోర్టులు ఎంత బాగా జరుగుతుంది, మన మచిలీపట్నం తీసుకోండి లేకపోతే ఎంత అభివృద్ధి విశాఖపట్నం పోర్ట్ తీసుకోండి, చాలా ఉన్నాయి. అలాగ పోర్ట్ కూడా బాగా జరుగుతుంది, ఎయిర్పోర్ట్లు మన రాష్ట్రంలోనే మనం చూస్తున్నాము, విజయవాడ కానివ్వండి లేదంటే ఇప్పుడు మొన్న భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది. ప్రతి చోట అంతే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, అందరికీ కూడా మనం మంచి క్వాలిటీ లైఫ్ అని అనుకుంటున్నాం. ఏదైనా సరే అంత ఎంత మంచి నాణ్యమైనది దొరికితే మనకు అంత ఆనందంగా ఉంటుంది. అదే మౌలిక వసతుల్లో కూడా అంతే, ఎంత నీట్ గా, ఎంత పాష్ గా, అంటే ఎంత ఆధునికంగా, ఎంత అత్యాధునికంగా ఉంటే మనకు అంత హ్యాపీగా అనిపిస్తుంది. సో అలానే డిజిటల్ విప్లవంలో 57 కేంద్ర మంత్రిత్వ శాఖలు, 36 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అండ్ యూటీలకు సంబంధించిన 1700కి పైగా జిఎస్ మ్యాపింగ్లు ఈ పోర్టల్లో జరుగుతున్నాయి. మనకి గతిశక్తి ప్లాట్ఫామ్ ఉపయోగించి దాదాపుగా 8891 కిలోమీటర్ల జాతీయ రహదారులు మనకి ఈ ఈ పర్టికులర్ ఒక్క ప్రాజెక్టు ద్వారా అంటే ఈ పథకం ద్వారా అనుకోవచ్చు, దీని ద్వారా ఇప్పటివరకు వేయడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే నరేంద్ర మోదీ గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మనకి 150,000 కిలోమీటర్ల రోడ్డు జాతీయ రహదారులు నిర్మించడం జరిగింది. అలానే 27,000 కిలోమీటర్ల పైగా రైల్వే లైన్లు ప్లాన్ చేశారు ఈ ఎన్ఐపి ద్వారా, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ద్వారా. మనకి ఉదాహరణ కొన్ని ముఖ్యమైనటువంటి జాతీయ ఉదాహరణ చూసుకుంటే గ్రీన్ ఎనర్జీ కారిడార్ లడాక్, లే లడాక్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి హర్యానా వరకు, ఎక్కడ లడాక్ ఎక్కడ హర్యానా, అక్కడ వరకు కూడా గ్రీన్ కారిడార్ రోడ్లను నిర్మిస్తున్నారు. అలాగే మనకి ఇంధన ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, తర్వాత పెట్రోలియం శాఖ నుంచి అంటే గ్యాస్ పైప్లకు సంబంధించి అని అనుకోండి, ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి చెప్పాలంటే గనక గతిశక్తి కింద ఇప్పటి వరకు దగ్గర దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలకి పైగా మనకి ప్రాజెక్ట్స్ జరిగాయి. దాంట్లో మనం చూస్తే 80,000 కోట్లతో రైల్వే ప్రాజెక్ట్స్ మనకి ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అలానే 110,000 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది ఈ గడిచిన 12 సంవత్సరాల్లో. పోర్ట్లు ఇందాక చెప్పాం, పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్లు కానీ, ఇప్పుడు ఏంటంటే పోర్ట్ ఆధారితంగా పోర్ట్ కారిడార్ అని ఒకటి కడుతున్నారు. అంటే మనం చెప్పుకున్నట్టుగా రోడ్డు నేషనల్ హైవే నుంచి పోర్ట్కి, పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్కి ఇలాగనమాట. అలాగా పోర్ట్ కారిడార్స్, ఎక్కడైతే పోర్ట్స్ ఉన్నాయో వాటి చుట్టూ కారిడార్స్ కడుతున్నారు. మనం చూస్తే జాతీయ రహదారుల చుట్టూరు మీరు అటు ఇటుగా రెస్టారెంట్లు, లెక్కలేనని రెస్టారెంట్లు కానివ్వండి, బండ్లు కానీ, లేకపోతే కనుక ఇంకా ఆడుకునేవనుకోండి, షాపింగ్ మాల్స్ అనుకోండి, అవన్నీ స్థానిక ఉపాధిని బాగా పెంచుతాయి. పెద్ద పెద్ద వచ్చి వేరే వేరే వాళ్ళు ఎవరు రారు వాటి దగ్గర, స్థానికంగా ఉన్న అటువంటి వాళ్ళే వెంటనే పెట్టేస్తుంటారు ఈ చివరి ఆ చివరి అని. ఈ రకంగా అటు ప్రాజెక్ట్స్ అవడమే కాకుండా ఇటు స్థానికంగా ఉపాధిని కూడా కల్పించడం కూడా జరుగుతుంది. మనకి కృష్ణపట్నం పోర్టులో లిక్విడ్ జెట్టి అది, అలానే విశాఖ పోర్టులో కంటైనర్ టెర్మినల్ విస్తరణ పనులు 100% పూర్తయిపోయినాయి, అంటే ఆంధ్రాకు సంబంధించి అయితే. దీనికి ఇండస్ట్రియల్ కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ అనుకోండి, కడప జిల్లాలో కొప్పర్తి ఇవన్నీ కూడా మోదీ గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. కొప్పర్తి ఇండస్ట్రియల్ క్లస్టర్లకి 450 కోట్లతో ఎక్స్టర్నల్ పనులు, అలానే వాటర్ సప్లైకి, ఆ తర్వాత రైలు సైడ్లింగ్ పనులు ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. అనంతపురంలో కియా మోటార్స్ ప్లాంట్ నుండి కార్ల రవాణా చాలా ఫాస్ట్గా రావడానికి, అలా ఎన్నో లెక్కలేనన్ని ఆర్ఓబీలు కట్టడం, కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్తున్నాను. ఇటువంటివన్నీ కూడా ఈ పనుల ద్వారా, ఈ పథకం ద్వారా జరుగుతున్నాయి.
1: మేడం, అలాగే పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఈ పథకం మన దేశాన్ని $5 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యానికి ఎలా దోహదపడుతుందంటారు?
0: ఖచ్చితంగా అండి. నేను ఇందాక ముందు చెప్పినట్టుగా ఎక్కడైతే మనకి, అంటే పాతకాలం నుంచి వస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఎక్కడైతే నదీ తీరం ఉంటుందో, నది గానీ సముద్రం గానీ, అక్కడ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది అందరికి తెలిసింది, ఎందుకంటే వ్యాపారం చాలా ఫాస్ట్గా మిగతా చోట్లకు ఉండేది. అప్పట్లో రోడ్లు ఉండేవి కాదు కాబట్టి అడవులు అట్లాగా ఉండేది. అలానే ఎక్కడైతే, ఏ దేశంలో అయితే గనక మౌలిక వసతుల పైన, అది రోడ్లు కానివ్వండి, రైల్వేలు కానివ్వండి, పోర్టు, ఎయిర్పోర్టు, మిగతా వాటర్వేస్, ఇట్లా ఏదైనా సరే బాగా డెవలప్ అయింది అనుకుంటే గనక ఆ దేశము ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఒకటి ఫాస్ట్, అంటే స్పీడ్, చాలా త్వరితగతిన రవాణా సౌకర్యం జరుగుతుంది, సమయం ఆదా అవుతుంది, డబ్బు ఆదా అవుతుంది, ఆరోగ్యం ఆదా అవుతుంది, అంటే బాగుంటుంది, ఇట్లాంటివి ఖర్చు కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కువ సమయం ఉందనుకో, మిగిలింది అనుకోండి, ఇంకో పని మీద పెడతాం మనం, అంటే పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ఇంకో గంట ఎక్కువ అదనంగా పనిచేస్తాం, దేనిపైన పెడతాం. అలానే ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా సమన్వయం, ఇదివరకు ఆ సమన్వయ లోపంతో 1 కోటి రూపాయలు పూర్తవ్వాల్సింది మీకు తడిసి తడిసి 3-4 కోట్లు అయ్యేది, నెలలో పూర్తవ్వాల్సింది దాదాపు 3 నెలలు 6 నెలలు పట్టేది. వేసిందే తీసి, వేసిందే తీసి. మన ఇంటి ముందే చూద్దాం, 1 కోటి రూపాయలు పెట్టి 1 కిలోమీటర్ రోడ్ వేశారనుకోండి, అది వచ్చి తవ్వేస్తూ ఉంటే మళ్ళీ దానికి, మళ్ళీ దాన్ని పూడ్చాలని అంటే, రిపేర్ చేయాలని అంటే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి కదా, మళ్ళీ కాంట్రాక్టర్కి చెల్లించాలి. అలాగే అటు ప్రభుత్వ ధనం అంటే మనదే, ప్రజలు కట్టేటటువంటి పన్నులే, సో అటు ప్రభుత్వ ధనాన్ని మిగులుస్తూ తొందరగా పూర్తయితే గనక చాలా ఈజ్ ఆఫ్ లివింగ్, మన జీవనం అనేది, జీవితము ఈజీగా అవుతుంది, సులభతరంగా ఉంటుంది, సౌకర్యవంతంగా ఉంటుంది. అంటే ఇటు ప్రజలకు కానీ అటు ప్రభుత్వానికి కానీ ఇది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనేది మరింత పెట్టుబడులు తీసుకురావడానికి కూడా భారతదేశానికి ఈ రోజున అత్యధిక స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. రెండవది, భారతదేశము ఫారెక్స్ నిల్వల్లో 4వ స్థానానికి చేరుకుంది. అలానే అతిపెద్ద భారత ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో ఆల్రెడీ ఉంది. ఫారెక్స్ నిల్వలు, లిక్విడిటీ అంటాం కదా, ఆ నిల్వలు ఏవైతే ఫారెక్స్ ఉంటాయో అవి ఉన్నటువంటి 4వ దేశంలాగా ఉంది. అంటే ఎందుకు వస్తుంది అంటే ఇన్వెస్ట్మెంట్స్, అలానే ఎఫ్డిఐలు పెరుగుతూ ఉంటాయి, నమ్మకం పెరుగుతూ ఉంటుంది. ఎవరైనా సరే ఇక్కడ తయారు చేయించుకున్న వాళ్ళు వేరే ఎక్కడికైనా ఆర్డర్ ఇస్తే మాకు 2-3 రోజులు వచ్చేస్తుందన్న ఒక నమ్మకం ఉంటుంది. సరుకు ఎంత తొందరగా వెళ్తే అభివృద్ధి అంత ఫాస్ట్గా జరుగుతుంది. సో అందుకని ఎన్ఐపి దానికి బాగా ఉపయోగపడుతుంది.
1: పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ గురించి ఎన్నో విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా తెలియజేశారు యామిని శర్మ గారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ పై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. అతిథి సాధినేని యామిని శర్మ, భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం హర్విల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగిందనమాట, ప్రపంచ జానపద దినోత్సవం ఎప్పుడు అని చెప్పి. మరి దీనికి సంబంధించి చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారు, చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అనేది. అలాగే ఎం నరేష్, రోజా వీళ్ళందరూ కూడా మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ చేశారు, ఆన్సర్ అయితే పంపించలేదు. అలాగే నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మాధవి ఆంజనేయులు బోధాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ మార్నింగ్ అంటూ చెరుకుపల్లి నుంచి అన్నపూర్ణ గారు ప్రోగ్రామ్ కు వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి. అంటే మీరు పంపించిన వాటిలో ఒక్క నెంబర్ సరి చేస్తే కరెక్ట్ అయిపోతుందన్నమాట మీ ఆన్సర్ అయితే. మంత్ కూడా కరెక్టే చెప్పారు, ఆ డేట్ ఒక్కటే చూసుకోవాలి. అలాగే శివశ్రీ ఫణి వీళ్ళందరూ కూడా అనమాట వేటపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా దేవసేన అనమాట తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మీరేమో డేట్ కరెక్ట్ గా పంపించారు, మంత్ రాంగ్ పంపించేశారు, కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోయినట్టే కదా. ఇంకా ఎవరు అంటే కనుక సునంద అనమాట అనంతపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ లత ఫ్రమ్ ఒయూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ ఇంకా పోలవరం నుంచి భాస్కర్ రావు గారు రాణి వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మాధవి ఆంజనేయులు గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు

వచ్చిన ఆన్సర్ ఏంటి, అసలు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కనుక ప్రపంచ జానపద దినోత్సవం ఆగస్ట్ 22 అనమాట. సో అది కరెక్ట్ ఆన్సర్ అయితే మరి నెక్స్ట్ క్వశ్చన్ నేను అడిగేస్తాను, దాని తర్వాతే సాంగ్ ప్లే చేస్తాను. మరి ఇంతకి క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ఇందాక జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ విన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే చేసేస్తారు. మరి చూద్దాం అసలు ఎంతమంది విన్నారు, దీనికి ఆన్సర్ ఎంతమందికి తెలుసు, అవన్నీ ముందు మీరు నాకు చెప్పాలి అంటే నేను క్వశ్చన్ అయితే అడగాల్సిందే కదా. తొలిసారిగా హైడ్రోజన్ రైల్ ని ప్రవేశపెట్టిన దేశం ఏది? సో ఇది అనమాట. మళ్ళీ అడుగుతున్నా ఇంకొకసారి, తొలిసారిగా అంటే అసలు మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ రైల్ ని ప్రవేశపెట్టిన దేశం ఏది, ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే శర్వానంద్ యాక్ట్ చేసిన మూవీ అనమాట నారీ నారీ నడుం మురారి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

0: తెలియని యాప్తో జాగ్రత్త.
1: ఆర్బీఐ అంటుంది.
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

మనమైతే ఉన్నాం హరివిల్లో ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి లిజనర్స్ అయితే చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి, పెద్దాపురం నుంచి బండారు తిరుమూర్తులు గుప్తా గారు అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి మీరు కూడా ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది కదా. అండ్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ పంపించారనమాట వీరరాఘవమ్మ, రేఖ గారు, రేఖ, సాయి, మోనిక వీళ్ళందరూ అనమాట. సో క్వశ్చన్ అయితే అడిగేశాను, విన్నారని అనుకుంటున్నా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వాసు కొండపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎక్కడి నుంచి అంటే ఎవరు అంటే మోనిషా అనమాట. ఓకే, మీరు కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, తమిళనాడు నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఇంకా దేశాయిపేట వేటపాలెం నుంచి అనమాట శివ, శ్రీఫణి వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేయడం జరిగింది. ఇంకా కోల నాగలక్ష్మి నందివెలుగు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ కరెక్ట్ ఆన్సర్ కూడా మెసేజ్ చేశారు చెరుకుపల్లి నుంచి అన్నపూర్ణ గారు అనమాట. అలాగే మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా సిరిగిరి రామ్ప్రసాద్ అనమాట మార్కాపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అండ్ ఇంకా గుడ్ మార్నింగ్ అందరికి అంటూ ఖుషి ఫ్రమ్ విజయవాడ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పోలవరం నుంచి భాస్కర్ రావు గారు రాణి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక సునంద అనమాట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా గౌతమ్ చౌదేపల్లి నుంచి అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వాలి అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ కేవీ రమణమూర్తి గారు. శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. హాయ్ ప్రసన్న గారు గుడ్ మార్నింగ్ అంటూ చిరంజీవి గారు ఫ్రమ్ తిరుపతి నుంచి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక భవానీనగర్ అనంతపురం నుంచి ఓకే ఎవరు సంకేపల్లి సిస్టర్స్ అని చెప్పి మెసేజ్ చేశారనమాట. అండ్ మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. ఏం పని లేదు, నేను ఇంకా ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది చెప్పేస్తా. అండ్ ఇంకా రాజశేఖర్ గారు ఎన్బీకే బీవీ నగర్ నెల్లూరు నుంచి అనమాట క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చెప్తా, మీరైతే నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి. అండ్ ఇంకా భూదాన్ పోచంపల్లి నుంచి మార్కండేయ అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నల్గొండ నుంచి వీక్షిత రామలమ్మ వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక తొలిసారిగా హైడ్రోజన్ రైలు ప్రవేశపెట్టిన దేశం ఏంటి అంటే మీ అందరూ పంపించింది అనమాట. సో జర్మనీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అది సంగతి. అండ్ మరి ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం, మరి అంటే ఇందాక క్వశ్చన్ వినలేదు అని చెప్పి అడిగిన వాళ్ళ కోసం, సో ఈ క్వశ్చన్ అయితే వినేసేయండి. మరి దీనికి ఆన్సర్ కూడా సింపుల్ గానే ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, దాని తర్వాత మీకోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తా. ఇంతకీ మరి క్వశ్చన్ ఏంటి అంటే గనక ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు దాతల నుంచి విరాళాలు సేకరించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం బడి కోసం అనే పోర్టల్ ని తీసుకొచ్చింది? ఇది అయితే క్వశ్చన్ అయితే ఇదే మీ అందరి కోసం. మళ్ళీ ఇంకొకసారి ఖచ్చితంగా అడుగుతా, మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, తర్వాత మీ ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ కూడా టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఆది మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం హర్వీళ్ళు ప్రోగ్రామ్ లో. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక, అనంతపురం నుంచి అనురాధ గారు ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు అనమాట. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మధుసూదన్ రెడ్డి పాపినిపాలెం నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వాలి గారు, ఇంకా ఫాతిమా అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రంగాచర్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా హైదరాబాద్ నుంచి షణ్ముఖి అంటూ పంపించారనమాట. ఓకే, ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, దేశాయిపేట వేటపాలెం నుంచి శివా శ్రీఫణి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి టైలర్ రమేష్, వెంకటాచలపతి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు శ్రీనివాసరావు గారు గుడివాడ నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక, మహబూబ్ నగర్ నుంచి రవీంద్రారెడ్డి, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా జాన్సన్ విజయవాడ నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, భూదాన్ పోచంపల్లి నుంచి అనమాట మార్కండేయ లక్ష్మి, వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంజ, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. ఇంకా విజయ పరమేష్ గుంతకల్ నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే, కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. లతా ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు గుడ్ మార్నింగ్ అంటూ. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, వాణి అనమాట, ఎక్కడి నుంచి అంటే కనుక బ్రహ్మపూర్ అని పంపించారు. సో పైన ఒరిస్సా అని పంపించారు. ఎనీవే వాణి గారు మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే అనమాట. సో మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన, అసలు ఆ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అనేది రెండు కూడా చెప్పేస్తాను. ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకి దాతల నుంచి విరాళాలు సేకరించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం బడి కోసం అనే పోర్టల్ ని తీసుకొచ్చింది అని చెప్పి అడగడం జరిగిందనమాట. సో దానికి రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే బడి కోసం అనే పోర్టల్ ని తీసుకురావడం జరిగిందనమాట. సో అది సంగతి. అది మరి ఇవాల్టి హర్వీళ్ళు ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ నచ్చింది అని నేనైతే అనుకుంటున్నాను. యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేది అనమాట. సో ఇప్పుడైతే హర్వీళ్ళు ప్రోగ్రామ్ కి టూ బ్యూటిఫుల్ సాంగ్స్ తో అనమాట, కళ్యాణ వైభోగమే, దాని తర్వాత జాను, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ తో హరివిల్లు ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. అలాగే ప్రసన్న కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి నేను కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్లీ నేను వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. ఆర్జీ ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. నేడు ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని నర్సింగోలు గ్రామంలో మీ భూమి మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. పాసు పుస్తకాల పంపిణీ అనంతరం పార్టీ శ్రేణులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. సంక్షేమం అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బాపట్ల జిల్లా పరుచూరులో 75 కోట్ల రూపాయల అభివృద్ది పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గంజాయి వినియోగం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈగల్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

ఆంధ్రప్రదేశ్ను దేశంలో ప్రముఖ మారిటైమ్ పోర్ట్ లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడుతున్నామని మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మహారాష్ట పోర్టులు మత్స్యశాఖ మంత్రి నితేష్ రాణేతో ఆయన నిన్న సమావేశమయ్యారు. పరిశుభ్రమైన వాతావరణం, పరిశుభ్రమైన వీధులే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ రామ్ గోపాల్ స్పష్టం చేశారు. ఈ రోజు పార్వతీపురం పట్టణంలోని కొత్తవలస 5-6 వార్డుల్లో మన వీధి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని పసలపూడి కాల్దరి గ్రామాల వద్ద పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు పోలీసు రెవెన్యూ అధికారులతో కలిసి పులి సంచారంపై ఆయా గ్రామాల్లో ప్రజలు రైతులను అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరమైతేనే తప్ప ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం యాకర్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 6 గాయాలయ్యాయి. తిరుపతి నుంచి శ్రీశైలంకు వెళ్తున్న కారు టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. రెండో విడత జనగణన ప్రక్రియకు సంబంధించి ఈ రోజు సచివాలయంలో రాష్టస్థాయి సదస్సు జరగనుందని సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల దైనందిన జీవితంలో తపాలా సేవల ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈ రోజు ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1874 అక్టోబర్9 స్విట్జర్లాండ్లో బెర్న్ నగరంలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏర్పాటైన సందర్భంగా ప్రతి ఏటా అక్టోబర్9 ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా, సూపర్బ్ గా ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఎస్, మరి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి అయితే వచ్చేసాం. మరి ఈ రోజు ఒక డైరెక్టర్ బర్త్డే ఉంది, సో అందుకని ఆ డైరెక్టర్ కి సంబంధించిన కొన్ని సినిమాల కబుర్లు మనం మాట్లాడుకుందాం. యాక్చువల్ గా విషయం ఏంటంటే, యంగ్ హీరోస్ నుంచి అగ్ర హీరోల వరకు తన మార్క్ టేకింగ్ తో సూపర్ హిట్ మూవీస్ అండ్ అలాగే బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన డైరెక్టర్, మాస్ మేకర్ వివి వినాయక్ బర్త్డే స్పెషల్ గా ఈ రోజు ఆయన సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం మన శంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి భీమ్స్ మధుప్రియ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

11:46 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. ఆది ఎన్టీఆర్ ను ఒక రేంజ్ లో నిలబెట్టిన సినిమా అని చెప్పొచ్చు. వినాయక్ ఫస్ట్ మూవీ అయినా కూడా ఒక 10 సినిమాల అనుభవాన్ని ఈ సినిమాలో మనం చూస్తాం. తన పేరెంట్స్ చావుకి కారణమైన విలన్ కి యంగ్ హీరో తొడకొట్టి ఎదురెళ్లటం. బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ కొట్టింది ఈ సినిమా. ఎన్టీఆర్ తో పాటు వినాయక్ పేరు కూడా టాప్ లిస్ట్ లో స్థానం దక్కించుకుందనమాట. సో ఈ సినిమాకు మణి శర్మ బ్యూటిఫుల్ మ్యూజిక్ అయితే అందించారు. మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఆది చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. టిప్పు పడినటువంటి పోతుల రవికిరణ్ గీతం మణి శర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: అందగన్నే
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. 2003లో ఠాగూర్ మెగాస్టార్ తో చేసినటువంటి వండర్, జరుగుతున్న అవినీతి అన్యాయాలపై తిరగబడుతున్న ప్రొఫెసర్ గా చిరంజీవి గారిని అద్భుతంగా చూపించారు. హాస్పిటల్లో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించి దాన్ని మూసివేయించడం, తన భార్యతో పాటు ఎందరో ప్రాణాలని బలి తీసుకున్న బిల్డర్ను చివరికి ఎలా మట్టుపెట్టాడు అన్నది ఈ సినిమా కథాంశం. కమర్షియల్ ఎలిమెంట్స్ తో వినాయక్ అద్భుతమైన టేకింగ్, తమిళ రీమేక్ మూవీ అయినా కూడా తెలుగు ఆడియన్స్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి పెద్ద హీరోతో బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది ఠాగూర్ సినిమా. మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకు మరొక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ ఠాగూర్ చిత్రం నుంచి మనో చిత్ర పాడినటువంటి సుద్దాల అశోక్ తేజ గీతం వస్తోంది మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

11:22:23 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి విక్టరీ వెంకటేష్ గారితో తెరకెక్కించినటువంటి లక్ష్మి 2006 లో రిలీజ్ అయింది సినిమా. సో వెంకటేష్ గారి ఇమేజ్ ను డబుల్ చేసిన సినిమా అని చెప్పొచ్చు. తనను పెంచిన కుటుంబం కోసం ఎన్నో అవమానాలు ఎదురైనా కూడా వాటన్నింటినీ దిగమింగుకొని కత్తి పట్టి విలన్స్ ను వేటాడిన విధానం ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. వెంకటేష్ యాక్షన్ ఎమోషన్స్ మాక్సిమం వాడేసుకున్నారనమాట వినాయక్ గారు. అండ్ వెంకటేష్ బ్రహ్మానందం మార్క్ టైమింగ్ కామెడీ ఉంటుంది చూడండి ఈ సినిమాలో. సో చాలా చాలా సూపర్ గా ఉంటుందన్నమాట. అండ్ నాట్ ఓన్లీ బ్రహ్మానందం గారు కామెడీ అండ్ వెంకటేష్ గారు ఈ కాంబినేషన్ కాదు, అసలు వెంకటేష్ గారు మా వేణు మాధవ్ అండ్ చాలా బాగుంటుంది ఈ సినిమా అంతా కూడా. ఏంటంటే లైక్ ఎమోషన్స్ ఎలా ఉంటాయో కామెడీ ఎంత ఈక్వల్ గా ఉంటుందో, సాంగ్స్ ఎంత బాగుంటాయో అండ్ ఫైట్స్ కూడా సెంటిమెంట్ కూడా అనమాట ఎవ్రీథింగ్ ఈ సినిమాలో ప్రతిదీ కూడా మాక్సిమం కావాల్సినంత అనమాట ఈక్వల్ సమపాలలో ఉంది అని చెప్పొచ్చు. సో అండ్ అడిషనల్ గా రమణ గోగుల పాటలు ఈ సినిమా సక్సెస్ కు మరింత హెల్ప్ చేశాయి అనమాట. సో మాట్లాడుకుందాం ఇంకా బోల్డ్ అన్ని విషయాలు. బట్ బిఫోర్ దట్ లక్ష్మీ చిత్రం నుంచి ఒక పాట విందాం. రాజేష్ గంగా పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్, చంద్రబోస్ గారు రాసినటువంటి పాట. వింటూ స్టేడియం వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

లెవెనాస్ 28:30 సెకండ్స్ లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, వినాయక్ గారి మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. మరి మెగాస్టార్ కమ్బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150. ఈ సినిమా అనగానే అందరికీ ఒక రకమైన గూజ్ బంప్స్ వస్తాయి కదా, ఎందుకంటే మెగాస్టార్ ఫ్యాన్స్ కి ఉండే ఎక్స్పెక్టేషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఓ రేంజ్ లో అందించారు వినాయక్. ఫైట్స్ కానీ, డాన్స్ కానీ, కామెడీ టైమింగ్ అన్నీ కూడా సమపాళ్లలో ఉంటాయి. చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఒక 20 ఇయర్స్ బ్యాక్ చిరంజీవి గారు ఎలా ఉన్నారో అలా దింపేశారు వినాయక్. రైతుల కష్టాలను తీర్చడానికి ఒక కామన్ మ్యాన్ చేసేటువంటి పోరాటంలో ఒక చీరుని చూస్తాం, అండ్ అతని స్థానంలో దొంగతనాలు చేసే మరో చీరు. ఇలా డ్యూయల్ రోల్లో చిరు యాక్టింగ్ కేక అని చెప్పాలి. అందుకు తగ్గట్టుగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఈ సినిమా. అండ్ అడిషనల్ గా అదనపు ఆకర్షణగా నిలిచింది డిఎస్పి మ్యూజిక్. మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దాట్ ఖైదీ నంబర్ 150 చిత్రానికి నకాష్ అజీజ్ జాస్మిన్ పాడినటువంటి డిఎస్పి పాట వచ్చేస్తుంది. డిఎస్పి కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

11:31 సెకండ్స్ లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి మాస్ మహారాజా రవితేజ వినాయక్ కాంబోలో 2008 లో వచ్చిన కృష్ణ విజయవాడ బ్యాక్ డ్రాప్ లో ప్రేమ కోసం రవితేజతో కత్తి పట్టించారు వినాయక్. సో సినిమా కథను పోర్ట్రే చేసిన విధానం, ఫైట్స్, సాంగ్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్, అన్నింటిలోనూ ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారనమాట వినాయక్ అయితే. అండ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా తీర్చిదిద్దారు ఈ సినిమాని. అండ్ చక్రి చక్కటి మ్యూజిక్ అందించారు. ఇక బ్రహ్మానందం గారి కామెడీ మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. అండ్ ఆ తర్వాత ఇంకొకసారి అంటే వన్స్ అగైన్ మన ఎన్టీఆర్ తో యాక్టింగ్ కి ఫుల్ స్కోప్ ఉన్న సినిమా అందించారు, అదే అదుర్స్. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు కదా. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్ తో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మి మార్క్ కామెడీ. ఏ పొట్టనోళ్ళు ప్రేమించకూడదా అంట. సో ఎన్టీఆర్ గారితో కావలసినంత ఎంటర్టైన్మెంట్ ని అందించి ఫ్యాన్స్ కి కడుపు చెక్కలయ్యే అంటే కడుపు బా నవ్వించేలాగా చేశారనమాట వినాయక్. అండ్ అలాగే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది అదుర్స్ సినిమా. చారి ఈ జనరేషన్ లో ఇలాంటి గెటప్ వేయాలంటే అది ఎన్టీఆర్ఏ అన్నట్టు ప్రూవ్ అయ్యింది కూడా. మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ అదుర్స్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ రీటా పాడినటువంటి రామజోగ శాస్త్రి గీతం వస్తోంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

లెవనాస్ 42 మినిట్స్ 18 సెకండ్స్ లో ఉంది. వీబీ క్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్త్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో తర్వాత దిల్ యంగ్ హీరో నితిన్ తో పంచ్ డైలాగ్స్. పెద్ద హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా ఆ హీరోయిజం ను చూపించి నితిన్ ఒక స్టార్ హీరోగా ఎదగడానికి కారణమైన సినిమా అందించారు వినాయక్. చూస్తున్నంతసేపు స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేలా చేయడం, హీరోయిజాన్ని యాక్సెప్ట్ చేయడంలో వినాయక్ సక్సెస్ సాధించారు. అవునంటే కాదని, వద్దు అంటే చేస్తా అనే క్యారెక్టర్ లో ఉన్న హీరో తన ఫ్యామిలీని కాపాడుకుంటూ ఎలా తన లవ్ సక్సెస్ చేసుకున్నాడు అనేది కథ. మరి ఈ సినిమాలో తెలివిగా ముందుకు వెళ్లిన విధానం అత్యద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అండ్ ఆ తర్వాత రామ్ చరణ్ నాయక్. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఒక హీరో చేత ఫుల్ లవ్ అండ్ కామెడీ, మరొక హీరో చేత ఫుల్ మాస్ అండ్ యాక్షన్. అభిమానులకు అంటే ప్రేక్షకులకు 100% కావాల్సింది ఇచ్చి పడేశారనమాట. సో రామ్ చరణ్ తో ఒక బీభత్సమైన యాక్షన్ మూవీని అందించి సక్సెస్ అయ్యారు వినాయక్. ఇక బ్రహ్మానందం గారు, జయప్రకాష్ రెడ్డి గారు, ఎంఎస్, వీళ్ళ కామెడీ సీన్స్ ఎంత రేంజ్ లో ఉండే అంటే ప్రతి ఒక్కరికి ఇప్పటికి కూడా అలా గుర్తుండిపోయినాయి అనమాట. కంచవేంటి ఎంత ఉంది అని, ఎంత ఎవరైనా తింటారా, ఈయన కూడా తినలేడు అంటాడు. సో లోపలికి వెళ్లగానే సంతకం పెట్టమంటారు. సంతకం పెట్టగానే చాక్లెట్ ఇస్తారు, పెన్నులు, స్టాంపులు, చాక్లెట్లు అన్ని లోపలే ఉంటాయి అంటారు. సో ఓ రేంజ్ లో ఆకట్టుకుంటాయి అనమాట ఈ కామెడీ సీన్స్ కూడా. సో అండ్ యాక్షన్ విషయానికి వస్తే మాత్రం ఎక్కడా కూడా ఏమాత్రం తగ్గదు, అంత రేంజ్ లో ఉంటుంది అనమాట. సో వినాయక్ అనగానే మాస్ డైరెక్టర్ అనే పేరైతే తెచ్చేసుకున్నారు. సో నెక్స్ట్ మనం ఇంకొక సినిమా గురించి కూడా మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ నాయక్ చిత్రం నుంచి నవీన్ శ్రేయ ఘోషల్ పాడినటువంటి చంద్రబోస్ గీతం ఇప్పుడు మీకోసం వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

దిల్ మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉషా పాడినటువంటి చంద్రబోస్ గీతం విన్నారు. 11:53 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. ఇక తర్వాత బాలయ్యతో ద్విపాత్రాభినయం చెన్నకేశవరెడ్డి. పగా ప్రతీకారాలతో రగిలే తండ్రిని మంచి మార్గంలోకి తీసుకురావాలనే కొడుకు. చివరికి తండ్రి వెళ్తున్న దారే గొప్పదని తెలుసుకోవడం. ఎమోషనల్ గా సాగుతుందన్నమాట సినిమా అంతా కూడా. అండ్ వినాయక్ కెరీర్ లో ది బెస్ట్ మూవీగా చెన్నకేశవరెడ్డి ఎప్పటికీ నిలుస్తుంది. పాటలకి అద్భుతమైన సంగీతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని అందించడంలో మణిశర్మ గారు మరొకసారి తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. సో మరి ఇవండి ఈనాటి సినిమా కబుర్లు. రైట్ నో మీకోసం చెన్నకేశవరెడ్డి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సునీత పాడినటువంటి వేటూరి సుందర రామూర్తి గీతం వస్తోంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జనాభా గణన 2027పై రాష్టస్థాయి ప్రధాన జనగణన అధికారుల సమావేశం జరుగుతోంది. సమావేశంలో భాగంగా జనాభా గణన 2027 నిర్వహణకు సమగ్ర కార్యాచరణ వ్యూహంపై అధికారులు చర్చిస్తున్నారు. రాష్టంలో విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని మల్లెల సంజీవయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో 9,69,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఆధునికీకరణ పనులకు ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు. పోలీసు శాఖ అనుమతితో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే దుర్గాదేవి పూజా మండపాలకు 3 కిలోవాట్లు, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వాటికి 5 కిలోవాట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. గుడ్ల ఉత్పత్తి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని, ఈ రంగంలో వ్యాపార అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఉపాధి వనరులు పెరుగుతున్నాయని వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు వివిధ ప్రోత్సాహకాలు కల్పిస్తూ 2026-29 పౌల్టీ అభివృద్ది విధానాన్ని రాష్ట ప్రభుత్వం తీసుకువచ్చిందని వెల్లడించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రజలకు సరసమైన ధరలకే నాణ్యమైన బియ్యం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని రైతు బజార్లలో బియ్యం విక్రయాలను ప్రారంభించామని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. నెల్లూరు నగరంలోని ఫతేఖాన్పేట రైతు బజార్లో బియ్యం విక్రయాల కౌంటర్ను ఆయన ఈ రోజు ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ స్పెషల్ టెట్ 2026 నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగే పరీక్షల నిర్వహణపై నిన్న సాయంత్రం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్టంలో ఈ నెల 26 నుంచి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఏలూరు నుంచి ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏలూరులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడారు. ఎల్నినో బలపడుతోందని, దీనివల్ల చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని ఈ మేరకు ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ నిన్న తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ వాతావరణ పోకడ కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయని వివరించింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: ఆయన మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, చిన్మయి శ్రీపాద అండ్ ధ్రువ్ విక్రమ్ శృతి హాసన్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12:17:34 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మీరు జాబ్ చేస్తున్నారా? అయితే ఆఫీస్లో కొన్ని నియమాలు అయితే కంపల్సరీ పాటించాలి. ఏ మాత్రం పొరపాటు చేసినా కూడా మీరు చేస్తున్నటువంటి జాబ్ కోల్పోయే డేంజర్ ఉంది. అదేంటంటే కొంతమంది ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉంటారు. అంటే వర్క్ చేసేటప్పుడు కొన్ని విషయాలను చాలా లైట్ గా తీసుకుంటారనమాట. ఇలా చేయటం వల్ల చేస్తున్న జాబ్ కాస్త పోయే ఛాన్స్ ఉంది, ఎక్కువ రోజులు ఆ జాబ్ లో ఉండలేరనమాట. సో ఇలాంటి ప్రవర్తన గనక మీ చుట్టూ ఉన్న వాళ్లలో మీరు అంటే మీరు మీలో ఉంది అన్న విషయాన్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళు కనుక అబ్జర్వ్ చేస్తే వాళ్ళు మీ మధ్య అంటే ఆ ఇంట్రెస్ట్ అనేది పోతుందనమాట. వీళ్ళు కరెక్ట్ గా చేయలేరు, మీ మీద కాన్ఫిడెన్స్ ఉండదు, అండ్ మీకు ఏదైనా వర్క్ అప్పచెప్పాలన్నా కూడా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో ఆ ఇంట్రెస్ట్ అనేది కోల్పోయేలాగా చేస్తుంది. ఇది కూడా ఏంటంటే జాబ్ కోల్పోవడానికి ఒక రకంగా దారి తీస్తుంది అనమాట. ఇంకా బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంటుంది. బ్రేక్ తర్వాత సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తాను. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

తరిల్లేలా ఒట్టిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఏసే రోయకాయకి నాటు నాటు నాటు దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా కుటుముకులాడేలా దూకేలో సరాసరి నాటు నాటు నాటు.

0: అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా.
1: ఎందుకుండవే భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునే, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లల్లో పెదవులు తడిసాయే, తడిసిన ఇద్దరి పెదవుల పైన.

సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి భీమ్స్ ప్రణవి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. 12 hours 29 minutes 35 seconds లో ఉంది వి బి క్లాక్. స్టూడియోలో సమయం 12:30 దగ్గరగా ఉంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 టీ20 మ్యాచ్ జరుగుతుంది. న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. 2 రోజుల పాటు సాగిన ఈ సదస్సులో కేంద్ర రాష్ట ప్రతినిధులు పోషకాహారం, బాల రక్షణ, మహిళా సాధికారతపై చర్చించారు. సహకార సమైక్య విధానం బలోపేతం చేసేందుకు జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యత పెంపొందించడంతో పాటు పోషకాహారం, ప్రాథమిక విద్య, బాల రక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 ప్రధాన అంశాలపై ఈ సదస్సు దృష్టి పెట్టింది. ఈ సదస్సు రంగాల వారి ప్రాధాన్యతలపై చర్చించేందుకు, ఉత్తమ విధానాలు ఎదురయ్యే సవాళ్లు పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వాములను ఒకచోట చేర్చడంతో పాటుగా మెరుగైన పాలన, సేవ అందించే ప్రక్రియ వేగవంతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ అధ్యకుడు ధర్మన్ షణ్ముగరత్నం ప్రధానమంత్రి లారెన్స్ బోంగ్లును మర్యాదపూర్వకంగా కలుస్తారు. అలాగే ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యోంగ్, విదేశాంగ మంత్రి డాక్టర్ వివియన్ బాలకృష్ణులతో పాటుగా వ్యాపార, పెట్టుబడి వర్గాల ప్రముఖులను, ప్రపంచస్థాయి సంస్థాగత పెట్టుబడిదారులను కలుసుకుంటారు. భారత్, సింగపూర్ వ్యూహాత్మక భాగస్వాములలో కీలక రంగాలపై చర్చించడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ ఆర్థిక అనుసంధానం, సెమీ కండక్టర్లు, అధునాతన తయారీ, నైపుణ్యాభివృద్ది వంటి అంశాలపై చర్చిస్తారు. సింగపూర్లో పెట్టుబడిదారులు జరిగే సమాపేశాల్లో భాగంగా హెడ్జ్ ఫండ్, పోర్ట్ఫోలియో ఫండ్ మేనేజర్లతో ఆమె రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. భారత్ వృద్ధి పదం, పెట్టుబడి అవకాశాలపై అంతర్జాతీయ పెట్టుబడిదారులతో చర్చిస్తారు. అలాగే వివిధ గ్లోబల్ ఆర్థిక సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్లు, హెల్త్ కేర్ కంపెనీల అధిపతులతో ప్రత్యేకంగా మంత్రి సమావేశమవుతారు. టెరిటోరియల్ ఆర్మీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా

0: సైనికులకు, మాజీ సైనికోద్యోగులకు, వారి కుటుంబాలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. నాగరిక్ బి సైనిక్ బి స్ఫూర్తికి టెరిటోరియల్ ఆర్మీ ప్రతిజ్ఞ నిలుస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇది సాధారణ పౌరులు అసాధారణ అంకితభావంతో దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పం చాటుతుందని కొనియాడారు. సరిహద్దుల రక్షణ నుంచి విపత్తు సహాయక చర్యలు, దేశ నిర్మాణ కార్యకలాపాల వరకు సిటిజన్ సోల్జర్స్ ధైర్య సాహసాలు, అంకితభావం, నిస్వార్థ సేవలతో నిలబెట్టారని ప్రశంసించారు. దేశ సేవలో వారి నిబద్దతను, సురక్షితమైన బలమైన స్వావలంబన భారతావని దిశగా వారు అందిస్తున్న సహకారాన్ని కొనియాడుతూ సెల్యూట్ చేశారు. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్బంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దేశంలో డాక్ సేవకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వారు అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్ సేవా హీ జనసేవ అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. డిజిటల్ కమ్యూనికేషన్స్ యుగంలోనూ ఇండియా పోస్ట్ డిజిటల్ పరివర్తన సంతరించుకుంటూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తోందని కొనియాడారు. ఇండియా పోస్ట్ ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా దేశానికి తన సేవలు నిరంతరం అందిస్తూనే ఉందని మంత్రి ప్రశంసించారు.
1: డాక్ సేవ ఇస్ ఎ జనసేవ అండ్ విత్ అవర్ న్యూ పోస్టల్ యాప్స్ డాక్ మిత్ర అండ్ సేవా మిత్ర బోత్ ఆఫ్ దీస్ అప్లికేషన్స్ రీచ్ అవుట్ ఆన్ ద వన్ హ్యాండ్ టు ఆర్ డాక్యా కమ్యూనిటీ ఆన్ ది అదర్ హ్యాండ్ టు ఆర్ కస్టమర్స్ ఇన్ ఎన్ ఏజ్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ ఇండియా పోస్ట్ టూ ఇస్ గోయింగ్ డిజిటల్ ఇండియా పోస్ట్ ఇస్ ఆల్సో ఎండెవరింగ్ టు ఫుల్ఫిల్ ఈచ్ వన్ ఆఫ్ యువర్ ఆస్పిరేషన్స్ an organization that selflessly serves us day and night.
0: తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానం తేడా ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మంగళవారం పోలింగ్ జరిగిన 5 అసెంబ్లీ స్థానాల్లో తమిళనాడులో మధురాంతకం, ధారాపురం, పుదుచ్చేరిలో తట్టంచవాడి, పశ్చిమ బెంగాల్లో రెజినగర్, నందిగ్రామ్, అలాగే అస్సాంలోని నాగోవ్ లోక్సభ స్థానం ఉన్నాయి. మోటారు వాహన ప్రమాద క్లెయిముల మోసాలు అరికట్టేందుకు 4 వారాల్లోగా 4 డిజిటల్ ప్లాట్ఫామ్లు అనుసంధానించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ప్లాట్ఫామ్లో ఈడీఏఆర్, వాహన్, సారథి, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉన్నాయి. ఈ అనుసంధానంతో ప్రమాద నివేదికలు, వాహన బీమా రికార్డులు, గత క్లెయిమ్ చరిత్రలు ఎలాంటి అంతరాయం లేకుండా వెసులుబాటు లభిస్తుంది. అంతేకాకుండా ఇది హిట్ అండ్ రన్ కేసులు, పీఎం రాహత్ పథకానికి కూడా ఇప్పటి వరకు కేవలం కొన్ని రాష్టాలు మాత్రమే ఈ డీఏఆర్ పోర్టల్లో డేటాను అప్లోడ్ చేయడం ప్రారంభించాయని పేర్కొన్న కోర్టు రాష్టాలన్నీ ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత డేటా అప్లోడ్ చేయాలని ఆదేశించింది. న్యాయమూర్తులు అహసనుద్దీన్, అమానుల్లాల ధర్మాసనం, ప్రసన్న, బి వరేలాలతో కూడిన బెంచ్ మునుపటి కోర్టు ఆదేశాలు పాటించినట్టుగాను కొన్ని బీమా కంపెనీలకు అధిపతులకు నోటీసులిచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే నెల 27కు వాయిదా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షెడ్యూల్ చేయని క్యాన్సర్ మందుల లాభాల మార్జిన్ను ఎంఆర్పీలో 30% పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మందుల ధరలు 70% వరకు తగ్గి రోగులకు ఏటా 2,500 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ అంచనా వేసింది. షెడ్యూల్ జాబితాలోని అత్యవసర క్యాన్సర్ మందులపై ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణ ధరలు ఉండగా ఈ కొత్త నిర్ణయంతో షెడ్యూల్ చేయని మందులకు ధరల రక్షణ లభిస్తుంది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ జాబితాను ఖరారు చేశాక నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుందని, దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ధరల నియంత్రణ రోగులపై ఆర్థిక భారం తగ్గిస్తుందని, లాభాలు ఆర్జించే వ్యాపార ధోరణులు అడ్డుకుంటుందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరల్లో మందులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. భారత్, యూకే దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కింద వర్తక పెట్టుబడి అవకాశాలు అన్వేషించేందుకు ఉత్తర ఇంగ్లాండ్కు చెందిన దాదాపు 200 మంది ప్రతినిధుల బృందం ఈ నెల 12 నుంచి 16 తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఈ ఒప్పందం ద్వారా ఉత్తర ఇంగ్లాండ్ ఆర్థిక వ్యవస్థకు ఏటా 450 మిలియన్ పౌండ్ల ప్రయోజనం చేకూరుతుందని యూకే వ్యాపార వర్తక కార్యదర్శి జొనాథన్ రెనాల్డ్స్ అంచనా వేశారు. ఈ బృందం స్వచ్ఛమైన ఇంధనం, ఆధునిక తయారీ, లైఫ్ సైన్సెస్, సాంకేతిక రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. భారత్ నుంచి పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ద్వైపాక్షిక భాగస్వామ్యం బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వార్షిక వర్తకం 48 బిలియన్ పౌండ్లుగా ఉంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్తో సహా 8 ప్రముఖ టెక్నాలజీ అవుట్సోర్సింగ్ కంపెనీలకు గ్రీన్ కార్డు ప్రక్రియను ట్రంప్ యంత్రాంగం నిలిపేసింది. ఈ జాబితాలో కాగ్నిజెంట్, క్యాప్జెమినీ, మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ కంపెనీలపై కొనసాగుతున్న ఫెడరల్ దర్యాప్తు కారణంగానే ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్టుగా యుఎస్ లేబర్ సెక్రటరీ కీత్ సోండర్లింగ్ వెల్లడించారు. విదేశీ కార్మికుల కోసం గ్రీన్ కార్డు కోరుకునే యజమానులకు ఫర్మ్ అనే ఈ ప్రోగ్రాం ఒక కీలక అడుగని, అమెరికన్ కార్మికుల స్థానంలో తక్కువ వేతనానికి విదేశీ ఉద్యోగులు నియమించుకునేందుకు ఈ సిస్టమ్ను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ఉపాధ్యకుడు జేడీ వ్యాన్స్ ఆరోపించారు. అమెరికాలో శాస్త్రీయ సాధనలు, సాంకేతిక ఆవిష్కరణలకు సంబంధించి దేశ అత్యున్నత పురస్కారాలతో అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ 6 అగ్రగామి టెక్ దిగ్గజాలను సత్కరించారు. వీరిలో భారతీయ సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదల్ కూడా ఉన్నారు. అమెరికా గ్లోబల్ లీడర్షిప్ లో వీరి కృషి కీలకమైందని ట్రంప్ కొనియాడారు. న్యూ గోల్డెన్ ఏజ్ సమ్మిట్ వేదికగా సత్యనాదెల్ల డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మైఖల్ డెల్ కు నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ ట్రంప్ అందించారు. అలాగే ఎలన్ మస్క్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, ఏఎండీ సీఈఓ లీసా తదితరులు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారాన్ని అందజేశారు. టెక్నాలజీ రంగంలో వీరు అందించిన సేవలు అమెరికా సాంకేతిక ప్రగతికి ఎంతగానో దోహదపడ్డాయని ఈ సందర్భంగా ప్రశంసించారు. సౌదీ అరేబియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అక్కడ నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మేరకు ఇళ్లలో సురక్షితంగా ఉండాలని రియాద్లో భారత రాయబార కార్యాలయం సూచిస్తూ ఈ మేరకు ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడ జరుగుతున్న సంఘటనలకు సంబంధించి వీడియోలు, వార్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ప్రచారం చేయడం వంటివి చేయొద్దని కోరింది. ప్రవాసీ భారతీయ సహాయత కేంద్రానికి చెందిన 24 హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 800-247-1234 అందుబాటులో ఉంటుందని తెలిపింది. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. 5 టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి 3 పాటు సింగపూర్లో పర్యటిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానం జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 5 టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

విశ్వనాథన్ సన్స్ మూవీ నుంచి సుభాష్ ని పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. 12:44:40 లో ఉంది. వీ బీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వెబ్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. జాబ్ పోగొట్టుకోవాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి? ముఖ్యంగా ఆదాయం పొందడానికి అదే దారి అయినప్పుడు. సో జాబ్ ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదని ప్రతి ఒక్కరూ అనుకుంటాం. ఎలాంటి డౌట్ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా జాబ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అందులో ఏంటంటే, యాక్టివిటీస్ లో పాల్గొనకపోవడం, కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు యాక్టివిటీస్ అనౌన్స్ చేస్తారు కదా, అలాంటప్పుడు ప్రాజెక్ట్ సక్సెస్ చేస్తామని ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ముందుకు రాకపోవడం, ఇలాంటి అలవాట్ల వల్ల జాబ్ కోల్పోవాల్సి వస్తుందన్నమాట. అలాగే ఆఫీస్ ఇంటర్నెట్ లో జాబ్ పోర్టల్స్ బ్రౌజ్ చేయడం ఇలాంటివి ఏంటంటే పెద్ద ఇష్యూ అవుతాయి, అంటే సమస్యగా మారుతాయి అన్నమాట. ఇలాంటి మిస్టేక్స్ కూడా జాబ్ కోల్పోవడానికి కారణం అవుతాయి. ఒకవేళ మీరు చేసే వర్క్ లో బోర్ ఫీల్ అయినప్పుడు సినిమా చూడాలనిపించి చూడటం, లేదంటే డౌన్లోడ్ చేయటం, ఇలాంటి అలవాట్లు మిమ్మల్ని సమస్యల్లో పడేస్తాయన్నమాట. సో అలాంటి పిచ్చి పనులు అస్సలు చేయకండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పిన, చాలా మంది చేసే పొరపాటు లేట్ గా రావటం. దీనివల్ల మీ తోటి ఎంప్లాయీస్ ఎంత సఫర్ అవుతారు చెప్పండి? కొంచెం ఆలోచించండి. ఎప్పుడో ఒకసారి లేట్ గా వచ్చి త్వరగా వెళ్తే సమస్య ఉండదు, కానీ ప్రతిరోజు అలాగే రావటం వెళ్లడం జరిగిందంటే మీరు ఖచ్చితంగా జాబ్ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది కదా. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బిఫోర్ దట్ నిన్ను కోరి చిత్రానికి కార్తీక్ చిన్మయి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది గోపి సుందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

12:51 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, సో ఆఫీస్ కి సంబంధించినటువంటి చాలా వాల్యుబుల్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుంటున్నాం. సో యాక్చువల్ గా ఎక్కువగా నెగిటివ్ ఫీలింగ్స్ గనక మీ తోటి ఉద్యోగులతో ఉంటే, అంటే అనవసరమైనటువంటి చర్చలు ఇంకా మీపై వ్యతిరేకతకు ఇవన్నీ కూడా కారణం అవుతాయి అన్నమాట. సో మిమ్మల్ని గుర్తించేలాగా చేస్తాయి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కూడా. కాబట్టి మీరు జాగ్రత్తగా మసులుకోవాలి, ఇలాంటి చెడు ప్రవర్తనకు దూరంగా ఉండండి. ఇంకా ఆన్లైన్ లో ఎక్కువగా గడపడం, వర్క్ ప్లేస్ లో రిలాక్స్డ్ గా ఉండటం, సోషల్ వర్కింగ్ సైట్స్ లో అప్డేట్స్ ఇవ్వటం, ఇలాంటి అలవాట్లు మీ జాబ్ కోల్పోయేలా చేస్తాయన్నమాట. ఒకవేళ మీరు గనక ఇలాంటి పొరపాట్లను బై మిస్టేక్ చేస్తున్నట్లయితే ఇప్పటి నుంచి వీటికి దూరంగా ఉండండి, లేదంటే మీకే డేంజర్. మరి ఇది ఈనాటి మీకు తెలుసా, రైట్ నో మీకోసం పెద్ద మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. రక్షిత సురేష్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని నర్సింగోలు గ్రామంలో మీ భూమి మీ హక్కు పట్టదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 27.85 కోట్ల రూపాయలతో ముప్పాల వద్ద బ్రిడ్జి నిర్మాణం, పోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయర్ స్పిల్వే, ప్రధాన తూముల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాసుపుస్తకాలు పంపిణీ అనంతరం పార్టీ శ్రేణులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జనాభా గణన 2027పై రాష్టస్థాయి ప్రధాన జనగణన అధికారుల సమావేశం జరుగుతోంది. జనగణన ప్రక్రియపై మార్గదర్శకాలను భారత రిజిస్టార్ జనరల్ జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ వివరించనున్నారు. జనాభా గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు సాంకేతిక సాధనాలు, కార్యాచరణ ప్రణాళికలపై సమీక్ష చేస్తారు. క్షయవ్యాధి నిర్మూలనను ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లడంలో యువత కీలక పాత్ర పోషించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ జోష్ జాతీయ కార్యక్రమానికి అనుగుణంగా మంగళగిరిలోని వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యాలయం నుంచి రాష్టవ్యాప్త జోష్ కార్యక్రమాన్ని నిన్న మంత్రి వర్చువల్ గా ప్రారంభించారు. కామన్వెల్త్ గేమ్స్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించి అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కీర్తిని చాటి చెప్పిన ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన శంకు కృపారావును మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అభినందించారు. జి కొండూరులో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేను స్వర్ణ పతక విజేత కృపారావు మర్యాదపూర్వకంగా ఈ రోజు కలిశారు. పరిశుభ్రమైన వాతావరణం, పరిశుభ్రమైన వీధులే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ రామ్ గోపాల్ స్పష్టం చేశారు. ఈ రోజు పార్వతీపురం పట్టణంలోని కొత్త వలస 5-6 వార్డుల్లో మనవీధి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దసరా పండుగకు ప్రత్యేక బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి 25 వరకు

5261 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ దసరా నవరాత్రి ఉత్సవాలను భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించకముందే కోస్తాను వాయుగుండం తుఫాను తాకనుందని, వీటి ప్రభావంతో ఈ నెల 15 తర్వాత కోస్తాలో వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డ్ బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

1:04:42 లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్త్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి ఒకప్పుడు ఇంటికి మాత్రమే పరిమితమై ఉన్నటువంటి మగువలు ఇప్పుడు అంతరిక్షంలోనూ కాలమోపుతున్నారు. సహజంగానే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఆడవాళ్లు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఓర్పు, సహనం పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఎక్కువగా ఉంటాయి. మరి మల్టీ టాస్కింగ్ లోనూ మహిళలే మెరుగ్గా రాణించగలుగుతున్నారని స్టడీస్ చెబుతున్నాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే వ్యక్తిగత జీవితంలోనూ రాణిస్తున్నారు అంటే ఇది అంత ఈజీ ఏం కాదు. కానీ లైఫ్ లో కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా అటు ఇంటి పనిని ఇటు ఆఫీస్ పనిని సో రెండింటినీ కూడా ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు అనమాట. ఇది ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. దీనికోసం ఎక్స్పర్ట్స్ కొన్ని సలహాలు కూడా ఇస్తున్నారు. దీనికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈనాటి ధీరాలో. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నో మీకోసం ఘర్షణ చిత్ర నుంచి టిప్పు శాలిని సింగ్ పాడినటువంటి కులశేఖర్ గీతం వస్తుంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

1 hour 11 minutes 47 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, మరి జాబ్ చేసే మహిళలకు ఇంటి పని ఆఫీస్ పని రెండూ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కొంచెం కష్టమనే చెప్పాలి. అయితే ఇంటి పని పూర్తి చేసుకుని ఆఫీస్కి వెళ్లేప్పటికీ తలప్రాణంతో ఒక్కొచ్చేస్తుంది కదా. మరి ఆఫీసులకు వెళ్లే వాళ్ళకి మార్నింగ్ లైఫ్ చాలా బిజీ బిజీగా ఉంటుంది. ఇటు ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి, అండ్ భర్త పిల్లలకు లంచ్ ప్యాక్ చేసుకోవాలి, కాస్త భోజనం బాక్స్ లో హడావిడిగా సర్దేసుకుని ఆఫీస్కి పరిగెట్టేయాలి. చాలా మంది లేడీస్ చేసే పని ఇదే కదా. మరి ఆఫీస్లోనూ అంతే పని ఉంటుంది, అటు వర్క్ లైఫ్ ఇటు పర్సనల్ లైఫ్ రెండూ బ్యాలెన్స్ చేయాల్సిందే. ఏది సరిగా నిర్వహించలేకపోయినా సమస్యలనేవి తప్పవు కదా. మరి వర్కింగ్ ఉమెన్ కు

ఇంటి పని ఒక టాస్క్ అని చెప్పాలి. ఆఫీస్కి వెళ్లే హడావిడిలో ఏమాత్రం రుచి తగ్గకుండా భోజనాన్ని రెడీ చేయాలి. ఇల్లు చిన్న మరక లేకుండా శుభ్రంగా చేసుకోవాలి. మరి ఆఫీస్ పనుల్లో కూడా ఏ మాత్రం తేడా వచ్చినా కూడా బాస్ నుంచి మాట వచ్చేస్తుంది కదా. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని సింపుల్ టిప్స్ అయితే తెలుసుకోవాల్సిందే.

సో అందులో ముఖ్యంగా ఏంటంటే ముందుగా ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. సో రేపు రెడీ చేసే వంటల గురించి ముందుగానే అంటే ముందు రోజు రాత్రి ప్రణాళిక వేసేసుకుంటే చాలా వరకు ఏంటంటే టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. అండ్ మార్నింగ్ లేచాక ఏం చెయ్యాలి, ఏం టిఫిన్ చేయాలి, ఏం కూర చేయాలి ఇలా ఆలోచిస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది కదా. మరి ఏం వండాలబ్బా అని ఆలోచనలో పడ్డాం అనుకోండి, మిగిలిన పనులన్నీ కూడా లేట్ అయిపోతాయి అనమాట. అదే కనుక ముందు రోజు డిసైడ్ అయ్యి వాటికి కావాల్సిన సామాన్లు కూడా రెడీగా పెట్టుకుంటే పని ఫటాఫట్ అయిపోతుంది. సో సెలవు ఉన్న రోజున కావాల్సిన వెజిటబుల్స్ రెడీ చేసుకుని పెట్టుకుంటే ఇంకా బెటర్ అనమాట. అండ్ వంటింట్లో వాడుకునే ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ స్నాక్స్కి కానీ ఇవన్నీ కూడా సపరేట్గా పెట్టుకుంటే వంట చేసేటప్పుడు వెతుక్కునే పని లేకుండా ఈజీగా ఉంటుందన్నమాట. లైక్ టీ, కాఫీ, సాల్ట్ ఇలాంటివన్నీ కూడా ట్రాన్స్పరెంట్ డబ్బాలో వేసుకుంటే ప్రతిసారి కూడా వెతుక్కునే పని ఉండదు. మాట్లాడుకుందాం ఇంకా బోల్డన్ విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది ఓజీ మూవీ నుంచి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా నరసింగోలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక సాగు విధానాలతో ఆక్వారంగాన్ని మరింత అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్టంలో దసరా సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి పూజా మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఇక వివరాలు. ప్రకాశం జిల్లా కొండపు నియోజకవర్గంలోని నరసింగోల్లో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. 27.85 కోట్ల రూపాయలతో ముప్పాల వద్ద వంతెన నిర్మాణంతో పాటు పాలేరు జలాశయం స్పిల్వే ప్రధాన తూముల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం నరసింగోల్లో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేసి వారితో సంభాషించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొని మాట్లాడుతూ,
1: ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నిషేధిత భూములు, ముఖ్యంగా గర్భకండ్రికలు, అలాంటి వాటికి ఈ నరసింగోలు గ్రామంలో 438 ఎకరాలకి ఫ్రీహోల్డ్ చేసి రైతులకు రైతువారీ పట్టా అందించడానికి, పట్టాదారు పాస పుస్తకాలు అందించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం చాలా అదృష్టం. ప్రభుత్వం వచ్చిన తర్వాత 39,000 పట్టాదార పాస పుస్తకాలు మన నియోజకవర్గంలో పంపిణీ చేయడం జరిగింది.
0: జనాభా గణన 2027 నిర్వహణపై అమరావతిలోని సచివాలయంలో రాష్ట స్థాయి ప్రధాన జనగణన అధికారుల సమావేశం కొనసాగుతుంది. జనాభా గణన రెండవ దశలో డిజిటల్ సాంకేతికత వినియోగంపై ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో జనగణన నిర్వహణకు అవసరమైన కార్యాచరణ వ్యూహం, సన్నద్దతపై అధికారులు చర్చిస్తున్నారు. జనగణన కార్యకలాపాల సంచాలకులు జే నివాస్, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ జనాభా గణన 2027 నిర్వహణపై అంశాలను అధికారులకు వివరించారు. భారత రిజిస్ట్రార్ జనరల్

0: జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ జనగణన ప్రక్రియపై మార్గదర్శకాలను తెలియజేశారు. మొబైల్ యాప్, జనాభా గణన నిర్వహణ పర్యవేక్షణ వ్యవస్థ, గణన విభాగాల కేటాయింపు పోర్టల్పై అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆధునిక సాంకేతికత పర్యావరణహిత సాగు విధానాలతో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహిస్తున్న ఆక్వా ఎక్స్పో ఇండియా 2027 ఎక్స్పోను కేంద్ర మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి ఆదాయం, విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చడంలో ఆక్వా రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రపంచ ఆక్వా మార్కెట్లో భారతదేశం మరింత బలోపేతం కావడంలో ఆక్వా రైతుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మత్స్య ఆక్వాకల్చర్ రంగాల్లో వాణిజ్య అవకాశాలను పెంపొందించేందుకు ఇలాంటి ఎక్స్పోలు ఎంతగానో దోహదపడతాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: ఆక్వా ఉత్పత్తుల్లో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి, ముఖ్యంగా భీమవరం ప్రాంతం నుండి కూడా వెళుతున్నాయనే సంగతి మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని పెద్ద ఎత్తున దేశానికి విదేశీ మార్గ ద్రవ్యాన్ని కూడా సంపాదిస్తున్నటువంటి పరిశ్రమ ఏదైనా ఉన్నది అంటే ఇది ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా పరిశ్రమ మాత్రమే అనేటువంటి విషయం కూడా మనందరికీ కూడా. ఈ పరిశ్రమలో ఉన్నటువంటి సాంకేతికతని పంచుకోవడం ద్వారా ఏ విధంగా కొత్త మార్కెట్ని సృష్టించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనని ఇటువంటి ఎగ్జిబిషన్ ద్వారా సాధ్యమవుతాయి అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు.
0: రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఏసీ నగర్లో 10 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆధునీకరణ పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, నెల్లూరు నగరంలో అభివృద్ది పనులను ప్రభుత్వ సహకారంతో 2028 చివరి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, అందుకే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నామని వివరించారు. విద్యార్థులు బాగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి నారాయణ ఆకాంక్షించారు. క్షయవ్యాధి నిర్మూలన లక్ష్య సాధనలో యువత భాగస్వాములు కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ జోష్ జాతీయ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం నుంచి రాష్టవ్యాప్త జోష్ కార్యక్రమాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, క్షయవ్యాధి నిర్మూలన లక్ష్య సాధనలో యువత భాగస్వాములు కావాలని సూచించారు. క్షయవ్యాధిపై అవగాహన పెంచే జోష్ బృందాల్లో ప్రభుత్వ అధికారులు, మై భారత్ స్వచ్చంద కార్యకర్తలు, ఎన్సీసీ క్యాడెట్లు భాగస్వాములవుతారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా జాతీయ సమైక్యత కోసం అమలు చేస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలో జాతీయ ఐక్యతను బలోపేతం చేస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను జతచేసి విద్యార్థులు, ఉపాధ్యాయుల పరస్పర మార్పిడి, భాషల అభ్యసనం, పండుగలు, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్ల పరిచయం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు, హర్యానాలోని విద్యార్థులు తెలుగు భాష నేర్చుకోవడం, తమిళనాడులోని ప్రజలు లడక్ ప్రాంత సంస్కృతిని తెలుసుకోవడం వంటి కార్యక్రమాలు దేశ ప్రజల మధ్య అనుబంధాలను పెంపొందిస్తాయి. భిన్న భాషలు, భిన్న సంప్రదాయాలు ఉన్నప్పటికీ భారతీయులందరిలో జాతీయ సమైక్యతా భావాన్ని బలోపేతం చేయడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
2: ఏక్ కార్యక్రమ్ జిస్కో సర్దార్ పటేల్ జయంతి సే ప్రారంభ కియా గయా హై, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, వివిధతాఓ సే భరా దేశ్ హై, హమారా నిరంతర ప్రయాస్ హోనా చాహియే ఏక్తా కో బఢానే వాలీ చీజో కో బల్ కైసే మిలే, ఇన్ వివిధతాఓ కో కే సాథ్ అపనాపన్ కైసే బనే. కభీ తో క్యా హోతా హై, హమ్ ఏక్ హీ దేశ్ మే రహనే కే బాద్ భీ హమే అజ్ఞాన్ హోతా హై అప్నే హీ దేశ్ కే విషయ మే, ఔర్ ఇస్లియే రాజ్యో సే కహా గయా హై, ఏక్ రాజ్య దూసరే రాజ్య సాథ్ ఎంఓయూ కరే, పైర్ బనాయే.
0: రాష్టంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి పూజా మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పోలీస్ శాఖ అనుమతితో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాలకు 3 కిలోవాట్లు, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాలకు 5 కిలోవాట్ల చొప్పున ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఆయన ఎక్స్వేదిగ్గా వెల్లడించారు. దుర్గాదేవి ఉత్సవాలకు ప్రభుత్వం తరపున సహకారం అందించడం సంతోషంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు. గుడ్డు చౌకైనా నాణ్యమైన పోషకాహార వనరు అని పశుసంవర్ధక శాఖ మంత్రి

ఆధునిక సాంకేతికతతో రాష్ట పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్పెయిన్లో జరుగుతున్న టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్ 2026లో పాల్గొన్న ఆయన ఏఐ క్వాంటం టెక్నాలజీని పర్యాటక రంగంలో వినియోగిస్తున్నట్లు చెప్పారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పెట్టుబడులు పెరుగుతున్నాయని, 2 ఏళ్లలో సుమారు 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామని తెలిపారు. స్పెయిన్ పర్యటనలో పరిశీలించిన అత్యుత్తమ విధానాలను ఆంధ్రప్రదేశ్లో అమలు చేసేందుకు కృషి చేస్తానని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ రామ్ గోపాల్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొత్త వలసలో మన వీధి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడిన కమిషనర్ తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ చెత్త వాహనాలకు అందించాలని సూచించారు. ఇళ్లు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, డ్రైన్లలో చెత్త వేయకూడదని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకాశం జిల్లా నరసింగోల్లో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక సాగు విధానాలతో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ది చేయాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్టంలో దసరా సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి పూజా మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మహిళల కోసం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. ప్లానింగ్ గురించి చెప్పాను నేను ఆల్రెడీ. అండ్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మిల్లెట్స్ ఇడ్లీ, మిల్లెట్స్ దోశ ఇలాంటి పిండి మనం రెడీ చేసి పెట్టేసుకుంటే చిటికలో బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో ఎప్పుడు మనకి ఎగ్ ఒకటి, బ్రెడ్ ఒకటి ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నైట్ తిన్న గిన్నెలు, ఆ ప్లేట్లు మార్నింగ్ వరకు అలాగే ఉంచకండి. ఉదయం చేసుకోవచ్చులే అని నెగ్లెక్ట్ చేస్తే టైం కాస్త ఇట్టే కరిగిపోతుంది అనమాట. సో గిన్నెలు అప్పటికప్పుడే శుభ్రం చేసేసుకుంటే ఏంటంటే టైం చాలా సేవ్ అవుతుంది. టైం సేవ్ అవ్వటంతో పాటు తిన్న వెంటనే మనం పడుకోకుండా కొంచెం ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుందన్నమాట. అండ్ ఖాళీగా ఉన్న టైంలో కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, రెడీ చేసుకునే ఐటమ్స్ ఉంటాయన్నమాట. అవి ఏంటంటే గరం మసాలా కానీ, జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ, టొమాటో ప్యూరీ కానీ, పులిహోర పేస్ట్ కానీ, ఇలాంటివి కొంచెం ఎక్కువ మొత్తంలో అంటే ఒక 15 డేస్కి సరిపడా చేసుకుని స్టోర్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే వీటిని మనం చాలా కూరల్లో రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలాంటివి చేసుకోవడం వల్ల టైం చాలా సేవ్ అవుతుంది. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. సో ఇంటి పని గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కాబట్టి ఇక ఆఫీస్ విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ బాంబే చిత్రం నుంచి రెమో పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఇక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

1:38:48 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్నాం కదా. ఆఫీస్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటే పనితీరు కూడా సులభంగా ఎలాంటి విసుగు లేకుండా పూర్తయిపోతుంది. జీతం ఎక్కువగా ఉంటే చేసే జాబ్ హ్యాపీగా ఉంటుందని చాలా మంది పొరపాటు పడుతూ ఉంటారు. అయితే ఎక్కువ శాలరీ వచ్చే వాళ్లతో పోల్చితే తక్కువ శాలరీ వచ్చే ఉద్యోగులే ఎక్కువ ఆనందంగా పనిచేస్తున్నారని రీసెంట్ స్టడీస్ కూడా స్పష్టం చేశాయి. కొందరు పై అధికారుల మెప్పు కోసం అతిగా పనిచేస్తూ, పనిచేస్తున్నట్టుగా నటిస్తూ ఇలాంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారన్నమాట. బట్ తమ నైపుణ్యాలకు సంబంధం లేని పనులు కూడా చేసేస్తూ ఉంటారు. దీనివల్ల అటు పని చేయలేరు, ఇటు మానసిక ప్రశాంతతను కూడా కోల్పోతారు. కాబట్టి తెలిసి తెలిసి ఇలాంటి పొరపాట్లు చేయకండి. మీపై నమ్మకంతో సంస్థ మీకు అప్పగించిన పనిని సక్రమంగా చేస్తే చాలు. ఆఫీసులో మీ బాస్తో, కొలీగ్స్తో ఫ్రెండ్లీగా ఉండండి. అలా ఉంటే ఆఫీస్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మాట్లాడుకుందాం ఇంకా. బిఫోర్ దట్ ప్రేమ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి ఆత్రేయ గీతం, ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

మహర్షి చిత్ర నుంచి ఒక ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడినటువంటి కృష్ణమూర్తి గీతం ఇది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో విన్న తర్వాత 1 hour 50 minutes 34 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా. ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఇక ఆఫీస్ బాధ్యతలు, ఇంటి పనులు, పిల్లల చదువులు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలంటే మహిళలకు కత్తి మీద సామే. వర్క్ ప్లేస్ బాగుంటే ఎలాంటి టెన్షన్ లేకుండా ఆఫీస్ లైఫ్ హ్యాపీగా గడుస్తుంది. ఆఫీస్ వాతావరణం అండ్ మన చుట్టూ ఉండే వ్యక్తులు ఎంత బాగుంటే మన కెరీర్ ను అంత బాగా ఎంజాయ్ చేయగలం. ప్రొఫెషనల్ లైఫ్ సంతృప్తిగా సాగాలన్నా, సక్సెస్ఫుల్ గా సాగాలన్నా కూడా వర్క్ ప్లేస్, అక్కడ స్టాఫ్ ను బట్టి అదంతా కూడా సాధ్యమవుతుంది. సో మీరు కూడా స్టే పాజిటివ్. అండ్ మరీ ముఖ్యంగా ఆఫీస్ విషయాలు ఆఫీస్ గేట్ దగ్గరే వదిలేసి ఇంటికి వెళ్ళండి, ఇంట్లో విషయాలు ఇంటి దగ్గరే వదిలేసి ఆఫీస్కి రండి. అప్పుడు మాక్సిమం మీరు ఎక్కడి వర్క్ ని అక్కడ 100 to 100% సక్సెస్ఫుల్ గా చేయగలుగుతారు అండ్ హ్యాపీగా ఉంటారనమాట. దీనివల్ల ఏంటంటే మెంటల్ పీస్ కూడా ఉంటుంది. రైట్ నో మీకోసం మరణ మృదంగం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పిసుశీల ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం వస్తోంది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందరి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 2:34:39 లో ఉంది వి బి క్లాక్ అండ్ సండే సందడి ప్రోగ్రామ్ కోసం అందరూ రెడీగా ఉన్నారు కదా.

మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా మీరు కూడా ఆన్సర్ చేయాలి అంటే 8662488114 ఈ నెంబర్ కి మీ పేరుని ఆన్సర్ ని పంపించేసేయండి. మరి ఫస్ట్ క్వశ్చన్, సో ఒక హీరోయిన్ ప్రభాస్ కి తల్లిగా మాస్ మహారాజా రవితేజకి హీరోయిన్ గా యాక్ట్ చేశారు, ఎవరా హీరోయిన్ గెస్ చేయండి. ప్రభాస్ కి తల్లిగా మాస్ మహారాజా రవితేజతో హీరోయిన్ గా యాక్ట్ చేసినటువంటి హీరోయిన్ ఎవరు? గెస్ చేసి 8662488114 ఈ నెంబర్ కి మీ ఆన్సర్ ని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం రౌడీ అల్లుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో. ఎంజాయ్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

పాస్ 41:34 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇచ్చేసాను, కొంతమంది లిజనర్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. క్లియర్ గా ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను ప్రశ్న ఏంటనేది. ప్రభాస్ కి తల్లిగా, ప్రభాస్ తో హీరోయిన్ గా చేయలేదు ఇవిడ, ఓకేనా? ప్రభాస్ కి తల్లిగా మాస్ మహారాజా రవితేజతో హీరోయిన్ గా యాక్ట్ చేశారు, ఎవరా హీరోయిన్ అని అడిగాను. చాలా మంది ఫస్ట్ అనుష్క దగ్గరికి వెళ్ళిపోతారు ఎందుకంటే బాహుబలి అని. సో క్లియర్ గా చెప్తున్నాను, హీరోయిన్ గా ప్రభాస్ తో చెయ్యలేదు, ఓకే, ఓన్లీ తల్లిగా మాత్రమే చేశారు. అండ్ మాస్ మహారాజా రవితేజతో మాత్రం హీరోయిన్ గా యాక్ట్ చేశారు. ఎవరా హీరోయిన్ అని అడిగాను, చూద్దాం మెసేజెస్ ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. ఫస్ట్ మెసేజ్ మనకి నంద్యాల నుండి పర్ష మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ బ్యూటిఫుల్ సాంగ్స్ ప్లే చేస్తున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పద్మ ప్రియ తెనాల నుండి మెసేజ్ చేశారు. మరి రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఆన్సర్స్ చూద్దాం నెక్స్ట్. ఓకే, ఆన్సర్ పంపించిన వాళ్ళ మెసేజెస్ మాత్రమే చూస్తున్నాను నేను. అండ్ విజయలక్ష్మి పెదకొండూరు నుండి మెసేజ్ చేశారు, ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి విజయలక్ష్మి చేశారు పెదకొండూరు నుండి, కంగ్రాట్స్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తుజావలి అనుష్క అంటున్నారు, కాదు కదా రాంగ్ ఆన్సర్, అది నేను ఆల్రెడీ చెప్పాను, హీరోయిన్ గా ప్రభాస్ తో చెయ్యలేదు ఆ హీరోయిన్, ఓన్లీ తల్లిగా మాత్రమే చేశారు. అండ్ రవితేజతో మాత్రం హీరోయిన్ గా చేశారు ఎవరని అడిగాను, కొంచెం ఆలోచించండి. అండ్ జగపతి బాబుతో కూడా హీరోయిన్ గా చేశారు ఈవిడ. సో ఇప్పుడు వచ్చేస్తే ఆన్సర్స్ నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ శేష సాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు, వెల్కమ్ జో అంటూ అండ్ రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మంగళగిరి నుండి జయ యశోద అనుష్క అంటున్నారు, కాదు రాంగ్ ఆన్సర్, నేను చెప్పాను కదా హీరోయిన్ గా కాదు ఓన్లీ తల్లిగా మాత్రమే. మౌ మండలం కృష్ణా జిల్లా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగలక్ష్మి నంది వెలుగు నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. ఎఫ్ఎం

సర్దార్ రమ్యకృష్ణ అనుకుంటున్నాను అంటున్నారు. కాదు. అండ్ నెక్స్ట్ రవితేజ అని చెప్పాను కదా నేను. అండ్ కొడ్డారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు అనుష్క అంటూ. కాదండి, రాంగ్ ఆన్సర్. అండ్ రవితేజ, రమ్యకృష్ణ, అనుష్క ఎక్కడండి? అనుష్క ఓకే, చూద్దాం ఇంకా ఎవరెవరు పంపించారో. నేను ప్రభాస్తో ఓన్లీ తల్లిగా మాత్రమే యాక్ట్ చేశారు, హీరోయిన్గా కాదు అని చెప్పాను. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం సందర్య సంధికి స్వాగతం అంటున్నారు. రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ భాగ్యశ్రీ బోర్సే, అయ్యో ప్రభాస్ కి తల్లి ఎక్కడండి? సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, బట్ కాదని రాంగ్ ఆన్సర్ అది. అండ్ రాజోలి మండలం వీవర్స్ కాలనీ నుండి మాదుగుండు రాజేష్, చరణ్, సౌమ్య, అంజలి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ప్రదీప్ అనంతపురం నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుండి సీను మెసేజ్ చేశారు, అనుష్క అంటూ కాదండి. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రమ్యకృష్ణ అంటున్నారు, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు దొరవారి సత్రం మండలం నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బీబీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి మెసేజ్ చేశారు విత్ రైట్ ఆన్సర్. అండ్ పోలవరం నుండి భాస్కర్ రావు మెసేజ్ చేశారు, రాణి, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ వారణాసి సూర్యనారాయణ మూర్తి, విశాలి, కౌస్తుభన్, తణుకు, పాలంగి నుండి అనుష్క అంటున్నారు, కాదు కదా రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ జ్యోతి గారు అంటూ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి, ఎస్ రైట్ ఆన్సర్ సెకండ్ది. అండ్ కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, బాహుబలి తల్లి, బంగారాజు భార్య, రవితేజకు రమ్యకృష్ణనా? ఎలా శ్యామ్, రాంగ్ ఆన్సర్ కదా అది. అది కాదు. ఓకే, నేను చాలా క్లియర్ గా చెప్పాను ప్రశ్న అయితే. ప్రభాస్ కి తల్లిగా రవితేజకి హీరోయిన్ గా యాక్ట్ చేశారని, జగ్పతి బాబుతో కూడా హీరోయిన్ గా యాక్ట్ చేశారని చెప్పాను. అండ్ చూద్దాం ఇంకా ఎవరెవరు పంపించారు. కౌస్తుబా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి జయసుదంట, అయ్యా బాబోయ్, ఓహో మీరు అమ్మా నాన్న తమిళ అమ్మాయిలో, అది మదర్ క్యారెక్టర్ కదా. అండ్ ప్రభాస్తో ఎక్కడ అసలు? ఓకే. కర్నూలులో జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాజశేఖర్ రాజు ఎన్బీకే బీవీ నగర్ అంట, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, అనుష్క అంటూ, కాదు కదా. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు కూడా రమ్యకృష్ణ అంటున్నారు, ఎందరూ రమ్యకృష్ణ గారే అంటున్నారు. రవితేజ రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చిందా అండి మూవీ? అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎస్ మూవీతో సహా కరెక్ట్ గా పంపించారనమాట. వీర రాఘవమ్మ, సాయిరేఖ, మౌనిక పోరింగి నుండి మెసేజ్ చేశారు. ఇందుకే రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా, నేను చెప్పేస్తాను. రవితేజతో హీరోయిన్ గానేమో అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అండ్ ప్రభాస్తో మదర్ గానేమో మున్నాలో చేశారు ఈవిడ, ఆవిడ పేరేంటి? సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు, కొంతమంది మిస్ అయింది. లాల్ బహదూర్ మెసేజ్ చేశారు, ఎవరిది? బాహుబలిలో కాదు, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాసరెడ్డి, తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, రాంగ్ ఆన్సర్. చండికా వరలక్ష్మి వాసు గంటలమ్మపాలెం మచిలీపట్నం నుండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నరేష్ రోజా మూసాపేట నుండి పంపించారు, నదియా అంటూ, రాంగ్ ఆన్సర్. అండ్ షబీనా, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ జాన్సన్ విజయవాడ నుండి, రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నిజామాబాద్ వీకే బజార్ నుండి మురహరి యశోదరాజు, రాంగ్ ఆన్సర్. మంగళగిరి హుస్సేన్ కట్ట నుండి సావిత్రి జయలక్ష్మి, రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, రైట్ ఆన్సర్. అండ్ నవీన్ రజిత కృతిక్ నరేష్, రాంగ్ ఆన్సర్, కాల్వ ఆదిలాబాద్ నుండి. ఎంఎస్ దుర్గారావు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని నుండి మెసేజ్ చేశారు, నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ కిషోర్ నంద్యాల నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. వారణాసి సూర్యనారాయణ మూర్తి, విశాలి, వీళ్ళందరూ కూడా రమ్యకృష్ణ అంటూ, రాంగ్ ఆన్సర్. అండ్ శ్యామ్ కల్లూరు నుండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతామాలక్ష్మి అమలాపురం నుండి, రైట్ ఆన్సర్. అండ్ దొంగోడు సినిమా అంటూ సంజీవపురం గ్రామం సావిత్రి కాటరమయ్య మెసేజ్ చేశారనమాట. బట్ హీరోయిన్ పేరు కదా నేను అడిగింది, సుకన్య కాదు, రాంగ్ ఆన్సర్. మూసపేట నుండి నరేష్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, నేను మీ ఆన్సర్ చదివానండి మీరు వినలేదు. మంగళగిరి నుండి జయలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, రైట్ ఆన్సర్. కళ్యాణి ఎస్ సుమని రైట్ ఆన్సర్ ని పంపించారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే కళ్యాణి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ కూడా
సమంత అంటూ రాంగ్ ఆన్సర్ ని పంపించారు. జయసుధ అనుకుంటూ

అంటూ రజియా ఫ్రమ్ నేరవాడ. రాంగ్ ఆన్సర్, హైదరాబాద్ నుండి షణ్ముఖి. తెలియట్లేదట, నేను చెప్పేశాను ఆల్రెడీ ఆన్సర్ ఏంటనేది. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారులో రవితేజతో హీరోయిన్, అండ్ మున్నాలో ప్రభాస్ కి మదర్ గా చేసినటువంటి కళ్యాణి క్యారెక్టర్ అనమాట ఇది. అండ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, రైట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే మనం చూసాం. ఇంకొక మెసేజ్, రాయచూర్ జిల్లా, ఎల్లప్ప యాదవ్. సో రాంగ్ ఆన్సర్ అండి, రమ్యకృష్ణ అయితే కాదు. సో అది మ్యాటర్ అనమాట. ఇందుకీ నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ తెలిసింది కదా, కళ్యాణి ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. ఇంకా రెండు మెసేజెస్ వస్తూ ఉన్నాయి అలాగా. మునిమ్మ పెద్దపరియ విలేజ్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ రవీంద్రారెడ్డి కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ ని. సో మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, చాలా సింపుల్ గా అడుగుతున్నాను, తల మీద గంప, కాళ్లకు పీట, ఏంటది? గెస్ చేయండి. తల మీద గంప, కాళ్లకు పీట, గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్ కి ఆన్సర్ ని, మీ పేరుని పంపించేసేయండి. రైట్ నో మీ కోసం అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రానికి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కౌశల్య పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తుంది చక్రి మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: Happy FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

పాస్ 56:20 లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వక్ మీన్ జ్యోతి. అండ్ సెకండ్ క్వశ్చన్ ఇచ్చాను కదా మన సందర్శనలో, తల మీద గంప కాళ్లకు పీట అనను రకరకాల ఆన్సర్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ మెసేజ్ అయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ కి కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కళ్యాణి అని రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఇప్పుడు అడిగిన సెకండ్ క్వశ్చన్ కి ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి శ్యామ్ కల్లూరు నుండి పంపించారు అనమాట. సో రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రెజీనా అఫియానా, ఓకే హాయ్. అండ్ హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంత పెద్దన్న వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారనమాట ఫస్ట్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్. అండ్ రియాజ్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ సత్యనారాయణ గారు దేవీనగర్ నుండి, తబేలు కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ భీమన్న దేవసాయం బీజవరం విలేజ్ జోగులాంబ గద్వాల జిల్లాట ఇక్కడ నుండి మెసేజ్ చేశారు. బట్ మీ పేర్లు అన్ని పంపించారు కానీ ఆన్సర్ పంపించలేదండి. రాజౌలి మండలం వీవర్స్ కాలనీ నుండి మాదుగుండు రాజేష్, చరణ్, సౌమ్య, అంజలి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, కుండ అంటూ కాదండి. అండ్ మొవ మండలం కృష్ణా జిల్లా నుండి కాజు నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి తాబేలు అంటున్నారు, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ అగ్గిపుల్లట సుమని పెడన్ నుండి, కాదు రాంగ్ ఆన్సర్. టీ మోహన్ రావు మార్కాపూర్ నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి కే రవీంద్రారెడ్డి పంపించారు సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రాంగ్ ఆన్సర్. వారణాసి సూర్యనారాయణ మూర్తి, విశాలి, కౌస్తుబన్, తణుకు పాలింగి నుండి రైట్ ఆన్సర్. అండ్ మెలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ కాదు కదా అది రాంగ్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగా అమ్మాయి కూడా నుండి హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ గొడుగు అంటున్నారు.

సో ఇంకా సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. గొడుగు కాదు, రాంగ్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారిసత్రం మండలం నుండి తాబేలు అంటున్నారు. అండ్

ఉల్లిపాయ అంటూ మెసేజ్ చేశారు. తెల్లుల్లా కాదు, వాణి ఒరిస్సా నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ రాయచూర్ ఎల్లప్ప మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ కడప జిల్లా నుండి అనంత్ నాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి, రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుభా ఆత్మకూర్ నంద్యాల డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుండి, రైట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుండి, రాంగ్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, బట్ ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తర్వాత చూద్దాం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. అమెరికా సాంకేతిక రంగంలో విశేష సేవలు అందించిన మైక్రోసాఫ్ట్ సీఈఓ భారత సంతతికి చెందిన సత్య నాదెళ్లకు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ నేషనల్ మోడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పురస్కారాన్ని అందజేశారు. గ్రామీణ జీవనోపాధిని ప్రోత్సహించడంలో, ఉపాధి కల్పించడంలో, ఆత్మ నిర్భర్ భారత్ దార్శనికతను బలోపేతం చేయడంలో ఖాదీ పరిశ్రమలు ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తూనే ఉన్నాయని సంబంధిత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 139వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ సర సందేశాలను 1800 11 7800 నెంబర్కు హిందీ లేదా ఇంగ్లీష్ భాషలో గానీ పంపవచ్చు. ద్వారకా తిరుమలలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ప్రారంభించారు. జిల్లాలోని ఆధ్యాత్మిక క్షేత్రాలు, తీర ప్రాంతాలు, కొల్లేరు పక్షుల అభయారణ్యం, పోలవరం ప్రాజెక్టును అభివృద్ది చేస్తూ పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పిస్తామని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా పౌల్ట్రీ రంగాన్ని అభివృద్ది చేస్తున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో స్టార్టప్లు, నూతన ఆవిష్కరణలు పెట్టుబడులకు భారీగా ఊతమిచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం 500 కోట్లతో ప్రత్యేక వెంచర్ ఫండ్ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, విద్యుత్ షాకులు, పరిశ్రమల్లో అనుకోని దుర్ఘటనల వల్ల చేతులు కోల్పోయిన వారికి ఈ నెల 25వ తేదీన విశాఖపట్నంలో ఉచిత కృత్రిమ చేతుల ప్రాస్థెటిక్ హ్యాండ్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కెనడాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఫ్లవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన జి కొండూరు మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన కృష్ణారావును మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అభినందించారు. ఈ విజయం రాష్టంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని ఈ సందర్బంగా తెలిపారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 5 T20ల సిరీస్లో 2వ మ్యాచ్ నేడు రాంచీలో ఈ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

కిల్లర్ మూవీ నుంచి మనోజ్ చిత్రపడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 3 hours 8 minutes 5 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాను కదా. సో మరి ప్రశ్నించేశాను, చాలా మంది మెసేజెస్ అయితే పంపించేస్తున్నారు సెకండ్ క్వశ్చన్ కూడా. సో కొన్ని మెసేజెస్ ఆల్రెడీ మనం చూసేసాం, ఇంకొకసారి రిపీట్ చేస్తాను ప్రశ్నని. తల మీద గంప కాళ్లకు పీట అని అడిగాను కదా. సో పెండింగ్ మెసేజెస్ చూద్దాం ఎవరెవరు పంపించారు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి అశోక్ గన్నవరం నుండి పంపించారండి. తర్వాతి మెసేజ్ గౌతమ్ చౌడేపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో మేడమ్ అంటూ కుసుమ అంబటి నగర్ నుండి, తాబేల్ కాదు కదా రాంగ్ ఆన్సర్.

ఇది నేను ఏమని అడిగాను అంటే తల మీద గంప కాళ్ళకు పీట అన్నాను కాళ్ళకి. సో తాబేలుకు ఉండదు కదా. అండ్ నెక్స్ట్ కనకరావు పేడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు ఒక విధంగా ఇది కూడా రైట్ ఆన్సరే. ఓకే, బట్ నేను అనుకున్నది అయితే అది కాదు. అండ్ ఎంఎస్ దుర్గారావు అర్త స్కై అంటున్నారు కాదు, జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం అనుకుంటూనే ఉన్నా ఈ సాంగ్ వినిపిస్తారని జోజి అంట. సూపర్ అసలు ఏంటో మీకు అన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి. ఎనీవే రైట్ ఆన్సర్ నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి తెలుకోడి అంట. బాబోయ్ రెండు కాదండి. మంగళగిరి నుండి జయలక్ష్మి రాంగ్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి ఎస్. ఓకే, కొబ్బరి చెట్టు అంటారా. ఎనీవే నెక్స్ట్ తలపై గంప భారం కాళ్లకు పెద్ద పీట మర్యాద వమ్ము. బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుండి. అంతలా ఆలోచించలేదండి, జస్ట్ పొడుపు కదా అనమాట. అనంతపురం నుండి సునంద మెసేజ్ చేశారు కాదు కదా, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుండి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ఎప్పుడో అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ వచ్చింది మనకి, అంతేనా కళ్యాణి. అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా తాబేలు అంటున్నారు, బట్ కాదు కదా అది రాంగ్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ కొబ్బరి కాయ ఏకంగా. మంగళగిరి నుండి యశోద నత్తట కాదు. రాజశేఖర్ నుండి ఆదోని రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి ఆకాశం భూమి అంటున్నారు కాదు కదా. అండ్ నెక్స్ట్ కాశీపురం కురుమూర్తి కొల్లాపూర్ ఎంట్రకాయ అనుకుంటున్నా అంటున్నారు కాదు, రాంగ్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి మొత్తానికి రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. రాజౌలి మండలం వివర్స్ కాలనీ నుండి మాదిగుండు రాజేష్. చరణ్ సౌమ్య అంజలి కుట్టుమిజన ఎలా హౌ అండి హౌ. దోర్నాల బాలాజీ ఫ్రం వనస్థలిపురం హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. దాసరివారిపాలెం శివదాసు రెడ్డి తిరుపతమ్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భుదాన్ పూజంపల్లి నుండి ఎస్. మీరు కూడా సెకండ్ ఆన్సర్ లాగా తీసుకోవాలి దీన్ని. అండ్ నెక్స్ట్ సంజీవపురం విలేజ్ సావిత్రి కాటమయ్య అంట, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. నెక్స్ట్ మెసేజ్ హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య మెసేజ్ చేశారు ఎస్, సెకండ్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్ కూడా రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి షణ్ముఖి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. జయశ్రీకి హాయ్ అట. ఓకే, మీ అక్క జయశ్రీయ, మా అక్క జయశ్రీకి హాయ్ చెప్పండి అంటున్నారు. హాయ్. అండ్ మహబూబ్ మండలం కృష్ణా జిల్లా కాజ నుండి టీ సుబ్బారావు శ్రీదేవి మెసేజ్ చేశారు. ఆకు కాదండి, చెట్టే అది. కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ మ్యామ్, తిన్నారా అంట, తినేశాను కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వినీత అనంతపురం నుండి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి గుడ్ ఆఫ్టర్నూన్ అండి, బట్ ఆన్సర్ లేదా. మలాన్బి కర్నూలు నుండి బాలాజీ నగర్ మెసేజ్ చేశారు స్కేటింగ్ ప్యాడ్స్ అంట. అయ్యా, కలమందలపాడు గ్రామం నుండి ఖాసీ ముత్తుజావలి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, ఓకే స్నేహిల్ కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ కుండా కొబ్బరి చెట్టు అంటున్నారు కాదు. అండ్ నెక్స్ట్ రియాజ్ నెల్లూరు నుండి తెలీదట. ఓకే, మంచి సాంగ్స్ వేస్తున్నారు జోష్, బాగుందండి జ్యోతి గారు అంటూ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు విత్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రియాజ్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఆగిరిపల్లి మండలం పరస రాంబాబట, ప్రశ్న వినలేదా అండి. ఓకే, థర్డ్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కొల్లని కోమల పవన్ కుమార వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ కొమ్మల పవన్ కుమార్ లక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. సో మనకి చాలా మెసేజెస్ వచ్చినాయి. అండ్ ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే తల మీద గంప కాళ్ళకు పీట అన్నాను కదా, తాటి చెట్టు ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. చాలా మంది అండ్ సెకండ్ ఆన్సర్ కింద ఈ పుట్టగొడుగును కూడా తీసుకోవచ్చు. అండ్ కొబ్బరికాయ అంటున్నారు, కొబ్బరి చెట్టు అంటున్నారు, రకరకాల ఆన్సర్స్ అయితే వచ్చేసినాయి. ఎనీవే తాటి చెట్టు ఈజ్ ద రైట్ ఆన్సర్.

సో మరి మన సందడి సందడిలో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్, ఓకేనా? ఆ క్లూ కావాలంటే చెప్పేస్తాను, 165 కిలోమీటర్స్ ఉంటుంది ఈ బ్రిడ్జ్, ఓకే? 165 కిలోమీటర్లు ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్ అనమాట. ఇది ఎక్కడుంది, ఏంటది, దాని పేరేంటో చెప్పండి చాలు. డీటెయిల్స్ మిగతా అన్ని అవసరం లేదు కానీ, ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్, 165 కిలోమీటర్ల బ్రిడ్జ్ పేరేంటి, గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని, మీ పేరుని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం ఖుషీ చిత్రం నుంచి జీన్ శ్రీనివాస్ హరిణి పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, మణి శర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో, ఏఎం రత్నం మ్యూజిక్. పాటను వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

3:21:36 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి. అండ్ థర్డ్ క్వశ్చన్ ఇచ్చేసాను కదా, ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్ ఏది అని అడిగాను. 165 కిలోమీటర్ల ఉంటుంది ఈ బ్రిడ్జ్ అని చెప్పి క్లూ కూడా ఇచ్చేసాను. సో మెసేజెస్ చూద్దాం ఎవరెవరు పంపించారు అనేది. 70 మెసేజెస్ వచ్చినాయి ఈ ఒక్క ప్రశ్నకి, 70 అనమాట. సో ఇవన్నీ కూడా చూసేద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి శ్యామ్ కల్లూరు నుండి, అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, వీళ్ళిద్దరూ కలిసి పంపించారనమాట రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ తాడిచెట్టు ఆన్సర్ వచ్చింది ఇప్పుడు. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ రైట్ ఆన్సర్ మనకి శాంతినగర్ నుండి ఒకే ఒకడు పంపించారు. అండ్ అలాగే కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి ఎక్కడ ఉంటుందని పంపించారు, ఆ బ్రిడ్జ్ పేరు పంపించలేదనమాట. అండ్ సత్యనారాయణ దేవీనగర్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మోవ మండలం కృష్ణా జిల్లా కాజు నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి, రైట్ ఆన్సర్. అండ్ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ గోర్లఖాన్ పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు, రైట్ ఆన్సర్. ఈనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని శ్రీవిష్ణు కైలాష్ మనోజ్ తనోజ్, వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, మీ ఆన్సర్ చదివేశాను మళ్ళీ చదవలేదు అనుకోండి. రాజోలి మండలం వివర్స్ కాలనీ నుండి మాదుగుండు రాజేష్ చరణ్ సౌమ్య అంజలి కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రపంచంలోనే పొడవైన బ్రిడ్జ్ అంటూ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దనూరు కడప జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ కాశీపురం కురుమూర్తి కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ మీరు పంపించిన ప్లేస్, రైట్ ఆన్సర్. అండ్ నాసికా వేణు దేశాయిపేట నుండి, రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి, రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి, రైట్ ఆన్సర్. సునంద అనంతపురం నుండి, రైట్ ఆన్సర్. ఆత్మకూర్ నంద్యాల డిస్టిక్ నుండి జ్యోతి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి షణ్ముఖ, రైట్ ఆన్సర్. అండ్ రవీంద్ర రెడ్డి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి, రైట్ ఆన్సర్. అండ్ వి

ఈరా కనకారావు వీరభద్రాపురం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. దోర్నాల బాలాజీ ఫ్రం వనస్థలిపురం హైదరాబాద్ రైట్ ఆన్సర్. పోరంగి వీరరాఘవమ్మ రేఖ సాయి మౌనిక కూడా రైట్ ఆన్సర్. అండ్ ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ వాణి ఒరిస్సా బెరహంపూర్ నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పరసా రాంబాబు ఆగిరిపల్లి నుండి రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం ఖాసిం ముత్తుజావాలి రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్చరణ్ హేమ కూడా రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. నూతనపల్లె కర్నూలు జిల్లా నుండి రాము మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి పెదకొండూరు నుండి రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. నెక్స్ట్ గౌతమ్ చౌడేపల్లి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ శేష సాయి రోహన్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు రైట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి నరసింహస్వామి కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఎస్ 164.8 కిలోమీటర్లు అంటే అప్రాక్సిమేట్ గా 165 అనమాట. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. లతా ఫ్రం ఉయ్యూరు రైట్ ఆన్సర్. ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ కర్నూలు జిల్లా గోనిగ్లండ్ గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి రైట్ ఆన్సర్. అశోక్ గన్నవరం నుండి రైట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నం వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి కర్నూలు నుండి బసురుకోడు గ్రామం ఇక్కడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వినుకొండ నుండి సోడా సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి రైట్ ఆన్సర్. బాలు బుచ్చిరెడ్డిపాలెం నుండి ఓకే ప్రోగ్రామ్ టైమ్ ఏదోనండి నాకు అర్థం కాలేదు మీ మెసేజ్ ఏంటనేది. ఓకే అండ్ నెక్స్ట్ బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి రైట్ ఆన్సర్. నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం రైట్ ఆన్సర్. అండ్ వేదంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ దాసరివారిపాలెం నుండి శివదాసిరెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ధన్యా నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష్ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెల్లూరు నుండి గోపాల కృష్ణ లలిత కమల సూర్య వీళ్ళు కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి హుస్సేన్ కట్ట నుండి సావిత్రి మెసేజ్ చేశారు తుమ్మల జయలక్ష్మి వీళ్ళు రైట్ ఆన్సర్. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుండి రైట్ ఆన్సర్. అండ్ ఉస్టూరు సంజీవరావు గ్రామం సావిత్రి కాటమయ్యాట రైట్ ఆన్సర్. ప్రపంచంలోనే అత్యంత పొడవైన వంతెన అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. దాంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జ్యోతి అంటూ నల్లమ్మ పాపినేయపాలెం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ కొమ్మల పవన్ కుమార్ లక్ష్మి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మారుతి కోదాడ్ నుండి మెసేజ్ చేశారు హాయ్ జ్యోతి గారు మీ యాంకరింగ్ సూపర్ అట థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ కాజు నుండి నవీన్ రైట్ ఆన్సర్ ని పంపించారు. సో చాలా మెసేజెస్ వచ్చినాయి కదా, ఈ ఒక్క ప్రశ్నకి మనకి 70 మెసేజెస్ అయితే వచ్చేసినాయి అనమాట. సో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్ ఏది అని అడిగాను. సో ఎక్కడుంది అనేది మాత్రం చాలా మంది కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేశారు, పేరు మాత్రం కొంతమంది మిస్ అయ్యారంతే. డాన్యాంగ్ కున్షాన్ గ్రాండ్ బ్రిడ్జ్ అనమాట ఇది. సో ఇది లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్ చెప్పాను కదా, అప్రాక్సిమేట్ గా 165 కిలోమీటర్ల వరకు ఉంటుందన్నమాట. సో చైనా ఇక్కడ ఉంది. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.

వెళ్తుందండి అంటూ ఉంటారు. ఇది ఎక్కడికి వెళ్తుందండి అంటే పలాన చోటకి అని చెప్తారు. సో అదేంటి అసలు, ఎక్కడికైనా వెళ్తుంది కానీ ఇంచు కూడా కదలదు, ఏంటది గెస్ చేయండి. కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కదా, కానీ చాలా ఈజీ అనమాట. ప్రశ్న అయితే మాత్రం మీరు ఎక్కడైనా నుంచొని ఇది ఎక్కడికి వెళ్తుందండి అని అడిగితే టక్మని చెప్పేస్తారు ఇలా అంటే.

పంపించేసేయండి. అండ్ రైట్ నౌ తెలుసు కదా ఏ సాంగ్ వస్తుందో, ఆల్రెడీ క్లూ కూడా ఇచ్చేసాం. అంత మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం రెడీగా ఉంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఫోర్త్ క్వశ్చన్ కూడా ఇచ్చేసాను కదా, సో ఎక్కడికైనా వెళ్తుంది కానీ ఇంచు కూడా కదలదు అని చెప్పన్నాను. సో మెసేజెస్ చూద్దాం ఎవరెవరు పంపించారో. అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుండి మెసేజ్ చేశారు, ఇందాకటి బ్రిడ్జ్ కి సంబంధించిన ఆన్సర్ రైట్ ఆన్సర్. అండ్ శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్ పంపించారు, ఫస్ట్ రైట్ ఆన్సర్. అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ మొవ మండలం కృష్ణా జిల్లా నుండి కాజా టీవీ సుబ్బారావు శ్రీదేవి వీళ్ళు మెసేజ్ చేశారు మానసట. అయ్యో కాదండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి పెదకొండూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. మలాన్బి కర్నూలు బాలాజీనగర్ నుండి మనసు కాదు కదా, రాంగ్ ఆన్సర్. మునెమ్మ పెద్దపరియా విలేజ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు కూడా మనస్సు ఆలోచనలు అంటున్నారు, కాదండి. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే మసూమ్ బాబా నాగర్ కర్నూలు డిస్టిక్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్ రోజా నడక అంటున్నారు, కాదు కదా, రాంగ్ ఆన్సర్. కొత్తగూడెం యాకూబ్ పాషా నూర్జహాన్ రైట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ ఇంకా 65 మెసేజెస్ ఉన్నాయి. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుండి టి ఆదిశేషు మెసేజ్ చేశారు. అండ్ వారణాసి సూర్యనారాయణ మూర్తి విశాలి కౌస్తుబన్ కూడా మనసు అంటున్నారు, కాదండి. పాలోజు గోపాలకృష్ణమాచారి రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. రాజోలి మండలం వివర్స్ కాలనీ నుండి మాదిగుండు రాజేష్ చరణ్ సౌమ్య అంజలి కూడా రైట్ ఆన్సర్. డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ జానకీరామ్ నందిగామ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం మూడో రోడ్ నుండి మెకానిక్ వెంకట చలపతి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ కాశీపురం గురుమూర్తి కొల్లాపూర్ మనం వెళ్లే ఎస్ రైట్ ఆన్సర్. అండ్ చండికా వరలక్ష్మి వాసు గంటలమ్మపాలెం మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఎలా ఉన్నారు అంటున్నారు, నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి రైట్ ఆన్సర్. జమలయ్య విహాన్ దొడ్డదేవరపాడు నుండి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రహదారి రైట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నం వెంకటేశం హేమలత కూడా రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుండి బృందావన్ పద్మశ్రీ శ్యామ్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించారు. ఓకే, రోడ్డు రహదారి నడక అంట. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం. ఓకే, నెల్లూరు నుండి గోపాలకృష్ణ లలిత కమల సూర్య కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి టెలిఫోన్ ట, ఎలా కాదు కదా. నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి మీ పేరు వాణి ఒరిస్సా.

ఓకే. అండ్ గురుస్వామి నాయుడు ధనలక్ష్మి రొంపిచర్ల నుండి రైట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్, మంగళగిరి నుండి యశోద రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్, అండ్ మీరా జెన్స్ టైలర్ తులసీనగర్ నుండి రైట్ ఆన్సర్, కలమందలపాడు గ్రామం ఖాసీం ముత్తిజావలి రైట్ ఆన్సర్, అండ్ వీరా కనకారావు వీరభద్రాపురం రైట్ ఆన్సర్, లతా ఫ్రమ్ ఉయ్యూరు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ వాయిస్ మనసు అట బాలు బుచ్చిరెడ్డిపాలెం నుండి రాంగ్ ఆన్సర్, అండ్ గోర్లకాన్ దొడ్డి పాతింటి ఎల్లప్ప జాయమ్మ రమేష్ బాబు వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు సుమలత రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ హాయ్ జ్యోతి అంటూ నల్లమ్మ పాపినేయపాలెం నుండి రైట్ ఆన్సర్, అండ్ అశోక్ గన్నవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ దాసరిపాలెం నుండి పోలు శివదాసిరెడ్డి తిరుపతమ్మ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు, గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు కూడా రైట్ ఆన్సర్, మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుండి తిరుపతి జిల్లా రైట్ ఆన్సర్, ఎఫ్ఎంఎస్ సర్దార్ ఈరోజు సూపర్ సాంగ్స్ వినిపించారు మేడం ధన్యవాదాలు అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ నెక్స్ట్ కొడుమూరు నుంచి శ్రీనివాస్ సుచిత్ర జయశ్రీ రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ తూర్పు పడమర దక్షిణం ఉత్తరమ అంటే దిక్కుల ఇవన్నీ కూడా బట్ కాదు కదా రాంగ్ ఆన్సర్, వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ పవన్ కుమార్ లక్ష్మి రాంగ్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, సునంద అనంతపురం నుండి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అల్లి నగరం గ్రామం సురేంద్రబాబు మనసు లేదా ఫోన్ కాల్ట రెండు రాంగ్ ఆన్సరే, కౌస్తుభ ఆత్మకూర్ నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, గౌస్ ఫ్రమ్ పమిడి హాయ్ మేడమ్ హవర్ యూ అండ్ ఐఎమ్ ఫైన్ అండి థ్యాంక్ యూ రైట్ ఆన్సర్, అండ్ అంతం చిత్రంలోని పాట హార్ట్ టచింగ్ అండి అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు, దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, సో మై ఫేవరెట్ సాంగ్ అది, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకి రాజు కూడా రైట్ ఆన్సర్, అండ్ కన్ను చూపు కూడా వస్తుంది మేడం గారు అంటూ రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి, కన్ను చూపు కాదు కానీ మీరు పంపించింది ఫస్ట్ అయితే రైట్ ఆన్సర్, హైదరాబాద్ నుంచి షణ్ముఖి రైట్ ఆన్సర్, గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి ఫోన్ కాల్ మనసు అంటున్నారు కాదు కదా, అండ్ నెక్స్ట్ దేవకీ దేవి హర్షిత ఫ్రమ్ మదనపల్లె రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ యా ఊళ్ళని నగరాలని కలుపుతూ ఎక్కడికైనా వెళ్తుంది కానీ అది మాత్రం తను ఉన్న చోటు నుండి ఈ ఇంచు కూడా కదలదు, సూర్యాపేట తిరుమలగిరి నుండి విద్యా జాన్విక రైట్ ఆన్సర్, అండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలు వినిపిస్తున్నారు ప్రతి పాట కూడా ఆని ముత్యం అంటూ రైట్ ఆన్సర్, రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు, కన్ను మనసు కాదండి బట్ ఆన్సర్ అయితే నేను చెప్తాను, మూసపేట నుండి నరేష్ రోజా కూడా నీడ అంటున్నారు రాంగ్ ఆన్సర్ అది, అండ్ నాసికా వేణు దేశాయిపేట నుండి రైట్ ఆన్సర్, ముస్టూరు సంజీవపురం గ్రామం సావిత్రి కాటమయ్య కూడా రైట్ ఆన్సర్, అండ్ దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుండి రైట్ ఆన్సర్, అండ్ హాయ్ మ్యామ్ అంటూ టైలర్ సుజాత శ్రీనివాసరావు దొడదేవరపాల్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు కృష్ణా సంతోష రైట్ ఆన్సర్, కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, మొగ మండలం కృష్ణ జిల్లా కాజ నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి రైట్ ఆన్సర్, మావో ఇందిరా మంగళగిరి నుండి రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ మడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ హాయ్ జో డ్రీమ్ అంట కాదు కదా మీ పేరేంటో ఇంతకీ పంపించలేదు, పెద్ద కాకాని నుంచి చంద్రశేఖర్ అనుకుంటా ఓకే, బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్, అండ్ గుడ్ ఈవినింగ్ అంటూ బోనసి ఆదాము మెసేజ్ చేశారు రైలు పట్టాలు అంటూ ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ బాలు బుచ్చిరెడ్డిపాలెం నుండి రైట్ ఆన్సర్, రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్, సో చాలా మెసేజెస్ వచ్చినాయి కదా మనకి, ఒక్కొక్క ప్రశ్నకి 70 మెసేజెస్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట, ఎనీవే ఇంతకీ ఎక్కడికైనా వెళ్తుంది కానీ ఇంచు కూడా కదలదు అని చెప్పాను కదా, ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే రోడ్ దారి లేదు వీధి, ఈ వీధిలో నుంచుంటాం కదా అక్కడ నుంచినప్పుడు అంటాం ఈ రోడ్ ఎలా వెళ్తుందండి అని చెప్పంటాం, అది ఎక్కడికి వెళ్తుందో చెప్తున్నారు కానీ అది మాత్రం ఎక్కడికి కదలదు ఇంచు కూడా కదలదు అక్కడే ఉంటుంది, సో అదనమాట ఈవెన్ రైలు పట్టాలు ఇవన్నీ కూడా చాలా మంది రకరకాల ఆన్సర్స్ అయితే పంపించారు, ఎనీవే మనం 3 hours 45 minutes కి దగ్గరగా ఉంది కాబట్టి ఇంకా ఫైనల్ గా ఒక ప్రశ్న అయితే ఇచ్చేస్తాను మీకు, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ సండే సండే అనమాట 2 days.

0: లేదనక నవ్వుంటేనే మర్యాద ప్రేమ అన్ని వస్తాయి. సంపాదితో సంపాదిస్తాను.
1: సో ఒక హీరోయిన్ చెప్పిన డైలాగ్ అనమాట. ఏం సినిమా అది? డబ్బు లేదనేగా డబ్బుంటేనే మర్యాద ప్రేమ అన్ని వస్తాయి, సంపాదిద్దాం సంపాదిస్తాను అని చెప్తుంది అనమాట. ఒక మంచి సినిమా అది, అండ్ చాలా బాగుంటుంది సినిమా కూడా. అండ్ ఎవరు ఏ సినిమా అనేది గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి ఆన్సర్ని, మీ పేరుని పంపించేసేయండి. డబ్బు లేదనేగా డబ్బుంటేనే మర్యాద ప్రేమ అన్ని వస్తాయి, సంపాదిద్దాం సంపాదిస్తాను అని చెప్తుంది అనమాట. సో అది మ్యాటర్ రైట్ నో. మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, బొంబాయి ప్రియుడు చిత్ర నుంచి. అండ్ ఈ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడారు. చంద్రబోస్ గీతం ఇది. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3.

వండర్ఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 3 hours 51 minutes 39 seconds లో ఉంది వివి క్లాక్ అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి ఫైనల్ గా ఒక క్వశ్చన్ ఇచ్చేస్తాను కదా, సినిమాకి సంబంధించిన ప్రశ్న, మరి ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చూద్దాం. బోలెడన్ని మెసేజెస్ అయితే నాకు వచ్చేసినాయి. ఫస్ట్ రైట్ ఆన్సర్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, మీనా కాదు కదా రాంగ్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విజయవాడ నుండి కరుణ రైట్ ఆన్సర్ ని పంపించారు. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి కరుణ పంపించారు, కంగ్రాట్స్. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి. అండ్ నెక్స్ట్ హైదరాబాద్ నుండి షణ్ముఖి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ మూసాపేట నుండి నరేష్, శుభలగ్నం కాదండి రాంగ్ ఆన్సర్. అండ్ సూర్యవంశం కూడా కాదు రాంగ్ ఆన్సర్, గౌస్ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం జెర్సీ అంటున్నారు, కాదు రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి మెకానిక్ వెంకట చలపతి, టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ. కొమ్మల పవన్ కుమార్ లక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ దేవుడు చేసిన మనుషులు కాదు పెద్ద కాకా నుంచి చంద్రశేఖర్ రాంగ్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు, ఇప్పుడే ట్యూన్ చేస్తా తెలియదమ్మా అంట, నేను ఆన్సర్ చెప్తానండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాదింటి ఎల్లప్ప జయమ్మ మెసేజ్ చేశారు రాయచూర్ నుండి, బట్ అది రాంగ్ ఆన్సర్ అండి. రాజోలి మండలం వీవర్స్ కాలనీ నుండి మెసేజ్ చేశారు మాదిగుండు రాజేష్, చరణ్, సౌమ్య, అంజలి. సో రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఆత్మకూరు నుండి ఆదిశేష్, కేశవరావు, ఆదాం పంపించారు. అండ్ నెక్స్ట్ సునంద అనంతపురం నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి అయ్యవారిపల్లి గ్రామం అనంతపురం నుండి హరీష్ రైట్ ఆన్సర్, బిహెచ్ హరీష్ పంపించారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, జోజి మంచి మంచి ప్రశ్నలతో అప్పుడే సందడిగా గడిచిపోయింది అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, అశోక్ గన్నవరం నుండి రైట్ ఆన్సర్, గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి నర్మదా అండ్ పద్మాబాయి కర్నూలు నుండి మెసేజ్ చేశారు. సైనికపురి కాలనీ నుండి బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం, కిక్ మూవీ కాదు కదా రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి పంపించారు. అండ్ నెక్స్ట్ నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పునం వెంకటేశం, హేమలత కూడా రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నేనింతే సినిమా కాదండి రాంగ్ ఆన్సర్, అది కె రవీంద్రారెడ్డి పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి స్పందన, టైలర్ కృష్ణ, సంతోష రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మసూమ్ బాబా నాగర్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి పంపించారు. అండ్

గౌతమ్ నంద, బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. ఆమెని కాదండి, రాంగ్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. భీ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం, ఓకే, దొరవారి సత్రం, ఇక్కడ నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే బ్రహ్మయ్య కర్నూలు నుండి, రైట్ ఆన్సర్. కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి, అతడు అంటున్నారు, రాంగ్ ఆన్సర్. అండ్ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి ఆహ్వానం అంటున్నారు, రాంగ్ ఆన్సర్. ఆల్ సాంగ్ సూపర్ అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జోగులాంబ గద్వాల జిల్లా, మీ ప్రశ్నకు సమాధానం అంటూ మన్మధుడు అంటున్నారు, బట్ కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ముస్టూరు సంజీవపురం గ్రామం సావిత్రి కాటమయ్య మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి, రైట్ ఆన్సర్. సో ఇంకా మెసేజెస్ కూడా వస్తూ ఉన్నాయన్నమాట, బట్ రైట్ ఆన్సర్ ఏంటనేది నేను రివీల్ చేసేస్తాను. లక్కీ భాస్కర్ చిత్రంలో మీనాక్షి చెప్తుందన్నమాట. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు, ఇంకా మెసేజెస్ కూడా ఉన్నాయి. అండ్ దుల్కర్ సల్మాన్ అండ్ మీనాక్షి యాక్ట్ చేసినటువంటి లక్కీ భాస్కర్ ఉంది కదా, ఈ సినిమాలో ప్రశ్న అనమాట అది. అండ్ రైట్ నో మీకోసం అయితే నేను ఆ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తాను, శ్రీమతి గారు అంటూ బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది ఈ సినిమాలో. విశాల్ మిశ్రా అండ్ శ్వేత మోహన్ పాడినటువంటి పాట. ఈ పాట విన్న తర్వాత న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, మరిన్ని మెసేజెస్ కూడా చూద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం, వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. శాంతి అంతర్జాతీయ చట్టాలను ప్రోత్సహించడానికి కృషి చేసినందుకు గాను భారత మూలాలున్న దక్షిణాఫ్రికాకు చెందిన నవనీతం పిల్లైకి ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించింది. విమానంలోని ఇజ్రాయెల్ ప్రయాణికుల ప్రాణాలను కాపాడటమే కాకుండా తమ దేశంలో ఎలాంటి దాడి జరగకుండా నివారించిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్కు ఆ దేశం ప్రెసిడెన్షియల్ అవార్డు ఫర్ సివిలియన్ హీరోయిజం పురస్కారాన్ని ప్రకటించింది. కశ్మీర్లోని గుల్మార్గ్లో రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన నిర్ణయాలపై మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు లోక్సభ సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి ఈరోజు సమాపేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం మొగదాలపాడు గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా గుర్తిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో ప్రజల దాదాపు 100 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించింది. దీంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. పరిపాలనా కారణాల దృష్ట్యా రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలవరం జిల్లా పర్యటనను అక్టోబర్ 11వ తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. హైకోర్టు 6 వారాల్లోపు నోటిఫికేషన్కు రాష్ట ఎన్నికల సంఘం సిద్దమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 24% రిజర్వేషన్లు కల్పిస్తే దాన్ని 34% పెంచినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రకాశం జిల్లా జరుగుపల్లి మండలం నర్సింగ్లో నిర్వహించిన మీ భూమి మీ హక్కు గ్రామ సభలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. స్థానిక ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో బీసీలకు తగిన ప్రాధాన్యమిస్తామని తెలిపారు. వాహన్ సారథి పోర్టర్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి చెప్పారు. రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ప్రజల ఫిర్యాదు స్వీకరణకు ఫోన్ నెంబర్ 9281607001 అందుబాటులో ఉందని తెలిపారు. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

డీజీ దువ్వాడ జగన్నాథం చిత్రం నుంచి జస్ప్రీత్ రీటా పాడినటువంటి బాలాజీ గీతం విన్నారు కదా. డీఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో 4 hours 7 minutes 29 seconds లో ఉంది. వివీ గ్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందేశ్ సందడి. ప్రోగ్రామ్ అయితే మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాం అండ్ కొన్ని మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం ఎవరెవరు పంపించారు. సో మరి లక్కీ భాస్కర్ మూవీ నుంచి కదా మనం మీనాక్షి అలాగే దుల్కర్ మూవీ నుంచి ఒక డైలాగ్ అయితే చెప్పాం అనమాట. సో ఇంకా మెసేజెస్ ఎవరెవరు పంపించారు అంటే కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి మహర్షి అంటున్నారు, రాంగ్ ఆన్సర్. అండ్ ఈ రోజు షో చాలా బాగుంది అంటూ నరేష్ మూసాపేట నుండి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాశీపురం గురుమూర్తి కొల్లాపూర్ బడ్జెట్ పద్మనాభం అంటున్నారు, కాదు కదా. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ ని గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి తిరుపతమ్మ శివదాస్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. అండ్ అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. అండ్ పాటలన్నీ బాగున్నాయి అంటూ శ్యామ్ కల్లూరు నుండి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. అండ్ ఎన్ పార్థసారథి సిద్దిపేట నుండి రైట్ ఆన్సర్. మహబూబ్మండలం కృష్ణా జిల్లా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి రైట్ ఆన్సర్. అండ్ దోర్నాల బాలాజీ ఫ్రం వనస్థలిపురం, సూపర్ సాంగ్స్ అండి, చాలా ఓపికతో అన్ని ప్రశ్నలకు సమాధానం ఎక్సలెంట్ గా చదివేస్తున్నారండి, మీకు కంగ్రాట్స్ అంటూ మెసేజ్ చేశారు బాలాజీ ఫ్రం వనస్థలిపురం హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్ సందేశ్ అందండి, మీరు కేక పెట్టించారు. ఓకే, కర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి థ్యాంక్ యూ సో మచ్. అండ్ హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణం వగ్గా శివయ్య ముందు పెద్దన్న కొప్పు మల్లి షూజుకు అతెప్ప వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ లత ఫ్రం ఉయ్యూరు, ఆయన అసలు పేరు ధన్పత్ రాయ్ శ్రీవాత్సవాన, ఎక్కడికి పంపించాల్సింది ఇక్కడికి వచ్చేసింది. ఓకే, మంగళగిరి నుండి హుస్సేన్ కట్ట సావిత్రి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ లక్కీ భాస్కర్ అని. రాజశేఖర్ రెడ్డి ఆదోన్ నుండి ఈ రోజు షో చాలా బాగుంది మేడం అంటూ, అండ్ వెంకి సినిమా అని అయితే అనుకున్నాను నేను అంటూ మెసేజ్ చేశారనమాట, కాదండి. ఎనివే థ్యాంక్ యూ సో మచ్. సో చక్కగా పార్టిసిపేట్ చేశారు, మరి ఈ సందర్శనని మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు వివిధాలో హీరో స్పెషల్ ఉంటుంది.

మరి హీరో స్పెషల్ గా మిర్చి లాంటి కుర్రాడు ప్రభాస్ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే మీకోసం బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తూ ఉంటాయి. వింటూనే ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 వర్త్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం రాఘవేంద్ర చిత్రానికి శంకర్ మహాదేవన్ చిత్ర పాడినటువంటి సుద్దాల అశోక్ తేజ గీతం వస్తుంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

మిర్చి మూవీ నుంచి విజయ్ ప్రకాష్, అనిత పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం విన్నారు. 4 hours 21 minutes 3 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. హీరో స్పెషల్ గా మనం ప్రభాస్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం కదా. తర్వాత వినబోతున్న పాట బిర్లా చిత్రానికి హేమచంద్ర మాలవిక పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

బాహుబలి చిత్రానికి కార్తీక్ దామిని పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం విన్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్ లో 4 hours 31 minutes 19 seconds లో ఉంది వీబీ క్లాక్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: FM 101.3.
1: ఫోర్ అవర్స్ 38 minutes 18 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. హీరో స్పెషల్ గా ప్రభాస్ నటించిన బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నారు కదా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఫ్రమ్ ద మూవీ పౌర్ణమి ఇప్పుడు మీకోసం.

యోగి చిత్రానికి టిప్పు సునీత పాడినటువంటి చంద్రబోస్ గీతం విన్నారు. 4 hours 47 minutes 54 seconds లో ఉంది వీబి క్లాక్. అండ్ తర్వాత అంటే చివరిగా వినబోతున్న పాట సాహో చిత్రానికి శ్వేతామోహన్, సిద్ధార్థ్ మహదేవన్, శంకర్ మహదేవన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్.

మీరు ఇంతవరకు వివిధ కార్యక్రమంలో హీరో స్పెషల్ గా ప్రభాస్ సాంగ్స్ విన్నారు. మరి స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెనెలా ఉంటుంది అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్. ప్రతిరోజులాగా ఇవాళ కూడా ఒక యూస్ఫుల్ టాపిక్తో వచ్చాను. ఈ టాపిక్ ఏంటంటే వాయిదా వేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకులే మళ్ళీ ప్రొక్రాస్టినేషన్ అయిపోతుందని ఇవాళే తీసుకొచ్చాను. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఆన్ టైం. మనలో చాలా మందికి వాయిదా వేసే అలవాటు ఉంటుంది. వాయిదా వేయడం, వాటి ప్రాముఖ్యత తెలిసినప్పటికీ పనులను ఆలస్యం చేయడం పాఠశాల పిల్లలు ఎదుర్కొంటున్న సాధారణ సవాలు. ఆధునిక జీవితం యొక్క నిరంతర పరధ్యానంతో చివరి నిమిషం వరకు అధ్యయనం చేయడం లేదు, అసైన్మెంట్లు పూర్తి చేయడం సులభం. అయినప్పటికీ విద్యా విషయక విజయానికి మరియు వ్యక్తిగత ఎదుగుదలకు వాయిదాను అధిగమించడం చాలా అవసరం. ఇవాళ్టి వెన్నెల ప్రోగ్రాంలో స్కూల్ అండ్ కాలేజ్ చిల్డ్రన్ పిల్లలు వాయిదా వేయడం, వారి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సహాయపడటానికి మేము సమర్థవంతమైన వ్యూహాలను అన్వేషిస్తాం. వాయిదా వేయడానికి పరిష్కరించడానికి మీరు ఫస్ట్ ఎందుకు వాయిదా వేస్తున్నారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. టాస్క్ యొక్క సంక్లిష్టతతో మీరు అక్కడే మునిగిపోతున్నారు. మీకు ఆ టాస్క్ డిసింట్రెస్టింగ్ గా, అసలు ఇంట్రెస్టే లేనట్టుగా ఉంటుంది. అంతర్లీన కారణాలను గుర్తించడం, మూల కారణాలను పరిష్కరించడం, పరిష్కారాలను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. పెద్ద పనులు నిరుత్సాహంగా అనిపించవచ్చు. ఒక పెద్ద టాస్క్ ఇస్తే, పెద్ద ప్రాజెక్ట్ వస్తే అందరికీ బోరింగ్ గానే ఉంటుంది. కానీ ఏం చేయొచ్చు దాన్ని అంటే, చిన్నగా వాటిని డివైడ్ చేసుకోవచ్చు, కొన్ని పార్ట్స్ లో డివైడ్ చేసుకోవచ్చు. నిర్దిష్ట లక్ష్యాలను సెట్ చేయండి. నిర్దిష్టమైన సాధించగలిగే లక్ష్యాలను నిర్దేశించుకోవడం మీకు స్పష్టమైన దిశను అందిస్తుంది. నేను కొన్ని గంటలు చదువుతాను అని చెప్పే బదులు, నేను వచ్చే గంటలో రెండు అధ్యయనాలు లేదా ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేస్తాను అనుకుంటే చాలు. అంటే లాంగ్ టర్మ్ చూడకుండా తొందరగా మనకి ఏదైపోతుందో చేస్తే, దట్ వీఆర్ గివింగ్ సిగ్నల్స్ టు అవర్ మైండ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. లేదా పెద్ద టాస్క్ ఉంది అంటే ఆ తర్వాత చేసుకుందాంలే అని పోస్ట్పోన్ చేస్తాం. చేయవలసిన పనుల జాబితాను సృష్టించండి. టు డూ లిస్ట్ అని అందరికీ తెలుసు. ఈ మధ్య మనకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది, డిజిటల్ ఫామ్ లో కూడా ఉంది. బట్ బెస్ట్ ఈజ్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ రిటర్న్ మీ అద్దం పైన, వాష్ బేసిన్ దగ్గర, రెగ్యులర్ గా చూసే దగ్గర అది ఒకటి అతికేసుకుంటే, మ్యాగ్నెటిక్ కూడా వస్తున్నాయి, అల్మారీ పైన, మెటల్ వాట్ పైన, ఫ్రిడ్జ్ పైన అతికేయించుకోవచ్చు. అలాంటివి ఏమన్నా చేసుకుంటే అవి మనకు తరచూ కనబడుతూ ఉంటాయి. చెయ్యాలి చెయ్యాలి అని మనకు సిగ్నల్ దొరుకుతుంది. మన టాస్క్ ప్రయారిటీస్ ని బట్టి గడువుల ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు జాబితాలోని అంశాలను తనిఖీ చేస్తున్నప్పుడు వాయిదా వేసే ధోరణులను ఎదుర్కోగల సాఫల్య భావాన్ని మీరు అనుభవిస్తారు. మీ డిస్ట్రాక్షన్స్ ఏంటో కనుక్కోండి. చాలా మటుకు పని చేస్తూ చేస్తూ మన మేజర్ డిస్ట్రాక్షన్లు ఇవాళ ప్రతి ఒక్కరికి ఏంటంటే మన ఫోనే. ఒక్కసారి ఫోన్ లో నిమగ్నమయ్యామంటే ఇంకా అటాటటే వెళ్ళిపోతాం. అది ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు చేస్తున్నాం కూడా తెలియదు. ఒకప్పుడు ఏంటంటే ఏదో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది లేదా ఎంటర్టైన్మెంట్ బాగుంది అని చూసేవాళ్ళం. ఇవాళ నిజంగా చూస్తే అది ఇంట్రెస్టింగ్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఇన్ఫర్మేషన్ అంతకన్నా లేదు. ఏవో రీల్స్ చూస్తున్నారు, అవి ఎందుకు చూస్తున్నారో తెలియదు. ఆ రీల్స్ ఏంటి అని ఇప్పుడు అడిగితే మెమరీ లాస్ వచ్చింది, ఏం రీల్స్ అని కూడా చెప్పలేకపోతున్నారు. ఇది డిమెన్షియాకి కారణమవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒకప్పుడు వయసు దాటిన వాళ్లకు డిమెన్షియా వస్తుంది. ఈ మధ్య యంగ్స్టర్స్ లో డిమెన్షియా చూశామని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. దట్ ఈస్ రీసెంట్ మెమరీ లాస్. ఇంతకు ముందు ఏం జరిగింది అంటే చెప్పలేకపోతున్నారంట. మీ ప్రొడక్టివ్ టైం ని కనుగొనండి. ఆ టైంలో మీరు ఎంత పనిని ముగిస్తే అంత చక్కగా ఫోకస్డ్ గా ముగించండి, డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టండి. ఇలా ఒకవేళ ఏదన్నా టాస్క్ సక్సెస్ఫుల్ గా మీరు ఒకవేళ ఫినిష్ చేసినట్టయితే, పూర్తి చేసినట్టయితే మిమ్మల్ని మీరు రివార్డ్ చేసుకోండి. ఇట్ మైట్ బి అ స్మాల్ ట్రీట్, ఇట్ మైట్ బి అ బిగ్ ట్రీట్, ఇట్ మైట్ బి అ యూస్ఫుల్ ట్రీట్, ఇట్ మైట్ బి సంథింగ్ విచ్ యూ విల్ రిమెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారనుకోండి, నేను నా కోసం ఒక డ్రెస్ కొనుక్కుంటాను, నాకు ఇష్టమైన బట్టలు కొనుక్కుంటాను, షూస్ కొనుక్కుంటాను, గాగుల్స్ కొనుక్కుంటాను అనుకుంటాను. సో యూ ఆల్సో డిసైడ్, స్టార్ట్ రివార్డింగ్ యువర్ సెల్ఫ్స్. ఒక్కోసారి కొన్ని కొన్ని జారిపోతూ ఉంటాయండి చేతి ద్వారా. అనుకుంటాము చేయలేకపోతాం, దెన్ రిలాక్స్, బట్ ఆల్వేస్ ట్రై టు గెట్ బ్యాక్ టు యువర్ రెగ్యులర్ రొటీన్ అండ్ ఫినిష్ ఆఫ్ ద వర్క్. వాయిదాను అధిగమించడానికి అంకితభావం మరియు స్థిరమైన కృషి అవసరం, కానీ ప్రతిఫలాలు అపారమైనవి. మీ వాయిదా వెనుక కారణాలను అర్థం చేసుకోవడం, స్పష్టమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం, మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా విద్యపరంగా విజయం సాధించడానికి, విలువైన జీవిత నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోవచ్చు. మీరు వేసే ప్రతి చిన్న అడుగు మిమ్మల్ని మరింత ఉత్పాదక, సంతృప్తికరమైన జీవితానికి చేరవేస్తుంది. వాయిదా వేయడం మానవ సమస్య మాత్రమే కాదు. న్యూటన్ యొక్క చలన మొదటి నియమం ప్రకారం విశ్రాంతిలో ఉన్న శరీరం బలవంతం చేసే వరకు విశ్రాంతిగా ఉంటుంది. మనం చెప్పే ధైర్యం ఉందా?

విశ్వమంతా వాయిదా వేస్తుంది, కానీ వాయిదా వేయడం సార్వత్రికమైంది కాబట్టి ఇది మంచి ఆలోచన అని కాదు. మరియు చాలా తరచుగా మనం చేయకూడదని తెలిసినప్పుడు మనం వాయిదా వేస్తున్నాం. వాయిదా వేయడం అనేది మన జీవితంలోని ఇతర ముఖ్యమైన భాగాలను ప్రభావితం చేసి పనిని మించి కూడా వెళ్ళొచ్చు. కష్టమైన సంభాషణను నివారించడానికి సంఘర్షణను పొడిగిస్తుంది. తీవ్రమైన నిబద్ధత, పాఠశాలలకు తిరిగి వెళ్లడం లేదా చివరకు కెరియర్ మార్గాలను మార్చడం వంటి ముఖ్యమైన జీవిత నిర్ణయాలను ఆలస్యం చేయడం సంవత్సరాల తరబడి పరిగెత్తడానికి దారితీస్తుంది. చివరికి మనల్ని మనం తన్నుకుంటాం. గడువు ముగియడం, సమయం మించిపోవడం, అవకాశం మన చేతి నుండి జారిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే లాస్ట్ మూమెంట్ వరకు దేనిని కూడా వాయిదా వేయకండి. మేము వాయిదా వేయడానికి ఇక్కడ ఎన్నో కారణాలున్నాయి. అలాగే ప్రతిదానికి కొన్ని విధానాలుంటాయి. చాలా మందికి పని అత్యవసరం కాదు. మనకు ఎదురుగా ఉన్న వాటిపై శ్రద్ధ చూపుతాం, కానీ అత్యవసరం కాని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా కష్టం. కబడ్ని నిర్వహించడం నుండి పదవి విరమణ కోసం పొదుపు చేయడం వరకు మనందరికీ ఎప్పటికీ దొరకని విషయాలున్నాయి. తత్ఫలితంగా పెద్ద చిన్న పనులు చేయవలసిన జాబితా దిగువ నెలల తరబడి లేదా సంవత్సరాలు కాకపోయినా నిర్లక్ష్యం చేయబడతాయి. మానవులు భవిష్యత్ అవసరాల కంటే వర్తమాన అవసరాలకు మరింత బలంగా పరిగణలోకి తీసుకుంటారు. ఈ దృగ్విషయాలను తాత్కాలిక తగ్గింపు అని పిలుస్తారు. ఇది ఖచ్చితంగా అర్థమే. వర్తమానం మన ముఖంలో ఉంది కాబట్టి సహజంగా మేము దానిపై ఎక్కువ శ్రద్ధ చూపుతాం. వివరాలను నీట్ పికింగ్ కాకుండా విస్తృత దృక్పథాన్ని తీసుకోవడం దీనికి పరిష్కారం. ఒక బిగ్ పిక్చర్ లో చూస్తే లెన్స్ ద్వారా రోజువారి పనుల నుండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాఠశాలకు తిరిగి వెళ్లాలని అనుకుంటే ఎన్నడూ లేనట్లయితే ఒక అడుగు వెనక్కి తీసుకోండి. ఇది మీ జీవితానికి అర్థమేమిటి? మీ విద్యలో మీ విలువలు, లక్ష్యాలేమిటి? కొత్త దృక్పథాన్ని తీసుకోవడం ద్వారా చర్య తీసుకునే ప్రక్రియను ప్రారంభించవచ్చు. మీ పెండింగ్ టాస్క్ లో ఏ యాక్టివిటీ సరళమైంది, ఆనందదాయకంగా ఉంటుంది? మీరు ఇతరుల కంటే ఎక్కువగా చేయడానికి ఇష్టపడే పని ఒకటి ఉండాలి. మీరు ఆసక్తికరమైన ఆనందదాయకమైన పనితో ప్రారంభించినట్లయితే మీరు ఒక ప్రవాహంలోకి ప్రవేశించి మిగిలిన వాటిని పూర్తి చేసే అవకాశం ఉంది. డియర్ ఫ్రెండ్స్, మీకు గుర్తుందో లేదో, మనం ఎన్ని టాపిక్స్ మాట్లాడుకున్నా, ఏ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నా చాలా మటుకు టాపిక్స్ లో మనకు మెడిటేషన్ ఇంపార్టెన్స్ తెలుస్తూనే ఉంటుంది. అందుకే సమస్య ఏమైనప్పటికీ మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ ఏంటంటే మనని వర్తమానంలో ఉండేటట్టు చేస్తుంది. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ కమ్ బ్యాక్ టు ద ప్రెజెంట్ మూమెంట్. మీరు వాయిదా వేయడానికి, ధ్యానం చేయడానికి ప్రయత్నించారా? వాయిదా వేయడం యొక్క భాగం ఏమిటంటే మీరు మరొక కార్యకలాపాన్ని పూర్తి చేయడానికి మీరే సమయాన్ని వెచ్చిస్తున్నారని మీరు అనుకుంటారు. అది ఇన్కంప్లీట్ గా ఉన్న పని యొక్క బరువుతో మీరు నిజంగా భారంగా భావిస్తారు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దీనికి కారణం మనం ఇప్పుడు జీవించడం లేదు, కానీ గతంలో లేదా భవిష్యత్తులో చింతిస్తున్నాం లేదా అనంతంగా ప్లాన్ చేసుకుంటున్నాం. ధ్యానం మీకు వర్తమానంలో ఉండేందుకు సహాయపడుతుంది. మీరు మీ ముందున్న దానిపై దృష్టి కేంద్రీకరించినప్పుడు మీరు చాలా ఎక్కువ చేస్తారు. మీరు మీ పని భారం మరియు సమయం క్రంచ్ ని సమన్వయం చేసుకోగలిగినప్పుడు వాయిదా వేసే ఆలోచనలు అవసరం లేదు. ఆలోచించడం ఆపండి, కేవలం పని చేయండి. ప్రధాన పనిని పూర్తిగా చేయడానికి ఉప పనులను పూర్తి చేయండి. మీ షెడ్యూల్కు అనుగుణంగా మీ ప్లాన్ ని చేసుకోండి. ఏ డిస్ట్రాక్షన్స్ అయినా ఉంటే వాటిని తొలగించుకోండి. ఎందుకంటే మనం ఏ పని చేసినప్పటికీ పక్కన నుండి ఏదో డిస్ట్రాక్షన్ వస్తుంది, దాంట్లో పడి ఈ మేజర్ వర్క్ ఏదైతే ఉందో, ఇంపార్టెంట్ టాస్క్ అయితే ఉందో దాన్ని పోస్ట్పోన్ చేస్తాం. కాబట్టి వాట్ యు నీడ్ టు డూ ఈజ్ గెట్ రిడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. చిన్న చిన్న పనులు చేస్తూ, అంటే ఫేజ్డ్ వైజ్ గా చేస్తూ ఉంటే మనం పెద్ద టాస్క్ కంప్లీట్ చేస్తాము. చిన్న చిన్న అడ్డంకులు వస్తూనే ఉంటాయండి, ఏ పని కూడా స్మూత్ గా అలా గడవదు. బట్ ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ కీప్ యువర్ సెల్ఫ్ ఫోకస్డ్ అండ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. With this very useful information about procrastination and its harmful effects on us and how to avoid that, this is Chetan in Vanilla program. Maro segment lo malli kaluddam. Antavarku selavu, namaste. Mee salahalu soochanalu kosam meeru call ledha message cheyavalsina number 9515227039. I repeat, 9515227039. My email ID feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 5 గంటలు దాటి 15 సెకండ్లు. ఇప్పుడు వినండి

0: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వినబోయే అంశాలు, దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా ఆత్మ నిర్భర్ భారత్, వికసిత్ భారత్ కు పునాది అనే అంశం గురించిన విశేషాలు వింటారు. అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది యాప్ ద్వారా? అరే వా,
2: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడుబొల తామరా
5: సై బాల్,
4: బురద పుల్లా
5: సై బాల్.
0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: శ్రోతలు, ఈరోజు అంటే 9 అక్టోబర్ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక నంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి.

వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా ఆత్మ నిర్భర్ భారత్, వికసిత్ భారత్ కు పునాది అనే అంశం గురించిన విశేషాలు. అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల వరకు, వ్యవసాయం నుంచి కృత్రిమ మేధస్సు వరకు భారతదేశం తన సామర్థ్యాలను విస్తరించుకుంటోంది. ఈ మార్పుల వెనుక ఉన్న విధానాలేమిటి? ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలేవి? సంక్షోభాల సమయంలో దేశం ఎలాంటి చర్యలు చేపట్టింది? భారతదేశాన్ని ఆధునిక మౌలిక వసతుల శక్తిగా తీర్చిదిద్దుతున్న నిర్మాణాలేవి? దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆలోచనలు, సంస్కరణలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారం, వాస్తవాలు, విజయాలు, సవాళ్లు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి ప్రత్యేక కార్యక్రమం దార్శనిక భారత్. దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా ఆత్మ నిర్భర్ భారత్, వికసిత్ భారత్ కు పునాది అనే అంశం గురించిన విశేషాలు తెలుసుకుందాం. ఒక దేశం స్వయం సమృద్ధి సాధించడం అంటే ప్రపంచంతో సంబంధాలను తెంచుకోవడం కాదు, అవసరమైన కీలక రంగాల్లో తన సొంత తయారీ సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం, అదే సమయంలో ప్రపంచ మార్కెట్లలో పోటీ చేయగల స్థాయికి ఎదగడం.

ఈ ఆలోచనతోనే ఆత్మ నిర్భర్ భారత్ భావన ముందుకు వచ్చింది. 2020లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, వ్యవస్థాగత సంస్కరణలు, జనాభా సామర్థ్యం, డిమాండ్ వంటి 5 స్తంభాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా రక్షణ, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్, సౌర పరికరాలు, టెలికాం వంటి వ్యూహాత్మక రంగాల్లో దేశీయ సామర్థ్యాన్ని పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రయత్నానికి ముఖ్యమైన సాధనాల్లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI అంటే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ఒకటి. ఉత్పత్తి చేసిన తర్వాత దాని ఆధారంగా ప్రోత్సాహకాన్ని అందించే ఈ విధానం ద్వారా 14 కీలక రంగాల్లో పెట్టుబడులు, ఉత్పత్తి, ఎగుమతులు, ఉపాధిని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026 జూన్ నాటికి PLI పథకాల కింద 2.6 లక్షల కోట్ల పెట్టుబడులు, 23.8 లక్షల కోట్ల ఉత్పత్తి అమ్మకాలు, 15.5 లక్షల కోట్లకు పైగా ఎగుమతులు, 14.6 లక్షల ఉద్యోగాలు నమోదయ్యాయని ప్రభుత్వ గణాంకాలు సూచిస్తున్నాయి. దీని ప్రభావం కొన్ని కీలక రంగాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎలక్ట్రానిక్స్ తయారీలో దేశీయ మొబైల్ ఫోన్ ఉత్పత్తి పెరగడంతో భారతదేశంలో ఉపయోగించే మొబైల్ ఫోన్లలో సుమారు 99.2% దేశీయంగా తయారవుతున్నాయని, మొబైల్ దిగుమతులు సుమారు 77% తగ్గాయని ప్రభుత్వం తెలిపింది. ఫార్మాస్యూటికల్స్ రంగంలో దేశీయంగా 1931 ఉత్పత్తుల తయారీకి సామర్థ్యం ఏర్పడగా 191 బల్క్ డ్రగ్స్ దేశంలో తొలిసారిగా తయారయ్యాయి. అయితే ఆత్మనిర్భరతకు అసలు ప్రాధాన్యం కేవలం దిగుమతులను తగ్గించడంలో లేదు, దేశీయ పరిశ్రమను అంతర్జాతీయ విలువ గొలుసుల్లో భాగస్వామిగా మార్చడంలో ఉంది. PLI పథకాల కింద నమోదైన ఎగుమతులు 2024 మార్చి నాటికి 4 లక్షల కోట్ల నుంచి 2026 మార్చి నాటికి 15.2 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే స్వావలంబన భావన దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చడంతో పాటు ప్రపంచ మార్కెట్లకు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంచే దిశగా కూడా సాగుతోంది. ఇదే భవిష్యత్తులో వికసిత్ భారత్ నిర్మాణానికి కీలకమైన అంశంగా మారవచ్చు. సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, అధునాతన బ్యాటరీలు, సౌర పరికరాలు, టెలికాం, రక్షణ ఉత్పత్తులు వంటి రంగాల్లో దేశీయ సామర్థ్యం పెరిగితే అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో ఏర్పడే అంతరాయాలకు దేశం మరింత స్థిరంగా స్పందించగలదు. అదే సమయంలో అధిక విలువ కలిగిన తయారీ, సాంకేతికత, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు దేశంలోనే పెరిగే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఆత్మనిర్భర్ భారత్ అంటే మనకు కావలసినదంతా మనమే తయారు చేసుకోవడం మాత్రమే కాదు, ప్రపంచానికి అవసరమైన ఉత్పత్తులను పోటీ సామర్థ్యంతో మనం తయారు చేయగలగడం అనే దిశగా పరిణమించవచ్చు. అందుకు పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, MSMEల భాగస్వామ్యం, అధునాతన సాంకేతికత, నాణ్యత, ఉత్పాదకత, గ్లోబల్ మార్కెట్ అనుసంధానం కీలకం. అందువల్ల దేశీయ సామర్థ్యం బలపడిన కొద్దీ భారత్ ప్రపంచ సరఫరా గొలుసుల్లో మరింత ముఖ్యమైన భాగస్వామిగా మారే అవకాశం ఉంటుంది. వికసిత్ భారత్ దిశలో ఆత్మనిర్భర్ భారత్ అంటే ఆధారపడే దేశం నుంచి సామర్థ్యం కలిగిన దేశంగా, వినియోగించే మార్కెట్ నుంచి తయారు చేసే కేంద్రంగా, దేశీయ అవసరాలను తీర్చే ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రపంచానికి ఉత్పత్తులు అందించే ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి అవసరమైన పారిశ్రామిక పునాదిని నిర్మించడం. మీరింతవరకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్కు పునాది అనే అంశం గురించిన విశేషాలు విన్నారు.

ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే అక్టోబర్ 9వ తేదీ సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లాగారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246605, మరొక నంబర్ 2246606, ఎస్టడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి.

వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు వినండి వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. టెలికాం మోసాలను వ్యతిరేకిస్తూ సైబర్ వారియర్స్గా మారుతున్న పౌరులు, సంచార్ సాథీ పోర్టల్కు 30 కోట్ల సందర్శనలు, 14 లక్షలకు పైగా పోగొట్టుకున్న చోరీకి గురైన మొబైల్స్ రికవరీ, తమ పేరుపై ఉన్న మొబైల్ కనెక్షన్ల గురించి తెలుసుకునేందుకు పౌరులు చేసిన 4 కోట్లకు పైగా అభ్యర్థనల పరిష్కారం, ఆర్థిక మోసాల రిస్క్ సూచీని పటిష్టం చేసేందుకు తోడ్పడుతున్న సంచార్ సాథీ పోర్టల్లో వచ్చే పౌరుల ఫిర్యాదులు, 500 కోట్లకు పైగా విలువైన సైబర్ మోసాల నష్టాల నివారణ. మే 2023లో సంచార్ సాథీ పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి 30 కోట్ల కన్నా ఎక్కువ సార్లు దేశవ్యాప్తంగా పౌరులు దీన్ని సందర్శించారు. దీని ద్వారా టెలికాం రంగానికి సంబంధించిన మోసాల నుంచి రక్షించుకునేందుకు పౌరులు ఈ పోర్టల్పై విశ్వాసం ఉంచినట్టు తెలుస్తోంది. టెలికమ్యూనికేషన్ల విభాగం అభివృద్ధి చేసిన ఈ పోర్టల్ సులభంగా ఉపయోగించగల సాధనాలను మొబైల్ వినియోగదారుడి చేతిలో ఉంచుతుంది. అనుమానాస్పద కాల్, మెసేజ్ల గురించి నివేదించేందుకు, ఒకరి పేరుపై ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకునేందుకు, పోగొట్టుకున్న చోరీకి గురైన ఫోన్లను బ్లాక్ చేసేందుకు, కొనుగోలుకు ముందుకు మొబైల్ అసలైనదో లేదో తనిఖీ చేసేందుకు ఈ పోర్టల్ సహాయపడుతుంది. పోర్టల్ను సందర్శించే పౌరులకు రక్షణ లభిస్తుంది. వారు నివేదించే ప్రతి అనుమానాస్పద సమాచారంతో మరికొందరిని కాపాడవచ్చు. సంచార్ సాథీ ద్వారా పౌరులు పంచుకునే సమాచారం ప్రయోజనకరమైన నిఘా సమాచారంగా మారుతుంది. మోసగాళ్లు తదుపరి లక్ష్యాన్ని చేరుకోక ముందుగానే బ్యాంకులు, చట్టాన్ని అమలు చేసే సంస్థలకు సమాచారం అందించి వారిని అడ్డుకునేందుకు డిఓటి సహకరిస్తుంది. ఈ విధంగా సంచార్ సాథీని వినియోగించే ప్రతి పౌరుడు సైబర్ వారియర్గా, సైబర్ మోసాలకు వ్యతిరేకంగా రక్షణ కవచంలో మారుతాడు. ప్రతి పౌరుడికి అందుబాటులో సేవలు, పలు పౌర కేంద్రీకృత సేవలను ఒక వేదిక ద్వారా అందించే సంచార్ సాథీ పోర్టల్. చక్షు, మోసపూరిత సమాచారాలు, స్పామ్ని నివేదించవచ్చు. నకిలీ కేవైసీ, బిల్లు చెల్లింపు హెచ్చరికలు, ప్రభుత్వ, పోలీసు, బ్యాంకు అధికారులలాగా మాట్లాడడం, మోసపూరిత పెట్టుబడి, ఉద్యోగ రుణాలిస్తామంటూ ఆఫర్లు ఇచ్చే అనుమానాస్పద కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సప్ సందేశాలను ఇక్కడ నివేదించవచ్చు. మీ పేరుపై ఉన్న మొబైల్ కనెక్షన్లను తెలుసుకోవచ్చు. మీ గుర్తింపుపై జారీ చేసిన అన్ని మొబైల్ కనెక్షన్లను తనిఖీ చేయవచ్చు. మీరు తీసుకోనివి, ఇకపై అవసరం లేని వాటిపై ఫిర్యాదు చేయడం వల్ల దుర్వినియోగం జరిగే అవకాశముండదు. పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం. భారతదేశంలో ఎక్కడైనా మీ ఫోన్ను ఉపయోగించకుండా ఉండేందుకు అన్ని టెలికాం ఆపరేటర్ల వ్యవస్థ ద్వారా మీ మొబైల్ను బ్లాక్ చేయవచ్చు. దాన్ని ట్రేస్ చేసి ఫోన్ దొరికిన తర్వాత అన్బ్లాక్ చేయవచ్చు. ఫోన్ కొనుగోలుకు ముందు తనిఖీ చేయవచ్చు. కొత్త సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే ముందు IMEI

ఉంబర్ ద్వారా మొబైల్ అసలైనదేనా అని ధృవీకరించుకోవచ్చు. భారతదేశ నంబర్లతో వచ్చే అంతర్జాతీయ కాల్స్కు సంబంధించిన సమాచారాన్ని నివేదించవచ్చు. చట్టవిరుద్ధమైన టెలికాం సెటప్లపై ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు భారతదేశ నంబర్లతో వచ్చే అంతర్జాతీయ కాల్స్పై రిపోర్టు చేయవచ్చు. విశ్వసనీయమైన సంప్రదింపుల వివరాలు, ఏదైనా సమాచారాన్ని పంచుకునే ముందు బ్యాంకులు, ఆర్థిక సంస్థల అసలైన కస్టమర్ కేర్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు, వెబ్సైట్ లింకులను ధృవీకరించుకోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. నకిలీ లోన్ యాప్లు, పెట్టుబడులకు సంబంధించిన మోసాలు, నకిలీ ట్రాఫిక్ చలాన్లు వంటి మోసాల ధోరణిపై అవగాహనను పొందవచ్చు. సంచార్ సాథీ ద్వారా పౌరులు సాధించింది ఏమిటి? పౌరులు డిఓటి సాధించిన విజయాల స్థాయిని సంచార్ సాథీ డాష్బోర్డ్ ప్రతిబింబిస్తుంది. సంచార్ సాథీ పోర్టల్కు 30 కోట్లకు పైగా సందర్శనలు వచ్చాయి. పోగొట్టుకున్న, చోరీకి గురైన 60.96 లక్షల మొబైల్ ఫోన్లు బ్లాక్ అయ్యాయి. 37.85 లక్షల ఫోన్లను గుర్తించగా 14 లక్షలకు పైగా ఫోన్లను రికవరీ చేశారు. తమ పేరు మీదున్న మొబైల్ కనెక్షన్లను తనిఖీ చేసి సమాచారం ఇవ్వాలని కోరుతూ పౌరుల నుంచి వచ్చిన 4 కోట్లకు పైగా అభ్యర్థనలు పరిష్కారమయ్యాయి. చక్షు ద్వారా అనుమానాస్పద మోసపూరిత కమ్యూనికేషన్లపై 12.80 లక్షల ఫిర్యాదులు అందాయి. ఫలితంగా 59.82 లక్షల కేసులపై చర్యలు తీసుకున్నారు. ఇందులో 50 లక్షలకు పైగా మొబైల్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేశారు. ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ ద్వారా 500 కోట్లకు పైగా సైబర్ నేరాలను అధికారులు అడ్డుకున్నారు. జన్ భాగీదారీ, ప్రతి పౌరుడు సైబర్ వారియర్. చక్షు పోర్టల్లో ఎవరైనా పౌరుడు అనుమానాస్పద కాల్ సందేశాన్ని రిపోర్ట్ చేసినా, తన పేరు మీద లేని మొబైల్ కనెక్షన్ను గుర్తించి ఫిర్యాదు చేసినా, దాని ప్రయోజనం ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే పరిమితం కాదు. ఇటువంటి ప్రతి ఫిర్యాదు ద్వారా మొబైల్ నంబర్, పరికరం, ప్రజలను మోసగించే పద్ధతిని డిఓటీకి తెలియజేస్తుంది. తద్వారా మరికొందరు మోసపోకముందే ఆ నంబర్లను బ్లాక్ చేయడం, పునఃపరిశీలించడం వంటివి సకాలంలో తీసుకునేందుకు వీలవుతుంది. ఇలా పౌరుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే ఇప్పటి వరకు 50 లక్షలకు పైగా మొబైల్ కనెక్షన్లను తొలగించారు. సంచార్ సాథీ పోర్టల్ను వాడుతున్న పౌరులు కేవలం లబ్ధిదారులు మాత్రమే కాదు, తమ కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని కాపాడే సైబర్ వారియర్స్. ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్, డిజిటల్ ఇంటెలిజెన్స్ వేదికకు పౌర నివేదికలే శక్తి. డిఓటీ మోసాల నిరోధక వ్యవస్థలో పౌరులు అందించే సమాచారం కీలక భాగం. ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్కి ప్రధాన ఆధారం. ఈ ఇండికేటర్ ఆర్థిక మోసాలకు గురయ్యే అవకాశమున్న మొబైల్ నంబర్ల గురించి రిస్క్ ఆధారిత సమాచారాన్ని అందిస్తుంది. ఈ సమాచారాన్ని డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫారం ద్వారా బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెలికాం కంపెనీలు, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సురక్షితంగా పంచుకుంటారు. దీనివల్ల ఫ్రాడ్ డిటెక్షన్ వ్యవస్థలో టెలికాం రిస్క్ సిగ్నల్స్ను జోడించి, అనుమానాస్పద లావాదేవీని గుర్తించి పౌరుడి ఖాతా నుంచి డబ్బు పోకముందే అడ్డుకునేందుకు, అప్రమత్తం చేసేందుకు వీలవుతుంది. ఇప్పటి వరకు ఈ FRI ద్వారా సుమారు 500 కోట్లకు పైగా సైబర్ మోసాల నష్టాలను నివారించగలిగారు. సంచార్ సాథీ వేదిక ద్వారా 1600కు పైగా సంస్థలకు ఈ సమాచారం అందుతోంది. దీనివల్ల అందరూ కలిసి సమన్వయంతో పనిచేసే సమగ్ర ప్రభుత్వ విధానం సాధ్యమవుతోంది. కాబట్టి అప్రమత్తమైన పౌరుడు ఇచ్చే ఫిర్యాదు కూడా టెలికాం, ఆర్థిక, చట్ట అమలు వ్యవస్థల ద్వారా ఎంతోమందిని రక్షిస్తుంది. పోగొట్టుకున్న, చోరీకి గురైన 14 లక్షలకు పైగా మొబైల్ ఫోన్లు స్వాధీనం. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు సంచార్ సాథీ పోర్టల్లో ఫిర్యాదు చేసి దేశంలోని అన్ని టెలికాం వ్యవస్థల్లో దాన్ని బ్లాక్ చేయవచ్చు. బ్లాక్ చేసిన ఆ ఫోన్ను ఎవరైనా వాడటానికి ప్రయత్నిస్తే దాన్ని గుర్తించి ఆ వివరాలను పోలీసులకు పంపుతారు. డిఓటీ, టెలికాం ఆపరేటర్లు, రాష్ట్ర యూటీల పోలీసుల మధ్య నిరంతర సాంకేతిక అభివృద్ధి, ఆటోమేటెడ్ వర్క్ఫ్లోలు సమన్వయం కారణంగా ఇప్పటి వరకు 60.96 లక్షల ఫోన్లను బ్లాక్ చేశారు. 37.85 లక్షల ఫోన్లను గుర్తించారు. 14 లక్షలకు పైగా ఫోన్లను రికవరీ చేశారు. సరళమైన,
బహు

భాష అందుబాటులో ఉండే సంచార్ సార్థి పోర్టల్ను సరళమైన వినియోగదారునికి సులభంగా అర్థమయ్యే సేవలతో రూపొందించారు. దీనికి తోడు పబ్లిక్ డాష్బోర్డులు, టెలికాం భద్రతపై విస్తృతమైన అవగాహన సమాచారం, మోసాల నివారణ, బాధ్యతాయుతమైన డిజిటల్ పద్ధతుల గురించి సమాచారం తెలుసుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీతో పాటు 21 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉన్న సంచార్ సాత్తి మొబైల్ యాప్ ద్వారా పౌరులు సొంత భాషలోనే తమ మొబైల్ ద్వారానే సేవలను సులభంగా పొందవచ్చు. మొబైల్ వినియోగదారుల పేరిట ఎన్ని కనెక్షన్లున్నాయో తెలుసుకునేందుకు అనుమానాస్పద కాల్స్, ఎస్ఎంఎస్లు, వాట్సాప్ సందేశాలపై ఫిర్యాదు చేసేందుకు సంచార్ సాత్తి వెబ్సైట్ను సందర్శించాలని, సంచార్ సాత్తి యాప్ను ఉపయోగించాలని డిఓటి కోరుతోంది. ఈ పోర్టల్ యాప్ను సందర్శించడం ద్వారా పౌరులు తమను, ఇతరులను మోసాల నుంచి కాపాడుకోవచ్చు. సైబర్ నేరాల ద్వారా డబ్బులు కోల్పోయిన వారు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930 లేదా వెబ్సైట్ cybercrime.gov.inలో ఫిర్యాదు చేయవచ్చు. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల నుంచి టెలికాం వనరులను కాపాడడానికి పౌరుల భద్రత కోసం చర్యలు తీసుకునేందుకు డిఓటి పూర్తిగా కట్టుబడి ఉంది. సంచార్ సాతి మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న వారి సంఖ్య 2.8 కోట్లను దాటింది. సంచార్ సాతి మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం కోసం ప్లేస్టోర్లో సంచార్ సాతి ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరింతవరకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు.

ప్రకటన. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే అక్టోబర్ 9వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246605 2246606 ఎస్టడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో వినబోయే అంశాలు ఉద్యోగ సమాచారం వింటారు, అనంతరం ప్రాదేశిక సైనిక దినోత్సవం గురించిన వివరాలు, ఆ తర్వాత మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం. ముందుగా ఉద్యోగ సమాచారం.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.

డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓకు చెందిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్ వివిధ ట్రేడులలో ఐటీఐ అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 24. ట్రేడుల వారీగా ఖాళీలు స్టీవార్డ్ 1, డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ 2, సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇంగ్లీష్ లేదా హిందీ 2 పోస్టులు, ఫోటోగ్రాఫర్ 1 పోస్టు, సిఓపిఏ 14 పోస్టులు, ఐటీ లేదా ఐటీఈఎస్ఎం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ 2 పోస్టులు, మల్టీమీడియా అండ్ వెబ్ పేజీ డిజైనర్ 2 పోస్టులు. మొత్తం ఖాళీల సంఖ్య 24. అర్హత: సంబంధిత ట్రేడులో గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కులు ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈమెయిల్ admindipr.dipr@gov.in. దరఖాస్తులకు చివరి తేదీ 2026 అక్టోబర్ 14 తేదీ. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.drdo.gov.in. వెబ్సైట్ మరొకసారి www.drdo.gov.in.

0: ప్రకటన ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే అక్టోబర్ 9వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశం ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246605, 2246606, ఎస్ఐడి కోడ్ 0877. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రాదేశిక సైనిక దినోత్సవం గురించిన వివరాలు. శ్రోతలు, భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 9వ తేదీన ప్రాదేశిక సైనిక దినోత్సవం టెరిటోరియల్ ఆర్మీ డేగా జరుపుకుంటారు. దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న స్వచ్ఛంద పౌర సైన్యం సిటిజన్ ఆర్మీ సేవలను గుర్తించడానికి గౌరవించడానికి ఈ రోజును ప్రత్యేకంగా కేటాయించారు. 1948లో ప్రాదేశిక సైనిక చట్టం టెరిటోరియల్ ఆర్మీ యాక్ట్ ఆమోదించబడిన తర్వాత స్వతంత్ర భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి 1949 అక్టోబర్ 9వ తేదీన అధికారికంగా మొదటి ప్రాదేశిక సైనిక్ క్యాంప్ను ప్రారంభించారు. అందుకే ప్రతి ఏటా అక్టోబర్ 9న ఈ దినోత్సవాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రాదేశిక సైన్యం ప్రత్యేకతలేమిటి? ద్వితీయ రక్షణ శ్రేణి ప్రాదేశిక సైన్యాన్ని భారత రెగ్యులర్ ఆర్మీ తర్వాత 2వ రక్షణ శ్రేణిగా పరిగణిస్తారు. సమాజంలో వేర్వేరు వృత్తులలో స్థిరపడిన సాధారణ పౌరులు దేశం కోసం సైనిక శిక్షణ పొంది అవసరమైనప్పుడు తమ సేవలను అందిస్తారు. వీరికి పార్ట్ టైం సైనికులుగా శిక్షణ ఇస్తారు. ఎంఎస్ ధోని, కపిల్ దేవ్, అనురాగ్ ఠాకూర్ వంటి ఎందరో ప్రముఖులు ఈ ప్రాదేశిక సైన్యంలో గౌరవ హోదాలను పొంది సేవలందించిన వారే. ప్రాదేశిక సైన్యం యొక్క ప్రధాన నినాదం సావధానివా సూరత, జాగ్రత్త మరియు శౌర్యం. దేశంలో సహజ విపత్తులు సంభవించినప్పుడు పౌర పరిపాలనకు సహాయపడడం, యుద్ధ సమయాల్లో రెగ్యులర్ భారత సైన్యానికి అదనపు బలంగా నిలవడం మరియు కీలక పాత్రల్లో రక్షణ బాధ్యతలు పంచుకోవడం, పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ పునరుద్ధరణ కోసం ఈ సైన్యంలో ప్రత్యేకంగా 10 ఎకోలాజికల్ బెటాలియన్లు పనిచేస్తున్నాయి. ఇవి దేశవ్యాప్తంగా అడవుల పెంపకం, నదుల శుద్ధీకరణ వంటి పనులలో పాలు పుంజుకుంటాయి. ఈ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రాదేశిక సైన్యానికి చెందిన బెటాలియన్లలో ప్రత్యేక పెరేడ్లు, రక్తదాన శిబిరాలు, అమరవీరులకు నివాళులు అర్పించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీరింతవరకు ప్రాదేశిక సైనిక దినోత్సవం గురించిన వివరాలు విన్నారు.
2: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం. శ్రోతలు, ఈ వారం మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో 10 ప్రశ్నలు, వాటికి సంబంధించిన ఆప్షన్స్తో నేను సిద్ధంగా ఉన్నాను. మరి పెన్ను పేపర్తో మీ అందరూ కూడా నేను చెప్పబోయే ప్రశ్నలకి సరైన ఎంపిక సమాధానాన్ని జతపరిచి కార్యక్రమం చివరిలో చెప్పబోయే సరైన సమాధానాలతో సరిచూసుకుంటారని ముందుగా మొదటి ప్రశ్న ప్రారంభిద్దామా? మరి మొదటి ప్రశ్న, ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రశ్న మరొకసారి, ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మొదటి ప్రశ్నకు సంబంధించి ఆప్షన్స్, ఆప్షన్ ఏ సెప్టెంబర్ 5, ఆప్షన్ బి సెప్టెంబర్ 10, ఆప్షన్ సి సెప్టెంబర్ 12, ఆప్షన్ డి సెప్టెంబర్ 19. మొదటి ప్రశ్నకు సంబంధించి ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ సెప్టెంబర్ 5, ఆప్షన్ బి సెప్టెంబర్ 10, ఆప్షన్ సి సెప్టెంబర్ 12, ఆప్షన్ డి

సెప్టెంబర్ 19. రెండవ ప్రశ్న, సముద్రగర్భ కేబుల్ భద్రతను బలోపేతం చేయడానికి ట్రస్ట్ కార్యక్రమం కింద భారతదేశంతో ఏ దేశం సహకరిస్తోంది? రెండవ ప్రశ్న మరొకసారి, సముద్రగర్భ కేబుల్ భద్రతను బలోపేతం చేయడానికి ట్రస్ట్ కార్యక్రమం కింద భారతదేశంతో ఏ దేశం సహకరిస్తోంది? రెండవ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్స్, ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి యునైటెడ్ కింగ్డమ్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. రెండవ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి యునైటెడ్ కింగ్డమ్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. మూడవ ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి అధునాతన స్వదేశీ సముద్ర పరిశోధన నౌక ఓఆర్వీగా ఏ నౌకను ప్రయోగించారు? ప్రశ్న మరొకసారి, భారతదేశపు మొట్టమొదటి అధునాతన స్వదేశీ సముద్ర పరిశోధన నౌక ఓఆర్వీగా ఏ నౌకను ప్రయోగించారు? మూడవ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్స్, ఆప్షన్ ఏ సాగర్ కన్య, ఆప్షన్ బి సాగర్ మంథన్, ఆప్షన్ సి సాగర్ నిధి, ఆప్షన్ డి సాగర్ సంపద. మూడవ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ సాగర్ కన్య, ఆప్షన్ బి సాగర్ మంథన్, ఆప్షన్ సి సాగర్ నిధి, ఆప్షన్ డి సాగర్ సంపద. నాలుగవ ప్రశ్న, మహిళల T20 అంతర్జాతీయ క్రికెట్లో 50 వికెట్లు సాధించిన అత్యంత వేగవంతమైన భారతీయ బౌలర్ ఎవరు? ప్రశ్న మరొకసారి, మహిళల T20 అంతర్జాతీయ క్రికెట్లో 50 వికెట్లు సాధించిన అత్యంత వేగవంతమైన భారతీయ బౌలర్ ఎవరు? నాలుగో ప్రశ్నకు సంబంధించి ఆప్షన్స్, ఆప్షన్ ఏ రాధా యాదవ్, ఆప్షన్ బి దీప్తి శర్మ, ఆప్షన్ సి శ్రీచరణి, ఆప్షన్ డి రేణుకా సింగ్. నాలుగో ప్రశ్నకు సంబంధించి ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ రాధా యాదవ్, ఆప్షన్ బి దీప్తి శర్మ, ఆప్షన్ సి శ్రీచరణి, ఆప్షన్ డి రేణుకా సింగ్. ఐదవ ప్రశ్న, యూపీఐ చెల్లింపులకు సంబంధించి ఏ లావాదేవీ విలువ పరిమితి వరకు ఎటువంటి రుసుము ఉండదని నిర్ణయించారు? ప్రశ్న మరొకసారి, యూపీఐ చెల్లింపులకు సంబంధించి ఏ లావాదేవీ విలువ పరిమితి వరకు ఎటువంటి రుసుము ఉండదని నిర్ణయించారు? ఐదో ప్రశ్నకు సంబంధించి ఆప్షన్స్, ఆప్షన్ ఏ 500 రూపాయలు, ఆప్షన్ బి 1000 రూపాయలు, ఆప్షన్ సి 1500 రూపాయలు, ఆప్షన్ డి 2000 రూపాయలు. ఐదో ప్రశ్నకు సంబంధించి ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ 500 రూపాయలు, ఆప్షన్ బి 1000 రూపాయలు, ఆప్షన్ సి 1500 రూపాయలు, ఆప్షన్ డి 2000 రూపాయలు. ఆరో ప్రశ్న, పురుషుల రికర్వ్ ఈవెంట్లో ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ను గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? ప్రశ్న మరొకసారి, పురుషుల రికర్వ్ ఈవెంట్లో ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ను గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? ఆరో ప్రశ్నకు సంబంధించి ఆప్షన్స్, ఆప్షన్ ఏ జయంత తాలుక్దార్, ఆప్షన్ బి నకనిషి జునియా, ఆప్షన్ సి ధీరజ్ బొమ్మదేవరా, ఆప్షన్ డి అతానుదాస్. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ జయంత తాలుక్దార్, ఆప్షన్ బి నకనిషి జునియా, ఆప్షన్ సి ధీరజ్ బొమ్మదేవరా, ఆప్షన్ డి అతానుదాస్.

0: ఏడవ ప్రశ్న, సిఆర్పిఎఫ్ యొక్క కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూషన్ యాక్ట్ కోబ్రాకి నాయకత్వం వహించిన మొదటి మహిళా ఐపీఎస్ అధికారి ఎవరు? ఏడో ప్రశ్న మరొకసారి, సిఆర్పిఎఫ్ యొక్క కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ కోబ్రాకి నాయకత్వం వహించిన మొదటి మహిళా ఐపీఎస్ అధికారి ఎవరు? ఏడో ప్రశ్నకు సంబంధించి ఆప్షన్స్, ఆప్షన్ ఏ సంయుక్త పరాసర్, ఆప్షన్ బి సీమా ధుండియా, ఆప్షన్ సి విజయలక్ష్మి, ఆప్షన్ డి కవితా జలన్. ఏడో ప్రశ్నకు సంబంధించి ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ సంయుక్త పరాసర్, ఆప్షన్ బి సీమా ధుండియా, ఆప్షన్ సి విజయలక్ష్మి, ఆప్షన్ డి కవితా జలన్. ఎనిమిదవ ప్రశ్న, నీతి ఆయోగ్ మరియు డబ్ల్యూఆర్ఐ ఇండియా విడుదల చేసిన ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ 2025లో ఏ ప్రాంతం అగ్రస్థానంలో నిలిచింది? ఎనిమిదవ ప్రశ్న మరొకసారి, నీతి ఆయోగ్ మరియు డబ్ల్యూఆర్ఐ ఇండియా విడుదల చేసిన ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ 2025లో ఏ ప్రాంతం అగ్రస్థానంలో నిలిచింది? ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్స్, ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి చండీగఢ్. ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి చండీగఢ్. తొమ్మిదవ ప్రశ్న, దౌత్య సంబంధాల 55వ వార్షికోత్సవం సందర్భంగా భారత్ ఏ దేశంతో కలిసి స్నేహ సంవత్సరం 2027ను జరుపుకోనుంది? తొమ్మిదవ ప్రశ్న మరొకసారి, దౌత్య సంబంధాల 55వ వార్షికోత్సవం సందర్భంగా భారత్ ఏ దేశంతో కలిసి స్నేహ సంవత్సరం 2027ను జరుపుకోనుంది? ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్స్, ఆప్షన్ ఏ థాయిలాండ్, ఆప్షన్ బి వియత్నాం, ఆప్షన్ సి ఇండోనేషియా, ఆప్షన్ డి కంబోడియా. తొమ్మిదవ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్స్, ఆప్షన్ ఏ థాయిలాండ్, ఆప్షన్ బి వియత్నాం, ఆప్షన్ సి ఇండోనేషియా, ఆప్షన్ డి కంబోడియా. పదవ ప్రశ్న, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2024 గ్రహీతగా ఎవరు ప్రకటించారు? పదవ ప్రశ్న మరొకసారి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2024 గ్రహీతగా ఎవరు ప్రకటించారు? పదవ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్స్, ఆప్షన్ ఏ అనంత్నాగ్, ఆప్షన్ బి నసీరుద్దీన్ షా, ఆప్షన్ సి శంకర్ నాగ్, ఆప్షన్ డి ప్రకాష్ రాజ్. పదవ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్స్ మరొకసారి, ఆప్షన్ ఏ అనంత్నాగ్, ఆప్షన్ బి నసీరుద్దీన్ షా, ఆప్షన్ సి శంకర్ నాగ్, ఆప్షన్ డి ప్రకాష్ రాజ్. శ్రోతలు విన్నారుగా ఈనాటి మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో 10 ప్రశ్నలు, వాటికి సంబంధించిన ఆప్షన్స్, సరైన సమాధానాన్ని ఎంపిక చేసి ఈ కార్యక్రమం చివరిలో నేను చెప్పబోయే సరైన సమాధానంతో జత చేసుకుని తప్పులు ఏదైనా ఉంటే సరిచూసుకోవాలి. ఇప్పుడు ఒక పాట విందాం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు అంటే అక్టోబర్ 9వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై

ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డైల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246605, 2246606, ఎస్టడీ కోడ్ 0877. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి.

శ్రోతలు, ఈనాటి మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో ప్రతి ప్రశ్నలు వాటికి సంబంధించిన సరైన సమాధానాన్ని ఇప్పుడు తెలియజేస్తున్నాను. మీరు ఎంపిక చేసిన దానితో సరిచూసుకుని తప్పులు ఏదైనా ఉంటే సరిచూసుకోవాలి. మొదటి ప్రశ్న, ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ సి, సెప్టెంబర్ 12. రెండవ ప్రశ్న, సముద్రగర్భ కేబుల్ భద్రతను బలోపేతం చేయడానికి ట్రస్ట్ కార్యక్రమం కింద భారతదేశంతో ఏ దేశం సహకరిస్తోంది? ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ బి, అమెరికా. మూడవ ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి అధునాతన స్వదేశీ సముద్ర పరిశోధన నౌక ఓఆర్వీగా ఏ నౌకను ప్రయోగించారు? మూడవ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ బి, సాగర్ మంథన్. నాలుగవ ప్రశ్న, మహిళల టీ

ట్వంటీ అంతర్జాతీయ క్రికెట్లో 50 వికెట్లు సాధించిన అత్యంత వేగవంతమైన భారతీయ బౌలర్ ఎవరు? 4వ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ సి శ్రీచరణి. 5వ ప్రశ్న, యూపీఐ చెల్లింపులకు సంబంధించి ఏ లావాదేవీ విలువ పరిమితి వరకు ఎటువంటి రుసుము ఉండదని నిర్ణయించారు? ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ డి 2000 రూపాయలు. 6వ ప్రశ్న, పురుషుల రికర్వ్ ఈవెంట్లో ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ను గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ సి ధీరజ్ బొమ్మదేవరా. 7వ ప్రశ్న, సిఆర్పిఎఫ్ యొక్క కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ కోబ్రాకి నాయకత్వం వహించిన మొదటి మహిళా ఐపీఎస్ అధికారి ఎవరు? 7వ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ ఏ సంయుక్త పరాశర్. ఎనిమిదవ ప్రశ్న, నీతి ఆయోగ్ మరియు డబ్ల్యూఆర్ఐ ఇండియా విడుదల చేసిన ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ 2025లో ఏ ప్రాంతం అగ్రస్థానంలో నిలిచింది? 8వ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ సి న్యూఢిల్లీ. 9వ ప్రశ్న, దౌత్య సంబంధాల 55వ వార్షికోత్సవం సందర్భంగా భారత్ ఏ దేశంతో కలిసి స్నేహ సంవత్సరం 2027ను జరుపుకోనుంది? ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ బి వియత్నాం. 10వ ప్రశ్న, చివరి ప్రశ్న, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ 2024 గ్రహీతగా ఎవరు ప్రకటించారు? ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ ఏ అనంత్నాగ్. శ్రోతలు విన్నారుక, ఈరోజు మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో 10 ప్రశ్నలు, వాటికి సంబంధించిన సరైన సమాధానాలు. వచ్చే వారం ఇదే సమయానికి మరో 10 ప్రశ్నలు, వాటికి సంబంధించిన ఆప్షన్స్తో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.

మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 6 గంటలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను విందాం. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వబోయేవారు దంతవైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చల్లాగారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ దంత వైద్యశాల వెంకటగిరి. 7:05 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పెసర మినుము పంటల్లో సస్యరక్షణ గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ టీఎం హేమలత గారి ప్రసంగం.

0: వింటారు. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో. 8:00 దార్శనిక భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:15 8:40 చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు వినవచ్చు. 8:30 వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఏకచిత్ర గానం శీర్షికన చంద్రముఖి 2 చిత్రం నుండి పాటలు వినవచ్చు. 10:00 హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాలు. రేపటి మా ప్రసారాలు ఉదయం 5:53 ప్రభాత కార్యక్రమాలతో ఆరంభమవుతుంది. 6:00 ప్రబోధ గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ జేఎస్ రఘుపతిరావు. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 ప్రసార విశేషాలు. 7:05 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు వింటారు. అనంతరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్ ధారల విజయ కుమారి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:45 ఉదయరాగం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే ప్రసారమవుతుంది. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారి గాత్రం వింటారు. 9:00 వాట్సాప్ చిత్రమంజరి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమం. 10:00 వసుదైక కుటుంబం సమర్పణ. ప్రాంతీయ వార్తా విభాగం ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:15 మధ్యాహ్నం 12:10 12:40 తిరిగి 1:30 వివిధ భారతి ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే ప్రసారమవుతుంది. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:30 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో నిమ్మ బత్తాయి తోటల్లో పూత పిందెరాలడం కారణాలు నివారణ గురించి డాక్టర్ ఎల్ ముకుందలక్ష్మి గారి ప్రసంగం వింటారు. అనంతరం దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాలు భవిష్యత్ భారత ఆహార వ్యవస్థకు కొత్త పునాది అనే అంశం గురించిన వివరాలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం వింటారు. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. అనంతరం జాతీయ తపాలా దినోత్సవం గురించిన వివరాలు. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు.
1: This is Akashvani. The news are read by Abhishek Mukhopadhyay. Delhi police has denied permission for the proposed protest by the CJP at Jantar Mantar tomorrow. Addressing the media in New Delhi this morning, Delhi Police Joint Commissioner Nupur Prasad said that applications seeking permission to hold protest or other programs at Jantar Mantar must be submitted at least 10 days in advance. Ms. Prasad noted that the CJP had previously been granted permission to hold a protest at the venue but failed to comply with the prescribed guidelines and the undertakings given by the party. The Joint Commissioner said the decision to deny permission was taken in view of the prevailing law and order situation, public safety and traffic regulations in the New Delhi area.
2: We have received an application.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. సంక్షేమం అభివృద్ధి జయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు

0: 4% రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి కె. అచ్చెన్నాయుడు అన్నారు. సాగునీటి సదుపాయాల మెరుగుదల రైతుల ప్రయోజనంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి ఎస్. సవిత పేర్కొన్నారు. వివరాలు. సంక్షేమం అభివృద్ది జయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నరసింగోల్లో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు 40.58 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చినట్టు తెలిపారు. వెనుకబడ్డ వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తెచ్చేందుకు అనేక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. పూర్తి పారదర్శకంగా పాలన అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ప్రభుత్వం అందించే పౌర సేవలు, సంక్షేమ పథకాల అమలు గురించి ఫోన్ ద్వారా నేరుగా ప్రజాభిప్రాయాలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ఒక్క రూపాయి అవినీతి లేకుండా శాశ్వతంగా మీ పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడమే కాదు, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఎవరైనా దాన్ని టింకర్ చేస్తే నేరుగా కంప్యూటర్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంటుంది, ఆటోమేటిక్ గా పసిగడుతుంది, మీకు కూడా తెలిసిపోతుంది.
0: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నుంచి తమకు ఇప్పటికే మార్గదర్శకాలు అందాయని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో రిజర్వేషన్లకు సంబంధించి న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని సమతుల్యం చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి తమకు దిశానిర్దేశం చేశారని మంత్రి వివరిస్తూ,
2: ఖచ్చితంగా బీసీసీకి రిజర్వేషన్ కల్పించాలనే గతంలో ఉంది, రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్ లో కూడా దాన్ని తూచా తప్పకుండా పాటించాలని మాకు ఆల్రెడీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. 34% బీసీసీకి రిజర్వేషన్ ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, దానికి అనుగుణంగానే ఈ రోజు ఈ రిజర్వేషన్ సిస్టమ్ లో కూడా మనం రేపు స్థానిక సంస్థల్లో 34% మ్యాండేట్ ఏదైతే ఫుల్ఫిల్ చేస్తామనేది కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.
0: ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా సాలిహుండం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం కేజీబీవీ జూనియర్ కళాశాలలో 255.50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న అదనపు గదుల నిర్మాణ పనులను పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అవసరమైన సదుపాయాలను అభివృద్ది పరుస్తూ విద్యా ప్రమాణాల పెంపుకు చర్యలు చేపడుతున్నట్టు తెలియజేశారు. విద్యారంగ అభివృద్దికి ప్రాధాన్యమిస్తూ ప్రతి విద్యార్థికి మెరుగైన విద్యావకాశాలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి పేర్కొన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్. సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పందిపర్తి గ్రామ సమీపంలో మడకశిర బ్రాంచ్ కెనాల్ నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేందుకు 790 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు పార్లమెంటు సభ్యులు బికె. పార్థసారథితో కలిసి మంత్రి ఈరోజు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్దికి సమప్రాధాన్యమిస్తోందని తెలియజేశారు. కాలువ లైనింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని, సాగునీటి సదుపాయాల మెరుగుదలతో రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు ప్రాంతీయ అభివృద్దికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. 3-4 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, రాజముద్రతో కూడిన పటదార్ పాస్ పుస్తకాలు అందజేస్తున్నట్టు వెల్లడించారు. మండలంలోని పోలేపల్లి నుంచి రాచుపల్లి, మరుకుంటపల్లి రోడ్ల నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి సవిత తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. జన్ సేవాసే దేశ్ సేవ అనే స్ఫూర్తితో ఆయన ప్రజాజీవిత ప్రయాణం కొనసాగిస్తున్నారు. గత దశాబ్దాలుగా ప్రధానమంత్రి చేపట్టిన ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు

0: దేశ సేవ పట్ల ప్రధానమంత్రికి ఉన్న నిరంతర నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తున్నాయి. 2001 నుంచి 2026 వరకు దేశాభివృద్ది స్వావలంబన అజెండాతోనే నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానం వివిధ దశల గుండా సాగింది. అభివృద్ది, ప్రజా భాగస్వామ్యం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, దేశ నిర్మాణంపై ఆయన దృష్టి నిరంతరం కేంద్రీకృతమై ఉంది. ఈ బృహత్తర జాతీయ అభివృద్ది ప్రస్థానంలో గుజరాత్ ఒక కీలక పాత్ర పోషిస్తూనే ఉంది. దీనిలో భాగంగా సముద్ర వాణిజ్య శక్తి కేంద్రంగా ఖ్యాతి చెందుతోన్న గుజరాత్లోని పోర్టుల అభివృద్ది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్థిరమైన వృద్ది, చురుకైన విధాన మద్దతు, ప్రపంచస్థాయి పోర్టు కార్యకలాపాలతో గుజరాత్లోని ఓడరేవులు ప్రాంతీయ అభివృద్దిని నడిపించడమే కాకుండా భారతదేశం మొత్తం వాణిజ్య, లాజిస్టిక్స్ స్వరూపాన్ని తీర్చిదిద్దడంలో పరివర్తనాత్మక పాత్ర పోషిస్తున్నాయి. ఈ పోర్టుల ద్వారా రికార్డు స్థాయిలో సరుకు రవాణా గుజరాత్ సముద్రయాన నాయకత్వాన్ని బలోపేతం చేస్తోంది. గుజరాత్ ప్రభుత్వం తన సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగపరుచుకుంటూ మరిన్ని భారీ ఎత్తున పోర్టుల అభివృద్ది పనులను వేగవంతం చేస్తోంది. గుజరాత్ మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో 35,000 కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో సరికొత్త గ్రీన్ఫీల్డ్ పోర్టులు, షిప్ బిల్డింగ్ క్లస్టర్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. ప్రస్తుతం గుజరాత్ వార్షిక పోర్టు సామర్థ్యం 600 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉండగా దీనిని విజన్ 2047 నాటికి 3,000 మెట్రిక్ టన్నులకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓడరేవు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, పారిశ్రామిక విస్తరణ ప్రోత్సహించడం, వాణిజ్య పోటీతత్వాన్ని పెంచడం ద్వారా భారతదేశపు అగ్రగామి సముద్ర వాణిజ్య కేంద్రంగా పటిష్టపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గుజరాత్ ఆర్థిక వ్యూహంలో సముద్ర రంగ అభివృద్ది ఒక కీలకమైన స్తంభంగా నిలుస్తుందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో పేర్కొంటూ
1: 21వీ సదీ కే ఇస్ కాలఖండ్ మే భారత్ కా మెరిటైమ్ సెక్టర్ తేజ్ గతి ఔర్ ఊర్జా కే సాథ్ ఆగే బఢ్ రహా హై. ఖాస్కర్ సాల్ 2025 భారత్ కే మెరిటైమ్ సెక్టర్ కే లియే బహుత్ అహమ్ సాల్ రహా హై. పహలీ బార్ కిసీ ఇండియన్ పోర్ట్ నే మెగావాట్ స్కేల్ ఇండిజినియస్ గ్రీన్ హైడ్రోజన్ ఫెసిలిటీ షురూ కీ హై ఔర్ యే ఉపలబ్ధి హమారే కాండ్లా పోర్ట్ నే హాసిల్.
0: కొమరిన్ ప్రాంతం నుంచి మరట్వాడా వరకు ఉన్న ద్రోణి తమిళనాడు, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్పై దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర తూర్పు గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ప్రభావంతో రేపు కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు తెలియజేసింది. అదేవిధంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. జనగణన 2వ దశను అత్యంత నాణ్యతతో, ఖచ్చితత్వంతో, నిర్ణీత కాల వ్యవధిలో విజయవంతంగా నిర్వహించాలని భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నాయర్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు నిర్వహించిన జనగణన 2027 జనాభా గణనపై రాష్టస్థాయి ప్రధాన జనగణన అధికారుల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని జనగణన పరిధిలోకి తీసుకురావాలని, ఎవరూ మినహాయింపుకు గురికాకుండా పటిష్టవంతమైన కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన, కేంద్ర నిధుల కేటాయింపు, సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాల రూపకల్పనలో జనగణన గణాంకాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. సంక్షేమం, అభివృద్ది ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. జంతరమంతర స్థలే శ్వస్తన ప్రతిషేధ ప్రదర్శనార్థం దిల్ల్యారక్షిబలేన ప్రత్యాఖ్యాత అనుమతిః. అద్య రాత్రి 9 వాదనాత్ దిల్ల్యాః 57 మెట్రో స్థానకాని పిహితాని భవిష్యంతి. శ్వః ప్రాతః 4 వాదనతః అపరాహ్నే 2 వాదనం యావత్ నవదిల్లీ హజరత్ నిజాముద్దీన్ స్థానకయోః ఆగమ్యమాణాని సర్వాణ్యపి డాకద్రుతగామి రేలయానాని ఉద్గమస్థానాదేవ నిరస్తీకృతాని. భారత్ ఇథియోపియా సామరిక సంధి సామూహిక మూల్యేషు దక్షిణ దక్షిణ ఐక్యభావే చ ప్రతిష్ఠితః ఇతి విదేశమంత్రిణః.

0: డాక్టర్ ఎస్ జయశంకరస్య ప్రతిపాదనం. విదేశమంత్రాలయేన స్పష్టీకృతం యత్ పం ప్రక్రియా నిలంబనం H-1B వీసా వైధతాం న బాధతే. అపి చ క్రికెట్ క్రీడాయాం రాంచీ నగరే భారత వెస్టిండీస్ దళయోః మధ్యే ద్వితీయ వింశతి ప్రతి వింశతిః అంతారాష్ట్రీయ ప్రతిస్పర్ధా అద్య సాయం ఆయోజిష్యతే. अथ वार्ताः विशदीकृत्य. दिल्ली आरक्षिबलेन श्वः जन्तरमन्तरस्थले सीजेपी इत्यनेन आयोजयितुं निश्चितस्य प्रस्तावित विरोध प्रदर्शनस्य अनुमतिः अद्य प्रत्याख्याता. अद्य प्रातः काले नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन्ती दिल्ली आरक्षिबलस्य संयुक्तायुक्ता नूपुरप्रसादः अवोचत् यत् जन्तरमन्तरस्थले प्रतिषेधसभानाम् अथ అన్య కార్యక్రమాణం ఆయోజనాయ దశ దివసేభ్యః పూర్వమేవ ఆవేదనపత్రం సమర్పణీయం. సంయుక్త ఆరక్ష్యాయుక్తయా స్పష్టీకృతం యద్ అనేన సమూహేన పూర్వమపి అస్మిన్ స్థలే విరోధ ప్రదర్శనాయ అనుమతిః లబ్ధా ఆసీత్. కింతు తైః నిర్ధారితానాం మార్గదర్శికానాం అథ చ సమర్పితానాం ఆశ్వాసనపత్రాణాం అనుపాలనం న కృతం. సాన్యరూపయత్ యత్ వర్తమాన శాంతి వ్యవస్థాం లోకసురక్షాం అథ చ నవదిల్లీ క్షేత్రస్య యాతాయాత నియమనం దృష్ట్వా అనుమతి నిషేధస్య అయం నిర్ణయః గృహీతః.
1: 7 తారీఖ్ కో ఇన్హోనే ఏక్ అప్లికేషన్ దియా థా నయి దిల్లీ డిస్ట్రిక్ట్ మే జిస్మే ఉన్హోనే ఏక్ ఇంటిమేషన్ దియా హై కి వో 10 తారీఖ్ కో ప్రదర్శన్ కర్నే ఆ రహే హై అకౌంటబిలిటీ ఆఫ్ సిఈసీ కే రిగార్డింగ్. ఇస్ ఇంటిమేషన్ పర్ గౌర్ కియా గయా ఔర్ ఇస్కో కన్సిడర్ కర్తే హువే ఆగే దేఖా గయా కి నహి యే బహుత్ హి కమ్ సమయ మే పహలే తో ప్రాప్త్ హువా హై జో హమారి లేట్ డౌన్ గైడ్ లైన్స్ హై కి హమే ధర్నా కే 10 దిన్ పహలే సే యే చాహియే హోతా హై ఔర్ వో నహి థా.
0: नूपुरप्रसादेन अग्रे प्रतिपादितं यत् क्षेत्रेस्मिन् लोकसुरक्षायै व्यवस्थारक्षणाय भारतीय नागरिक सुरक्षा संहितायाः 63-100 धारायाः अन्तर्गतं निषेधाज्ञा प्रवृत्ता. संयुक्तायुक्तया सचेतितं यत् विधि नियम उल्लङ्घी कारिणः कस्यापि जनस्य विरुद्धं दिल्ल्यारक्षिबलेन समुचितं वैधानिकं कार्याचरणं विधास्यते. दिल्ली मेट्रो रेल निगमेन सूचितं यत् राष्ट्रीय राजधानी क्षेत्रे सुरक्षादृष्ट्या अद्य रात्रौ 9 श्वः यावत् मध्य दिल्ल्याः 57 मेट्रो स्थानकानि पिहितानि भविष्यन्ति. एतेषु पिहितेषु स्थानकेषु राजीव चौक, लोककल्याण मार्ग, केन्द्रीय सचिवालय, जनपथ, पटेल चौक, नवदिल्ली, सेवातीर्थ अथ च मण्डी हाउस प्रभृतीनि प्रमुखस्थानकानि सम्मिलितानि सन्ति. నిగమేన స్పష్టీకృతం యత్ నవదిల్లీ మెట్రో స్థానకం విహాయ అన్యేషు సర్వేషు సంబద్ధ స్థానకేషు మెట్రో పరివర్తనస్య సువిధ పూర్వవత్ ఉపలభ్యా భవిష్యతి. మెట్రో ప్రశాసనేన ఉక్తం యత్ స్థానక పిధానస్య అయన్ నిర్ణయః అగ్రిమ సూచనాం యావత్ ప్రభావిత్వేన స్థాస్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్ల్యాం స్వనివాసస్థానే 26-2000 విశ్వకౌశల ప్రతిస్పర్ధాయాః భారతీయ యువ విజేతృభిః సహ సంభాషణం కృతవాన్. సామాజిక పటలీయ సందేశే ప్రధానమంత్రిణా ప్రతిపాదితం యత్ అస్మిన్ జాగతిక ఆయోజనే భారతీయ యువానః దీప్తిమంతః అభవన్. సహ సంపూర్ణేన దళేన సహ సంవాదం విహితవాన్ అథ చ తేషాం ఉత్కృష్ట ప్రదర్శనాయ అభినందనమపి వ్యాహృతవాన్. ఉల్లేఖనీయం వర్తతే యత్ అస్యాం స్పర్ధాయాం భారతేన 6 రజత పదకాన్ని సహైవ 20 ఉత్కృష్టతాపదకాన్ని విజితాన్ని. యేన దేశ ప్రథమవారం జాగతిక స్తరే 10వ స్థానం అవాప్తవాన్. ఇయం జాగతిక కౌశల ప్రతిస్పర్ధా విగత మాసస్య 22 దినాంకతః 27 దినాంకం యావత్ చీనదేశస్య షంఘాయ్ నగరే సమాయోజితా ఆసీత్. అద్య అపరాహ్నే 2 వాదనతః ప్రస్థానం కుర్వంతి సహైవ శ్వః ప్రాతః 4 వాదనతః అపరాహ్నే 2 వాదనం యావత్ నవదిల్లీ హజరత్ నిజాముద్దీన్ రేలస్థానకయోః ప్రాప్యమాణాని డాక ద్రుతగామి రేలయానాని తాని సర్వాణ్యపి ఆరంభస్థానకాదేవ నిరస్తీకృతాని భవిష్యంతి. రేలమంత్రాలయేన స్పష్టీకృతం యత్ శ్వః ఉభయోః రేలస్థానకయోః పరితః మార్గేషు సంభావితం భీషణ యాతాయాత సంకటమవలోక్య अयम निर्णयः।

0: అత్యాధునిక 3D డిజిటల్ డెంటిస్ట్రీ, ఓపీడి, డెంటల్ సిటీ స్కాన్, లేజర్ రూట్ కెనాల్ మరియు బ్లడ్లెస్ లేజర్ సర్జరీలు లభించును.
1: డాక్టర్ NTR వైద్య సేవ, పోలీసు సిబ్బందికి ఆరోగ్య భద్రత, EHS, WJHS ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు మరియు జర్నలిస్టులకు ఉచిత లేదా నగదు రహిత వైద్యం.
0: మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సుమన్ ప్రజా దంత వైద్యశాల.

0: గారు సమాధానాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి డాక్టర్ సుమన్ సల్లా గారు.
1: నమస్కారం సార్.
0: డాక్టర్ గారు, ప్రధానంగా చెప్పండి, మనం గత కొన్ని వారాలుగా ఈ దంత సంబంధ సమస్యల గురించిన ఫోనింగ్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మీరు ఎంతోమందికి మంచి సలహాలు సూచనలు ఇస్తున్నారు. అయితే ఈ దంత సంబంధానికి మన ముఖానికి కూడా ఆకృతికి కూడా చాలా దగ్గర సంబంధం ఉందనేది మీరు గత వారం తెలియజేశారు. అయితే ముఖంలో ఎక్కడన్నా ప్రమాదవశాత్తు ఎక్కడన్నా ప్రమాదం జరిగినా కూడా ఏమన్నా ఈ దంతాలకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటారా?
1: నాకు కూడా మీ ఆకాశవాణి ద్వారా రెగ్యులర్గా పేషెంట్స్నే కాకుండా ఆకాశవాణి ద్వారా కూడా శ్రోతలందరినీ కూడా కలవడం కూడా నాకు చాలా సంతోషకరంగా ఉంది. సో ఇప్పుడు మీరు చెప్పిన విషయానికి వస్తే చాలా మంచి టాపిక్ సార్ ఇది. సో ఇప్పుడు జనరల్గా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానివ్వండి, లేదంటే పడిపోవడము, లేదంటే ప్రమాదవశాత్తు జారి పడిపోవడాలు కానివ్వండి, ఏదన్నా కొన్ని గొడవలు కొన్ని సందర్భాల్లో ఎక్కడన్నా లాఠీ దెబ్బ జరిగినప్పుడంతా కూడా ముఖంలో ఉన్నటువంటి బోన్స్ కానివ్వండి, పళ్ళు కూడా విరిగిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ముఖాకృతిని సూచిస్తాయి సార్. ఎందుకంటే ఫేషియల్ బోన్స్ అనేవి కామన్గా ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. ఈ ఆర్టీఐ యాక్సిడెంట్స్ అంటారు, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ఫేషియల్ బోన్స్ ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. జైగోమాటిక్ బోన్స్ అని, మ్యాండబుల్, బాడీ ఆఫ్ ద మ్యాండబుల్ అని, సింఫైసిస్ అని, మ్యాగ్జిలరీ ట్యూబ్రాసిట్ అని, మ్యాగ్జిలరీ ఆల్వియల్ ఫ్రాక్చర్స్ అని కామన్గా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరిగినప్పుడు అక్కడంతా కూడా కంప్లీట్గా మనం చెప్పాలంటే రీప్లే, ఇప్పుడు మామూలుగా కూడా ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు డిస్ప్లేస్మెంట్ జరుగుతాయి. డిస్ప్లేస్మెంట్ జరిగినప్పుడు ప్రొఫైల్ అనేది పాడైపోతుంది. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది కూడా ఫస్ట్ అప్పర్ అండ్ లోయర్ ఫ్రంట్ టీత్ ఎక్కువ విరిగిపోతూ ఉంటాయి. సో దీని అంతటి వల్ల కూడా లోపల ఇన్ఫెక్షన్స్ అవడానికి, మళ్ళీ ఫర్దర్గా వాటిని ట్రీట్ చేయకపోతే ఇతర సమస్యలు దారితీయడానికి కూడా కారణమవుతూ ఉంటాయి.
0: అంటే ఇప్పుడు మనం ఏదో దెబ్బ తగిలిందిలే, దీనివల్ల మన పళ్ళకేమి కాదు అని అనుకోవడానికి లేదు.
1: 100% సార్. ఇప్పుడు దీన్ని నిజంగా మనం చర్చించుకోవాల్సిన అంశాల్లో ఇది చాలా ప్రధానమైనది. మీరు అడిగిన సమస్య మనం చాలా మందిని గమనిస్తూ ఉంటాం. చాలా మందికి ముందర పళ్ళు పైవి ముందరవి నల్లగా తిరిగిపోయి ఉంటాయి. చాలా మందిని మనం గమనిస్తే, మన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, మన సర్కిల్లో ఎవరైనా కావచ్చు, చూడండి చాలా మందిలో ముందర పళ్ళు పైవి నల్లగా తిరిగిపోయి ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే కొన్ని ఇయర్స్ బ్యాక్, లాంగ్ బ్యాక్ ఎప్పుడో వీళ్ళకి పన్ను మీద దెబ్బ తగలడం జరుగుతుంది. సో జరిగినప్పుడు ఏమవుతుందంటే లోపల ఎప్పుడు కూడా పన్ను ఎముకని అతుక్కొని ఉండదు సార్. పంటిని ఎముక సన్నటి దారపోగులతో పట్టి ఉంచుతుంది. సో ఎప్పుడైతే ఒక దెబ్బ తగులుతుందో పన్ను ఏమవుతుందంటే ఒక్కసారిగా ఎముకని గుద్దుకొని తిరిగి మళ్ళీ రీపొజిషన్ అవుతుంది. అయినప్పుడు ఈ పంటికి సపోర్ట్ ఇచ్చేటువంటి ఈ ఫైబర్స్ అన్నీ కూడా దెబ్బతినిపోతాయి. దెబ్బతినిపోయి పంటికి బ్లడ్ సప్లై కట్ అయిపోతుంది. కట్ అయిపోయిన తర్వాత కాలక్రమంలో అదేమైపోతుందంటే బ్లడ్ సప్లై ఆగిపోయిన తర్వాత లోపల ఉన్నటువంటి బ్లడ్ గడ్డగట్టిపోవడం, పంటి కింద ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా గడ్డగట్టేసి చీముగా మారిపోయి, చీము గడ్డలుగా అవి ఇన్ టైంలో ట్రీట్ చేయకపోతే ట్యూమర్స్గా కూడా మారిపోతూ ఉంటాయి. సో అందువల్ల దెబ్బతిన్న పళ్ళని మనం వెంటనే చూపించుకోవాల్సిన అవసరం ఉంది.
0: హలో, నమస్తే అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్కారం సార్, మీది చంద్రగిరి మండలం.
0: పేరమ్మా?
2: అనసూయ సార్.
0: అనసూయ గారు, మీ రేడియో వాల్యూమ్ తగ్గించేసి రేడియోలో కాకుండా ఫోన్లో మాట్లాడండి.
2: సరే సార్.
0: డాక్టర్ గారితో మాట్లాడమ్మా.
1: నమస్కారం. చెప్పండి.
2: ఒక్కకేసి పొళ్ళు ఎక్కువ నొప్పి వచ్చేసింది, దానికి ఏదన్నా చెప్తారా?
1: సో ఈ ఆకు ఒక్క నమిలే హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఈ ఆకులు ఒక్కలు నమిలినప్పుడు పంటి మీద ఉన్నటువంటి ఎనామిల్ ఎక్కువగా పోతుందమ్మా. ఈ ఎనామిల్ దెబ్బతినిపోయినప్పుడు లోపల ఉన్నటువంటి డెంటిన్ అంతా కూడా త్వరగా అరిగిపోయి నరువు దెబ్బతినిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల మనం ముఖ్యంగా అందరికి ఏం చెప్తామంటే ఈ పొగాకు ఉత్పత్తులు కానివ్వండి, ఆకు వక్కలు నవ్వడం అనేది కరెక్ట్ కాదమ్మా. సో దాన్ని అసలు ఏ స్టేజ్లో ఉందో ఒకసారి మనం చూసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ చూసుకొని పంటికి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి తగ్గట్టుగా మంచి పేస్ట్ బ్రష్ యూజ్ చేయడమా, లేదంటే ఎక్కువ డ్యామేజింగ్ ఉంటే రూట్ కెనాల్స్ అండ్ చేసుకొని క్యాప్స్ వేసుకోవడమో చేసుకోవాలి. కాకపోతే మన అందరం కూడా ఎలా భావనలో ఉంటామంటే ఆకు ఒక్క నమిలితే పళ్ళ మీద రంగు మారుతాయి అనుకుంటాం, కానీ దాని ప్రభావం పంటి చుట్టూ ఉన్నటువంటి చిగుళ్ళు, పెదవులు, బొగ్గల మీద కూడా ఆ ఇంపాక్ట్ ఉంటుంది. సో కాలక్రమంలో ఈ ఆకు ఒక్కకి దానిలో వాడే సున్నంకి ఓరల్ క్యావిటీ ఎక్కువ ఓవర్గా ఎక్స్పోజ్ అయినప్పుడు మ్యూకోజ్ అంతా కూడా ఫైబ్రోటిక్ అయిపోతుంది. ఫైబ్రోటిక్ అయిపోయి పేల్ అయిపోయిన తర్వాత స్లోగా క్యాన్సర్కి కారణమవుతుంది. సో అందువల్ల ఈ పొగాకు కానివ్వండి, ఆకు ఒక్క లాంటివి పూర్తిగా దూరంగా ఉండడం అనేది మంచిది.
0: ఎప్పుడైనా
1: మీరు ఆకు ఒక్కని ఆపించండి అమ్మా.
2: సరే సార్, ఆపించాలి సార్.
1: తప్పకుండా అమ్మా.
0: ధన్యవాదాలు అనసూయ గారు. అంటే ఎప్పుడన్నా పండక్కి పబ్బానికి ఏదైనా తాంబూలం వేసుకోవడం అనేది ఒక ఇది, కానీ

0: అదే అలవాటుగా మాత్రం చేసుకోకూడదు.
1: అకేషనల్గా కూడా నేను యాక్సెప్ట్ చేయను సార్, ఎందుకంటే నోరు చాలా సంక్లిష్టమైన మృదువైన కణజాలంతో కూడుకున్నది. సో ఎప్పుడైతే మనం ఈ టొబాకో ప్రోడక్ట్స్ యూస్ చేస్తామో చాలా అందరు కూడా ఒక మిత్ అనుకోవచ్చు, లేదంటే ఒక అపోహ అనుకోవచ్చు, వేసుకున్న ప్రతి ఒక్కరు ఏమంటారంటే రంగు మారిపోయి పళ్ళు క్లీన్ చేసుకుని ఆపేస్తామని ఒక ప్రతిజ్ఞ చేస్తారు. బట్ నిజంగా అది చాలా చాలా రాంగ్. అసలు కాన్సెప్ట్ అంతా, కాన్సన్ట్రేషన్ అంతా కూడా పంటి చుట్టూ సపోర్టింగ్ ఇచ్చేటువంటి గమ్స్ మీద, నాలుక మీద, పెదవులు బుగ్గల మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. లాంగ్ రన్లో ఈ కాన్సన్ట్రేట్ లెవెల్స్ పెరిగే కొద్దీ ఆ టొబాకోలో ఉన్నటువంటి కెమికల్స్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్పోజ్ అయ్యే కొద్దీ మ్యూకోజ్ అంతా కూడా తనని తాను రక్షించుకోవడానికి ఫైబ్రోటిక్ అయిపోతుంది. ఎప్పుడైతే ఫైబ్రోటిక్ అయిపోయి దళసరిగా మారిపోయి మందపడిపోతుందో నోరు మూతపడిపోతుంది. సో మనం అప్పుడేమవుతుందంటే తనకు తెలియకుండా ఏదైనా మంచిగా నచ్చింది తినాలని నోరు తెరిచినప్పుడు ఓపెనింగ్ లేకపోవడం వల్ల, ఫైబర్స్లో ఆ ఎలాస్టిసిటీ పోవడం వల్ల నోటి గోడల మీద సన్నటి పగుళ్ళు ఏర్పడతాయి. ఈ పగుళ్ళే కాలక్రమేణా క్యాన్సర్గా మారుతాయి.
0: ఇది ప్రమాదం ఉంది.
1: 100%
0: ఏదో ఒకసారి కాసేపు బాగుంది కదా తింటాం.
1: యాజ్ ఎ డెంటిస్ట్ గా నేను అట్ ఆల్ యాక్సెప్టబుల్.
0: అయితే మరి మరి ఇట్లాంటప్పుడు మనం ఇంత మన ప్రమాదాల గురించి చర్చించుకుంటున్నప్పుడుగా ఏదన్నా దెబ్బ తగిలితే పై పన్ను కానీ లోపల పన్ను కానీ ఏదో కొంచెం అప్పటికప్పుడు నొప్పి తెలియకపోయినా కూడా తర్వాత కాలక్రమేణా దానికి లోతుగా సమస్య వచ్చే అవకాశం
1: 100% దానికి మంచి చెప్తున్నాను సార్. చాలా మందిలో పై దవడ కింద దవడ ముందు ప్రాంతంలో ఉన్న పళ్ళ దగ్గర ఎముక చాలా పలచగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక దెబ్బ తగులుతుందో రక్తం గడ్డగట్టిన తర్వాత కొన్నాళ్లకి ట్రీట్ చేయకపోతే ఇన్ఫెక్షన్గా మారుతుంది. ఇన్ఫెక్షన్ ఈజ్ నథింగ్ బట్ చీమ్గా మారుతుంది. ఎప్పుడైతే ఆక్సిజనేషన్ సప్లై ఆగిపోతుందో ఏదైనా సరే కుళ్ళిపోతుంది. సో అట్లాగే లోపల ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ కూడా గడ్డగట్టిన బ్లీడింగ్లో ఆక్సిజన్ లేకపోవడం వల్ల క్రమేపీ కుళ్ళిపోయేసి చీము గడ్డగా మారుతుంది. ఈ చీముకి ఉన్న ఇంపాక్ట్ ఏంటంటే దాని యొక్క పవర్కి అక్కడ ఆల్రెడీ ఎముక పలసగా ఉండడం వల్ల ఈ చీముగడ్డ అనేది ఎముకను తినేస్తూ పోతూ ఉంటుంది, ప్రెషర్ రిలీజ్ అయిపోతూ ఉంటుంది. సో పేషెంట్కి తెలియదు, అసలు పెయిన్ ఉండదు, కానీ పన్ను మాత్రం ఒక 4-5 సంవత్సరాలకి నల్లగా రంగు మారిపోయి బూడిద రంగులోకి వచ్చేస్తుంది, మన బొగ్గు రంగులోకి వచ్చేస్తుంది. బట్ పెయిన్ ఉండదు కాబట్టి ఎవరు కూడా పెద్ద పట్టించుకోరు. సో బేసిక్గానే పళ్ళ మీద ఒక తెలియనటువంటి ఒక చిన్న నెగ్లిజెన్సీ భావం ఉండడం వల్ల నల్లదనాన్ని పెద్ద పట్టించుకోరు. బట్ అది కాలక్రమేణా లోపల లోపలనే పంటి కింద ఉన్న ఎముకను తినేస్తూ పక్క పళ్ళకి స్ప్రెడ్ అయితే లక్కీ, త్వరగా నొప్పిగా బయటపడుతుంది, ఇన్ఫెక్షన్ తెలుసుకోగలుగుతాడు. బట్ కొద్ది మందిలో తెలియకపోవడం వల్ల లోపలున్న ఎముకని తినేస్తూ సిస్టిక్ చేంజెస్ కానివ్వండి, లేదంటే ట్యూమర్స్ లాంటి అమిలోబ్లాస్టమ్ లాంటి ట్యూమర్స్గా కూడా మారిపోతాయి. సో అందువల్ల ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ప్రాబ్లంతో సంబంధం లేకుండా ఇమీడియట్గా ఒకసారి డెంటిస్ట్ని కలిసి చెక్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి.
0: అది భవిష్యత్తులో చాలా ఎక్కువ సమస్య రాకుండా ముందుగా.
1: అవును అవును అవును, అందుకే ఇమీడియట్గా ఏదైనా జరిగినప్పుడు డెఫినెట్గా డెంటిస్ట్ని కలిసి ఒపీనియన్ తీసుకోవడం అనేది మంచి ఆప్షన్.
0: అయితే మరి డాక్టర్ సుమన్ గారు, ఈ దంత సంబంధ సమస్యల కోసం మీరు ఎన్నో కార్యక్రమాలు అవి నిర్వహిస్తూ ఉంటారు, అయితే ప్రజల్లో ఎంతవరకు దీని గురించి అవగాహన ఉందంటారు?
1: ఒక విధంగా చెప్పాలంటే మా బిగినింగ్ డేస్లో నిజంగా అవగాహన లేదని చెప్పాలి సార్. బట్ నవే డేస్ ఆల్ ఆర్ వెరీ నైస్. సోషల్ మీడియా వచ్చింది, ఫోన్ మన చేతిలో ఉంది, సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది, ఒక గైడెన్స్ అనేది దొరికింది. సో ముందులా లేరు, చాలా వరకు ఉంది, బట్ ఇంకా కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది.
0: ఎందుకంటే సార్ ఇప్పుడు దంతాలు అనేటప్పటికీ ఏదో ఒక మంచి పేస్ట్ వాడేస్తే సరిపోతుంది, మార్కెట్లో దొరికే టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసేసి పేస్ట్ కొనుక్కొని వాడేసుకుంటే సరిపోతుంది, మీకు మీకు కావాల్సినటువంటి దంత క్షయం లేకుండా ఉంటుంది అని అంటారు. ఇది ఎంతవరకు?
1: అది 100% రాంగ్ సార్. అందుకే నా పేషెంట్స్ ప్రతి ఒక్కరికి ఏం చెప్తారంటే మీ దగ్గర ఉన్న బండి లాంటిది మీ భాగం, మీ దేహంలో ఉన్న నోరు కూడా అని చెప్తాను. నా పేషెంట్స్ అందరు కూడా నోరుని ఒక యంత్రంలాగా భావించమని చెప్తాను. సో ఒక యంత్రానికి మనం ఎలా గ్రీస్ పోస్తూ సర్వీస్ చేస్తూ అన్ని జాగ్రత్తలు చూసుకుంటాము, డెఫినెట్ కూడా మన పంటి నోటికి కూడా అలాంటి ఇది కావాల్సిన
0: కాలర్తో మాట్లాడతాం. హలో
2: హలో, నమస్కారం సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: సార్ నా పేరు విజయ్ సార్.
0: విజయ్ గారు ఎక్కడి నుంచి?
2: సార్ కాళహస్తి దగ్గర నుంచి సార్.
0: కాళహస్తి, డాక్టర్ గారితో మాట్లాడండి.
1: నమస్కారం అండి విజయ్ గారు.
2: సార్ నమస్కారం.
1: నమస్కారం అండి, చెప్పండి.
2: సార్ మా నాన్నగారికి చూపించాను పళ్ళు డాక్టర్ ద్వారా.
1: ఓకే.
2: వాళ్ళు చూసి ఆయన పన్ను ఒక నొప్పి, ఒక పన్ను అయితే వాళ్ళు ఇంకా 2-3 ప్లేసెస్ చెప్పారు.
1: ఓకే ఓకే.
2: అది ఈయన ఏంటంటే అయితే ఒక నొప్పి ఉంది, ఫారోలు 3-4 చెప్తున్నారు.
1: ఓకే,
2: దానికి ఎలా చేయమంటారు అడుగుతున్నారు సార్.
1: ఓకే ఓకే, ఇది మీరు చెప్పింది కరెక్ట్ థింగ్ అండి. ఎందుకంటే జనరల్ మీ ఫాదర్ గారికి ఏ ప్రాబ్లంతో వెళ్ళారు సార్?

0: పుచ్చిందనా లేదంటే ఇంకేదైనా
1: అవును
0: కంప్లైంట్స్
1: సార్,
0: వచ్చాయి?
1: అంటే పన్ను నొప్పిగా ఉండని వెళ్ళాము
0: అంటే
1: సార్.
0: పన్ను పుచ్చిపోయిందా?
1: అవును సార్, పుచ్చిపోయింది సార్
0: సార్ జనరల్గా ఏం జరుగుతుందంటే సార్, అందరిలో కూడా ఉన్న ఇది ఒక పెద్ద అపోహ లాంటిది. సో మామూలుగా ఫాదర్కి ఎన్ని రోజుల నుంచి నొప్పి ఉంది సార్? ఇప్పుడు పన్ను అది పుచ్చిపోయి
1: ఒక వారం నుంచి ఉందని చెప్పారు
0: 1 వీక్ నుంచి ఉంది
1: సార్.
0: సార్. ఇప్పుడు కాలర్ గారు అడుగుతున్నట్టే సార్, మామూలుగా పన్ను పుచ్చిపోయిన వెంటనే మనకు నొప్పి రాదు సార్. కనీసం అది నొప్పిగా మారడానికి 5 నుంచి 10 ఏళ్ళు తీసుకుంటుంది. సో ఈ 5 నుంచి 10 ఏళ్లలో మనకు పుచ్చిపోయిన పన్ను ఏదున్నా కూడా నోట్లో దాని యొక్క సెన్సేషన్ కానీ ఫీలింగ్ కానీ పుచ్చిపోయినట్టు ఎటువంటి చిన్న సంకేతం ఇండికేషన్ కూడా మనకేం ఉండదు. సో మనం నొప్పి వచ్చిన రోజే పన్ను పాడైపోయింది అనుకుంటాం. సో ఇక్కడ ఫాదర్ విషయంలో బహుశా ఆ డాక్టర్ గారు చూసి మిగతా పళ్ళు కూడా పుచ్చిపోయి ఉన్నాయని చెప్పుంటారు. సో మీరేం చేయాలంటే ఇప్పుడు ఏ ప్రాబ్లం అయితే ఉందో దానికి తగ్గట్టుగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుంటే నొప్పి తగ్గిపోతుంది. సేమ్ టైం మిగతా పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఇలా నొప్పి రాకుండా ముందుగానే ఫిల్లింగ్స్ చేయించుకుంటే చాలా మంచిది సార్. సో ఖచ్చితంగా అది వాటి కూడా
1: చేయించుకోమంటారు సార్?
0: ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి సార్. సిమెంట్స్ పెట్టించుకుంటే సిమెంట్స్ అనేది ప్రివెంటివ్ ప్రొసీజర్, ఫర్దర్ గా పన్ను పుచ్చకుండా నొప్పి రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది.
2: మరి ధన్యవాదాలు విజయ్ గారు కాల్ చేసినందుకు. మరి మరొక శ్రోత మాట్లాడదాం. హలో, మరి ఇప్పుడు ఒక ప్రకటన విందాం.

0: లేజర్ ట్రీట్మెంట్, ఇన్విజిబుల్ ఎలైనర్స్ మరియు బ్రైడల్ స్మైల్ డిజైనింగ్ మా ప్రత్యేకత.
1: మెరుగైన దంత వైద్యం కోసం నేడే సంప్రదించండి.
0: డాక్టర్ సుమన్ ప్రజా దంత వైద్యశాల, పాలిం కోట రోడ్, వెంకటగిరి. ఫోన్ నంబర్ 9989576733.
2: హలో, హలో, నమస్తే అండి. ఎవరు
3: మాట్లాడుతున్నారు సార్? వయసు నాకు.
2: మీ పేరండి?
3: పల్లోడు బుచ్చిపోయాను సార్ లాస్ట్ లో.
2: సార్ మీ పేరు చెప్పండి.
3: పెట్టుకున్నాను.
2: హలో, హలో, హలో,
3: హలో
2: సార్ మీ పేరు చెప్పండి. మన వాయిస్ సరిగా మరి వినపడిందా లేదో. అయితే మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఈ ప్రమాదవశాత్తు జరిగే ఈ దెబ్బలకి నిర్లక్ష్యం చేయటం అనేది మంచి పద్ధతి కాదంటారు.
4: 100% ఖచ్చితంగా డెంటిస్ట్ ని కలవాల్సిందే. సో ప్రాబ్లం ఏమైనా ఉందే లేదా
2: మరి కాలర్తో మాట్లాడదాం. హలో,
3: హలో సార్.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నమస్తే సార్,
2: చెప్పండి మీ పేరండి. అది మీకు నా పేరు ఇప్పుడు వినపడుతుందా? హలో, హలో
3: సార్, మీ ఫోన్ నాకు వినపడలేదు. నా ఫోన్
2: సార్, నా వాయిస్ వినపడడం లేదా మీకు? నా వాయిస్ వినపడడం లేదు. ఓకే సార్, మళ్ళీ అంటే మీరు చెప్పండి. వినపడడం లేదు కదా. సరే, మరి అంటే లైన్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అయితే మరి డాక్టర్ గారు, కొంతమందిలో ఈ బీపీ, షుగర్లు వీటి వల్ల కొంచెం ఏదైనా కళ్ళు తిరిగి పడిపోవటము, ఎక్కువ బీపీ అయ్యి కళ్ళు తిరిగి పడటము, లేకపోతే తూగి పడటము వట్టిగా మూలాన, అటువంటప్పుడు కూడా తలకు దెబ్బలు తగిలే సందర్భంలో ఈ దంతాలను కూడా చెక్ చేయించుకోవడం మంచిది అంటారు.
4: అవును సార్, ఇప్పుడు మామూలుగా ఈ వట్టిగా
2: కాలర్తో మాట్లాడదాం. హలో,
3: హలో,
2: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: సార్ నమస్తే. సార్
2: నమస్తే, ఎవరు?
3: నేను అనంతపురం జిల్లా కృష్ణంపేటపల్లి నుంచి సార్.
2: పోలారాయ్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి.
4: నమస్కారం అండి పోలారాయ్ గారు, బాగున్నారా? లాస్ట్ వీక్ మిస్ అయిపోయారు మీరు. లాస్ట్ వీక్ మీరు కాల్ చేసినట్లేదు మన ప్రోగ్రామ్.
3: ఉంటా ఉన్నా సార్, ముందు నుంచి దాదాపు 2 నెలల నుంచి కంటిన్యూ గా ఉంటా ఉన్నా. ఆగస్ట్ సెప్టెంబర్ 3 నెలల సార్ మీరు రావడము.
4: థ్యాంక్ యూ అండి,
3: కంటిన్యూ గా ఉంటున్నా సార్.
4: థ్యాంక్ యూ అండి.
3: మా సుధాకర్ గారు సార్ గారు బాగా చక్కగా పరిచయం చేస్తారు. అటు యాక్టర్ సుమన్ ని, ఇక్కడ డాక్టర్ సుమన్ ఇద్దరిని పరిచయం చేశారు.
4: ధన్యవాదాలు.
2: చెప్పండి
4: సమస్య. ఇవాళ ఏ సమస్య చర్చిద్దాం చెప్పండి మీరు.
3: సార్ ఒక విషయం, ఈ షుగర్ పేషెంట్లకి వచ్చిన తర్వాత, పేషెంట్లుగా మారిన తర్వాత ఈ పళ్ళు అనేటి దవడ పళ్ళు కానీ అన్ని పుచ్చిపోతాయంటారు. ఇంతవరకు నిజం సార్?
4: షుగర్ కి పుచ్చిపోవడానికి సంబంధం అయితే లేదు, కానివ్వండి. షుగర్ కి
3: తొందరగా దెబ్బ తింటాయి.
4: అవును అవును అవును అవును. జనరల్ గా ఏంటంటే, మీరైనా నేనైనా కావచ్చు, మన బాడీలో షుగర్ ఉన్నా లేకపోయినా,
3: అదే మా అన్నని మా డాక్టర్ తీసుకెళ్ళి ఇట్లా అన్నారు. ఇది ఎంతవరకు నిజం కొంచెం?
4: ఓకే, ష్యూర్ ష్యూర్, డెఫినెట్ గా మీ కంప్లైంట్ ని నేను కంప్లీట్ గా మీరు చెప్పిన డౌట్ ని నేను రెక్టిఫై చేస్తాను. మామూలుగా బాడీలో షుగర్ వాల్యూస్ కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా నోటి లోపల ఉన్నటువంటి జింజేవల్ ఫ్లూయిడ్స్ లో షుగర్ వాల్యూ

0: ఎప్పుడు ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైతే మన ఈ డయాబెటిక్ ఉన్న పేషెంట్స్లో బాడీలో షుగర్ వాల్యూస్ ఒక 200 వచ్చిందనుకోండి, గమ్స్లో ఈ వాల్యూస్ 300 400 అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో అట్రాక్ట్ ద బ్యాక్టీరియా, అక్కడ సూక్ష్మజీవులు అనేవి ఎక్కువ పెరుగుతాయి. ఇప్పుడు మనకున్న గమ్స్లో ఆ షుగర్ వాల్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు సూక్ష్మజీవులు బాగా పెరగడానికి మంచి ఆవాసం లాగా క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయినప్పుడు ఏమవుతుందంటే అవి లోకల్గా ఉన్నటువంటి సపోర్టింగ్ స్ట్రక్చర్స్ మీద చిన్న కాలనీలాగా ఫామ్ అయిపోయేసి పంటికి సపోర్ట్ ఇచ్చే చిగురిని ఎముకని తినేస్తూ వస్తూ, సేమ్ టైం లోపల చిగుడులో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా డైరెక్ట్ కాంటాక్ట్ విత్ హార్ట్. సో ఇవన్నీ కూడా లోపల ఒక క్యాలిక్యులస్ లాంటిది ఫామ్ అయిపోయేసి బ్లడ్ వెజల్స్ గుండా స్లోగా ఇన్ఫెక్షన్స్ని హార్ట్కి స్ప్రెడ్ చేయడానికి కారణం కావచ్చు, లేదంటే పంటి చుట్టూ ఉన్న ఎముకను తినడానికి కూడా కారణం కావచ్చు. సో అందువల్ల గమ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా కూడా పళ్ళు కదిలి ఊడిపోతూ ఉంటాయి ఈ డయాబెటిక్ పేషెంట్స్ని. అందుకనే మనం ముఖ్యంగా ఇయర్లీ వన్స్ కానీ కుదిరితే 6 మంత్స్ ఒకసారి వచ్చి పళ్ళు క్లీన్ చేసుకోమని చెప్తాం, ఓవరాల్ హైజీన్ని మెయింటైన్ చేయమని చెప్తామండి. గమ్ ప్రాబ్లమ్స్ డెఫినెట్ గా వస్తాయి షుగర్ పేషెంట్స్ లో, పుచ్చిపోవడం అనేది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. సో దానికి సో మెనీ రీజన్స్ ఉంటాయి, అది ఆహారపు అలవాట్లు కావచ్చు, మెయింటెనెన్స్ లో డిఫెక్ట్ కావచ్చు, లేదంటే పన్ను యొక్క ఫార్మేషన్ లో డిఫెక్ట్ కావచ్చు, అలైన్మెంట్ లో తేడాలు కావచ్చు, సలైవాలో ఉన్న పిహెచ్ యొక్క వేరియేషన్ కావచ్చు, మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల కావచ్చు. సో మెనీ థింగ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి.
1: మార్కెట్ దాదాపు అన్ని రకాల మీ టేస్ట్ లో ఉప్పు ఉందా అంటుంటారు, మామూలు ప్రధానంగా అంటే ఎలాంటి టేస్ట్ వాడతారు?
0: టేస్ట్ అనేది డాక్టర్ ని కలిసి కండిషన్ బట్టి వాడాలండి. 100%
2: గారు ధన్యవాదాలు కాల్ చేసినందుకు. ఇంకో శ్రోత మాట్లాడదాం.
0: థ్యాంక్ యూ వెరీ మచ్.
2: అంటే ఇప్పుడు మనం అయితే అదే మీరు ఇందాక చెప్తూ ఉన్నారు, ఆ షుగర్ అనేది ఎక్కువ లెవెల్ ఎక్కువ పెరగకుండా మనం చూసుకోవాలంట. షుగర్ పేషెంట్
0: 100% షుగర్ అనేది కంప్లీట్గా ఇమ్యూనిటీని దెబ్బతీసేస్తుంది సార్. ఇమ్యూనిటీని దెబ్బతీసేస్తుంది, మనము ఈజీ టు ఇన్ఫెక్ట్ కండిషన్స్కి ఇన్ఫెక్ట్ ఇమ్యూనిటీ తక్కువ డెఫినెట్గా.
2: హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: సుబ్రహ్మణ్యం సార్.
2: సుబ్రహ్మణ్యం గారు ఎక్కడి నుంచి? గొల్లపల్లి నుంచి. డాక్టర్ గారితో మాట్లాడండి.
0: నమస్కారం అండి సుబ్రహ్మణ్యం గారు.
3: సార్ నమస్తే.
0: నమస్తే సార్, చెప్పండి సార్, సమస్య ఏంటి సార్?
3: ఇది పై దవడు ఉంది కదా సార్, ఆ దవడికి మెయిన్ పళ్ళు రెండు ఉంటాయి కదా సార్?
0: అవును, మోలార్ సార్ చెప్పండి.
3: దాని పక్క పళ్ళు యాక్సిడెంట్ లో త్రీబీన్ సార్.
0: ఓకే,
3: అది అది డాక్టర్ డాక్టర్ దగ్గరికి గానీ మొత్తం 2-3 పనులు తీసేయాల్సి వస్తుంది అన్నారు.
0: ఓకే,
3: దాని గురించి 2-3 తీసేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి వచ్చాయినాం సార్.
0: ఓకే,
3: ఇప్పుడు అది కొంచెం ఎక్కువ నొప్పి వస్తుంది, తినడానికి ఆహారం తినడానికి అన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్.
0: ఓకే,
3: ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ కోసం ఏ ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు సరిగ్గా చూడలేదు సార్.
0: ఓకే,
3: బయట హైదరాబాద్ లో చూపించుకోవాలి.
0: ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్న కండిషన్ బట్టి చూస్తూ ఉంటే, మీరు యాక్సిడెంట్ జరిగినప్పుడు లోపల పళ్ళు ఏమన్నా కసుపు అంటారు మామూలుగా, పళ్ళు ఏమైనా విరిగాయా సార్, లేదంటే అదిరిపోవడం వల్ల ఏమైనా కదలడం కానీ ఏమైనా జరిగిందా?
3: ఇప్పుడు మామూలుగా ఉంది సార్, మామూలుగా పళ్ళు పక్కన పై పళ్ళు రంగు తిరిగింది సార్.
0: ముందు పళ్ళ మీరు చెప్పేది? పైన దవడ ముందు పళ్ళు, అదే ఇప్పుడు కూడా మనం కార్యక్రమంలో అదే చర్చించుకుంటున్నాం సార్. ఇన్నాళ్ళు ఏం సార్ మీకు యాక్సిడెంట్ జరిగి?
3: సార్ దగ్గర దగ్గర 7 మంత్స్ పైన అవుతుంది.
0: రీసెంట్ గా 7 మంత్స్ అవుతుందంటే ఏం లేదు సార్, మనం ఫస్ట్ ఒకసారి చిన్న ఎక్స్రే తీసుకొని కానీ చూసామంటే అసలు లోపల రూట్స్ ఎలా ఉన్నాయి, సో మీ పను విరగడం అనేది పై వరకే ఉందా, లోపల ఏమైనా రూట్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా లేదా మనం ఫస్ట్ చూసుకోవాలి. సో రూట్స్ కానీ సార్ చెప్పండి సార్. స్కాన్ చెప్పారు, స్కాన్ లో ఏముంది మీకు కంప్లైంట్?
3: డాక్టర్ అంతా చెక్ చేసి సపరేట్ గా రూమ్ లో తీసుకుని ఆ స్కానింగ్ లోపల తలకాయ మొత్తం దూర్ చేసి స్కాన్ చేసి అన్ని రిపోర్ట్ ఇచ్చిన సార్.
0: ఓకే, ఇప్పుడు ఏం లేదు సార్, దాన్ని మనం సింపుల్ గా చేసుకోవచ్చు.
3: 3 నెలలకు ఒకసారి రమ్మని చెప్పి
0: మూడు నెలలు అంటే స్కాన్ తీసుకున్న తర్వాత లోపల

0: కండిషన్ చూసి. సో రూట్స్ అన్నీ
1: సింపుల్ సోప్
0: బాగుంటే సింపుల్గా మనము క్లీన్ చేసి సిమెంట్ చేసుకోవడం, లేదంటే ఎక్కువ ప్రాబ్లం ఉంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని. ఇప్పుడున్న
1: సింపుల్
0: అడ్వాన్స్డ్
1: సోప్
0: ట్రీట్మెంట్స్లో పళ్ళు తీయాల్సినంత అవసరం ఏం లేదు సార్. మ్యాక్సిమం చాలా మేరకు పన్ను తీయకుండానే రూట్ కెనాల్ చేసి క్యాప్స్ అనేవి వేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్.
1: ఓకే, ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం
2: ఇప్పుడు
1: గారు.
2: కొంచెం ఇప్పుడు కొంచెం సుమారుగా ఉంది సార్, బాగుంది ట్రీట్మెంట్.
1: ఓకేనండి, ధన్యవాదాలు కాల్ చేసినందుకు సుబ్రహ్మణ్యం గారు.
2: సార్ థ్యాంక్ యూ.
1: ఓకేనండి, ధన్యవాదాలు. ఇప్పుడు మరొక మరొక కాలర్తో మాట్లాడే ముందుగా మనం మరి ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
3: ఒకే ఒక్క చోట మీ కుటుంబం అంతటికి ప్రపంచ స్థాయి దంత వైద్యం, సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి.
4: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ ఏబిఎస్ ద్వారా పోలీసు సిబ్బందికి ఆరోగ్య భద్రత.
3: WJHS మరియు డాక్టర్ NTR వైద్య సేవ ద్వారా ఉచిత చికిత్స పొందే సౌకర్యం.
4: 24 గంటల్లో ఫిక్స్డ్ దంతాలు మరియు ఇంపోర్టెడ్ డెంచర్స్ అమర్చబడును.
3: వివరాలకు సంప్రదించండి సుమన్ ప్రజా దంత వైద్యశాల, పాలెంకోట రోడ్, వెంకటగిరి. ఫోన్ నంబర్ 9989576733.
1: హలో హలో హలో హలో, ఆకాశవాణి అండి, ఎవరు మాట్లాడుతున్నారు? అంటే ఇప్పుడు మనం ఇందాక మనం మాట్లాడుకుంటున్న ప్రోగ్రాము. హలో, లైన్లో ఉన్నారు, ఎవరు మాట్లాడలేదు. సరే, అంటే ఇప్పుడు ఈ యాక్సిడెంట్స్ అలాగే ఇందాక మనం అనుకున్నట్టుగా షుగర్ ఏదైనా ఎక్కువ అయ్యో లేకపోతే బీపీ ఎక్కువ అలా కింద పడటం వల్ల కూడా తలకి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది కదా, అప్పుడు ఆ సమయంలో కూడా ఎక్కువగా వాళ్ళు మళ్ళీ రివైవ్ చేసి మళ్ళీ బాగా ఉండే చూస్తారు కానీ కాలర్తో మాట్లాడు. హలో హలో హలో హలో, ఆకాశవాణికి స్వాగతం అండి. హలో, వాళ్ళకి వినపడటం లేదు. అది దంతాలను ఏ రకంగా జాగ్రత్త చూసుకోవాలంటారు ఆ టైంలో? హలో, లైన్ సరిగ్గా లేదు.
0: ప్రమాదశాత్తు జరిగే వాటిని ఎవరు నివారించలేరు.
1: అవును,
0: దానికి మార్గం కూడా లేదు. బట్ వీలైనంత మేర ప్రమాదం జరగకూడదని మనం.
1: హలో హలో, ఆకాశవాణి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, మీ పేరండి?
5: కమల.
1: కమల గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
5: బైరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా.
1: బైరెడ్డిపల్లి నుంచి చేస్తున్నారు. డాక్టర్ గారితో మాట్లాడినమ్మా.
0: నమస్కారం కమలమ్మ గారు.
5: చెప్పండి సార్.
0: నమస్కారం అమ్మా, చెప్పండి, నేను డాక్టర్ మాట్లాడుతున్నాను, చెప్పండి అమ్మా, మీ సమస్య.
5: ఏం లేదు సార్, ఇట్లా పళ్ళు తీసేసి అది గమ్మేసి క్యాప్ వేస్తారు కదా, అది మంచిదే లేకుంటే తీసి డైలీ యూజ్ చేస్తారు, అది మంచిదే?
0: మీ వయసు చెప్పగలరా అమ్మా?
5: ఏం సార్?
0: మీ వయసు ఎంతమ్మా?
5: సార్, మా హస్బెండ్ కి 40 ఇయర్స్ అయింది.
0: 40 ఇయర్స్? 40 ఇయర్స్? ఓకే ఓకే. ఎన్ని పళ్ళు తీసేశారు సార్? కమ్మా,
5: 4 పళ్ళు తీసేసినారు. ఇప్పుడు కత్తి పన్ను వచ్చిన్నారు.
0: ఓకే,
5: దాంట్లో వాళ్ళు చెప్పినారు పర్వాలేదు అనేసి, గమ్మే అతికిచ్చేసినారు, అది పర్వాలేదా?
0: ఓకే ఓకే. ఇప్పుడు అన్ని పక్క పళ్ళు అన్ని బాగున్నప్పుడు ఫిక్స్డ్ పళ్ళు కానివ్వండి, లేదంటే ఇంప్లాంట్స్ లాంటివి వేసుకున్నది మంచి పద్ధతి అమ్మా. దానివల్ల మామూలుగా న్యాచురల్ టీత్ మీద ఎలా అచీవ్ చేయగలమో అలా చేయడానికి బాగా కంఫర్టబుల్ గా ఉంటుంది, చేసుకోవచ్చు, అది కరెక్ట్ పద్ధతి. ఇక మీరు అడిగిన తీసి పెట్టుకునే పళ్ళు అనేది బాగా కాంప్రమైజింగ్ కండిషన్స్ లో ఒక కుదరదు అన్న పక్షంలో తప్ప నుంచి దాని జోలికి వెళ్ళకపోవడమే మంచిదమ్మా. ఎందుకంటే దాంట్లో మెయింటెనెన్స్ డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది, మనం ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోతే మళ్ళీ పక్కన ఉన్న పళ్ళు చిగుళ్ళు దెబ్బతినడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఫిక్స్డ్
5: అమ్మా,
0: గమ్ అంటే మీరు చెప్పేది పక్క పళ్ళు సపోర్ట్ తీసుకుని వాటిని కూడా క్యాప్స్ లో ఇన్వాల్వ్ చేసి ఫిక్స్ చేస్తారు. ఆ పద్ధతి అయితే ఖచ్చితంగా మంచి పద్ధతి, ఏం ప్రాబ్లం ఏం లేదు.
1: ఎప్పటికప్పుడు తీయడం డిస్పోజబుల్ అనేది మంచి,
0: రిమూవబుల్ అనేది ఒకప్పుడులో వన్ ఆఫ్ ద పద్ధతి సార్, ఇప్పుడు తప్పకపోతే పద్ధతి. ఎందుకంటే దాంట్లో మెయింటెనెన్స్ డిపెండెన్సీ, ఎంత బాగా మెయింటైన్ చేయగలిగితే హైజీన్ అంత బాగుంటుంది, సెట్ బాగుంటుంది. లేదంటే హైజీన్ పాడయ్యే కొద్దీ మళ్ళీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా కొత్తగా ఉంటాయి.
1: మరి మరొక కాలర్తో మాట్లాడదాం. అయితే మరి డాక్టర్ గారు, ఈ 40 సంవత్సరాలు ఉన్న వయసు వాళ్ళకు కూడా ఫిక్స్డ్ పళ్ళు, అంటే మామూలుగా అయితే 70-80 ఆ సంవత్సరం వాళ్ళకి

0: పెడుతూ ఉంటారు, వీళ్ళకి కూడా పెట్టచ్చు అంటారు.
1: ఫిక్స్డ్ పళ్ళు అనేది ఏజ్ రిలేటెడ్ సార్, కండిషన్ బట్టి అవసరాన్ని బట్టి ఉంటుంది. కొద్ది మందికి ప్రాపర్గా ఐడియా లేకపోవడం వల్ల పళ్ళు పుచ్చిపోతే తీపిచ్చేస్తూ ఉంటారు, వాళ్ళంటే వాళ్ళకి అసలు చేస్తే కూడా సంబంధం లేదు. సో ఏ సందర్భంలో అయినా కూడా తీసేసుకోవాలి. ఫిక్స్డ్ పళ్ళు అనేది ఏజ్ బట్టి కాకుండా లోకల్ ఉన్న కండిషన్ బట్టి అవసరాన్ని బట్టి చేసుకోవచ్చు.
0: అయితే ఇలా దెబ్బ తగిలితే ఒకవేళ అప్పటికే ఫిక్స్డ్ పళ్ళు ఇట్లా ఉన్నాయనుకోండి, అంటే కట్టుడు పళ్ళు ఉన్నాయనుకోండి, వాటి వల్ల కూడా ఏమన్నా అవతల చుట్టుపక్కల పక్కన ఉండే దంతాలు కూడా ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం?
1: అలాగే ఏం జరగదు, అలాగే ఉండదు.
0: హలో
2: హలో
0: హలో, నమస్తే అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారమ్మా?
2: మేము తిరుమలపల్లి నుంచి లక్ష్మీదేవి మాట్లాడుతున్నా సార్.
0: లక్ష్మీదేవి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి అమ్మా.
1: నమస్తే అమ్మా, లక్ష్మమ్మ గారు చెప్పండి అమ్మా.
2: ఈ దవళ్ళు ఇసక్క పక్క పండ్లు ఊడిచినాయి కొంచెం కొంచెం ఉందే, అది మళ్ళా శీతకాలం నొప్పి ఎండాకాలం నొప్పి లేదు సార్?
1: ఏంటమ్మా ఇంకోసారి చెప్పండి మళ్ళీ నాకు. రెండు పక్కల పళ్ళు విరిగిపోయినాయా మీకు? తర్వాత
2: అదే కొంచెం కొంచెం ఉండదు, అది అప్పుడప్పుడు చలికాలం నొప్పి వస్తుంది, ఎండాకాలం నొప్పి లేదు.
1: ఎండాకాలం నొప్పి లేదు. సో మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే మీ పళ్ళు బాగా అరిగిపోయి కానీ పుచ్చిపోయి కానీ విరిగిపోయి ఉంటాయి, బట్ పన్ను లోపల ఉన్న నరం అలాగే ఉంటుంది. కాబట్టి మీరు చల్లకాలంలో ఏదైనా చల్ల పదార్థాలకు కానివ్వండి, చల్ల గాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ సెన్సిటివిటీ అనేది వస్తూ ఉంటుంది. దీన్ని మనం ఏం చేయాలంటే ఒకసారి మీకున్న పుచ్చిపోయిన పళ్ళు కాపాడే పొజిషన్లో ఉన్నాయా లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని బాగుంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లాంటివి చేసి క్యాప్స్ వేసుకోవడం, లేదంటే బాగా పాడైపోయి ఉంటే వాటిని తప్పని పరిస్థితుల్లో బాగా డ్యామేజింగ్ గానే ఉంటే మనం రిమూవ్ చేసుకొని పళ్ళు కట్టించుకుంటే సరిపోతుంది. మీరు ఒకసారి మనం కానీ చూసిన తర్వాత కానీ మనం చెప్పలేమమ్మా, మీ కండిషన్ బట్టి వాడాలి. పుచ్చిపోయిన పళ్ళకైతే మాత్రం సపరేట్ రకమైన పేస్ట్ ఉంటుంది, ఒకవేళ అరిగిపోయిన దాని వల్ల వచ్చింది అయితే మాత్రం దాని రిలేటెడ్గా మళ్ళీ వేరే పేస్ట్ కూడా వాడాల్సి
2: ఉంటుంది.
1: పుచ్చిపోయి ఊడిపోయి ఉన్నాయి. ఓకే ఓకే, మీకు అట్లాంటప్పుడు మనము మంచి హైడ్రాక్స్ సపరేట్ ఉండే పేస్ట్లు కానీ యూజ్ చేసామంటే మీకు సెన్సిటివిటీ లాంటివి రాకుండా పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయమ్మా. ఓకే ఓకే, వయసుకి పళ్ళకి సంబంధం లేదమ్మా, మనం ఉన్నంత కాలం ఉండాల్సినటువే పళ్ళు. మనం ఎప్పుడు ఉన్నంత వరకు పళ్ళు నమిలి తినడానికి, మన జీర్ణక్రియలో ప్రధానంగా భూమికి పోషించేటివి కూడా పళ్ళు కాబట్టి పళ్ళు చాలా అవసరం, వయసుతో సంబంధమే లేదు.
0: ఓకే అమ్మా, మరి డాక్టర్ గారు చెప్పారు కదా సలహాలు, మీరు పాటించండి. ధన్యవాదాలు కాల్ చేసినందుకు. ఇప్పుడు మనం ఒక ప్రకటన విందాం.
3: మీ చిరునవ్వు మరింత అందంగా మారాలా?
4: ఇప్పుడు మన వెంకటగిరిలోనే సుమన్ ప్రజా దంత వైద్యశాల, అత్యాధునిక 3D డిజిటల్ డెంటిస్ట్రీ, ఓపీజీ, డెంటల్ సిటీ స్కాన్, లేజర్ రూట్ కెనాల్ మరియు బ్లడ్లెస్ లేజర్ సర్జరీలు లభించును.
3: డాక్టర్ NTR వైద్య సేవ, పోలీసు సిబ్బందికి ఆరోగ్య భద్రత, EHS, WJHS ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు మరియు జర్నలిస్టులకు ఉచిత లేదా నగదు రహిత వైద్యం.
4: మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సుమన్ ప్రజా దంత వైద్యశాల, పాలెంకోట రోడ్, వెంకటగిరి. ఫోన్ నంబర్ 9985767 3.
0: మరి శ్రోతలు, ఈరోజు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో డాక్టర్ సుమన్ చల్లా గారు దంత సంబంధ సమస్యలకు మనకి సరైన సమాధానాలు ఇచ్చారు. అయితే ఈరోజు మాట్లాడుకున్న అంశము ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు పళ్ళను అంటే దంతాలను కూడా పరీక్ష చేయించుకోవాలి, మిగతా శరీర భాగాలతో పాటు దంతాలను కూడా పరీక్ష చేయించుకోవాలని డాక్టర్ గారు మనకు తెలియజేశారు. చాలా ధన్యవాదాలు డాక్టర్ సుమన్ గారు మా స్టూడియోకి వచ్చి ఈ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో శ్రోతల దంత సంబంధ సమస్యలకు మంచి సలహాలు ఇచ్చారు. ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ సో మచ్.
5: మీరు ఇంతవరకు సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇచ్చినవారు దంతవైద్య నిపుణులు డాక్టర్ సుమన్ చల్లా గారు, ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ దంత వైద్యశాల, వెంకటగిరి. ఇప్పుడు ఒక పాట వినండి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా తెలిపారు. మోటారు వాహన ప్రమాద నష్టపరిహార దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి 4 డేటాబేస్లను అనుసంధానించాలని సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట ప్రభుత్వాలను ఆదేశించింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, కొత్త సాంకేతికతలకు అనుగుణంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలోని తన నివాసంలో వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ షాంఘై 2026లో పాల్గొన్న టీమిండియా ప్రతినిధులతో సంభాషిస్తూ ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు వారిని అభినందించారు. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, తమ అనుభవాలు సలహాలతో దేశ నైపుణ్య శిక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో తోడ్పడాలని కోరారు. అలాగే వారు నైపుణ్య అభివృద్దికి రాయబారులుగా మారాలని పిలుపునిచ్చారు. నైపుణ్యాభివృద్ది కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆయన వివరించారు.

ఐఐటీలు, ఐఐఎంలతో సమానంగా నైపుణ్య శిక్షణా సంస్థల ప్రాముఖ్యత కూడా ఉంటుందని పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణ వ్యవస్థను మరింత మెరుగుపరచడంలో ప్రభుత్వానికి సహాయపడేందుకు తమ అనుభవాలు, సలహాలు పంచుకోవాలని కూడా యువతను కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అలాగే స్టార్లింక్ లైసెన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న వైఖరిని ఆయన విమర్శించారు. స్టార్లింక్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, యూటెల్ శాట్, వన్ వెబ్ అనే మూడు కంపెనీలు శాట్కామ్ లైసెన్స్లను పొందాయని తెలియజేశారు. న్యూఢిల్లీలో జరిగిన 10వ ఎడిషన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 సదస్సులో మాట్లాడుతూ సింధియా, విధానపరమైన మార్గదర్శకాలు ఖరారైన తర్వాత రాబడి పంపకం పద్దతిలో కంపెనీలకు స్పెక్ట్రంను కేటాయించనున్నట్టు వెల్లడించారు. నిర్దేశిత భద్రతా నిబంధనలు, ఇతర నియంత్రణ అవసరాలను వ్యక్తిగతంగా పూర్తి చేసిన తర్వాత శాట్కామ్ ఆపరేటర్లు సేవలు ప్రారంభించడానికి అనుమతిస్తామని చెప్పారు. కస్టమర్లకు రకరకాల సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని, స్వేచ్ఛ మార్కెట్లో తమకు నచ్చిన వాటిని ఎంచుకునే స్వేచ్ఛ వినియోగదారులదేనని మంత్రి పేర్కొన్నారు. దేశంలో బలమైన పరిశోధన సంస్కృతికి డిజిటల్ ఆరోగ్య వనరులు అత్యంత కీలకమైన సాధనాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాత్సవ తెలిపారు. న్యూఢిల్లీలో డిజిటల్ ఆరోగ్య వనరులపై నిర్వహించిన 5వ జాతీయ శిక్షణ సదస్సులో ఆమె ప్రసంగించారు. జ్ఞానం, సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తేవడంలోనూ, వైద్య విద్య, పరిశోధన, ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడంలోనూ జాతీయ వైద్య గ్రంథాలయం ఎంతో కీలకమని పుణ్య సలీల చెప్పారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లోని అన్ని వైద్య కళాశాలలకు డిజిటల్ వైద్య వనరులు విస్తరించాలని ఆమె పిలుపునిచ్చారు. అలాగే వివిధ సంస్థల మధ్య జ్ఞాన మార్పిడిని సులభతరం చేయడం ద్వారా, ఉత్తమ వైద్య గ్రంథాలయ పద్దతులు అవలంబించడం ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తగిన మార్గదర్శకత్వం, మద్దతు అందించాల్సిన ప్రాముఖ్యత ఉందన్నారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు సూరత్లో జౌళి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపార ప్రముఖులు ఆయనకు వివిధ వినతి పత్రాలు సమర్పించారు. అలాగే దేశంలోని ప్రముఖ విస్కోస్ డిస్టిబ్యూటర్లు, మార్కెట్ డెవలపర్ల డైరెక్టర్లతో కూడా మంత్రి సమావేశమయ్యారు. సాంకేతికతను ఒడిసిపట్టడం, ఉపాధి కల్పన, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ది, గ్రామీణ ఉపాధి, భవిష్యత్తుపై ప్రధానంగా చర్చించారు. వార్తలు వింటున్నారు. మోటారు వాహన ప్రమాద నష్ట పరిహారాల దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి, అలాగే ప్రమాదాలు, వాహనాలు, బీమా రికార్డులను సులభంగా పంచుకోవడానికి వీలుగా వాహన్ సారథి ఈడార్ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటాబేస్లను 4 వారాల్లోగా అనుసంధానించాలని కేంద్ర, రాష్ట ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ప్రమాద డేటాను ఎటువంటి ఆలస్యము లేకుండా ఈడార్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని రాష్ట్రాలను కోరింది. ఈ అనుసంధానం వల్ల హిట్ అండ్ రన్ కేసులు, పీఎం రాహత్ పథకం కూడా కవర్ అవుతాయి. దీని ద్వారా ముందస్తు ప్రమాద సమాచారం బీమా కంపెనీలకు చేరుతుంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అఫిడవిట్ల ద్వారా తమ నివేదికలు సమర్పించాలి. కాగా కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు గాను కొంతమంది బీమా కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్లకు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. న్యూఢిల్లీలో ఈరోజు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, టాలెంట్ మొబిలిటీ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతో విలువను చేకూరుస్తుందని చెప్పారు. ఇది భారతీయులకు అవకాశాలను సృష్టించడంతో పాటు అత్యాధునిక ప్రతిభ, ఆవిష్కరణలు, పరిశోధనలు, ఉత్పాదకత, పోటీతత్వం, ఉద్యోగాల సృష్టిని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అమెరికా కంపెనీలకు కూడా సమానంగా ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. కొన్ని కంపెనీలను పీఈఆర్ఎం కార్యక్రమం నుండి అమెరికా ప్రభుత్వం సస్పెండ్ చేయడం వల్ల ఇప్పటికే ఉన్న H1B వీసాల చెల్లుబాటుపై లేదా వీసా హోల్డర్లు
వారిపై ఆధారపడిన వారి

0: హోదాపై నేరుగా ఎటువంటి ప్రభావమూ పడదని జైస్వాల్ తెలిపారు. అయితే ప్రభావితమైన కంపెనీల్లో అర్హులతో ఉద్యోగుల శాశ్వత నివాస గ్రీన్ కార్డు ప్రక్రియపై ఈ నిర్ణయం కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
1: We are aware of the US Department of Labor's decision concerning the permanent labor certification program, that is PERM, for certain companies. It should be noted that PERM is distinct from the H-1B visa program. The suspension of PERM application does not by itself affect the validity of H-1B visas or the status of H-1B visa holders and their dependents. Though there could be some impact on the permanent residency or green card process of eligible employees of the affected companies.
0: సౌదీ అరేబియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడ నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మేరకు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని రియాద్లోని భారత రాయబార కార్యాలయం సూచిస్తూ ఈ మేరకు ఒక హెచ్చరిక జారీ చేసింది. అక్కడ జరుగుతున్న సంఘటనలకు సంబంధించిన వీడియోలను లేదా వార్తలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం, ప్రచారం చేయడం వంటివి చేయవద్దని భారత పౌరులను కోరింది. ప్రవాసీ భారతీయ సహాయతా కేంద్రానికి చెందిన 24 గంటల హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. లక్షద్వీప్, బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు కొంకణ్, గోవా ప్రాంతాల్లో రేపటి వరకు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని పేర్కొంది. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రాంచీలో జరుగుతున్న 2వ టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ను ఎంచుకుంది. తొలి మ్యాచ్ లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా తెలిపారు. మోటారు వాహన ప్రమాద నష్టపరిహార దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి 4 డేటాబేస్లను అనుసంధానించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలను ఆదేశించింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరుదేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 7:15 దాటి 25 సెకండ్లు. ఇప్పుడు వినండి పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పెసర మినుము తోటల్లో సస్యరక్షణ గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ టిఎం హేమలత గారి ప్రసంగం ఇప్పుడు విందాం.
1: అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము పెసర మినుము పంటల్లో సస్యరక్షణ గురించి తెలుసుకుందామండి. మన శరీరానికి అవసరమైన అనేక మాంసకృతులు, ఖనిజ లవణాలు అపరా

రకాల ద్వారా పొందగలుగుతాము. మన రాష్ట్రంలో పండించే అపరాల్లో పెసర, మినుము పంటలు ముఖ్యమైనవి. మినుము, పెసర పైర్లు మనం ఏకపంటగానే కాకుండా పత్తి, కంది, ఆముదం వంటి పైర్లలో అంతర పంటగా కూడా ఎక్కువగా పండిస్తుంటాము. పెసర పంటను సుమారుగా 2.84 లక్షల హెక్టార్లలో ముఖ్యంగా ఖరీఫ్లో మన రాష్ట్రంలో రైతాంగం పండిస్తున్నారు. మినుము పంట సుమారుగా 5.5 లక్షల హెక్టార్లలో ముఖ్యంగా రబీ సీజన్లో మెట్ట పంటగాను మరియు వరి మాగానుల్లో సాగు చేస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తొలి దశ నుండే వివిధ రకాల పురుగులు, తెగుళ్లు ఆశించడం వల్ల పెసర, మినుము పంటల నుండి ఆశించిన మేరకు రైతులు దిగుబడులు సాధించలేకపోతున్నారు. పెసర, మినుము పంటలను ఆశించే వివిధ రకాల పురుగులు, తెగుళ్లలో మారుకా మచ్చల పురుగు మరియు పళ్ళాకు తెగులు వల్ల దిగుబడులు అధికంగా నష్టపోతుంటాము. ఇప్పుడు మనము ఈ 2 పంటల్లో తొలి దశలో ఆశించే పురుగులు గురించి మరియు వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాము. మొదటగా చిత్తపురుగులు. ఈ పురుగులు మొక్క 2 ఆకులు వేసే దశ నుండి ఆశించడం జరుగుతుంది. ఇవి ఆశించినప్పుడు మొక్కల్లో పెరుగుదల లేక లేత మొక్కలన్నీ చనిపోతుంటాయి. చిత్త పురుగులు మరియు పెద్ద పురుగులు సాయంత్రము మరియు రాత్రి వేళల్లో ఆకులను తిని నష్టపరుస్తుంటాయి. ఆకులపై గుండని రంధ్రాలను గమనించడం ద్వారా మనం ఈ చిత్త పురుగుల ఉనికిని గుర్తించవచ్చు. దీని నివారణ కొరకు కిలో విత్తనానికి థయోమిథాక్సమ్ 5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు మందుతో విత్తన శుద్ధి అనేది మనము చేసుకోవాల్సి ఉంటుంది. మరి విత్తన శుద్ధి చేసే పరిస్థితి లేనప్పుడు మనం పంటపై ఈ పురుగులు ఆశించినప్పుడు మోనోక్రోటఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాము లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకొని మనము ఈ పురుగులను నివారించుకోవచ్చు. తర్వాత కాండపు ఈగ. ఈ పురుగులు పంట తొలి దశల్లోనే అంటే మొదటి 30 రోజుల వరకు మాత్రమే ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంటాయి. తల్లి ఈగలు భూమికి దగ్గరగా మొక్క మొదలపై లోపలికి వెళ్ళి గుడ్లను పెడతాయన్నమాట. గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు కాండం లోపలే ఉండి కాండాన్ని తొలుస్తూ లోపలి భాగాన్నంతా తినివేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల కాండము డొల్లలా మారి మొక్కలు మొదలు దగ్గర విరిగి పడిపోతాయి. కాండం ఈగ ఆశించిన మొక్కల్లో తల చివరి ఆకులు వడలి ఎండిపోతాయి. లేత మొక్కల్లో ఆకులు పసుపు రంగుకి మారి మొక్కలన్నీ కూడా వడలి ఎండిపోతాయి. భూమికి దగ్గరగా ఉన్న మొక్క మొదలు దగ్గర కాండం కూడా ఉబ్బినట్లు ఉండి మొక్కలన్నీ కూడా గిడసబారిపోయినట్టు మనకి కనిపిస్తుంటాయి. దీన్ని నివారించుకోవడానికి మనము విత్తన శుద్ధి అనేది తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను ఇమిడాక్లోప్రిడ్ 600 FS 5 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సమ్ 5 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ పురుగుని నివారించుకోవచ్చు. పంటపై ఆశించినప్పుడు మనం ఈ పురుగుని నివారించుకోవడానికి మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేక డైమెథోయేట్ 2 మిల్లీలీటర్లు మందును లీటర్ నీటికి కలిపి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నప్పుడు ఈ పురుగుని మనము నివారించుకోవచ్చు. తర్వాత మనము రసం పీల్చే పురుగులు, వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాము. మొదటగా దీంట్లో తామర పురుగులు. ఈ పురుగులు పైరు తొలి దశలో ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. తల్లి మరియు పిల్ల పురుగులు ఆకులు అడుగు భాగంలో చేరి ఆకుల్లోని రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ముడతలు పడి వంకరగా తిరిగిపోతాయి. పైరు తొలి దశలో పురుగుల తీవ్రత అధికంగా ఉన్నట్లయితే మొక్కలన్నీ కూడా వడలి క్రమేపీ ఎండిపోతాయి. తామర పురుగులు ఆశించిన మొక్కల పెరుగుదల ఆగిపోయి గిడసబారిపోతాయి. ఈ పురుగులు ఆకుల నుండి రసం పీల్చడమే కాక ఆకు ముడత అనే వైరస్ని కూడా వ్యాపింపజేస్తాయి అన్నమాట. వీటిని నివారించుకోవడానికి మనము విత్తే ముందే తప్పనిసరిగా కిలో విత్తనానికి థయోమిథాక్సమ్ 5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్ల మందుతో విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. లేదా తర్వాత దశలో గనక ఆశించినట్లయితే మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా అసిఫేట్ 1 గ్రాము లెదా ఫిప్రోనిల్ 1.5 మిల్లీలీటరు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml లేదా థయోమిథాక్సమ్ 0.2 గ్రాములు లేదా స్పైనోసాడ్ 0.3 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ తామర పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. తర్వాత తెల్లదోమ.
ఈ తెల్లదోమ రెక్కల పురుగులు మరియు పిల్ల పురుగులు

ఆకులు అడుగు భాగం నుండి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా ముడతలు పడి క్రమేపీ ఎండి రాలిపోతాయి. తెల్లదోమ సోకిన మొక్కల అడుగు భాగంలో ఆకులపై మనకి నల్లటి బూజు వంటి పెరుగుదల అనేది కనిపిస్తుంటుంది. ఇది పెరగడం వల్ల మనకి మొక్క ఆకులపైన కిరణ జన్య సంయోగ క్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల మొక్కల్లో పెరుగుదల అనేది ఆగిపోతుంది. ఈ పురుగులన్నీ ఆకుల్లోని రసాన్ని పీల్చడమే కాకుండా పల్లాకు తెగులు అనే వైరస్ని కూడా ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకి వ్యాప్తి చేస్తూ ఉంటాయి. ఈ రసం పీల్చే పురుగుల్లోనే మనకి పేనుబంక కూడా వస్తుందండి. ఈ పురుగు పైరు తొలి దశ నుండి చివరి దశ వరకు కూడా ఆశిస్తూ ఉంటుంది. తల్లి మరియు పిల్ల పురుగులు ఆకులపైన మరియు కాండం పైన గుంపులు గుంపులుగా చేరి ఆయా భాగాల నుండి రసాన్ని పీల్చడం వల్ల మొక్కలు వడలి పసుపు రంగుకి మారుతాయి. ఆకులన్నీ కూడా ముడతలు పడి వంకరగా తిరిగిపోతాయి. పైరు తొలి దశలో ఈ పురుగు తీవ్రత అధికంగా ఉన్నట్లయితే మొక్కలన్నీ వడలి క్రమేపీ ఎండిపోతాయి. పేనుబంక పురుగు ఆశించినప్పుడు తేనె వంటి పదార్థాన్ని ఇవి విసర్జించడం వల్ల దానిపై నల్లటి బూజు అనేది ఏర్పడి ఈ కిరణజన్య సంయోగ క్రియ సరిగా జరగకపోవడం వల్ల మొక్కల్లో పెరుగుదల ఆగిపోతుంది. ఈ పురుగులు కూడా ఒక వైరస్ అంటే బొబ్బర తెగులు అనే వైరస్ని ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాప్తి చేస్తూ ఉంటాయి. దీంట్లోనే మనకి కాయ నుండి రసం పీల్చే పురుగులు కూడా ఆశిస్తూ మనకి పంటను నష్టపరుస్తూ ఉంటాయి. ఈ పురుగులు గింజ ఏర్పడే దశ నుండి పంటను ఆశిస్తూ ఉంటాయి. మినుము కంటే పెసర పంటలు ఈ పురుగు ఉధృతి ఎక్కువగా మనం ఆశించడం గమనించవచ్చు. పిల్ల పురుగులు మరియు పెద్ద పురుగులు గుంపులు గుంపులుగా ఆశించి ఇవి కాయల లోపలకు వాటి తొండం వంటి ముఖ భాగాలను గుచ్చి గింజల నుండి రసం పీల్చడం వల్ల గింజలు సరిగా పాలు పోసుకోకుండా ముడతలు పడి తాలుగా మారిపోతాయి. ఈ పురుగులు ఆశించిన కాయలు పాలిపోయినట్లు ఉండి కుచించుకుపోతాయి అన్నమాట. ఈ పురుగులు విసర్జక పదార్థము ఆకులపైన పడి తెల్లటి సున్నం మరకల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. రసం పీల్చే పురుగులన్నింటినీ మనం నివారించుకోవడానికి విత్తే ముందు తప్పనిసరిగా కిలో విత్తనానికి థయోమిథాక్సమ్ 5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లతో విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పంటపై ఆశించినప్పుడు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా అసిటామాప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసి ఈ రసం పీల్చే పురుగులను మనము నివారించుకోవచ్చు. తర్వాత ఎక్కువగా మనకి ఈ పెసర మరియు మినుము పంటల్లో మారుక మచ్చల పురుగు అనేది ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ పురుగు పెసర మినుము పంటలనే కాకుండా కంది అలసంద జనుము సోయా చిక్కుడు వంటి అనేక పంటలను కూడా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. మారుక తెల్ల రెక్కల పురుగు చిన్నదిగా ఉండి ముందు రెక్కలు ముదురు గోధుమ రంగులో మరియు వెనక రెక్కలు తెల్లగా ఉంటాయన్నమాట. ఈ రెక్కల పురుగులు విశ్రాంతి సమయంలో ఆకుల అడుగు భాగాన ఏటవాలుగా వేలాడుతూ మనకి కనిపిస్తూ ఉంటాయి. తల్లి రెక్కల పురుగులు పూ మొగ్గలపైన లేత ఆకులపైన పిందెలపైన ఒక్కొక్కటిగా కానీ లేదా 2 నుంచి 16 గుడ్లను సముదాయంగా కానీ పెడుతుందన్నమాట. ఒక్కొక్క రెక్కల పురుగు దాదాపు 4 నుంచి 5 రోజుల్లో సుమారుగా 150 నుండి 200 వరకు కూడా గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుంచి పిల్ల పురుగులు 4 నుంచి 5 రోజుల్లో బయటకు వస్తాయి. గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు వెంటనే పూ మొగ్గల్లోకి చొచ్చుకొని పోయి లోపల లేత భాగాలంటూ కూడా తింటూ ఉంటాయి. మొదటి 1-2 దశల్లో పూ మొగ్గలు లోపలనే తింటూ వాటి తర్వాత దశల్లో లేత ఆకులను పూతను లేత పిందెలను కాయలను కలిపి గూడులాగా చేసుకొని ఈ గూడు లోపలే ఉంటూ లోపలి పదార్థాన్నన్నిటినీ తినివేయడం వల్ల పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోతుంది. పెద్ద గొంగలి పురుగులు కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్ళి కాయల్లోని గింజలను తిని వాటిని డొల్లగా చేస్తుంది. గూళ్లలోనూ డొల్ల చేసిన కాయల్లోనూ ఈ పురుగు విసర్జక పదార్థము మిగిలిన మొక్క భాగాలనంతా కలిపి బూజులాగా ఏర్పడుతుంది. మారుక పురుగు గూళ్లలోనే ఉండి తింటూ ఉండడం వల్ల ఈ పురుగులను ఆశించే బదనిక పురుగులు పరాన్నజీవి వారి నుండి ఇవి బాగా రక్షింపబడటమే కాకుండా పురుగు మందుల ప్రభావం నుండి కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరొక మచ్చల పురుగు ఉధృతి అధికంగా ఉండి సరైన సమయంలో నివారించలేకపోయినట్లయితే దాదాపు 80% వరకు కూడా దిగుబడుల నష్టం కలుగుతుంది. కాబట్టి పంటను ప్రతిరోజు మనం గమనించుకుంటూ సకాలంలో సస్యరక్షలు అనేటివి చేపట్టాలన్నమాట. ఈ మరూకా మచ్చ పురుగు నివారించుకోవడానికి మనం పొలం చుట్టూ

గట్ల పైన కలుపు మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పైరు పూత దశకు రాకముందే జాగ్రత్త చర్యలు అనేటివి చేపట్టాలి. పూత దశలో తప్పనిసరిగా పైరుపై 5% వేపగింజల కషాయము లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చు. వేప సంబంధిత మందులు వికర్షకాలుగా పనిచేయడం వలన రెక్కల పురుగులు గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. అంతేకాకుండా అప్పటికే పంట మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పిగిలి చనిపోతాయి. మొగ్గ పూత దశల్లో అక్కడక్కడా కొన్ని పూ మొగ్గలు సేకరించి వాటిని తెరిచి పిల్ల పురుగులు ఉన్నాయా లేవా అని పరిశీలించుకోవాలి. పిల్ల పురుగులు కనిపించినట్లయితే వెంటనే క్లోరిపైరిపాస్ 20 EC 2.5 మిల్లీలీటరు లేదా థయోడికార్ప్ 75% 1 గ్రాము లేదా ఎసిఫేట్ 75 SP 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. పంటలో గూళ్లు గమనించినట్లయితే వీటి నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాము లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేక నెవల్యూరాన్ 1 మిల్లీలీటరు మనము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ మరూక మచ్చల పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తర్వాత ఈ పెసర మినుము పంటల్లో ఎక్కువగా ఆశించే తెగుళ్ళు వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాము. మొదటగా పళ్ళాకు తెగులు, దీన్నే మనము ఎల్లో మొజాయిక్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో మినుము పెసర పైర్లను ఈ పళ్ళాకు తెగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. ఈ తెగులు కలుగు చేసే జెమినీ వైరస్ తెల్లదోమ ద్వారా ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. మొదటగా మనకి ఈ తెగుళ్ళ లక్షణాలు లేత ఆకుల మీద పసుపు రంగు మచ్చలు అనేటివి ఏర్పడతాయి. క్రమేపీ పసుపు మచ్చలు పెరిగి ఆకు మీద పసుపు ఆకుపచ్చ చారలుగా ఏర్పడతాయి. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులు పూర్తిగా పసుపు రంగులోకి మారిపోతాయి. పిందెలు కాయలు పసుపు రంగులోకి మారి వంకలు తిరిగిపోయి ఉంటాయి. కాయల్లో విత్తనాలు అనేటివి ఏర్పడవు. ఈ తెగులు పైరు తొలి దశలోనే ఆశించినట్లయితే మొక్కలన్నీ కూడా గిడసబారిపోయి ఎండిపోతాయి. ఈ వైరస్ తెగులు వివిధ రకాల కలుపు మొక్కల మీద, పిల్లి పెసర వంటి మొక్కలపైన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. తెల్లదోమల ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు నివారించుకోవడానికి తగిన యాజమాన్య చర్యలు అనేటివి పాటించాలా? దీని కొరకు మనం మొదటగా ఈ తెగుల్ని తట్టుకునే రకాలను సాగు చేసుకోవాల్సి ఉంటుంది. పెసర పంటలో అయితే LGG 460, LGG 407, MGG 347, PDM 54, అంతేకాకుండా మినుము పంటలు అయితే LBG 752, PU 31, TBG 104, TBG 129, LBG 904, LBG 932 వంటి రకాలను సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా విత్తన శుద్ధి అనేది తప్పకుండా పాటించాలి. దీని కొరకు ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సమ్ 5 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే పైరును తొలి దశలో వైరస్ తెగులు వ్యాపింపజేసే రసం పీల్చే పురుగులు అయిన తెల్లదోమ పురుగుల నుండి మనము పంటను కాపాడుకోవచ్చు. పైరు చుట్టూ 4 వరుసలు మొక్కజొన్న గాని జొన్న పంటను గాని విత్తుకున్నట్లయితే వైరస్ తెగుళ్లను వ్యాపింపజేసే ఈ తెల్లదోమ, తామర పురుగులు మరియు పేనుబంక పురుగులు వంటి రసం పీల్చే పురుగులను మనము నివారించుకోవచ్చు. పొలం గట్ల మీద మరియు రోడ్డు పక్కన వైరస్ తెగులు ఆశించిన కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు మనం గమనించి పీకి నాశనం చేసుకోవాల్సి ఉంటుంది. పంటలో కూడా మనకి పల్లాకు తెగులు సోకిన మొక్కలను మనం గమనించినట్లయితే తొలి దశలోనే ఇవి గుర్తించి పీకి నాశనం చేసుకోవాల్సి ఉంటుంది. పొలంలో పసుపు రంగు పూసిన అట్టలకు ఆముదం కానీ లేక గ్రీజ్ కానీ పూసి ఉంచినట్లయితే తెల్లదోమ పురుగులు ఈ అట్టకు అంటుకొని మనము ఈ వీటిని నివారించుకోవచ్చు. తెల్లదోమ పంటను ఆశించకుండా విత్తిన 15 నుంచి 20 రోజుల వయసులో వికర్షకాలుగా పనిచేసే ఈ వేపగింజల కషాయం 5%ని లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. తెల్లదోమ నివారణకు
ఎసిఫేట్ 1 గ్రాము లేదా ట్రైజోఫాజ్ 1.5 మిల్లీలీటరు లేదా 0.2 గ్రాములు అసిటామాప్రిడ్ మందులను లీటర్ నీటికి కలిపి మార్చి మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ తెల్లదోమ ఉధృతిని తగ్గించుకోవచ్చు. తర్వాత మనకి ముఖ్యమైన వైరస్ తెగులు ఏంటంటే ఆకుముడత తెగులు. దీన్నే మనము తలమాడు తెగులని కూడా అంటాము. ఇది వైరస్ జాతి తెగులు అన్నమాట. దీని ఉధృతి వర్షాభావ పరిస్థితి

జాతుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది తామర పురుగులు అంటే థ్రిప్స్ ద్వారా ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకులన్నీ కూడా అంచులు వెనక్కు ముడుచుకొని పోయి

0: కొరకు మనం 1 గ్రాము ఎసిఫేటు లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1 మిల్లీలీటర్ ఫిప్రోనిల్ మందును లీటర్ నీటితో కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సీతాఫలం తెగులు, దీన్నే మనం వప్పురాకు తెగులు అని కూడా అంటామన్నమాట. ఇది కూడా ఒక వైరస్ జాతికి చెందిన తెగులు. ఇది పేనుబంక పురుగుల ద్వారా ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకులు మామూలుగా పెద్దవిగా అయ్యి ఆకులపై ఉబ్బెత్తుగా అయిపోయి సీతాఫలం కాయలాగా కనపడుతూ ఉంటుంది. ఆకులన్నీ కూడా ముదురు ఆకుపచ్చ రంగుకు మారిపోతాయి. ఈ తెగులు వ్యాప్తి చెందడానికి కారణమైన పేనుబంకను నివారించుకోవడానికి మనము ఎసిఫేట్ 1 గ్రాము లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ వైరస్ ని వ్యాప్తి చెందజేసే ఈ పేనుబంక పురుగుని నివారించుకోవచ్చు. తర్వాత మనకి ఎక్కువగా ఈ పెసర మినుము పంటల్లో కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులు అనేది ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ తెగులు కేవలము మినప పంటలోనే ఎక్కువగా ఆశిస్తుంది, పెసర పంటను ఆశించదనమాట. పైరు 30 నుంచి 35 రోజుల దశలో ఈ తెగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంటుంది. ఈ లక్షణాలు ఏంటంటే, మొదట ఆకుల మీద చిన్న ముదురు గోధుమ రంగు మచ్చలు అనేటివి ఏర్పడతాయి. తర్వాత ఈ మచ్చలు పెద్దవయ్యి ఒకదానితో ఒకటి కలిసిపోయి నలుపు రంగుకి మారి ఆకులన్నీ కూడా ఎండిపోయి రాలిపోతాయి. కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులను ఈ నివారణ చేసుకోవడానికి మన కాపర్ ఆక్సిక్లోరైడ్ అంటే బ్లైటాక్స్, ఇది 3 గ్రాములు లేదా మ్యాంకోజబ్ 2.5 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులను మనము నివారించుకోవచ్చు. తర్వాత సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు, ఇది కూడా ఎక్కువగా మినుము మరియు పెసర పంటను ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. సాధారణంగా ఈ తెగులు పంటలో పూత దశ నుండి ఆశిస్తుంది. ఈ తెగులు సోకిన ఆకులపై మొదటగా చిన్న చిన్న గుండ్రని నీటి మచ్చల మాదిరిగా ఏర్పడతాయన్నమాట. క్రమేపీ ఈ మచ్చలు ముదురు గోధుమ రంగులోకి మారి మచ్చ మధ్యలో బూడిద లేక తెల్లని రంగు చుక్కలుగా కలిగి ఉంటాయి. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఈ మచ్చలు పెద్దవయ్యి ఆకులన్నీ కూడా ఎండి రాలిపోతాయి. దీనివల్ల కాయలో గింజలు సరిగ్గా నిండవు. ఈ తెగులు నివారణకు కార్బెండిజమ్ 1 గ్రాము లేదా థయోఫినేట్ మిథైల్ లేదా మ్యాంకోజబ్ 2.5 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనము పెసర మరియు మినుము పంటల్లో ఎప్పటికప్పుడు చీడపీడల ఉధృతిని గమనిస్తూ తగిన సస్యరక్షణ చర్యలను చేపట్టినట్టయితే రైతాంగము అధిక దిగుబడులు పొందడానికి ఉంటుంది.
1: మీరింతవరకు పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పెసర మినుము పంటల్లో సస్యరక్షణ గురించి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ టిఎం హేమలత గారి ప్రసంగం విన్నారు.

0: సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విందాం.
1: ఆధునిక సాంకేతిక యుగంలో భారతదేశాన్ని అగ్రభాగాన నిలబెట్టడంతో పాటు అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితాల దిశలో ముందుకు సాగుతోంది. కంప్యూటర్ సాంకేతికతతో అనుసంధానమైన అంశాలను క్రోడీకరించడమే డిజిటల్ ప్రక్రియ అంటారు. ప్రభుత్వం అందించే సేవలన్నింటినీ సాంకేతికత ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం. దశాబ్ద కాలం క్రితం 2015 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాని ప్రారంభించి దీన్ని అవసరాన్ని లక్ష్యాలను ప్రజలకు వివరించినప్పుడు ఇదో సాధారణ కార్యక్రమంగా భావించినప్పటికీ ప్రస్తుతం అత్యంత కీలకంగా మారడం విశేషం. కేవలం చదవడం రాయడం మాత్రమే అక్షరాస్యతగా భావించే రోజుల నుంచి డిజిటల్ అక్షరాస్యత దిశగా కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దేశంలోని ప్రతి ఒక్కరూ తమకు కావలసిన ప్రభుత్వ సేవలన్నింటినీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పొందేందుకు యత్నిస్తున్నారంటే అది డిజిటల్ ఇండియా అమలులో భాగమే. భారతదేశం జనాభా 148 కోట్లు, అంటే ప్రపంచ జనాభాలో ఇది 17.8% అన్నమాట. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జనాభా అభివృద్ధి రేటు 0.86% నుంచి 0.87% వార్షికంగా పెరుగుతోంది. ఇందులో యువత కూడా భారీగా పెరుగుతున్నారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 37.6% మంది నివసిస్తుంటే మిగిలిన వారంతా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వాస్తవ గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 53 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న 93 ముఖ్య ప్రభుత్వ విభాగాలు అందించే సేవలను జనబాహుళ్య వర్గాలకు, దిగువ తరగతి ఆదాయ వర్గాలకు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తోంది.

ఇందుకోసం డిజిటల్ ఇండియాను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం 9 కీలకాంశాలను గుర్తించింది. ప్రజలందరికీ మొత్తం సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావటం, రహదారులన్నింటిపైన బ్రాడ్బ్యాండ్ సేవలు, ఈ గవర్నెన్స్ ద్వారా సాంకేతిక సేవల విస్తరణ, ప్రజలందరికీ మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావటం, ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియపరిచి వాటిని వినియోగించుకునేలా చేయడం, అరచేతిలో సమాచారం వెల్లువ, ఈ క్రాంతి పథకం కింద ఎలక్ట్రానిక్ సేవలు, దేశవాళీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఉద్యోగ కల్పన, ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల విస్తరణ, ఇతర కార్యక్రమాలు డిజిటల్ ఇండియా అమలులో ఉన్నాయి. గత 10 ఏళ్లకు పైగా డిజిటల్ ఇండియా విస్తృత కార్యక్రమాలను చేపట్టడంతో అనూహ్యమైన సాంకేతిక మార్పులు వివిధ రంగాల్లో చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీయ పర్యవేక్షణలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలను గత పార్లమెంటు సమావేశాల వేదికగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమర్పించారు. దేశంలోని వైద్యం, విద్య, ఆర్థిక, ఉద్యోగ, వృత్తి నైపుణ్య, వ్యవసాయ, వ్యాపార రంగాలలో డిజిటల్ ఇండియా తనదైన ముద్ర వేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని 215,000 గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ ద్వారా సేవలు అందుతున్నాయి. వివిధ రంగాలు వృత్తులు నిర్వహించుకునే వారికి 500,000 సర్వీస్ సెంటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి దిశ పథకం కింద దేశంలోని 6 కోట్ల మంది గ్రామీణులు డిజిటల్ అక్షరాస్యత సాధించగలగటం ప్రస్తావించదగ్గ విషయం. గ్రామీణ ప్రాంతాలలో 4.09 లక్షలకు పైగా వైఫై హాట్స్పాట్లు కూడా పీఎం వాణిజ్య కార్యక్రమం కింద ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధునిక యుగంలో సాంకేతికతపై ఆధారపడ్డ మార్పు అనివార్యం కావడంతో డిజిటల్ ప్రాధాన్యత మరింతగా పెరిగింది. అన్ని విషయాలను కంప్యూటర్ లేదా ఫోన్ లేదా ఇంటర్నెట్లో చూడటం, సర్వీసులను పొందటం తప్పనిసరైంది. దీనికి కావలసిన బ్రాడ్బ్యాండ్ అవసరాలు కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించినట్లు డిజిటల్ ఇండియా లక్ష్య సాధన దిశగా ప్రగతి పథంలో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 80.6 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నట్లు కొన్ని లెక్కలు తెలియజేస్తున్నప్పటికీ ఈ సంఖ్య 100కు పైగా దాటినట్లు అధికారిక సమాచారం కూడా ఉంది. అయితే ఇది 120 కోట్లకు చేరుకుంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో వైర్లెస్ కనెక్షన్లు, వాటికి సంబంధించినటువంటి అంశాలు భారీగా ఉండటం మరొక కీలకాంశం. దేశం 5G కవరేజీలోకి వెళ్లిన తర్వాత డిజిటల్ ఉపకరణాలు ప్రజా జీవితంలో విడదీయరాని భాగమైనట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఓ కార్యక్రమంలో ఇటీవల ప్రస్తావించారు. దశాబ్ద కాలంలో డిజిటల్ ఇండియాలో భాగంగా సామాన్యులు, గృహిణులు, వ్యవసాయదారులు, ఇతర చేతి వృత్తి వ్యాపార నిపుణులు, విద్యార్థులు వీరందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి మేలు జరిగింది. అందరికీ కీలకమైనటువంటి ఆధార్ కార్డులను అందజేయడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇప్పటివరకు 143 కోట్లు జారీ చేయగా మిగిలినవి పెండింగ్లో ఉన్నాయి. 2026 జనవరి వరకు ఉన్న సమాచారం ప్రకారం యూపీఐ ద్వారా 28.33 లక్షల కోట్ల రియల్ టైం లావాదేవీలు నమోదయ్యాయి. వ్యక్తులకు కావలసిన సమాచారాన్ని వ్యక్తిగత గోప్యత పాటిస్తూ నిల్వ చేసే వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్ యాప్లో భద్రపరుస్తున్నారు. ఇప్పటివరకు 62 కోట్ల మంది డిజీలాకర్లను వినియోగిస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ వ్యవసాయ మార్కెట్లో భాగంగా రైతులకు మార్కెట్ పరిజ్ఞానం పెరిగింది. మొబైల్ ఫోన్లలో, వాట్సాప్లలో చాటింగు, యూపీఐల ద్వారా క్రయ విక్రయాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ ఏడాది జనవరి నాటికి 23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.79 కోటి మంది రైతులు నేరుగా డిజిటల్ ఇండియా సేవలను వినియోగించుకున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇకపోతే సఖీ, దీనదయాళ్, అంత్యోదయ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెన్స్తో పాటు బీబీజీ రామ్జీ పథకం కింద నమోదైన కోట్లాది మంది లబ్ధిదారులు డిజిటల్ సేవలు పొందుతున్నారు. వీటితో పాటు డిజీలాకర్లలో 900 కోట్ల డాక్యుమెంట్లు నిక్షిప్తమయ్యాయి. 20.7 కోట్ల మహిళలు తాము తయారు చేసిన హస్త, గృహ ఉత్పత్తులను నేరుగా ఈ కామర్స్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా 3.59 లక్షల గ్రామాలకు కిసాన్ సారథి కింద సేవలు అందుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారానే ఇదంతా సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు. దీక్ష, పోషణ్, మై భారత్ల కింద కోట్లాది మంది రిజిస్టర్ అయి సేవలు పొందడం గమనార్హం. ఉమాంగ్ వంటి యాప్లు కోట్లాది మంది ఉద్యోగులకు వరంగా మారాయి.

0: రైలు, బస్సు, విమానం వంటి రవాణా సేవలకు డిజిటల్ ఇండియానే దోహదపడుతోంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ను విలాసవంతమైన సమాచార సాంకేతిక ఉపకరణంగా భావించేవారు. ఇప్పుడు ఒక ప్రధాన అవసరంగా అది మారిందని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారుల నుంచి బంగారం అమ్మే విక్రేతల వరకు సెల్ ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారినట్లు చెబుతున్నారు. ఇక విద్యాసంస్థలు, విద్యార్థులు తమ అడ్మిషన్లు, కొత్త కోర్సులకు డిజిటల్ సాంకేతికతపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. బ్యాంకులలో ఒకప్పుడు డబ్బు లావాదేవీల కోసం కనిపించే భారీ క్యూలు ఇప్పుడు కనుమరుగవడానికి డిజిటల్ సాంకేతిక ప్రగతే కారణం. ఆసుపత్రులు, వైద్యులు, రోగ నిర్ధారణ సంస్థలు రోగుల వివరాలను, రోగ నిర్ధారణ పట్టికలను డిజిటల్ రూపంలో పంపడం, వాటిని ఫోన్లోనే తెలుసుకోవడం ఇప్పుడు సులభమైనటువంటి ప్రక్రియగా మారింది. యూపీఐ ద్వారా చెల్లింపులు, సోషల్ మీడియా మెసేజ్లు, ఈ కామర్స్, ఆహార సరఫరా రంగాల్లో డిజిటల్ విప్లవం చోటు చేసుకుంది. భారతదేశంలో ప్రతి స్మార్ట్ మొబైల్ ఫోన్లో 33 నుంచి 50 వరకు యాప్లు డౌన్లోడ్ చేసుకునే వీలు ఉండటంతో స్టార్టప్ల వ్యాపార విస్తరణ అనూహ్యంగా పెరిగింది. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 4,741 కోట్ల రూపాయలను బడ్జెట్లో ముందు కేటాయించినా తర్వాత మరింతగా పెంపొందించింది. ఈ అంశం చూస్తుంటే సాంకేతిక ప్రగతికి ప్రభుత్వం ఎంతలా కట్టుబడి ఉందో అర్థమవుతుంది. డిజిటల్ అక్షరాస్యత ద్వారా సమాజంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వ, చరిత్రాత్మక మార్పులను కూడా కేంద్రం లక్ష్యంగా ఎంచుకుంది. మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో అన్ని కార్యక్రమాలు మధ్యదళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఆశించిన మార్పు తీసుకురావడం హర్షణీయమని కూడా ప్రధానమంత్రి చెబుతున్నారు. గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమానికి వెచ్చిస్తున్న నిధులు, అధికార యంత్రాంగం చేసిన కృషికి దేశంలోని ప్రతిష్టాత్మక ప్రైవేట్ సంస్థలు కూడా చేయూతనివ్వడం వల్లే పరిస్థితి మరింత మెరుగైంది. 2014-15లో జీబీ డేటా ఖరీదు 269 రూపాయల నుంచి ఇప్పుడు 2026 నాటికి అది కేవలం 7.09 రూపాయలకు తగ్గింది. అంటే 97% పైగానే తగ్గిందన్నమాట. గతంలో 358 కిలోమీటర్ల పరిధికే పరిమితమైన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని 692,676 కిలోమీటర్ల పరిధికి అనూహ్యంగా పెంచారు. మొబైల్ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతంలో కూడా అనూహ్యంగా పెరిగింది. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు భారీగా పెరిగారు. అంటే 400% దాకా పెరిగినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా కార్యక్రమాల అభివృద్ధితో పాటు కొన్ని సవాళ్లు కూడా ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. వాటిని కూడా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది. డిజిటల్ లావాదేవీలకు సైబర్ నేరగాళ్ల ముప్పు ఉండటంతో ప్రభుత్వం, పోలీసులు, సమాచార వ్యవస్థల ద్వారా డిజిటల్ నేర నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు. డేటా ప్రైవసీతో పాటు భాషాపరమైన సమస్యలను సాంకేతికంగా అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా చూస్తే భారత జీడిపిలో 2029-30 నాటికి డిజిటల్ ఎకానమీ భాగస్వామ్యం 20%కు పైగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశ పురోభివృద్ధికి డిజిటల్ ఇండియా మరింత కీలకం. అందుకు ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం కూడా అత్యంత కీలకంగా మారింది.
1: శ్రోతలు, ఇంతవరకు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

0: ఆకాశవాణి దార్శనిక్ భారత్ కార్యక్రమంలో మదనపల్లిలో ఇటీవల ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించి ఓనిపెంట కృషి విజ్ఞాన కేంద్ర అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ముంగర బాలకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ సుగవాసి గంగాధర్.
1: శ్రోతలకు నమస్కారం. దేశం అభివృద్ధి పదంలో సాగుతున్న తీరు, కొత్త ఆలోచనలు, సరికొత్త అవకాశాలు, ప్రజల జీవితాల్లో వస్తున్న మార్పులను మీ ముందుకు తీసుకొచ్చే ప్రత్యేక కార్యక్రమం దార్శనిక భారత్. ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో ఇటీవల మదనపల్లిలో ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించిన విశేషాలను తెలుసుకుందాం. మన రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటలకు ఎంతో మంచి అవకాశాలున్నాయి. మామిడి, టమోటా, అరటి, దానిమ్మ వంటి పంటలు మన రైతుల జీవితాల్లో ఎంతో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. అయితే పంట పండించడం ఒక దశ, దానికి సరైన ధర రావటం మరో దశ. పంటను నిల్వ చేయటం, ప్రాసెసింగ్ చేయటం, మార్కెటింగ్ చేయటం, చివరకు అంతర్జాతీయ మార్కెట్కు తీసుకెళ్లటం మరొక పెద్ద సవాలు. ఈ సవాళ్లకు పరిష్కారం చూపుతూ రాయలసీమ ఉద్యాన రంగానికి కొత్త దిశ చూపించే లక్ష్యంతో మదనపల్లిలో ఇటీవల గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు శ్రీకారం చుట్టారు. అసలు ఈ హార్టికల్చర్ హబ్ అంటే ఏంటి, రైతులకు ఎలాంటి లాభం చేకూరుస్తుంది, ముఖ్యంగా కడప జిల్లాకు ఎలాంటి అవకాశాలున్నాయి, ఆధునిక సాంకేతికత రైతు దగ్గరకు ఎలా వస్తుంది, ఇటువంటి అనేక విషయాలు మనతో పంచుకునేందుకు మన స్టూడియోస్కి విచ్చేశారు డాక్టర్ ముంగల బాలకృష్ణ గారు, సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి కృషి విజ్ఞాన కేంద్రం వనిపంట. సార్, దార్శనిక భారత్ కార్యక్రమానికి స్వాగతం సార్.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం అండి. భవిష్యత్తును ఊహించడం కాదు, భవిష్యత్తును నిర్మించే ఆలోచనల వేదిక, అభివృద్ది పథంలో భారత్ ప్రయాణాన్ని పరిచయం చేసే కార్యక్రమం దార్శనిక భారత్ కార్యక్రమానికి మరొకసారి స్వాగతం.
1: సార్, మొదటగా సాధారణ రైతుకు అర్థమయ్యేలా చెప్పాలంటే గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అంటే ఏంటి, దీని వెనుక ఉన్న ప్రధాన ఆలోచన ఏంటి?
2: గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అనే పదం కన్నా ముఖ్యంగా మనం రాయలసీమ హార్టికల్చర్ హబ్ అండ్ రాయలసీమ రైజింగ్ అంటారండి. దీన్ని మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ముఖ్యంగా ఉద్యానం పంటలు పండించేటువంటి రైతులకు వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచి మరియు వారు పండించినటువంటి పంటలకు సరైనటువంటి గిట్టుబాటు ధరలు కల్పించి వాటి అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ యొక్క ప్రమాణాలను పెంచి దేశం యొక్క గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే జీడిపి శాతాన్ని కూడా పెంచాలనే ఉద్దేశంతో దేశంలోనే కాకుండా రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటలు ఎక్కువగా పండిస్తున్నారు. అందువల్ల ఈ రాయలసీమలో ఉండే వైఎస్ఆర్ కడప, చిత్తూరు, అనంతపురము, కర్నూలు, సత్యసాయి జిల్లాలతో పాటు ప్రకాశము మరియు మార్కాపురం అంటే మొత్తం 9 జిల్లాలను చేరి, ఎందుకంటే ఈ 9 జిల్లాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే సమశీతోష్ణ పంటలాలు అంటే సెమీ ఏరిడ్ క్లైమేట్ అంటారండి. ఈ క్లైమేట్ అనేది ముఖ్యంగా ఉద్యాన పంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటుగా మనము నేలలు చూసినట్లయితే ఇసుక ఎర్రమట్టి నేలలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఇసుక ఎర్రమట్టి నేలల్లో ఐరన్ అండ్ అల్యూమినియం ఆక్సైడ్స్ అనేటువంటి మూలకాలు బాగా పుష్కలంగా ఉండడం వల్ల ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పండించే ఉద్యాన పంటలు, ఫలాలు కానీ, కాయగూరలు కానీ, ఏదైనా ఇతరత్ర పుష్పాలు చూసుకున్నట్లయితే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. మిగతా ప్రాంతాలతో కోస్టల్ ప్రాంతంలో చూసుకున్న ఈ రాయలసీమ ప్రాంతంలో ఉండే ఉద్యాన పంటలకు అత్యంత ప్రసిద్ధి. అందువల్ల దీన్ని ముఖ్యంగా గమనించి ప్రభుత్వం వారు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందరూ కూడా దీన్ని ఆలోచనలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మంచి అవకాశాలు కల్పించాలి. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ఉద్యాన పంట విస్తీర్ణము చాలా తక్కువగా ఉంది, దాన్ని డబుల్ చేయాలి. అంటే ఉన్నటువంటి ఉద్యాన పంట విస్తీర్ణాన్ని పెంచి దాంతోపాటుగా మనము ఉత్పాదకతను కూడా పెంచాలి. అంటే ఉత్పాదకతను పెంచడంతో పాటు నిరుద్యోగ యువతకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. అవకాశాలతో పాటుగా రైతులకు ఆదాయం రావడమే కాకుండా దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడుతుంది అనేది ఉద్దేశము. మరియు కోస్తా ప్రాంతాలతో చూసుకున్నట్లయితే నీటిపారుదల సౌకర్యాలు మనకు అంత ఎక్కువగా లేవు. సో వాతావరణ పరిస్థితులు ఒకటి అనుకూలంగా ఉంది, తరువాత మనకు ఇక్కడ ఉన్నటువంటి భూములు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యాన పంటలు పండించే రైతులకు కూడా మంచి ఆదాయం కలిగించాలని, తర్వాత నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలని, మార్కెటింగ్ ఫెసిలిటీ కల్పించాలని, రోడ్ కనెక్టివిటీ అంటారు. అంటే మారుమూల ప్రాంతాల్లో ఉద్యాన పంటలు పండిస్తున్నారు కానీ వాటిని మెట్రోపాలిటన్ సిటీస్కి చేరవేయాలి, ఎందుకంటే వాళ్ళకు అక్కడైతే మార్కెటింగ్ బాగుంటుంది కాబట్టి. సో రోడ్ కనెక్షన్స్ని కూడా ఇంప్రూవ్ చేయాలని ఈ ఉద్దేశాలను పెట్టుకొని ఈ రాయలసీమ హార్టికల్చర్ను రైతుల శ్రేయస్సు దృష్ట్యా దీన్ని ముందుకు తీసుకొని వచ్చారు మన ప్రభుత్వం వారు.
1: సార్, మన శ్రోతల్లో చాలామంది రైతులుంటారు, వాళ్లల్లో ఒక ప్రశ్న తప్పకుండా ఉంటుంది, అదేంటంటే ఈ హార్టికల్చర్ హబ్ వల్ల నాకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏం ప్రయోజనం ఉంటుంది? ఈ హార్టికల్చర్ హబ్ అనేది ఒక సాధారణ ఉద్యాన రైతు జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు?
2: నిరుద్యోగ యువత చాలా మంది ఉన్నారు. సో ఉద్యాన పంటలను పండించడం ఒక ఎత్తు అయితే, పండించినటువంటి పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించడం ఇంకోటి ఎత్తు అయితే, ఇప్పుడు ఉద్యాన పంటలు చూసుకున్నట్లయితే చాలా పెరిషబుల్ కమాడిటీస్ అంటారు. అంటే వాటి యొక్క నాణ్యత డే బై డే, అంటే దినదినం చూసుకున్నట్లయితే తగ్గుతూ వస్తుంది. దాని అంటే ఫ్రెష్నెస్ అనమాట. సో దాన్ని మనము ఎక్కువ కాలం నిల్వ ఉంచాలి. ఇప్పుడు పండ్లు, కాయగూరలు, పుష్పాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే వాటికి విలువను జోడిస్తారనమాట. దాన్ని ఏమంటే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఆర్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అంటారు. సో వాల్యూ యాడెడ్ చైన్ అనమాట. సో ఈ వాల్యూ యాడెడ్ చైన్ చేయడం ద్వారా రైతులు వాళ్ళు పండించుకున్నటువంటి పంటలు సరైన టైంలో అమ్ముకోకపోయినా వాటిని ఈ గిడ్డంగులు, అంటే కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ అని అంటారు, వేర్ హౌసెస్ అని అంటారు, వీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా, ఈ హబ్ ద్వారా కొంచెం అమౌంట్ రిలీజ్ చేసి ఈ గిడ్డంగులు, వేర్ హౌసెస్లు అన్ని ఇక్కడ కట్టిన వల్ల వాళ్ళు పండించినటువంటి పంటలను అంటే సరైన గిట్టుబాటు ధర కల్పించేటంత వరకు ఉండి తర్వాత మంచి మార్కెట్ వచ్చిన తర్వాత కూడా అమ్ముకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మామిడి ఉంది, టమోటా ఉంది. టమోటాకు ఒక్కొక్కసారి చూసినట్లయితే మనం మార్కెట్లో చూస్తాం 2 రూపాయలు, 1 రూపాయి కూడా రేట్ పడిపోతూ ఉంటుంది. అప్పుడు రైతులు ఏం చేస్తున్నారు, వాళ్ళు పండించినటువంటి పంటలు గిట్టుబాటు ధర శోకంతో వాటిని అన్నింటిని కూడా బయట పడేసినటువంటి పరిస్థితులు చూస్తున్నాం ఈరోజు. సో అలాంటి పరిస్థితుల్లో వాటిని వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్, అంటే టమోటా కెచప్ కానీ, టమోటా సాస్ కానీ ఇలాంటివి చేసి వాల్యూ యాడెడ్ చేంజ్ చేయడం ద్వారా ఫారెన్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేసి వాళ్లకు మంచి గిట్టుబాటు ధరలు కల్పిస్తారు. సో మీరు అడిగినట్టు ప్రత్యక్షంగా రైతుల యొక్క ఆర్థిక స్థితులు ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత ఈ హబ్ ఏర్పాటు చేయడం ద్వారా సుమారుగా 9 లక్షల మంది ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు కల్పించాలని ఒక ప్రణాళిక అనేది చేశారు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల ఆర్థిక స్థితులు ప్రత్యక్షంగాను పరోక్షంగా 9 లక్షల మంది నిరుద్యోగ యువతకు మనం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం.
1: సార్, మీరు చెప్తున్నట్టు వాల్యూ యాడెడ్ అంటున్నారు, అంటే గ్రేడింగ్, సార్టింగ్, ప్యాకింగ్, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ వంటి సదుపాయాలు. ఈ విషయాలు

0: ఈ హబ్లో ఎలా అందుబాటులోకి రానున్నాయి?
1: మొత్తము ఈ హార్టీ హాచర్ క్లబ్ని 9 జిల్లాలు అండి, ఆల్రెడీ మీకు చెప్పాను, అనంతపురము, కర్నూలు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప డిస్టిక్కు, ప్రకాశము, మార్కాపురము, సత్యసాయి డిస్టిక్లో మొత్తము చూసుకున్నట్లయితే 201 క్లస్టర్గా డివైడ్ చేశారండి. ఒక్కొక్క క్లస్టర్ కింద కొన్ని కొన్ని మండలాలు ఉంటాయి, ఆ మండలాల కింద కొన్ని విలేజెస్ ఉంటాయి. టోటల్గా మనం చూసుకున్నట్లయితే 201 క్లస్టర్స్గా ఈ ఏరియాను డివైడ్ చేసి రాయలసీమ జోన్లో, అంటే ఎక్కడైతే ఈ హబ్ను ఏర్పాటు చేయాలి, ఎక్కడైతే ఉద్యాన పంటలు అధిక శాతంలో పండిస్తున్నారో వాటిని సెలెక్ట్ చేసుకుని మొత్తం 201 క్లస్టర్గా డివైడ్ చేశారు. దాంట్లో 5869 గ్రామాలను తీసుకున్నారనమాట. దాని మొత్తము 303 మండలాలు ఉంటాయి. ఈ 303 మండలాల్లో ఎక్కడైతే మనకు ఈ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ అవసరము, వేర్ హౌసెస్ అవసరము, సో లార్జ్ స్కేల్లో టమాటా పండిస్తున్నారు అక్కడ మనకు సరైన గిట్టుబాటు లేదు, మ్యాంగో పండిస్తున్నారు అక్కడ మనకు మార్కెటింగ్ లేదు, బనానా పండిస్తున్నారు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే పులివెందుల, మన వైఎస్ఆర్ కడప డిస్టిక్ చూసుకున్నట్లయితే పులివెందుల రీజియన్లో చీనీ, అరటి ఎక్కువగా పండిస్తుంటారు. అరటికి ఒక్కొక్కసారి టన్ను 2000-3000 కన్నా కూడా పడిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో రైతులు చాలా నష్టపోతుంటారు. అలాంటి సమయంలో ఈ వాల్యూ యాడెడ్ చేయను, అంటే విలువ ఆధారిత ఉత్పత్తులు చేయడంతో పాటు వాళ్ళకు కొన్ని అంటే కొంత సమయము సరైన రేట్ వచ్చేంత వరకు స్టోరేజ్ చేయడం వల్ల దానికి మంచి గిట్టుబాటు ధర వస్తుంది. ఈ గ్లోబల్ హార్టికల్చర్లో విలువ ఆధారిత ఉత్పత్తులు చేయడంతో పాటు ఈ స్టోరేజ్ యూనిట్స్ అన్ని కూడా డెవలప్ చేయడం వల్ల రైతులకి ఒక కొంచెం సదావకాశాలు అనేవి వస్తాయని నా యొక్క అభిప్రాయం.
0: సార్, మరి రాయలసీమ అంటేనే ఉద్యాన పంటలకు మంచి ప్రాంతం, మామిడి, టమాటా, అరటి, దానిమ్మ ఇలా ఎన్నో పంటలు ఇక్కడ సాగు అవుతున్నాయి. ఈ హబ్లో ఏ ఉద్యాన పంటలకు ప్రధానంగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు?
1: రాయలసీమ హార్టికల్చర్ హబ్ కింద ఉండే టార్గెట్ క్రాప్స్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మామిడి, చీనీ, నిమ్మ, దానిమ్మ, జామ, అరటి, బొప్పాయి అండి. దాంతోపాటుగా స్పెషల్ ఫోకస్ అని కొన్ని క్రాప్స్ ఉన్నాయి, అంటే ఎక్కువ వాల్యూ ఉండి మన ప్రాంతాల్లో పండించలేని పంటల మీద కూడా చాలా దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా యాపిల్, అవకాడో, ఫిగ్స్, పెప్పర్, ఈ పంటల మీద దృష్టి పెట్టాలని ఈ హార్టికల్చర్ హబ్లో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో చూసుకున్నట్లయితే 840,000 హెక్టార్ల యొక్క విస్తీర్ణంలో మనకు ఉద్యాన పంటలు ఉన్నాయి రాయలసీమ రీజియన్లో. దీన్ని ముఖ్యంగా హార్టికల్చర్ హబ్ ద్వారా ఈ యొక్క ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 2030 సంవత్సరం వచ్చేటప్పటికీ 1,441,000 హెక్టార్లకు తీసుకురావాలని ముఖ్యమైనటువంటి అంచనా. దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యాన పంటల ఉత్పాదకత అయినటువంటి 222,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పాదకతను 435,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పాదక తీసుకురావాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
0: ఈ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా కడప జిల్లా రైతులకు ప్రత్యేకంగా ఎలాంటి అవకాశాలు లభించనున్నాయి?
1: రాయలసీమ హార్టికల్చర్ హబ్ కింద మన డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వైఎస్ఆర్ కడప వాళ్ళు మనకు 30 క్లస్టర్ సెలెక్ట్ చేశారండి. ఫేజ్ 1 కింద 11 క్లస్టర్ డెవలప్మెంట్, ఫేజ్2 కింద, అంటే ఇక్కడ ఫేజ్ అంటే ఇయర్ వైజ్ అనమాట, సెకండ్ ఇయర్లో 10 క్లస్టర్స్, థర్డ్ ఫేజ్ కింద 9 క్లస్టర్స్, అంటే టోటల్గా 30 క్లస్టర్స్ ఇచ్చారనమాట. సో మనకు రాయలసీమ హార్టికల్చర్ క్లబ్ కింద వైఎస్ఆర్ కడప డిస్టిక్ వాళ్లకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ప్రపోజల్ ఎంత ఇచ్చారంటే 1,778,000 కోట్ల రూపాయలు 3 సంవత్సరాలు కలిపి ఇచ్చారు. దాంట్లో మనం సెలెక్టెడ్ క్లస్టర్స్ 30, టోటల్ మనకు కవర్ అయ్యేటువంటి మండల్స్ 40 అండి, టోటల్ విలేజెస్ 639, మనకు రైతు సేవా కేంద్రస్ అని ఉన్నాయి దాంట్లో మనం కవర్ చేసేటువంటి 382. ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఆఫ్ హార్టికల్చర్ ఏరియా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏ జిల్లాలో అయినా ఈ హార్టికల్చర్ క్లబ్ కింద ఉద్యాన పంటల యొక్క విస్తీర్ణత శాతాన్ని పెంచి ఉత్పాదకను పెంచడం, అది ఒక ప్రథమ లక్ష్యం. అదేవిధంగా ఇక్కడ కడప డిస్టిక్ట్ లో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కడపలో 1,09,378 హెక్టార్లు ఉంది ప్రజెంట్ విస్తీర్ణం ఉద్యాన పంటల్లో. దానికి మనము ఈ 3 ఏళ్లలో కూడా ఎంతకు తీసుకుని రావాలి అంటే 1,84,406 హెక్టార్ల యొక్క టార్గెట్ అనమాట. మనకు 7 రెవెన్యూ డివిజన్లు వైఎస్ఆర్ కడప డిస్టిక్ట్ లో చూసుకున్నట్లయితే పులివెందుల కింద మనకి ఇచ్చినటువంటి క్లస్టర్ 14, జమ్మలమడు కింద 3, కమలాపురం కింద 4 క్లస్టర్స్, మైదుకూర్ కింద 3, రాధంపేట కింద 3 క్లస్టర్స్, బద్వేల్లో 2, ప్రొద్దుటూరులో 1, టోటల్ గా చూసుకున్నట్లయితే 7 రెవెన్యూ డివిజన్ల కింద 30 క్లస్టర్లు ఈ డెవలప్మెంట్ అనేది చేపట్టబోతున్నారు.
0: ఒక రైతు హార్టికల్చర్ హబ్ లో భాగస్వామి కావాలనుకుంటే ఎవరిని సంప్రదించాలంటారు?
1: హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళండి, ఉద్యాన శాఖలో మనకు క్షేత్రస్థాయిలో అంటే ఫీల్డ్ లెవెల్లో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ అని ఉంటారు. సో వాళ్ళను సంప్రదించినట్లయితే వాళ్ళు రైతులను ఏ విధంగా నమోదు చేసుకోవాలి, వారి పంట వివరాలు, ఒకవేళ హార్టికల్చర్ హబ్ ద్వారా లబ్ధి పొందాలంటే మార్గదర్శకాలు ఏంటి అనేది డిస్టిక్ హార్టికల్చర్ ఆఫీసర్ ఉంటారండి డిస్టిక్ లెవెల్లో, వారి నుంచి హార్టికల్చర్ ఆఫీసర్కి వస్తాయి. ఒక్కొక్కరు 2 నుంచి 3 మండలాలకు ఇన్ఛార్జిగా ఉంటారు. వాళ్ళ కింద వీళ్ళు విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా వాళ్ళకు రైతులకు ఇన్ఫర్మేషన్ చేరుతుంది. సో ఏ విధంగా లబ్ధి పొందారు, ఇప్పుడే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఏ పంటలు వేయాలి, రోడ్ కనెక్షన్ ఎట్లా పెంచుకోవాలి, తర్వాత మార్కెటింగ్ ఫెసిలిటీస్, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి, కోల్డ్ స్టోరేజ్ ఏంటి కావాలి, వేర్ హౌసెస్ ఏమన్నా కావాలన్నా, తర్వాత వాళ్ళకి ఏమన్నా కొత్త వెరైటీలు, కొత్త వంగడాలు ఏదైనా కావాలన్నా. ఉద్యాన పంట రంగ అభివృద్ధి అంటే రైట్ ఫ్రమ్ అంటే మనకు మంచి మేలైనటువంటి మొలకలు అవన్నీ కూడా త్రూ నర్సరీస్ ద్వారా కూడా ఈ ఉద్యాన రంగ సంస్థలు అంటే ముఖ్యంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతులకు ఇచ్చేసి వాళ్ళ యొక్క పంటను చూసుకుంటూ పంట కాలంలో వచ్చేటువంటి వివిధ రకాల దశల్లో వచ్చేటువంటి కష్ట నష్టాలన్నింటిని కూడా చేసి మంచి ఉత్పాదకను అంటే నాణ్యమైన ఉత్పాదకను తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. సో ఈ హార్టికల్చర్ హబ్ ద్వారా ఖచ్చితంగా మన రాయలసీమ యొక్క రైతుల స్థితిగతులు మారుతాయని, వారి యొక్క ఆర్థిక స్థితులు మెరుగుపడతాయని నేను ఆశిస్తున్నాను.
0: సార్, చివరిగా మన కార్యక్రమాన్ని వింటున్న రాయలసీమ రైతులకు, ముఖ్యంగా ఉద్యాన రైతులకు మీరేం చెప్పదలుచుకున్నారు ఈ రాయలసీమ హబ్ను ఉద్దేశించి?
1: ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యాన రైతులందరండి చాలా కష్టపడేటువంటి రైతులు. వారికి ప్రకృతి అనుకూలించాలి, ప్రభుత్వం వారు కూడా సహకరించాలి. గత 3-4 సంవత్సరాలుగా ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో సుమారు 25 మండలాలు ఈ వైఎస్ఆర్ డిస్టిక్ కింద ఉన్నాయి చూస్తున్నాను రైతుల యొక్క. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఉల్లి అనేది రైతులు వాళ్ళ వాళ్ళ పొలాల్లో అలాగే వదిలేశారు, అంటే దున్నేశారు. 1 రూపాయి 2 రూపాయల కిలో తడుగుతుంటే పండించినటువంటి ధరకు కనీస మద్దతు ధర లేకపోయింది. సో అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు పెట్టేటువంటి పెట్టుబడి రాకపోక వాళ్ళ నుంచి ఇంకా అడిషనల్ గా డబ్బు ఖర్చు అవుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఈ ఉద్యాన హార్టికల్చర్ హబ్ ద్వారా వాళ్లకు ఈ పండించినటువంటి పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించి లాభం కొంచెమన్నా రావాలని వస్తుందని ఆశిస్తూ ఈ ఉద్యాన హార్టికల్చర్ హబ్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా మేలు చేకూరుతుందని ఆశిస్తున్నాను. అంతేకాకుండా రైతు కుటుంబాల్లో చాలా మంది చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఉన్నారు. సో ఈ హబ్ అనేది రైతులకి అంటే ఎక్కడెక్కడ ఈ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నారు అట్లీస్ట్ ఆ క్లస్టర్స్ లో ఉన్నటువంటి రైతు బిడ్డలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే ఘంటాపథంగా చెప్తున్నాను.
0: డాక్టర్ బాలకృష్ణ గారు, ఈనాటి మన దార్శనిక భారత్ కార్యక్రమానికి సమయం కేటాయించి గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించి ఎంతో విలువైన సమాచారాన్ని మా శ్రోతలకు అందించారు. ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు మదనపల్లిలో ఇటీవల ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించి వనిబెంట కృషి విజ్ఞాన కేంద్ర అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ముంగర బాలకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ సుభాష్ గంగాధర్. ఈ కార్యక్రమం కడప కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 8:15 దాటి 35 సెకండ్లు. ఇప్పుడు వినండి చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా ఈ పాట.

0: చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమంలో మనం విన్న ఈ పాట జీన్స్ చిత్రం నుండి ఉన్నికృష్ణన్ ఎస్పి పల్లవి పాడిన ఏఎం రత్నం శివగణేష్ల గీతం. సంగీతం ఏఆర్ రెహమాన్.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రోతలు, రేపు సాయంత్రం 6:30 జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అనే అంశం గురించి చిత్తూరు డివిజన్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ డాక్టర్ ఏబి హర్షవర్ధన్ గారితో పరిచయ కార్యక్రమం తప్పక వినండి రేపు సాయంత్రం 6:30. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
2: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

మీరింత వరకు చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ప్రసారం విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు: యువత నిరంతరం కొత్త నైపుణ్యాలను సంపాదించుకుంటూ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ టెలికాం డిజిటల్ రంగాల్లో గత దశాబ్ద కాలంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. శాశ్వత కార్మిక ధృవీకరణ పెరుముకు సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలను ఉపసంహరించుకుని ఇరుదేశాల ఉమ్మడి ఆసియాలను ముందుకు తీసుకెళ్లాలని భారత్ స్పష్టం చేసింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య రాంచీ వేదికగా 2వ టీ20 మ్యాచ్ జరుగుతోంది. వివరాలు: సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతోన్న తరుణంలో యువత నిరంతరం కొత్త నైపుణ్యాలను సంపాదించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 48వ వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ సాంఘై 2026లో పాల్గొన్న టీమిండియా ప్రతినిధులతో ఈరోజు ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు టీమిండియా ప్రతినిధులను అభినందించారు. వారి నైపుణ్యాభివృద్దికి రాయబారులుగా మారాలని పేర్కొన్నారు. సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటూ అభివృద్ది చెందుతోన్న సాంకేతికతలను స్వీకరించాలన్నారు. నైపుణ్య శిక్షణ సంస్థలు ఐఐటీలు ఐఐఎంల కంటే ఏమాత్రం తక్కువ కాదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, వారి అనుభవాలు సూచనల ద్వారా భారతదేశ నైపుణ్య శిక్షణా వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి దోహదపడాలని ఆయన కోరారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా నిలపడానికి యువత, ప్రభుత్వం, శిక్షణ సంస్థల సమన్వయం ఎంతో అవసరమని ప్రధానమంత్రి అన్నారు. దేశ టెలికాం డిజిటల్ రంగాల్లో గత దశాబ్ద కాలంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 10వ ఎడిషన్లో కేంద్ర మంత్రి ఈరోజు ప్రసంగిస్తూ ప్రపంచంలోని స్వదేశీ 4G సేవలను అభివృద్ది చేసిన దేశాల సరసన భారతదేశం కూడా నిలిచిందన్నారు. 2030 నాటికి భారతదేశం

5G వినియోగదారుల సంఖ్యను 55 కోట్ల నుంచి 100 కోట్లకు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలియజేశారు. అలాగే భారతదేశం ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. నిర్దేశించిన భద్రతా నిబంధనలు పాటించిన తర్వాతే ఆపరేటర్లకు సేవలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. వినియోగదారులకు పలు రకాల సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని కేంద్ర మంత్రి వివరించారు.

0: ఆర్గనైజేషన్ దట్ సెల్ఫ్లెస్లీ సర్వ్స్ అస్ డే అండ్ నైట్.
1: టెరిటోరియల్ ఆర్మీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాజీ సైనికులు వారి కుటుంబాలకు అభినందనలు తెలియజేశారు. టెరిటోరియల్ ఆర్మీ సేవలు నాగరిక్ భీ సైనిక్ భీ నినాదానికి స్ఫూర్తినిస్తున్నాయని సామాజిక మాధ్యమ పోస్టులో రక్షణ మంత్రి ఈరోజు పేర్కొన్నారు. అసాధారణమైన నిబద్ధతతో దేశానికి సేవ చేయాలనే సాధారణ పౌరుల సంకల్పానికి ఇది ప్రతిరూపంగా నిలుస్తుందని అన్నారు. సరిహద్దుల పరిరక్షణ నుంచి విపత్తు సహాయం, దేశ నిర్మాణం వరకు టెరిటోరియల్ ఆర్మీ సైనికుల ధైర్యం, అంకిత భావం, నిస్వార్థ సేవ వెలకట్టలేనివని అన్నారు. దేశ సేవ పట్ల వారి అచంచలమైన నిబద్ధతకు, బలమైన ఆత్మనిర్భర భారతదేశం కోసం వారు చేస్తోన్న అమూల్యమైన కృషి అభినందనీయమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇటీవల శాశ్వత కార్మిక ధృవీకరణ పీఈఆర్ఎంకు సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలను ఉపసంహరించుకుని ఇరుదేశాల ఉమ్మడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని భారత్ స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈరోజు న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతిభావంతుల బదిలీ తర్వాత బదిలీ భారత అమెరికా ఆర్థిక వ్యవస్థలకు విలువను చేకూరుస్తుందన్నారు. ఇది భారతీయులకు అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ అత్యాధునిక ప్రతిభ ఆవిష్కరణలు, పరిశోధన, ఉత్పాదకత, పోటీతత్వం, ఉద్యోగ కల్పన వంటి వాటికి ప్రాధాన్యతను అందించడం ద్వారా అమెరికా కంపెనీలకు కూడా సమానంగా ప్రయోజనం చేకూరుస్తోందని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో వాటాదారుల సంపదను సృష్టించడమే కాకుండా ఇది రెండు దేశాలకు అపారమైన పరస్పర ప్రయోజనం చేకూరుస్తోందని రణధీర్ జైస్వాల్ పేర్కొంటూ
2: यह ध्यान दिया जाना चाहिए कि परम H1B वीजा कार्यक्रम से अलग है. परम आवेदनों का निलंबन अपने आप में मौजूदा H1B वीजा की वैधता या H1B वीजा धारकों और उनके आश्रितों डिपेंडेंट्स यानी की स्थिति को प्रभावित नहीं करता है. हालांकि प्रभावित कंपनियां के योग्य कर्मचारियों की स्थायी निवास अथवा ग्रीन कार्ड प्रक्रिया पर कुछ प्रभाव पड़ सकता है.
1: आकाशवाणी जातीय वार्ता వింటున్నారు. రేపు జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ నూపూర్ ప్రసాద్ ఈరోజు న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ జంతర్ మంతర్ వద్ద నిరసనలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి కోరుతూ దరఖాస్తులను కనీసం 10 రోజులు ముందుగా సమర్పించాలని తెలిపారు. గతంలో కూడా ఆ ప్రదేశంలో నిరసన ప్రదర్శన చేయడానికి సీజేపీకి అనుమతి లభించినప్పటికీ వారు నిర్దేశించిన మార్గదర్శకాలను, ఇచ్చిన హామీలను పాటించడంలో విఫలం అయ్యారని ఆమె పేర్కొన్నారు. అలాగే న్యూఢిల్లీ ప్రాంతంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితి, ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని అనుమతి నిరాకరించే నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. ప్రజా భద్రత, శాంతి భద్రతలు కాపాడేందుకు అవసరమైన ఆంక్షలు విధిస్తూ భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద ఆ ప్రాంతంలో ప్రస్తుతం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నట్టు తెలియజేశారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ హెచ్చరించారు. న్యూఢిల్లీలో రేపు జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ నిరసనలు చేపట్టనున్న నేపథ్యంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, హజరత్ నిజాముద్దీన్ స్టేషన్లకు వచ్చిపోయే రైళ్ల సర్వీసులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. రేపు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఆయా స్టేషన్లకు రైల్వే సర్వీసులు నడవవని స్పష్టం చేసింది. ఈ స్టేషన్ల నుంచి ప్రస్తుతం మొత్తం 10 గంటల పాటు రైళ్ల రాకపోకలు రద్దు చేస్తున్నట్లు తెలియజేసింది. మరోవైపు న్యూఢిల్లీలోని 57 మెట్రో స్టేషన్లు ఈరోజు రాత్రి 9 గంటల నుంచి రేపటి వరకు మూసివేస్తున్నట్లు ఆ ప్రకటనలో డీఎంఆర్సీ వివరించింది. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల కారణంగా మెట్రో స్టేషన్ల ఎంట్రన్స్, ఎగ్జిట్స్ మూసివేయాలని డీఎంఆర్సీకి ఢిల్లీ పోలీసులు లేఖ రాయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంఆర్సీ వెల్లడించింది. దేశంలో బలమైన పరిశోధన సంస్కృతికి డిజిటల్ ఆరోగ్య వనరులు కీలక సాధనాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాత్సవ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన డిజిటల్ ఆరోగ్య వనరులపై 5వ జాతీయ శిక్షణకం సదస్సులో ఆమె ప్రసంగిస్తూ విజ్ఞానం సమాచార లభ్యతను సులభతరం చేయడంలోనూ, వైద్య విద్య, పరిశోధన, ఆరోగ్య సంరక్షణ అందించే పునాదులను బలోపేతం చేయడంలోనూ జాతీయ వైద్య గ్రంథాలయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. వైద్య కళాశాలలను, ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతాల్లో డిజిటల్ వైద్య వనరులను విస్తరించాలని పిలుపునిచ్చారు. సంస్థల మధ్య జ్ఞాన మార్పిడిని సులభతరం చేయటం, మంచి వైద్య గ్రంథాలయ పద్దతులను అవలంబించడం ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకత్వం, మద్దతు అందించడం అవసరమని పుణ్య సలీల శ్రీవాత్సవ స్పష్టం చేస్తూ రేపు కేరళం, మహి, తమిళనాడు, పాండిచ్చేరి, కరైకల్

0: ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. అలాగే దక్షిణ అంతర్గత కర్ణాటక, ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇలా ఉండగా కొంకణ్, గోవాల్లో రేపు వేడి తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వెల్లడించింది. క్రికెట్. భారత వెస్టిండీస్ పురుష జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా 2వ మ్యాచ్ ఈరోజు రాంచీ వేదికగా జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 17 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు నష్టపోయి 194 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యువత నిరంతరం కొత్త నైపుణ్యాలను సంపాదించుకుంటూ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ టెలికాం, డిజిటల్ రంగాల్లో గత దశాబ్ద కాలంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. శాశ్వత కార్మిక ధృవీకరణ పెర్ముకు సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలను ఉపసంహరించుకుని ఇరుదేశాల ఉమ్మడి ఆసియాలను ముందుకు తీసుకెళ్లాలని భారత్ స్పష్టం చేసింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య రాంచీ వేదికగా 2వ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమంలో. నిలయంలో సమయం 8:40 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు వినండి చిత్రకుసుమలు సినిమా పాటల కార్యక్రమంలో ఈ పాట.

చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమంలో మనం విన్న ఈ పాట భద్రా చిత్రం నుండి టిప్పు కల్పన పాడిన విశ్వగీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు వినండి అధిపతి చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ చిత్రపాడిన భువనచంద్ర గీతం. సంగీతం కోటి.

శ్రోతలు, రేపు సాయంత్రం 6:30 జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అనే అంశం గురించి చిత్తూరు డివిజన్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ డాక్టర్ ఏబి హర్షవర్ధన్ గారితో పరిచయ కార్యక్రమం తప్పక వినండి. రేపు సాయంత్రం 6:30 పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.

శ్రోతలు, రేపు సాయంత్రం 6:30 జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అనే అంశం గురించి చిత్తూరు డివిజన్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ డాక్టర్ ఏబి హర్షవర్ధన్ గారితో పరిచయ కార్యక్రమం తప్పక వినండి. రేపు సాయంత్రం 6:30 పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 9:30 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు వినండి ఏకచిత్ర గానం శీర్షికన చంద్రముఖి 2 చిత్రం నుండి పాటలు.

0: మీరు వింటున్నారు ఏకచిత్ర గానం శీర్షికన చంద్రముఖి 2 చిత్రం నుండి పాటలు.
1: ఒక సమస్య ఉంది.

0: మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన చంద్రముఖి 2 చిత్రం నుండి పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వినండి హలో ఆకాశవాణి. శ్రోతలు ఫోనిన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్.
1: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో హలో ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమం వింటున్నారు. ఫస్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో
2: హలో
1: హలో ఆకాశవాణి అండి.
2: నమస్తే మేడం.
1: నమస్తే అమ్మ, బాగున్నారా?
2: బాగున్నారు మేడం, బాగున్నావు మేడం.
1: చెప్పండి, ఏ పాట కావాలి?
2: తేనె మనసుల్లో.
1: తేనె మనసులు
2: పాట వేయండి మేడం.
1: ఓకే, తప్పకుండా వినిపిస్తాం తేనె మనసులు సినిమా నుంచి.
2: నమస్తే మేడం.

0: నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, ఆకాశవాణి అండి.
1: నమస్తే, నా పేరు నాగమణి, చిత్తూరు నుంచి.
0: ఓకే, నమస్తే నాగమణి. ఓకే, రేడియో బాగా వింటావా?
1: బాగా వింటాను మ్యామ్.
0: ఓకే, నీకు ఏ కార్యక్రమం అంటే బాగా ఇష్టం?
1: చిత్రలేఖ, చిత్ర కుసుమాలు, మళ్ళీ మార్నింగ్ 7 o'clock వేస్తారు కదా ఆ ప్రోగ్రాము, ఇవి ఎక్కువ వింటా ఉంటాను మ్యామ్.
0: ఓ, థ్యాంక్ యూ సో మచ్. సరే, మరి ఏ పాట కావాలి
1: మ్యామ్? నాకు చెప్పవే చిరుగాలి మూవీ నుంచి పాట కావాలి మ్యామ్.
0: చెప్పవే చిరుగాలి సినిమా పేరా?
1: అవును మ్యామ్. అందాల దేవత, అందాల దేవత అని వస్తుంది కదా మ్యామ్, ఆ పాట కావాలి మ్యామ్.
0: సరే, పాట విందామా?
1: ఓకే మ్యామ్,
0: బాయ్.
1: థ్యాంక్ యూ మ్యామ్.

0: నెక్స్ట్ కాలర్.
1: హలో
0: హలో,
1: హలో, కదిరి నుండి బాలకృష్ణ గుర్తు మాట్లాడుతున్నా.
0: ఓకే, ఏ ఊరండి మీది?
1: కదిరి మేడం.
0: ఓ, కదిరి నుంచి బాలాజీ గారు.
1: బాగున్నాం మేడం.
0: బాగున్నారా?
1: మీరు బాగున్నారు మేడం?
0: బాగున్నాం, బాగున్నామండి. రేడియో బాగా వింటున్నారా?
1: వింటున్నాను మేడం.
0: ఎలా ఉన్నాయి కార్యక్రమాలు?
1: చాలా బాగున్నాయి మేడం.
0: చాలా బాగున్నాయా?
1: మేడం,
0: చెప్పండి.
1: జీవన జ్యోతిలో
0: జీవన జ్యోతి,
1: అవును మేడం,
0: అందులో
1: చిన్ని అనే పాట మేడం.
0: చిన్ని ఓ చిన్ని అనే పాట.
1: అవును మేడం.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తామండి.
1: చెప్పండి మేడం.
0: ఏమండి?
1: కదిరి, మచిలీపేట, బాగల్ఖాన్, నీటి, బాగల్ఖాన్ బస్సు, రామకృష్ణ, బాబాజాన్, షాజహాన్, బిల్డింగ్ షాప్ మస్తాన్, సైకిల్ షాప్ అసర్పల్లి, కుడివాల మేడం.
0: ఓకే అండి, తప్పకుండా విందాం.
1: ఓకే మేడం,
0: బాయ్.

0: నెక్స్ట్ శ్రోత ఎవరో చూసేద్దాం. హలో ఆకాశవాణి అండి. హలో
1: హలో మేడం.
0: హలో ఆకాశవాణికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: చంద్రగిరి నుంచి సీతమ్మ మేడం.
0: ఓ సీతమ్మ గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం.
0: చెప్పండి ఏ పాట కావాలి?
1: జనమ దైవంలో నీ మది చల్లగా పాట అయింది మేడం.
0: ఓకే, నీ మది చల్లగానే పాట కావాలి ఇప్పుడు.
1: అవును మేడం.
0: ఓకే అమ్మా, తప్పకుండా వినిపిస్తాను.
1: పేర్లు
0: చెప్పేస్తారా? పేర్లు చెప్తారా?
1: బుద్ధి, రజని, శ్రీధర్ రెడ్డి, స్వరూప. అవును మేడం.
0: ఓకే, మరి పాట విందామా?
1: విందాం మేడం. బాయ్ మేడం.
0: బాయ్.

0: నెక్స్ట్ కాలర్. హలో ఆకాశవాణిలో, హలో, మీ పేరండి?
1: శ్రీనివాసులు మేడం.
0: శ్రీనివాసులు గారు, ఏ ఊరండి మీది?
1: చిత్తూరు డిస్టిక్ బంగారపల్లి మండలం మేడం.
0: ఓకే, చెప్పండి, బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: చెప్పండి, ఏ పాట కావాలి?
1: త్రిశూలంలో రాయిని ఆరదీసిన రాముడు ఆ పాట కావాలి మేడం.
0: ఓకే, సరే అండి, మరి పాట విందామా? శ్రోతల పేర్లు చెప్పేసేయండి.
1: పేర్లు మా అందరు మీకోసం, అందరి కోసం మేడం. మా కొడుకులు, కోడాండ్లు, మనువులు, మనువరాండ్లు, మా భార్య, స్త్రీ, అందరి కోసం మేడం.
0: ఓకే, బాయ్.

0: హలో, ఆకాశవాణి అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు వంశీ మేడం, నెల్లూరు నుంచి.
0: వంశీ గారు బాగున్నారండి?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. ఏం చేస్తుంటారు మీరు?
1: మేడం రైతు.
0: రైతు ఏం పండిస్తారు?
1: వరి మేడం, వరి శనగ.
0: ఓకే, వెరీ గుడ్ అండి. సరే, ఇప్పుడు ఏ పాట కావాలి మీకు?
1: సీతారత్న గారి అబ్బాయి సినిమాలో మేడం,
0: సీతారత్నం గారి అబ్బాయి,
1: మేఘమ్మ అనే పాట ఉంటుంది మేడం.
0: మేఘమా. ఓకే, తప్పకుండా వినిపిస్తామండి.
1: ఓకే మేడం,
0: ఓకే, శ్రోతల పేర్లు చెప్పేయండి.
1: అందరికోసం మేడం.
0: అందరికోసం. ఓకే అండి, బాయ్ అండి.
1: ఓకే మేడం.

0: కుమార్ ఏ ఊరు?
1: చౌటగుంట.
0: చౌటగుంట. ఓకే వినోద్ కుమార్, బాగున్నావా?
1: బాగున్నాను మేడం.
0: చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు?
1: బిజినెస్.
0: బిజినెస్? ఓకే ఓకే, సరే చెప్పండి, ఏ పాట కావాలండి?
1: ఆ ఉప్పిన సినిమాలో జల జల పాత్రం సాంగ్ మేడం.
0: ఓకే, ఉప్పిన సినిమా నుంచి జల జల ఆ పాట కావాలా?
1: ఆ పాట కావాలి మేడం.
0: నైస్. రేడియో బాగా వింటారా?
1: బాగా వింటాను మేడం, కార్లో పోయేటప్పుడంతా మీదే.
0: ఓకే, మరి పాట విందాం, బాయ్.
1: ఓకే మేడం.

0: హలో,
1: హలో, ఆకాశవాణి అండి.
0: చూపించా
1: తిరుపతి ఆకాశవాణి. బాగున్నారండి.
0: నిపులాంటి మనిషి స్నేహం మీద జీవితం కావాలి.
1: మీ పేరేంటి? మీ
0: నా పేరు
1: ఊరేంటి?
0: గురికోరకు దేశ్.
1: ఓకే, మీ పేరు?
0: దేశ్ నాయుడు.
1: దేశ్ నాయుడు గారు, బాగున్నారా?
0: బాగున్నా.
1: బాగున్నాం. రేడియో వింటారా?
0: ఇదే ఫస్ట్ కాదు.

0: అదే ఫస్ట్ టైం ఇదే, అందుకే మాట్లాడుతున్నా.
1: గురుగోరపల్లి
0: ఎక్కడది?
1: అరగొండ దగ్గర.
0: అరగొండ దగ్గర.
1: మనం
0: ఓకే ఓకే. రేడియో కార్యక్రమాలు బాగున్నాయా?
1: బాగున్నాయి మేడం. నేను వింటాను.
0: ఎన్ని ఏ టైంలో బాగా వింటారు?
1: నేను పాటలు వాటలు హరికథ.
0: హరికథ? హరికథ అంటే ఇష్టమా మీకు?
1: 10 గంటలకు బాగుంటుంది మేడం.
0: ఓకే వెరీ గుడ్. మీ ఇంట్లో అందరు వింటారా, మీరే వింటారా?
1: నేను ఒకటే వింటాను అన్ని చోట్ల.
0: ఓకే.
1: ఇట్లాంటి మనిషి స్నేహమైన జీవితం,
0: నిప్పు లాంటి మనిషి నుంచి
1: స్నేహమైన జీవితం.
0: ఓకే తప్పకుండా వినిపిస్తామండి.
1: సరే మేడం.
0: శ్రోతల పేర్లు ఉన్నాయా?
1: శ్రోతల పేరు నేను ఒకటే వింటాను మేడం. అందరూ అంటారు.
0: ఓకే బాయ్.
1: బాయ్ మేడం.

0: హలో
1: అందుకని
0: హలో హలో ఆకాశవాణి అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే
1: మేడం, నా పేరు మధు. మేడం
0: మధు గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: ఏ ఊరు మీది?
1: మేడం వనరపాటి. మేడం
0: వడమాలపేట. మధు గారు చెప్పండి, ఏ పాట కావాలి?
1: మేడం లారీ డ్రైవర్ వచ్చేసి దసరా అవుతుందని అనే పాట కావాలి మేడం.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: చూడండి సార్ మేడం.
0: ఓకే, అయితే షాప్ లో రేడియో ఉందన్నమాట.
1: మొబైల్లో మేడం.
0: ఓకే సరే అండి, మరి మొబైల్లో వింటారు. సరే, మీకు అన్ని రేడియో కార్యక్రమాలు అన్ని వింటూ ఉంటారు కదా? ఓకే అండి, వెరీ గుడ్ అండి. మరి పాట విందామా? శ్రోతల పేర్లు. ఓకే అండి, బాయ్
1: బాయ్ అండి.

0: హలో ఆకాశవాణి అండి.
1: నమస్తే అమ్మా.
0: నమస్తే అండి, బాగున్నారా? ఎవరు మాట్లాడుతున్నారు?
1: పుల్పాటి వెంకటేష్ మైబ్నర్కెళ్ళి కాల్ చేస్తున్నా మేడం.
0: ఓకే, చెప్పండి, ఏ పాట కావాలండి?
1: నాకు ఈరోజు వచ్చి మంగమ్మ గారి మనమడు.
0: మంగమ్మ గారి మనవడు సినిమా నుంచి
1: దుమ్మచ్చు పూరే గుమ్ముల్లో కుట్టుకుంటే జల్లు జల్లంటే జల్లే కాదు
0: బాగా పాడుతున్నారండి. ఫస్ట్ లైన్ ఒకసారి చెప్పండి చూద్దాం. ఫస్ట్ లైన్
1: తుమ్మాముళ్ళు
0: తుమ్మాముళ్ళు తుమ్మాముళ్ళు
1: రేగుముళ్ళు కుట్టుకుంటే గుండె జల్లు.
0: ఓకే ఓకే, తప్పకుండా ప్రసారం చేస్తామండి. పేర్లు చెప్పేయండి.
1: మా ఫ్యామిలీ మెంబర్ లో నా పేరు పుల్పాటి వెంకటేష్, మా భార్య పుల్పాటి సత్యమ్మ, మా కొడుకు లక్ష్మీకాంత్, బిడ్డ రవళి, అల్లుడు రామకృష్ణ, మన్మన్లు వివాన్ విద్వాన్, వీళ్ళందరికీ డెలికేట్ చేస్తూ మంచి పాట వేయండి మేడం. మీ ఆకాశవాణి అంటే చాలా అభిమానం. మీకు ప్రత్యేక అభినందనలు మేడం.
0: ఓకే, మీకు కూడా ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, ఆకాశవాణి అండి.
0: నమస్తే. మా నిర్మల బంగారు తల్లి, నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురి నుంచి మాట్లాడుతున్నాను.
1: ఓకే.
0: రేపు నా అభిమాన గాయనీయమణుల్లో ఒకరైనటువంటి ఎస్పీ శైలజ గారి పుట్టినరోజు ఉందండి, అక్టోబర్ 9. అనగా రేపే ప్రసారం అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమం శైలజ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ, అదే విధంగా ఆకాశవాణికి ఆకాశవాణి శ్రోతలకు మధ్య అనుసంధానం ఉత్తరాలు కాబట్టి, ఉత్తరాలకు నిలయం ఆ పోస్ట్ ఆఫీస్ కాబట్టి ప్రపంచ తపాలా దినోత్సవం కూడా ఉందండి రేపు. ఆ ఎస్పీ శైలజ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ శ్రోతలకు, కాలర్స్ కు, లిజనర్స్ కు, ఆకాశవాణి సిబ్బందికి అందరికీ హృదయపూర్వకంగా ప్రపంచ తపాలా దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ నేను మిమ్మల్ని అడగబోతున్న పాట రుద్రవీణ. ఈ చిత్రంలో మను మరియు ఎస్పీ శైలజ బృందం పాడిన పాట, గీత రచన సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజ. రండి రండి రండి దయచేయండి, తమరి రాకమాకెంతో సంతోషం తుమండి. ఈ పాట శైలజ గారు పాడారు. ఆ పాటలో పోస్ట్ పోస్ట్ పోస్ట్ పోస్ట్ అనే వర్డ్ కూడా వస్తుంది. ఈ పాట ప్రసారం చేయమని మా నిర్మలా మేడం గారు కోరుకుంటూ, ఈ పాట కోరుకున్న మా కోతల పేరు చెప్పేస్తాను, సెలవు తీసుకుంటాను.
1: అలాగే
0: మాకే గొల్లపూడి నాగలక్ష్మి గారు, తర్వాత మా మాస్టర్ బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారు, బండారు శంకరయ్య గారు, ఇంకా శ్రీకాకుళం భాస్కర్రావు గారు, బైపల్లి నాగేశ్వరరావు గారు, మత్తాల భాషా గారు, మన తిరుపతి ఎస్ఎం ప్రసారాలు వింటున్న వారు అందరి కోసం ప్రసారం చేయమని మా నిర్మలా మేడం గారు మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.
1: థ్యాంక్ యూ సో మచ్.
2: మీరు ఇంతవరకు హలో ఆకాశవాణి శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 11 గంటలు. ఈరోజు కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి మా ప్రసారాలు ఉదయం 5:53 ప్రభాత కార్యక్రమాలతో ఆరంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.